नमः। ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి దేశ విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 26వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

పెట్టి జగతిలో కానరాక కానబడుచున్నట్టి జగతిలో కానరాక అందు వెలుగొన్న చైతన్యమే ఆత్మరూపు మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. మమైవాంసు జీవలోకే జీవభూత సనాతన, అందరూ నా అంశమే అని భగవద్గీత జగత్తునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. కాని ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడా? భగవంతునికి దుఃఖము లేదే, భగవంతునికి విచారము లేదే. అలాంటి సమయంలో ఆ అంశమే నీ యందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం? కనుక భగవత్ అంశమే నీ యందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు. సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది. కానీ సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టమని విచారం చేస్తున్నారు. ఈ పశుత్వమో లేక చంచలత్వమో తన హృదయమును ఆవరించినది, కాని నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయంలో ఆవరించలేదు. ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనమేమిటి? భగవత్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి? ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు. కృష్ణ, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా, నాకెందుకు ఈ సమస్యలంతా? ఈ యుద్ధం అనేటువంటిది నాకెందుకు? ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు? నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు? అప్పుడు కృష్ణుడు నవ్వి, అర్జున, నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు, కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయరథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు? బయటది యంత్రము, లోపలది మంత్రము. స్వరూపుణ్ణి కానీ యంత్రస్వరూపుణ్ణి కాదు. నిరంతరము స్మరిస్తున్నట్టుగా నీవు భావిస్తున్నావు. మాం అనుచ్చత అనుస్మరణచ అనగా నీ స్మరణ చేస్తున్నావు కాని అనుస్మరణ చేయటం లేదు. ఈ స్మరణకు ఒక కాలము, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది. అనుస్మరణకు సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం. కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు. ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమీను అంటనాదు. మాం అనుస్మరజ్యచందుకూడను నన్నే నీవు స్మరించు. ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు. స్వామి, నేను సామాన్య కుటుంబుడికి, పాలు బిడ్డలతో, ఆస్తిపాస్తులతో, రాజ్య వాంఛతో నేను ఈ విధమైనటువంటి అవస్థలు పడుతున్నట్లు సమయంలో అనుస్మరణ నిరంతరము ఏ విధంగా స్మరించడానికి వీలవుతుంది? ఇవి నీ కర్తవ్యములు, కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు. ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో. భగవంతుడు నీకిచ్చినటువంటి యొక్క కర్తవ్యం, అతనిచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో. చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు. ఈ విధంగా నీవు సరైనటువంటి యొక్క చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటవు అన్నాడు. ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి. ఒకటి ప్రాకృతమైనటువంటిది, అపేక్షతో చేసేటువంటివి. రెండవది నిరపేక్ష, అనగా నిరపేక్ష అనగా డిసిషన్ తీసుకోకుండా పోవటం కాదు.
దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు. ఉపేక్ష తారకము, అపేక్ష మారకము. మారక తారకములంటే రెండు మార్గంలో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు. మారకం అనగా ఏమిటి? ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపల్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కాలేజీలో ఉండేటువంటి సర్వ సామాన్లు కూడాను ఆ ప్రిన్సిపల్ యొక్క ఆధీనంలో ఉంటున్నవి. అన్ని సామాన్లు కూడాను అతనిపైన అధికారం ఉంటుండాలి. ఫర్నిచరే కాదు, అనేక ఎక్విప్మెంట్స్ కూడాను, మిషనరీస్ కూడా ఉంటున్నాయి. ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి. కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు. నాది కాదు, ఇదంతా ప్రభుత్వందే, కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు, నేను ఒక ప్రిన్సిపల్, కానీ దీన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం. ఏ పదార్థం కూడా నష్టం కలుక్కోకుండా, అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు. ఏమీ వరి చేయడు, బాధలు పడడు. ఎందువల్ల? ఏది నాది కాదు, ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది, కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు. అదే ప్రిన్సిపల్ గ్రామం నందే ఉండి ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు. ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు. కేవలం సామాన్లే కాదు, పాత చెప్పులు, పాత పలకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు. కారణం ఏమిటి? నావి, నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తాడు. ఇక్కడ ఏది తారకము, ఏది మారకము? ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము. ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదలి తాను వెళ్లిపోవటమే తారకం. ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి. ఏది మనకు శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఇంతవరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి, నిర్వర్తించాలి. అయితే ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని విచారం చేస్తూ ఉంటే ఎంతకాలం విచారం చేయగలవు? ఎంతకాలం దీన్ని వదలకుండా ఉండగలవు? ఇవన్నీ కేవలము ఒక మాయా ప్రభావములే. కనుక తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు, అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో. లేదు, ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము, భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము. ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి. అదే విధంగానే జగత్తును మనం ఉండి ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ కానీ అభిమానం అధికంగా పెట్టుకునక ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి. అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది. కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గంలో మనం అనుభవిస్తూ పోవటం చేత దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం, అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం. మనం ప్రపంచంలో ఉన్నాము, ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు. ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసిందే. అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు. ప్రపంచమంతా కూడా భగవంతుంది, సమస్త పదార్థములు భగవంతునివే, సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే. కారణము మమ ఇవాంసో జీవలోకే జీవభూత సనాతనం. ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి. ఇంతియే కాక ఈనాటి మానవుడు అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను, పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు, అసంతృప్తిని అనుభవిస్తున్నాడు. కారణం అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు. ప్రమాణంతో తృప్తి పడినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి. తలుచుకుంటూ ఫ్యూచర్ ను విచారం చేసుకుంటూ దాన్ని విసర్జించడం చేత మానవత్వంలో అనేక విధమైనటువంటి అశాంతులు కలుగుతున్నాయి. భగవంతుడు కేవలం ప్రేమ స్వరూపుడు. ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు. ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు. ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ. ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది. నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు. ప్రేమకు భయం లేదు, కారణం స్వార్థం లేదు. ఇంతియే కాక ప్రేమకు ఒక విధమైనటువంటి యొక్క తత్ఫలము లేదు. ప్రేమకు ప్రేమనే ఫలము. ఇట్టి ప్రేమతత్వాన్ని అనుసరించి దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది. కనుక ప్రేమ అందరియందు ఉన్నది. ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు. కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు. భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు. ప్రాకృతమైనటువంటి ప్రేమ
పుచ్చుకునేదే కాని ఇచ్చుకునేది కాదు. ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే. స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది, కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది, పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కాని పుచ్చుకునేది కాని ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు. ఈ ప్రాకృతమైన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితంలో కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు. పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి, భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి, ప్రకృతికి ఇచ్చుకోవాలి. ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. కానీ ఈనాటి మానవుడు యొక్క మార్గమును అనుసరించడం లేదు. ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి, పుచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు. కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు. ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచి మార్గము, భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచి మార్గము. కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము. అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు, హూజ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు, అతనంతా రిచెస్ట్ అనుకుంటున్నారు, చాలా పొరపాటు. హీ హూ హ్యాజ్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్. పూరెస్ట్ మ్యాన్ ఎవరు? హీ హూ హ్యాజ్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్. కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడా తగ్గించుకుంటూ పోయినప్పుడే మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది. కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణ సన్నగించుకుంటూ పోవాలి, ఈ డిజైర్మెంట్ దాన్ని క్రమక్రమేణ తగ్గించుకుంటూ పోవాలి. ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి యొక్క గమ్యాన్ని మనం చేరగలము. ఈనాటు ఆధ్యాత్మిక మార్గం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు. శ్రవణం కీర్తనం అన్నారు కృష్ణమూర్తి చెప్పాడు, మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్. కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యం అయినప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది. విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ చూస్తున్నారు. బ్రహ్మ ఎవరు, ఈ విష్ణు ఎవరు, ఈ శివుడు ఎవరు? ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపముడు కాదు. శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు. ఇలాంటి మాటలు వినటం చేతన పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తూ, ఇది కాదు సరైనటువంటి అర్థం. మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము, మన యందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము, మానవుని యందున్నటువంటి తమో గుణ లక్షణమే ఈశ్వరత్వము. అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి, నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు. కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి. ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు, అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు. పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది, అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును. దానివల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది, పోని పూర్తి కనులు మూసుకుంటే నిద్ర వస్తుంది. కనుక పూర్తి నిద్ర రాకుండా ఈ చలనత్వాన్ని పూర్తి దృష్టిలో పెట్టుకోనకుండా అర్ధ నిమీలిత నేత్రం అని పెట్టుకున్నాడు ఈశ్వరుడు. పైన దృష్టి ఉంచుకోవటం, ఈ నాశకాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు, ధ్యానం అర్థం అని చెప్పారు. ఈశ్వరుడు అనగా ఎవరు? మౌళి గుల్కెడు చంద్ర మర్కంట కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షాశ్ర వద్దయా వృష్టితోడ నల్లగొ

0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి? మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి కారుడే ఈశ్వరుడు. లింగము అని చెప్తూ వచ్చారు. లీయతే గమ్యతే ఇది లింగ, లీయమనగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము, గమ్యాన్ని చేరుస్తుండాలి. ఇంక విష్ణు అనగా ఏమిటి? విష్ణు అనేటువంటిది రక్షణకర్త. మానవుడు జన్మించిన తర్వాత ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతుంటాయి. ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి క్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము. బ్రహ్మ అనగా కేవలం సృష్టికర్త అని కాదు, ఇది సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ, సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు, సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు. ఈ ముగ్గురు కూడాను సర్వత్రా ఉంటున్నారు. కూడాను త్రికాల భాజ్యులు, గుణాతీతులు. కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు. విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు. అనగా ఈ శంఖం అంటే ఏమిటి? శబ్దము. చక్రం అనగా ఏమిటి? కాలచక్రము, కాలము. కాబట్టి ఈ యొక్క చక్రము రెండింటి యొక్క శబ్దము రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటుంది. కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి. నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము. ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ. ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ. కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు. నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు. కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు. సర్వులకును కనిపించేటువంటి యొక్క తత్వము ఈ యొక్క ఏకత్వమే. కనుక కాలము కేవలం ఒక శబ్దము, బలము, ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి. కనుకనే త్రిగుణం త్రిదళాకారం, త్రిగుణం త్రిదళాకారం, నేత్రంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్నారు. ఏమిటి? కేవలము ఒక శివునికి మాత్రమే ఉన్నదా? భగవంతుని యొక్క త్రినేత్రము ఇదియే. మానవుడికి రెండు నేత్రములు ఉంటున్నాయి. పాస్ట్ ను చూడగలడు, ప్రజెంట్ ను చూడగలడు, రెండు నేత్రములు. కానీ భగవంతుడు అది కాదు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు, చూడగలిగినటువంటి వాడు. కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు. అంతేకాని ఈ నొసటిపైన మూడవ కన్నుందని కాదు. ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి. కానీ సత్యస్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు. దైవం ఒకటే, జీవుడు ఒక్కడే. కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం. ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనలో దుర్భావములు కాని, దుశ్చింతలు కాని, దుశ్చేష్టలు కాని మనలో ఏమాత్రమో ఆవిర్భవించవు. అనుకోవచ్చును, స్వామి సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు. యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది? నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు. బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేది వేదం. డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతన్ని స్మరించడం చేత ఆ హెన్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు. దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తాను రామకళగుణం ఉట్టి పడిపోయింది. ప్రహ్లాదు నిరంతరం కూడాను హరినామాన్ని స్మరించడం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కూడాను హరి తేజస్సు ఆవిర్భవించింది. ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు. ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు. నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను? ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని. కాబట్టి నేను దైవమును, పవిత్రమైన కార్యములు చేయాలి, మాటలు మాట్లాడాలి, శ్రవణం చేయాలి, పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి. ఇటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది. కాకుండా దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు. దైవం మనకంటే వేరు కానే కాదు, దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు. పేరే కాన్షియన్స్ అన్నారు. కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి. అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్లు. కనుకని ఫాలో ది మాస్టర్ అన్నారు. ఎవరు నీ మాస్టర్? నీ గాడే నీ మాస్టర్. కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్, నీ మాస్టర్. కాబట్టి నీ కాన్షియస్ ని ఫాలో చేయి. ఫేస్ ది డెవల్. డెవల్ అనగా ఏమిటనుకున్నారు మీరు? కేవలం ధనం కింద పోతుంది, ధనాశకు నీవు పెట్టుకోవద్దు. ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి. తర్వాత మూడవ ఎఫ్, ఎఫ్ ఎఫ్ ఎఫ్, ఫేస్ ది డెవల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. అదే మన ముక్తి. అనగా ఏమిటి? జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం. కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము. అంతా మన ఎందే ఉంటున్నది. మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. మానవుని ఉన్నటువంటి శక్తియే దైవం నందు ఉంటున్నది, దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని ఎందు ఉంటున్నది. ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును. సాధనమున పనులు సమకూరు ధరలోన, కానీ ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్సే వస్తుంటాయి. ఒకనొక సమయంలో చిన్న వయసునందు కృష్ణుడు ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది. అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు, అందరూ రండి నేను ఈ కొండ ఎత్తగలను. కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్లారు, లేనటువంటి వారు బాలుండి తడు కొండ దొడ్డది ఆ భారంబు ఇతండు మోయంగా జాలడా, ఇతను మోయగలడా, మన తనపైన వేస్తాడు ఏమో, దాంతో వెనుక్కు వెళ్లారు. వాళ్ళంతా మరణించారు.
1: కృష్ణ
0: ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారు, వారందరూ రక్షింపబడ్డారు. అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తులు చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక తంటాలు చెప్తాడు. తల్లిపైన కంప్లైంట్ చేయటం కాదు బలరాముడి యొక్క పని, తల్లికి కృష్ణుడు ఇంతటి వాడు అనేటువంటి యొక్క తత్వం గుర్తించాలని ఈ పని చేశాడు. అమ్మా మన ఇంటిలో కావలసినన్ని ఉంటున్నాయి, ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది. పెట్టినది తినవు గొల్లల పుట్టలకు పోయి పట్టెళ్ళుగలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ. చేయి పట్టుకుంది, నోరు తెరుచు, ఎన్ని చెంపలు కొట్టింది యశోద. కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు, అమ్మా మన్ను తినంగా నీ శిశువునా వెర్రినా, నాకేం ఆకలి లేదు, నేను పురుష్ కాదు, చిన్న బిడ్డను కాదు, అమ్మా ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు, నేను బాలుడు కాదు, ఆకలి లేదు, నేను పిచ్చివాడిని కనుక నేను మన్ను తిట్టడం అంటే ఏమన్నా అర్థం ఉందా చూడవలసి తెచ్చాడు. అంతా కనిపించింది ఆ కృష్ణుని నోటిలో. యశోద అయ్యో

0: దేవి కాను, నీ యశోధర కాదా, నీ చూచేదంతా సత్యమా కాదా అనేటువంటి ఆ పోరా.
1: వెర్రినా,
0: నాకేం ఆకలి లేదు, నేను పురుష్ కాదు, చిన్న బిడ్డను కాదు.
1: అమ్మా,
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు, నేను బాలుడు కాదు, ఆకలి లేదు.

ఇదంతా సత్యమా కాదా అనేటువంటి ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు, ఈ యొక్క డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు. ఇంతే కాదు, తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి బయట బలరామ కృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల అమ్మక మన కోసం కాచుకొని ఉంటాది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు. తక్షణమే బలరాముడు చెప్పాడు, నా యశోద నీ తల్లి అనుకుంటున్నావా? కాదు కాదు, యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు? నంద యశోదల కొడుకు కాదు నీవు, చెమే చెప్పాడు బలరాముడు. కాని వెళ్లి తల్లి దగ్గరికి చెప్పాడు, అమ్మా నేను నీ కొడుకు కాదట. ఆమె కూడా అర్థం చేసుకుని బలరాముడు చెప్పింది సత్యమే, నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు, కాని నీవు దేవకీ దేవి కుమారుడు. ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట. దైవము మనుష్య రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటది, ఈ బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు రసము పీల్చకున్నా, కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటి పెట్టదు. అది అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీచి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా. దేహమే ఒక చెరకు, బాధలే ఈ యొక్క కష్టములు పిప్పి చేసేటువంటి మిషన్లు. దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది, అని వస్తుంది రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని. కనుక కన్న తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే. యశోద విధంగా బాధపడుతుంటే దేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి. నీ బొజ్జను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద, కానీ ఎలాడు కట్టినా గాని నీ బొజ్జ నిండలేదట. ఇవన్నీ నేను చూడలేకపోయాను. బిడ్డడుండి నేనొక గొడ్డురాలు, బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద, నా కర్మమా ఆమె అదృష్టమా అని ఏడుస్తూ ఉంటుండాలి. ఈ విధంగానే అమాణమునందు కూడాను కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది. కుమారుణ్ణి దైవంగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను. ఎక్కడైనప్పుడు ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే. కారణం తన ఎందున్నటువంటి దైవత్వాన్ని దోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు. రాముడు తండ్రి ఆటను నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సాత్విక నామాన్ని జగత్తుకు అందించాలి. అదే విధంగానే అవతారములు కూడాను ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది. భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు. ఎందువల్లనగా దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది. తెలుసు, రాత్రి పెద్ద వర్షం వచ్చింది, బిందువులు నీరే, తర్వాత వడగండ్లు పడ్డాయి, ఆ వడగండ్లు కూడా నీరే, కానీ వర్షం దెబ్బతో కొట్టదు, కానీ వడగండ్లు దెబ్బ కొడుతుంది. వడగండ్లు తగిలితే దెబ్బ తగులుతుంది, తగిలితే దెబ్బ తగలదు. అదే విధంగానే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే. కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటాది, ఐస్ లో కూడాను జలమే ఉన్నది, అందులో కూడాను ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. భగవంతుడు ఏది చేసినా గాని ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు. కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే. ఏమాత్రం కూడాను విచారం చేయకూడదు, విచారం చేయటము మన యొక్క దోషమే. మనము అంశము అలాంటి అంశములకు దుఃఖము లేదు, బాధలు లేవు, కష్టములు లేవు, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు, ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది, కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే. లడ్డు కావాలంటాడు ఒకరు, మిఠాయి కావాలంటాడు, సర్పి కావాలంటాడు ఒకటి, జిలేబి కావాలంటాడు. చాపల్యమే కాని అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే. కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటారు. కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు. ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది. ప్రీతి, ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది. కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడాను విమర్శించడానికి పూనుకోకూడదు. దైవత్వం దైవత్వమే, దైవత్వాన్ని దివ్యత్వమైనటువంటి భావంతో మనము అందుకోవాలి. కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు. రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. డిఫరెన్స్ బట్ దివ్యత్వం ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి. అనుకోండి రాముడు, అనుకోండి కృష్ణుడు, అనుకోండి విష్ణువు, అనుకోండి.

0: బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి. కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే. ఏకం సత్తి ప్రాభదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ హార్మోని వాయించుతుంటారు, హార్మోని విషయం తెలుసును. కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది. ఒక రీడి వచ్చినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరువేరుగా వినిపిస్తాయి. సౌండ్స్ డిఫరెన్సే కానీ గాలి ఒక్కటే. అదే విధంగానే పేర్లు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ ఒక్కటే ఉంటుండాలి. కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుకోండి, దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి. అర్జున, నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు. నేను బయట మనిషిని కాదు, నేను లోపలింటి వాడిని. నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టు, అక్కడ నాకు స్థానం, అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను. బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను. కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిదే, కానీ దానికి లైఫ్ లేదు. మంత్రము ఎంతటి పని అయినా చేస్తుంది, సహజాన్ని అయినా కూడా అలకట్టుతుంది. కనుక మంత్రస్వరూపుడు భగవంతుడు. కనుక అతన్ని హృదయపీఠం పైన ప్రతిష్ఠ చేసి వాసము హృదయమే, హృదయవాసి అని పేరు పెట్టారు. కనుక హృదయమునందు స్థానం ఇవ్వండి. ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం
1: If we want to see God in the outside world, in fact, we are losing Him.
0: Outlooks are not the pasuvidi. Kani antardrishtini develop chesko. Adi ye nijamainatuvanti sadhana. Ee sadhana meer develop chesukunnappudu andari endukodunu daivam okkade unnadu. Kanuka evarini palakarinchinappatiki manamu maryadaga gauravanga manam varini sambhashana charpali. Evarini kathinanga manam maatadakoddu. Appudu kathinanga maatadinappudu mana badhanu manam gurtinchukolemu. You cannot always oblige, but you can speak always obligingly. ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి. ఎందుకంటే అందరి హృదయమునందు భగవంతుడే ఉంటున్నాడు. మనం విమర్శించిన భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము. కారం కేశవం ప్రతిగచ్చతే, సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతే, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది. కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి. ఆ అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం. అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు, కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో. అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది. ఇది సరి అయినటువంటి లక్షణం కాదు. మనం శాంతిని పొందాలి. అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు? కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు? నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు? తూర్లు ఎందుకు చెప్పాలి అనగా ఏమిటి? దేహ సంబంధమైన శాంతి, మానసిక సంబంధమైన శాంతి, సంబంధమైన శాంతి. కనుక ఈ మూడింటి ఎందుకు కూడా నాకు శాంతి కావాలి. శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి. కనుక శాంతి శాంతి శాంతి ఈ మూడింటి ఎందుకు శాంతి లేకపోతే మనం జీవించలేము. ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందుకు కూడా శాంతి నాకు అనుగ్రహించు. ఆధ్యాత్మికంగా శాంతి ఉండొచ్చు నీకు, కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది. శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి, కానీ మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. శాంతి అనేటువంటిది మూడింటి ఎందు ఉంటుండాలి. విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు. అనేక మంది అనేక రకములుగా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు చేస్తూ వచ్చారు. కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని. మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ సరిపే తీరాలి అని పట్టుదల పట్టారు. నిజంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట. మేము భగవంతుని చూచాము, ఎక్కడ చూచాము? అహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు. తమస్సుకు ఆవరణ ఉన్నాడు, దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము. మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు. ఈ తమస్సు దేహమే తమస్సు, దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము. ఈ మనసే తమస్సు, మనసుకు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు. బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్. దేహము రెండు కూడా తమస్సుకు సంబంధించినటువంటివి. తమస పరస్తాత్ అన్నారు. ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు. తమస్సు అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు. శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం నాశించే కోసం శరీరం ఇచ్చాడు. అయితే దేహానికి సరైన పోషణ చేకూర్చే నిమిత్తమై మనసును ఇచ్చాడు. కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగిటివ్ కు సంబంధించినటువంటివే. కనుక పాజిటివ్ ను మనం పట్టుకోవాలి, అది ఆత్మతత్వము. మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగిటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేవు. ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే అంతా కూడా వ్యర్థమే అన్నారు. కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి. ప్రేమనే భగవత్ స్వరూపం. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమతత్వాన్ని, ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ. అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. Love is selfless. కనుకని ఈ లవ్ అనేటువంటి హెల్ప్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ. దీన్ని మనం పెంచుకోవాలి. తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది. దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు, క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి. స్విచ్ వేస్తే ఎట్ల లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ ఈ జగత్తును కూడా గౌరవిస్తూ, జగత్తు కూడా దైవస్వరూపమే, జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవస్వరూపమే, అన్నిటినీ కూడా దైవస్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం. సాధన కంటే మించిన సాధన మరొకటి లేదు. ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను స్వార్థముతో కూడినటువంటివి. ఈ స్వార్థం అనేటువంటి దేనికోసం చేస్తున్నాం మన ధ్యానం? దైవం కావాలని చేస్తున్నాము. ఇంతమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా. వ్యక్తి నిమిత్తమే మనం చేయాల్సిన ప్రార్థన వ్యష్టి స్వరూపమైనటువంటిది కాదు. వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టత్వమే. తత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం. సమాజమంతా ఒక్కటే. సమాజంలో మనం ఒక మెంబర్. సమాజంలో రూపం ఏమిటి? రూపం లేదు. సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది. ఈ మెంబర్స్ వలనే అది సమాజం అనే పేరు వచ్చింది. కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చెయ్యాలి. అంతా లోక సమస్త సుఖినో భవంతు. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు. కనుక దివ్యత్వాన్ని గుర్తించాలంటే మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడితి అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 26వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? వేసవి శిక్షణా తరగతులలో స్వామి స్వయంగా తమ బాల్యాన్ని గురించి చెప్పిన విశేషాలను మరికొన్ని విందాం. అనంతపురానికి సుమారు 30 మైళ్ల దూరంలో ఉన్న ఉరవకొండ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో స్వామి అన్నగారు తెలుగు టీచర్గా పనిచేసేవారు. అక్కడ తన అన్నగారింట్లో 2 సంవత్సరాలు గడిపినప్పుడు జరిగిన సంఘటనలను గురించి ఇలా వివరించారు. 1.5 సంవత్సరాల క్రితం కస్తూరిగారు కూడా స్వయంగా వెళ్లి ఉరవకొండ ప్రాంతాన్ని దర్శించి వచ్చారట. స్వామి పాదస్పర్శతో పునీతమైన ఆ పాఠశాలలోని విశాలమైన పొడవైన వసారాలో నడిచారట. తరగతి గదిలో స్వామి విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాలు పెట్టుకోవటానికి 3 విద్యార్థులు మాత్రమే కూర్చోవటానికి ఆ బల్ల సరిపోయేలా ఉండేది. కస్తూరిగారు ఆ బల్లపైన కూర్చుని స్వామి తన పక్కన చిన్నారి బాబాగా కూర్చున్నట్టు ఊహించుకున్నారట. ఆ రోజున పాఠశాలలో కస్తూరిగారితో పాటు ఉరవకొండలో వైద్య నిపుణులైన డాక్టర్ మొయినుద్దీన్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా స్వామి వయసు వారే. ఆయన స్వామితో కలిసి చదువుకున్న సహ విద్యార్థి. డాక్టర్ మొయినుద్దీన్ గారు బాబాతో గడిపిన బాల్య విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు. నేను సరిగ్గా సత్యం వెనకే కూర్చునేవాణ్ణి. స్వామి తలపైన ఉండే టోపీని లాగి అల్లరి చేస్తూ ఉండేవాణ్ణి. టోపీ లేకుండా ఆ రోజులలో ఎవ్వరూ తరగతి గదులకు హాజరు కావటానికి వీలుండేది కాదు. కనుక స్వామి తన టోపీని తిరిగి ఇవ్వమని అడిగేవారు. అంతేకాని నాతో పోట్లాడటం కాని ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేయటం కాని తన టోపీకి బదులుగా నా టోపీని లాక్కోటం కాని చేసేవారు కాదు. ఆయన ఎంతో సౌమ్యంగా, మృదువుగా, అహింసాయుతంగా వ్యవహరించేవారు. అందువలన ఆ టోపీని తిరిగి స్వామికి ఇవ్వాలంటే బదులుగా నాకేదైనా మిఠాయి సృష్టించి ఇవ్వమని అడుగుతూ ఉండేవాణ్ణి. కలకండ అంటే విసుగు పుట్టిన నేను రసగుల్లా, లడ్డూ లేదా మైసూర్పాకు వంటి మిఠాయిలను ఇవ్వమని కోరేవాణ్ణి. తన చేతిని 2-3 సార్లు గాలిలో గుండ్రంగా తిప్పి స్వామి నేను కోరిన మిఠాయిని సృష్టించి ఇచ్చేవారు. ఇది చూసిన వాళ్లందరికీ సహజంగానే నోరూరేది. మళ్లీ మళ్లీ సృష్టించి ఇవ్వమని అందరం కలిసి గొడవ చేయటంతో ఆ రేకెత్తే కలకలం విని ఉపాధ్యాయుడు ఏమిటో ఈ గొడవ అని చూస్తే పాఠం చెప్పటం ప్రారంభించటానికి ముందుగా ఆయనకు కూడా తన వంతు వాటా ఇవ్వబడుతూ ఉండేది అంటూ డాక్టర్ మొయినుద్దీన్ గారు స్వామి చిన్ననాటి ముచ్చట్లను చక్కగా వివరించారు. ఈ ప్రపంచాన్ని చక్కదిద్ది అంతటా సత్యపాలనను స్థాపిస్తానని తనతో రహస్యంగా స్వామి చెప్పారని ఆయన తోటి విద్యార్థులలో ఒకరైన శ్రీ సీతారామారావు గారు కస్తూరిగారితో చెప్పారు. చిన్నప్పుడు స్వామి తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆటలాడుకునే చెట్టుని కూడా చూశాను అన్నారు కస్తూరిగారు. దీర్ఘచతురస్రాకారంలో కల ఆ స్థలంలో గల 5 చెట్లపై తాను తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆట ఎలా ఆడుకునేవారో మాకు వివరించి చెప్పారు. ఆ 5 చెట్లలో 2 ఇప్పుడు నరికేశారు, కాని మిగతా 3 చెట్లు అలాగే ఉన్నాయి అని చెప్పారు కస్తూరిగారు. ఈ కోతి కొమ్మచ్చి ఆటను పిల్లలు 2 జట్లుగా ఏర్పడి ఆడతారు. వీళ్లలో 1 జట్టువారు కొమ్మలపై పాకుతూ, కొమ్మలు పట్టుకుని వేలాడుతూ, కిచకిచలాడుతూ 1 కొమ్మ నుంచి మరొక కొమ్మ వైపుకు పడిపోకుండా దాటుతూ ఉంటారు. అప్పుడు 2వ జట్టువారు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, కేకలు పెడుతూ 1వ జట్టులో ఎవరైనా ఒకరిని ముట్టుకోగలిగితే వారు ఆటలో అవుట్ అయినట్లు. ఒకవేళ ఎవరైనా కొమ్మలపై నుంచి ఎగురుతున్నప్పుడు కింద పడిపోతే అవుట్ అయినట్లు ప్రకటిస్తారు. అవతలి జట్టువారు కింద పడిపోవడం కోసం 2వ జట్టువారు గట్టిగా అరుస్తూ, కేకలు పెడుతూ, చాలా గట్టిగా వేగంగా కొమ్మలను పట్టుకుని ఊపేస్తూ ఉంటారు.
ఒకవేళ ఆటలో పొరపాటున ఎవరైనా మామూలుగా మాట్లాడేస్తే వారు తక్షణమే అవుటైపోయినట్లు లెక్క కడతారు. ఈ విధంగా కోతి కొమ్మచ్చి ఆటలాడే భాగ్యాన్ని డాక్టర్ మొయినుద్దీన్ వంటి వారు ఇప్పటికీ మధుర స్మృతులుగా గుర్తు చేసుకుని ఆనందిస్తూ ఉంటారు. చిన్నప్పుడు తాను స్కౌటుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను గురించి స్వామి వివరించారు. మాకు ఒక డ్రిల్ మాస్టర్ ఉండేవారు. ఆయన పాఠశాలలో ఒక స్కౌటు దళాన్ని ఏర్పాటు చేశారు. నన్ను కూడా ఆ దళంలో సభ్యునిగా చేర్చాలని ఆయనకు చాలా పట్టుదలగా ఉండేది. నాకు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులను సాధనా మార్గంలో ప్రవేశపెట్టాలని కోరికగా ఉండేది. కాని మా కుటుంబం చాలా పేదది కావడం చేత తగిన దుస్తులు ఇతర సామాన్లు కొనుక్కోవటానికి సరిపడా ధనం లేదు. అందువలన నేను స్కౌట్ దళంలో సభ్యునిగా చేరలేకపోయాను. మా కుటుంబం ఎంత పేదదో తెలియాలంటే మీకు ఒక సంఘటన చెప్పాలి. నేను పాఠశాలకి రోజూ ఒకే ఒక చొక్కా వేసుకుని వెళ్లేవాణ్ణి. ఎందుకంటే నాకు తొడుక్కోడానికి రెండవ చొక్కా ఉండేది కాదు. ఈ విషయం కనిపెట్టిన పిల్లలు కొంతమంది నన్ను చూసి నవ్వటం ప్రారంభించారు. ఒకరోజున పాఠశాలకు వెళుతుండగా త్రోవలో వెనక నుంచి వారు నా చొక్కాను లాగి చింపేశారు. చిరిగిన చొక్కాకు పెట్టుకోవడానికి కావలసిన గుండుసూది కూడా నా దగ్గర లేకపోవటం వలన ఒక తుమ్మ ముళ్ళును తీసుకుని నా చిరిగిన చొక్కాకు పెట్టుకున్నాను. నేను స్కౌటులో ఎందుకు చేరలేకపోయానో తెలుసుకున్న నా తోటి విద్యార్థులు ఎంతో బాధపడ్డారు. పాఠశాలలో బెంచిపై నా కుడిపక్కన కూర్చునే విద్యార్థి రెవెన్యూ ఆఫీసులో పనిచేసే చీఫ్ అకౌంటెంట్ గారి కుమారుడు. అతడు తన తండ్రి వద్దకు వెళ్లి రెండు జతల యూనిఫామ్ దుస్తులను కొనిపెట్టమని అడిగాడు. ఖాకీ నిక్కరు సగం చేతుల వరకు ఉండే ఖాకీ చొక్కా మాకు యూనిఫామ్గా ఉండేది. అతను ఒక జత బట్టలు నా డెస్కులో చుట్టి పెట్టి నాకొక కాగితం మీద ఆ దుస్తులను తప్పక తీసుకోవలసిందని, మనిద్దరం సోదరుల వంటి వారం కనుక ఎంతమాత్రమూ అభ్యంతరం చెప్పకుండా అంగీకరించమని కోరుతూ ఉత్తరం రాసి మరీ పెట్టాడు. కాని అది నాకు సంతోషాన్ని కలిగించలేదు. ఆ బహుమానాన్ని తీసుకోకూడదని నేను నిశ్చయించుకున్నాను. అందువల్ల బట్టలను అలాగే డెస్కులో పెట్టేసి దానితో పాటు ఒక కాగితం మీద మనిద్దరి మధ్య స్నేహం కలకాలం కొనసాగాలంటే ఇలా ఇచ్చిపుచ్చుకోవటం పద్ధతి ఉండకూడదు. ఎందుకంటే బాగా అవసరంలో ఉన్నవాడికి ఎవరైనా ఏదైనా ఇస్తే ఆ ఉపకారానికి బదులుగా ఏదైనా చేసి రుణం ఎలా తీర్చుకోవాలో అన్న ఆతృత ఉంటుంది. తనేదో దానం చేశానన్న భావం ఇచ్చిన వ్యక్తిలో అహంకారాన్ని ప్రేరేపిస్తుంది. అందుచేత ఇలా ఇచ్చిపుచ్చుకోవటం పద్ధతి వలన తీసుకున్నవారికి ఆత్మనూన్యతాభావం, ఇచ్చిన వారికి అహంభావం పెరుగుతుంది. అటువంటి స్నేహం ఎక్కువ కాలం నిలవదు. అందుచేత నేను ఈ దుస్తులను తీసుకోకుండా ఈ కాగితంతో పాటు ఇక్కడే ఉంచుతున్నాను అని రాసిపెట్టారు స్వామి. మర్నాడు ఆ విద్యార్థి కనీసం స్కౌటులో ఉన్ననాళ్ళు ఆ దుస్తులను ధరించి తరువాత తనకి తిరిగి ఇచ్చేయమని ప్రార్థించాడు. కాని నేను అందుకు అంగీకరించలేదు. నాకు ఎవరి సహాయమూ అక్కర్లేదు, నేను ఎవరి సహాయమూ కోరను. ఇతరులకు ఎంత ఎక్కువగా బాగా సేవ చెయ్యాలో, నేర్పే అవకాశం కోసమే ఎదురుచూస్తూ ఉంటాను. అంతేకాక ఆ దుస్తులు మీ నాన్నగారు నీకోసం తయారు చేయించినవి. అవి నువ్వు కాకుండా నేను ధరిస్తే అది అసత్యమవుతుంది. నా పేరే సత్యం కనుక సత్యం తప్పి ప్రవర్తించటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని నచ్చచెప్పి అతని బట్టలు అతనికి తిరిగి ఇచ్చివేశాను అని తెలిపారు స్వామి.

ఈ సందర్భంలో ఒక సంఘటన మీకు చెప్పాలని ఉంది అని కస్తూరిగారిలా చెప్పారు. 20 ఏళ్ల క్రితం మా బంధువులలో ఒకరికి కలిగిన అనుభవమిది. అతను రంగూన్ నుండి బెంగుళూరులో ఉన్న తన సోదరికి ఒక చక్కని బర్మా గొడుగును పుట్టినరోజు కానుకగా ఇవ్వటం కోసమై తీసుకొచ్చాడు. కాని ఆమె ఆ బహుమానాన్ని తిరస్కరించటంతో ఆ గొడుగు వాడకుండా అలాగే మూలపడి ఉంది. కొన్నాళ్ల తర్వాత అతని తల్లిదండ్రులు ఆ గొడుగును తెచ్చి స్వామి పాదాల చెంత సమర్పించారు. దొంగిలించిన వస్తువులు నాకెందుకు తెచ్చి ఇచ్చారు? వాడినా వాడకపోయినా ఇది మీ అమ్మాయి గొడుగు అంటూ తీసుకోవటానికి స్వామి నిరాకరించారు. స్వామికి ఏదైనా సమర్పించదలుచుకుంటే మనసా వాచా కర్మణ ఆ వస్తువుని త్రికరణ శుద్ధితో స్వామికి సంపూర్ణంగా అర్పించాలి. స్వామి బాల్య విశేషాలను వివరిస్తూ కస్తూరిగారు ఈ విషయాలనింకా వెల్లడించారు. ఉరవకొండలో బాబా రోజూ నీళ్లు తోడి తెస్తుండే బావిని కూడా కస్తూరిగారు చూశారట. ఊరికి 1 కిలోమీటర్ దూరాన ఉన్న ఆ బావి నుంచి స్వామి ఒక కావడి భుజంపై పెట్టుకుని 2 పెద్ద నీళ్లబిందెలతో రోజూ 6 సార్లు నీళ్లు మోసుకుని వచ్చేవారు. ఆ ఊరికి అదొక్కటే మంచినీళ్ల బావి కావటం చేత నూతిలో నీరు బాగా లోతుగా ఉండటం చేత చాలా శ్రమ పడవలసి వచ్చేది. ఇంటికి నీళ్లు తేవటానికే ఉన్న సమయమంతా సరిపోవటం చేత మరి ఏ ఇతర కార్యక్రమాలకు స్వామికి సమయం దొరికేది కాదు అని తెలిపారు స్వామి. బాలునిగా ఉన్నప్పుడే బాబాలోని దివ్యత్వాన్ని గుర్తించి ఆరాధించి ఈ బాలుడు ఒకనాడు ప్రపంచానికే బోధకుడు కాగలడని ఊహించిన ఉపాధ్యాయుడు మహబూబ్ ఖాన్ను కూడా కస్తూరిగారు కలుసుకున్నారు. తనను తాను షిరిడీ సాయి అవతారంగా ప్రకటించుకున్న తర్వాత ప్రతి గురువారము స్వామి కూర్చుని ఉండే పవిత్రమైన ప్రదేశాన్ని కూడా కస్తూరిగారు సందర్శించుకున్నారు. మేము ఎంతో గౌరవంతో భక్తితో ఆ ప్రదేశంలో తన్మయులమై నిలబడి ఉండగా ఒక వృద్ధ గ్రామస్థుడు ఆ రోజుల్లోని ఒక కథను గురించి కస్తూరిగారికి వారితో కూడా ఉన్న భక్తులకు వివరించాడు. ఒకనాటి రాత్రి పక్క ఊరి నుంచి కొంతమంది స్త్రీలు జట్టుగా ఎడ్లబండిలో ప్రయాణం చేసి ఒక సినిమా చూడ్డానికి వచ్చారు. బండిలో బాగా కిక్కిరిసి గుంపుగా కూర్చోవటం వల్ల అదే అదనుగా వారిలో ఒక స్త్రీ తన పక్కనున్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించేసింది. ఆమె నిద్రలేచిన తర్వాత తన తలలో బంగారు ఆభరణం లేకపోవటాన్ని గమనించింది. కాని వారిలో ఎవరికీ ఈ దొంగతనం చేసిన స్త్రీపై అనుమానమే కలగలేదు. అందరూ ఒకరినొకరు బాగా ఎరుగున్నవారు కావటం చేత వారికి తమలో ఎవరిపైనా అనుమానం రాలేదు. ప్రయాణం చేస్తుండగా మధ్యదారిలో ఆభరణం వదిలే బహుశా కింద పడిపోయిందేమో అని అందరూ ఊహిస్తే మరికొందరు ఆమె వచ్చేటప్పుడే ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తు తెచ్చుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వారితో, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడున్నాడు. అతడు ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మనం ఈ విషయం అతనిని అడిగి తెలుసుకొనవచ్చును అని సలహా చెప్పాడు. వారంతా స్వామి దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్లని చూసి, ఓ జానకమ్మా, ఆ నగ తిరిగి ఇచ్చేయ్ అని ఆదేశించగానే ఆమె వెంటనే తాను దొంగిలించిన నగను తిరిగి ఇచ్చివేసింది. అవమానంతో ఆమె తల వాలిపోయింది. వెళ్ళండి, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకువెళ్ళండి. పశ్చాత్తాపమే తప్పుకు సరియైన శిక్ష. ఈ తప్పును మన్నించండి. బలహీన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేందుకు కారణం మీరే కదా. ఇంక మరెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చెయ్యదు. నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహించబడింది అని స్వామి ఆ స్త్రీలతో అన్నారు. ఈ విధంగా ఆ వృద్ధ గ్రామస్థుడు మాకు ఆ నగ వృత్తాంతాన్ని తెలియచేశాడు అని తెలిపారు కస్తూరిగారు. ఎంతో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ బాల్యం నుంచి కూడా తాను ఎటువంటి బాధ పడకుండా ఆ దుర్భర దారిద్ర్యాన్ని
కఠినమైన ఆ జీవితాన్ని ఎలా ఓర్పుతో భరించారో స్వామి విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం స్వామి తమ ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చున్నారు. స్వామి సోదరుని బావమరిదికి స్వామి ఇలా కుర్చీలో కూర్చుని ఊగటం కోపాన్ని తెప్పించింది. అతను కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో, అంత విలువైన కుర్చీలో కూర్చుని అలా మహారాజులా ఊగటానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? లే, ఇక్కడి నుంచి లేచి బయటికి పో అంటూ గట్టిగా గద్దించాడు. ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగటం నీ కళ్లతో నువ్వే చూస్తావు అని చెప్పారట స్వామి. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. 7 సంవత్సరాల తర్వాత స్వామి చెక్క కుర్చీలో కూర్చోడం భరించలేక చించోలీ రాణి స్వామి కోసం ఒక వెండి కుర్చీని తయారు చేయించి తెచ్చారు. శివరాత్రికి కాని దసరా పండగలలో కాని స్వామి ఆ కుర్చీని బయటకు తీయటానికి అనుమతించలేదు. స్వామి జన్మదినోత్సవానికి స్వామి సోదరుని బావమరిది రావటం జరిగింది. అప్పుడు స్వామి అక్కడ ఉన్న అంతమందిలోనూ అతనినే పిలిచి ఆ కుర్చీని భజన మందిరంలో పెట్టమని చెప్పారు. పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ అతడు క్షమించమంటూ స్వామిని వేడుకున్నాడు. విచారింపవల్లదని స్వామి అతనిని అనునయించారు. ఇతరులు ఎంతగా నొప్పించినా ఏమాత్రం చలించకుండా ఎంతో సహనంతో ఓర్పుతో భరించే స్వామి తన జీవితంలో బహుశా ప్రతిస్పందించిన సంఘటన ఇదొక్కటే. సంకుచితంగా వ్యవహరించే స్వార్థపరులకు, ఇతరుల తప్పులను వేలెత్తి చూపి అపహాస్యం చేసే అసూయాగ్రస్తులకు తాను చాలా దూరంగా ఉండేవాడినని, తనకు జన్మనిచ్చిన కుటుంబము యొక్క వంశము యొక్క పరువు ప్రతిష్టలను కాపాడటానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడినని స్వామి విద్యార్థులకు తెలియచేశారు. పాటలను నినాదాలను వ్రాసి అందుకు బదులుగా తనకు కావలసిన దుస్తులను, పుస్తక సామాగ్రిని కోట సుబ్బన్న కిరాణా దుకాణం నుంచి స్వామి తీసుకుంటూ ఉండేవారు. ఆ దుకాణాన్ని కూడా కస్తూరి గారు చూశారు. ఇప్పుడు ఆ దుకాణం సుబ్బన్న మనవడి చేత నడపబడుతోంది. సుబ్బన్న ఒకసారి తను అమ్మే ఆయుర్వేద ఔషధాలు, పసిపిల్లల ఆహారం బాగా అమ్ముడుపోయేలా సహాయం చేయమని స్వామిని అర్థించాడు. స్వామి వ్రాసే పదాలు ప్రచారాన్ని ఎంత బాగా చేసేవంటే, బాలురు ఆ పదాలను పాడుతూ ఆ వస్తువులను గురించి ప్రచారం చేస్తుంటే సరుకంతా కూడా క్షణాల్లో అమ్ముడుపోయేదని సుబ్బన్న సమకాలికులు తెలియచేశారు. ఉరవకొండ ప్రజలకు ఏ కొత్త వస్తువులను పరిచయం చేయాలన్నా, ఉదాహరణకు డాక్టర్ గోపాలాచార్యులు గారు తయారు చేసిన బాలభాస్కర వంటివి, ఈ విధంగా వీధులలో పాటలు పాడుతూ ప్రచారం చేయవలసిందే. పట్టణంలో ప్రతి వారం జరుగుతుండే సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు సుబ్బన్న సరుకంతా ఈ పిల్లలు పాడే పాటలతో, ఆ పదాలతో త్వర త్వరగా విక్రయించబడుతూ ఉండేది. స్వామి చిన్ననాటి విశేషాలను ఎంత విన్నా మనసు ఇంకా వినాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. స్వామి బాల్య స్నేహితులందరూ ఎంత అదృష్టవంతులో.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 8వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఉత్తరాన ఉన్న బెంగుళూరులోని ఒక ఇంట్లో మౌత్ పీస్ నుండే గుప్పెడు విభూదిని సృష్టించిన బాబా ఈయనేనా? ఈ అద్భుతమైన ఫోన్ వింతకు ప్రత్యక్ష సాక్షి అయిన చీఫ్ కమర్షియల్ మేనేజర్ గారి భార్య ఈ ఉదంతాన్ని అయ్యర్కు చెప్పింది. బాబా నన్ను మామూలు కుశల ప్రశ్నలు కొన్ని అడిగారు. ఆ తరువాత పవిత్రమైన స్థలాలకు తీర్థయాత్రగా వెళ్లటం ప్రాముఖ్యతను గురించి తెలుగులో మాట్లాడారు. కాని తెలుగు నాకు సరిగ్గా రాకపోవడం చేత ఆ సంభాషణ నాకు మింగుడు పడలేదు. చుట్టూ మట్టిగోడలు, అక్కడక్కడా మరకలుగా ఉన్న వేదిక, ఒక మూలన విగ్రహాలు, చూరుకు అంటుకుని ఉన్న పెద్ద పెద్ద కొయ్య స్తంభాలు, షెడ్డుకి ఇంటికి మధ్యనున్న కాలువపై రాళ్ల వంతెన, వీటన్నిటి మధ్య నా పక్క చుట్టపై కూర్చున్న యువ ప్రవక్త బాబా. ఈ 22 ఏళ్ల భగవంతుణ్ణి గురించి నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఆయన 1926లో జన్మించారంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. 1932లో జన్మించి ఉండవచ్చునేమో అనిపించింది. ఆయన్ని చూస్తే నాజూగ్గా, వెడల్పుగా ఉన్న వదనం, విశాలమైన నుదురు, అద్భుతంగా అరుదుగా కనిపించే ఒత్తైన నల్లని పట్టుకుచ్చులాంటి తలకట్టుతో కప్పబడ్డ చెవులు, నవ్వుతున్నప్పుడు తళుక్కున మెరిసే ముత్యాల వంటి పలువరస, చాలాకాలం ఎటువైపు చూసినా నా కళ్ల ముందు ఈ మోహన రూపమే కదలాడుతూ ఉండేది. ఇంకా ఆ పాదాలు, ఎర్రని పట్టుధోవతి అంచుల మధ్య నుండి దోబూచులాడే ఆ తమలపాకుల వంటి మృదువైన మెత్తని పాదాలు దంతంతో చెక్కబడినవా అన్నట్లున్నాయి. అబ్బా, ఈ ముగ్ధమోహన రూపం, ఎర్రని కాంతుల్ని వెదజల్లే ఆ పాదపద్మాలు, వేలాది మైళ్ల దూరం నుండి ప్రజల్ని ఆకర్షిస్తున్న అయస్కాంతంలా అనిపించింది. పాదాల బొటనవేళ్లు తాకి నమస్కారం చెయ్యటానికి సాహసం చేశాను. మౌనంతోనే నా మనస్థితిని అర్థం చేసుకున్న స్వామి పాదాలు మెల్లగా అరచేతితో మెత్తగా తాకి నమస్కరించాను. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లోని కొండలపైన ముళ్ళు, రాళ్ళు, రప్పలపై సంచరించిన బాబావారి పాదాలు ఇసుమంతైనా కందిపోలేదు. మెత్తని ఆ పాదాలను తాకినప్పుడల్లా అద్భుతమైన అనుభూతికి లోనుగావటం జరుగుతూనే ఉండేది. అంతలో చుట్టుపక్కల వాళ్లంతా బాబా విసిరిన ఏదో చెలోక్తికి నవ్వటం వినిపించి నేను కూడా అర్థం కాకపోయినా వారి నవ్వుతో శృతి కలిపాను. నాకు తెలుగు అంత బాగా రాకపోవడం చేత తెలుగు నుడికారాలు, సామెతలు అర్థం చేసుకునే స్థితిలో నేను లేను. ఇంతలో బాబా అకస్మాత్తుగా లేచి లోపల ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్లి అటునుండి ఎడమవైపున ఉన్న ఇరుకైన ఒక చిన్న వంటింట్లో ప్రవేశించారు. అక్కడ భజన కృష్ణమ్మ అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ చాలా ఏళ్ల క్రితమే పుట్టపర్తి వచ్చి అక్కడే ఉండిపోయింది. ఆవిడ బాబా అన్నగారైన శేషమరాజు యొక్క బావమరిది భార్య. ఆవిడ భర్త బీమా సంస్థలో ఒక ఆఫీసరుగా ఉండేవారు. వాళ్ల స్వస్థలం మచిలీపట్నం. ఆవిడ ఇద్దరు కుమారుల్లో ఒక అతను ఇంజనీరు, రెండవ అతను అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపల్, మూడవ కుమారుడు మూగా చెవిటి బాలుడు. స్వామి ప్రదర్శించిన అద్భుత లీలలు, సముద్రపు ఉప్పునీటిని పాలగా మార్చటం, అలలపై తేలుతూ శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువు వలె దర్శనమివ్వటం వంటి లీలలు దర్శించిన ఆవిడ స్వామి సన్నిధిలో పుట్టపర్తిలోనే ఉండటానికి నిశ్చయించుకుని తన మూడవ కుమారుడితో వచ్చి అక్కడే ఉంటున్నది. అలాగే పోలియో వ్యాధిగ్రస్తుడైన కుమారునితో ఒక తల్లి, ఆత్మహత్య నుండి కాపాడబడిన ఒక తండ్రి, ఇంకా అక్కడ నివాసం ఏర్పరచుకున్న వారిలో చాలామంది స్వామి ఒడిలో సేదతీరుతున్నవారే. నా దగ్గరకు రండి, రక్షణను, విశ్రాంతిని పొందండి అన్న షిరిడీ సాయి పిలుపు విన్న వారంతా ఈ కొత్త షిరిడీలో ఆశ్రయం పొంది నివాసం ఏర్పరచుకుని ఉండిపోయారు. అంతేకాకుండా స్వామిని గూర్చి తెలుసుకోవాలి అనే ఆసక్తితో వచ్చిపోయే యాత్రికులు కొంతమంది. ఇంతలో బాబావారు పంచాంగం ఇవ్వమని కోరడంతో స్థూలకాయుడైన వ్యక్తి వర్తమాన సంవత్సర పంచాంగం తెచ్చి ఇచ్చాడు. ఆయన
మద్రాస్ ప్రెసిడెన్సీలో ఐజీ ప్రిజన్స్ అని తరువాత నేను తెలుసుకున్నాను. మంచి ముహూర్తం నిర్ణయిస్తాను అన్నారు బాబా నన్ను చూస్తూ. సాంప్రదాయాల పట్ల ఆయనకు గల గౌరవం చూసి అభిమానము, వివాహ ముహూర్తం నిర్ణయించడానికి చూడవలసిన గ్రహబలం, తారాబలంతో శాస్త్రపరిచయం కలిగి ఉండటం పట్ల ఆశ్చర్యమూ కలిగాయి. ఆయన ముహూర్తం నిర్ణయించుకోవడానికి పేజీలు తిరగవేస్తుండగా కొంచెం ధైర్యం చేసి బాబాతో వివాహం ఏర్పాటు చేయడానికి కావలసిన ధనం సమకూర్చుకోవడానికి తగినంత వ్యవధి ఉండేలా ముహూర్తం నిర్ణయించమని చెప్పడానికి సాహసించాను. ఎక్కువ ఆడంబరాలకు పోవద్దని స్వామి నన్ను హెచ్చరించారు. పుట్టపర్తిలో ఎక్కువ ఆడంబరంగా ధనం వ్యయం చేసి ఎవ్వరినీ మెప్పించినవసరం లేదు. అనవసరంగా ధనాన్ని దుర్వినియోగం చెయ్యవద్దు, ఎక్కడా అప్పు చెయ్యవద్దు. సాధ్యమైనంత నిరాడంబరంగా వివాహపు ఏర్పాట్లు చెయ్యండి. వివాహం సంతోషప్రదంగా జరిగేలా నేను చూస్తాను అని బాబా హామీ ఇచ్చారు. నగలు, చీరలు, బంధువులకు ఇవ్వవలసిన కానుకలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మొత్తం 2 వారాల వ్యవధి ఇచ్చారు బాబా. దసరా ఉత్సవాల్లో 10వ రోజున అంటే విజయదశమి రోజున వివాహానికి ముహూర్తం నిశ్చయించారు. విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా జయం కలుగుతుంది అనే విశ్వాసం కల మాకు ఇది చాలా ఆనందాన్ని కలుగజేసింది, సంతృప్తిని కలిగించింది. జగన్మాత అయిన ఆదిశక్తి ఈ దసరా నవరాత్రుల్లో 3 దినాలు జగద్రక్షణకర్తగాను, 3 దినాలు సృష్టి పోషకకర్తగాను, చివరి 3 రోజులు జగద్గురువుగాను పూజింపబడుతుంది. దసరా ఉత్సవాలకు చాలామంది పుట్టపర్తి వస్తారు కాబట్టి వివాహానికి చాలామందే హాజరవుతారని నేను ఆశించాను. బాబా అక్కడి నుండి మమ్మల్ని కొంచెం పక్కగా ఖాళీ స్థలంలో ఉన్న నవగ్రహ మండపం పక్కనున్న తులసికోట వద్దకు తీసుకువెళ్లారు. వివాహం అదిగో ఆ షెడ్లో చెయ్యొచ్చు, అక్కడే పక్కగా భోజనానికి ఏర్పాటు చేయవచ్చు, ఈ గోడ పక్కగా వంటలకు ఏర్పాట్లు చేయబడతాయి, ఇటువైపున గాడీపొయ్యలు తవ్విస్తాను, పైన కొద్దిగా పందిర్లా వేస్తే కాస్త నీడగా ఉంటుంది అని చెప్పారు బాబా. అక్కడ వంట చెరుకు కరువు ఎక్కువ అని ఆ గ్రామస్తుల వల్ల తెలుసుకున్నాను. నేను మళ్లీ నా సందేహాన్ని వెలిపూచటానికి సాహసించాను. ఎవరో ఒకరికి ఈ బాధ్యత అప్పగించి కావలసిన వంట చెరుకును తెప్పిస్తానని చెప్పి బాబా తండ్రి కోసం కబురు పంపించారు. ఆయన తను నడుపుతున్న దుకాణం వద్ద ఉన్నారు. అక్కడివారు యాత్రికులు కూడా ఆ దుకాణం నుండి బియ్యం, రాగులు, బెల్లం, కిరోసిన్, వంట నూనె, ఉల్లిగడ్డలు, సబ్బులు, అగ్గిపెట్టెలు మొదలైన వస్తువులను కొనుక్కునేవారు. స్త్రీ పురుషులకు, పిల్లలకు సంబంధించిన దుస్తులు కూడా అక్కడ కొద్దిగా ఉన్నాయి. ఆ దుకాణానికి కొద్దిగా పక్కగా శతవృద్ధుడు, ప్రసిద్ధుడు అయిన కొండమరాజు నివాసం ఉంది. దుమ్ము కొట్టుకుని ఉన్న వీధులు, పూరిపాకలు, బక్కచిక్కిన పశువులు, అక్కడక్కడా పిల్లల కీచులాటల శబ్దాలతో ఉన్న ఈ చిన్న గ్రామం పుట్టపర్తి బాబాకు జన్మస్థలం అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అందరికంటే ఉన్నతంగా ఎంతో గొప్ప స్థితిలో ఉండి ఆసక్తితో తనను పరీక్ష చేయాలని వచ్చిన ఎంతోమంది ప్రఖ్యాతి చెందిన సాధువులను, పండితులను కూడా తన అద్భుతమైన మహిమతో దిగ్భ్రమ చెందించి షిరిడీ సాయి అవతారంగా తనను ప్రకటించుకుని సాయి తత్వాన్ని, తన ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్న అవతార పురుషుడు బాబాకు ఈ కుగ్రామం జన్మభూమి అంటే ఆశ్చర్యంగానే అనిపించింది. చుట్టూ కొండల మధ్య ఎక్కడో ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ కుగ్రామంలో జన్మించిన ఒక చిన్న బాలుడు తను పుట్టకముందే సమాధి చెందిన ఒక ఫకీరుగా తనను ప్రకటించుకోవడం నాకు అద్భుతంగా అనిపించింది. షిరిడీలో అతను మాట్లాడిన భాషలు మరాఠీ, హిందీ. తన 16వ ఏట ఆయన వెలుగులోనికి వచ్చారు. ఆయన తాను శరీరం చాలించిన 8 సంవత్సరాలకు మళ్లీ ప్రకటితమవుతానని ప్రకటించే ఉన్నారు. ఆ భజన మందిరంలో నివాసం ఏర్పరచుకున్న షిరిడీ సాయి భక్తుల్ని కూడా నేను చూశాను. అద్భుత ఆశ్చర్యాలతో తలమునకలవుతూ
బాబా సన్నిధిలో బాబా తండ్రి కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నాను. కబురందిన వెంటనే తండ్రిగారు వచ్చి బాబా వద్ద నిలబడ్డారు. అక్కడ మేమంతా బాబాకి ఎదురుగా కూర్చుని ఉన్నాం. బాబా సన్నిధిలో వారి తండ్రి నిలబడి ఉండటాన్ని నేను గమనించాను. సన్నగా, బక్కపలచగా, ఎక్కువ ప్రత్యేకత లేని రూపంలో ఉన్నప్పటికీ ఆయన ముఖంలో ఒక విధమైన కరుణ, దయ తొణికిసలాడుతున్నాయి. ఆ ప్రదేశానికి కొత్తగా వచ్చిన మా దంపతులను సాదరపూర్వకంగా చూశారు. మోకాళ్లు దాటిన పంచె, బిగుతుగా ఉన్న చేతుల్లేని చొక్కా, నెత్తి వెనుక ముడివేసి ఉన్న జుట్టు, చెవులకు మెరుస్తున్న రాళ్లతో బంగారు దుద్దులు, ఇది అతని వేషధారణ. బాబా వారికి నన్ను చూపిస్తూ, వీరు దసరా పండుగ రోజుల్లో బెంగుళూరు నుండి ఇక్కడకు వచ్చి 30 మందితో కలిసి పుట్టపర్తిలో విజయదశమి నాడు వాళ్ల అమ్మాయి వివాహం జరిపించుకోవడానికి వస్తారు. ఆ శుభకార్యానికి అవసరమైన కిరాణా సామాన్లు, కాయగూరలు, పళ్ళు, అతనికి కావలసినవన్నీ నువ్వు తెచ్చివ్వాలి అని చెబుతూ నా కేసి తిరిగి, మిగిలిన వాళ్లంతా సాధారణంగా ముందుగా పైకం ఇచ్చి ధర్మవరం నుండి లేక హిందూపురం నుండి కావలసిన సరుకులు తెప్పించుకుంటారు, కాని నువ్వు మాత్రం ఎప్పుడు ఏది కావాలంటే అది తెప్పించుకుని పైకం మొత్తం మీరు అమ్మాయి వివాహం అయ్యాక వెళ్లేటప్పుడు ఇచ్చి వెళ్లవచ్చు అన్నారు. సరేనంటూ వారి తండ్రి అక్కడి నుండి వెళ్లిపోయారు. నాకు అంతా అయోమయంగా ఏదో వింత ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది. కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో గురుస్థానంలో ఉన్న వ్యక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటే ఆ వ్యక్తి తండ్రిగాని, అన్నదమ్ములుగాని, మేనమామ మేనల్లుళ్ళుగాని రోజువారీ కార్యక్రమాల్లో పెత్తనం చెలాయిస్తూ ఉండడం నాకు తెలుసు. కాని ఇక్కడ సర్వస్వం బాబాయే. అక్కడ భజన కార్యక్రమాలకు కావలసిన షెడ్ సిద్ధం చెయ్యటం, భజన వేదికను అలంకరించటం, అన్నీ పర్యవేక్షించేది శేషగిరిరావు అనబడే ఒక కార్యకర్త. సాయంకాలం సరిగ్గా 6 గంటలకల్లా భజన ప్రారంభం కావలసి ఉంది. పూలదండలతో, తులసి మాలలతో స్త్రీ పురుషులంతా వరుసగా ఒక్కొక్కరు రావటం మొదలైంది. వాళ్ల చేతుల్లోని ఆ దండలు తీసుకుని బాబా స్వామి చిత్రపటం ఎదురుగా ఉన్న కృష్ణుడి విగ్రహం మెడలో పడేలా చిన్నగా విసిరారు. కృష్ణ విగ్రహానికి ఎదురుగా ఉన్న తివాచీపైన బాబా కూర్చున్నారు. కొద్ది నిమిషాల్లో బాబా పెద్దక్కగారైన వెంకమ్మగారు గబగబా వచ్చి స్త్రీల వైపు కూర్చున్నారు. మధురమైన కంఠంతో బాబా ఒక భజన గీతాన్ని శ్రావ్యంగా పాడారు. ఒక చరణం తరువాత మరొక చరణం స్వామి పాడుతూ ఉంటే మేంకూడా వారితో శృతి కలిపాం. అక్కడ భజన బృందంలో 40 మంది వరకు ఉన్నారు. తరువాతి భజన పాట బాబా సోదరి పాడారు. ఆవిడ గొంతు కూడా ఎంతో ఆహ్లాదపరిచేలా భావపూరితంగా ఉంది. బాబా ఇలా ఇతర దేవతల గురించి పాటలు పాడుతూ భజన ఎందుకు చేస్తున్నారు అని ఆశ్చర్యపడుతూ కూర్చుంటే నా పక్కన కూర్చున్న ఒకతను గుసగుసగా, బాబా తనను గురించి రచించిన పాటలు తానే పాడుతున్నారని, వెంకమ్మగారు బాబా వద్ద భజన పాటలు నేర్చుకున్న మొట్టమొదటి విద్యార్థిని అని చెప్పారు. కుప్పం, కరూర్, త్రిచినాపల్లి, మద్రాసు, బెంగుళూరు నుండి అనేక మంది యువజనులు బాబా వద్ద భజన పాటలు నేర్చుకునేవారు. తల్లి బిడ్డను ఒడిలో ఉంచుకుని బిడ్డ ముఖంకేసి చూస్తూ తను అన్నట్లుగా చెప్పమంటూ బిడ్డకు చిన్న చిన్న మాటలు నేర్పుతున్నట్లుగా బాబా భక్తులకు భగవంతుణ్ణి ప్రార్థించడం నేర్పుతున్నారని తలుచుకుంటూ నా మనసులో చెలరేగే సందేహాలను శాంతింపచేసుకున్నాను. నిజానికి మనలోనూ మన చుట్టూ ఉన్న తనను గుర్తింపచేయటమే స్వామి యొక్క అవతార ముఖ్య లక్ష్యం. సోమరుల వలె అజ్ఞానంతో నిద్రిస్తున్న మనను ఆప్యాయంగా దగ్గరకు చేరదీసి మనల్ని తట్టి లేపుతారు. ఓ నా ప్రియమైన బిడ్డలారా, బలహీనుల వలె, అంధుల వలె మీరు ఎవరికోసం తపిస్తూ వెతుకుతున్నారో ఆ వ్యక్తిని నేనే, మీరు కోరుకునేది నన్నే అని తెలియజేస్తారు. అఖండ ప్రశాంత ఆనంద సాగరంలో ఓలలాడేందుకు
మనకు ప్రశాంతి నిలయానికి త్రోవ చూపుతారు. తన దివ్య సన్నిధిలో రక్షణ కోసం వచ్చిన వారిలో ఒక్కొక్కరి కోసం ప్రత్యేకంగా రాసే ప్రార్థన గీతాల ద్వారా బాబా వారిలోని అంతరంగ మాలిన్యాన్ని పోగొట్టుకునేటట్లు చేసి పరిశుద్ధ హృదయులై స్వామి యొక్క చల్లని నీడలో సేద తీర్చుకునేలా చేస్తారు. ఇలా రాయబడిన కొన్ని ప్రార్థనా గీతాలు నా వద్ద ఉన్నాయి. 1959లో నా జన్మదిన సందర్భంగాను 1960-62 సంవత్సరాలలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి నాకు ఈ గీతాలను అందజేశారు. కృపాకరో భగవాన్, దర్శన దీజో అన్న గీతాలు ఇక్కడ వివరిస్తున్నాను.

కంటి నుండి అద్భుతమైన మెరుపుతో కాంతి కిరణాలను వెదజల్లుతూ మద్రాసు నుండి ఫోన్లో మాట్లాడుతూ, ఈ విభూది పెట్టండి, వెంటనే నయమవుతుంది అని 222 మైళ్ల

ఆ తరువాత 1960 నూతన సంవత్సర శుభోదయ సందర్భంలో ఒక గ్రీటింగ్ కార్డుపై తను స్వయంగా తన సొంత దస్తూరితో రాసిన ఇంకొక ప్రార్థనా గీతాన్ని నాకు పంపించారు. ఆ అమూల్య రత్నాన్ని అందుకున్న ఆనందం మరింత పెరిగేలా స్వామి నాకు ఆ గ్రీటింగు కార్డు స్వయంగా చేతికి ఇవ్వకుండా పుట్టపర్తికి 5 మైళ్ల దూరాన ఉన్న బుక్కపట్నం పోస్టాఫీస్ నుండి పోస్టు చేయించారు. ఆయన సన్నిధిలోని ప్రశాంతి నిలయంలోనే నేనున్నాను. స్వామి పోస్టులో పంపించిన ఈ నూతన సంవత్సర శుభాశీస్సులు నాకు ఆశ్చర్యాన్ని, అద్భుతమైన ఆనందాన్ని కలుగజేశాయి. ఆ క్షణంలో నాకు కలిగిన అనుభూతి నన్ను మాటలు రాని మూగవానిగా, నిశ్చేష్టునిగా చేసింది. అప్పటి నా స్థితి వర్ణనాతీతం.

గ్రీటింగ్ కార్డు పిఎస్లో కస్తూరి, ఈ ప్రార్థనతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించు. దీర్ఘాయుష్షును పొంది పిల్ల పాపలతో ఆనందమయమైన జీవితాన్ని గడుపుతూ భక్తి జ్ఞానాలతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ సర్వేశ్వరుని సన్నిధిలో సేవలో నీ శేష జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడపాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ స్వామి తన ఆశీస్సుల వర్షాన్ని కురిపించారు. మంచితనంతో మెలగమని, మంచి పనులే చెయ్యమని ప్రబోధించే ఆ కరుణామూర్తి దయ అపారమైనది. ఇలాగే మరోసారి 1962 నవంబర్ 23వ తేదీన స్వామి తమ జన్మదినోత్సవ శుభ సందర్భంలో కూడా మరొక ప్రార్థనా గీతాన్ని రాసిన గ్రీటింగు కార్డును పోస్టులో పంపి నాకు ఎనలేని ఆనందాశ్చర్యాలను కలుగజేశారు. ఆ ప్రార్థనా గీత సారాంశం ఇలా ఉంది.

అలా స్వామి నుండి అటువంటి అద్భుతమైన కానుకలు పొందిన వాళ్లమంతా ఆయన సన్నిధికి వెంటనే వెళ్లి ఆయన పాదాలపై తల ఉంచి మూగగా మౌనంలోని మా సంతోషాన్ని వ్యక్తం చేసుకునేవాళ్లం. మా ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తూ స్వామి మా చేతుల్లోంచి ఆ కాగితాలను తీసుకుని ఆ ప్రార్థనలోని అంతరార్థాన్ని తెలియజెపుతూ మాకు ఆ పాట ఎలా పాడాలో కూడా ప్రేమతో నేర్పించేవారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 8వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ సాయీశ్వరి దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతినిలయం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయిన ప్రశాంతినిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమంలో మీకు ఒక ప్రత్యేకమైన అంశాన్ని వినిపించబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా విందాం పదండి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు నన్ను ఏ రీతిన సేవిస్తారో ఆ విధంగానే వారిని నేను అనుగ్రహిస్తానని భగవంతుడు తమ భక్తులకు హామీ ఇస్తున్నారు. స్వామిని పూజించే విధానాలు ఆ భక్తుల మానసిక పరిస్థితిపైనా పరిసరాల ప్రభావంపైనా మరెన్నో కారణాలపైనా ఆధారపడి ఉంటాయి. నిత్యపారాయణ గ్రంథాలను పఠించేవారు కొందరైతే కాలినడకన పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్లు కొందరు దీక్షలు తీసుకుని ఆ గడువు దాటాక స్వామిని దర్శించుకునేవాళ్లు మరికొందరు. ఇలా తమకు తోచిన విధంగా భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తారు భక్తులు. గడిచిన 9 సంవత్సరాలుగా విశాఖపట్నంలో డిఎల్పురానికి చెందిన భక్తులు ప్రతి ఏటా పవిత్రమైన భీష్మ ఏకాదశి నాటి నుంచి 27 రోజులు దీక్షతో స్వామివారిని కొలిచి ఫాల్గుణ సప్తమికి దీక్ష పూర్తిగావించుకుని స్వామివారి దర్శనానికి పుట్టపర్తి రావడం జరుగుతోంది. వీరి భక్తి ప్రపత్తులకు మెచ్చి 1 సంవత్సరం స్వామివారు వీరికి పాదనమస్కారాలు కూడా అనుగ్రహించారు. ఈసారి స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ భక్తులు అఖండ జ్యోతిని ప్రజ్వలించి 9 పరిసర గ్రామాలలో ఆ జ్యోతిని భక్తితో కొలిచి ఇప్పుడు పుట్టపర్తి విచ్చేశారు.
1: మరి రేడియో సాయి స్టూడియోలో ఈ గ్రామానికి చెందిన కొందరు భక్తులు వచ్చారు. వారిలో బంగారమ్మపేటకు చెందిన నరహరికృష్ణ ఒకరు. వీరు స్వామివారిని 2006లో మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి స్వామివారి సేవలో తమ గ్రామంలో ఎంతో నియమంగా నిష్ఠతో నగర సంకీర్తన భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ విధంగా స్వామివారిని చేరిన తర్వాత వారిలో ఏ విధమైన మార్పు వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. నరహరికృష్ణ గారు,
2: జై సాయిరాం.
1: రేడియో సాయికి స్వాగతం. మీరు స్వామివారిని మొట్టమొదటి ఎప్పుడు తెలుసుకున్నారు?
2: కథ ముందు నుంచే తెలుసు సైరాం, టీవీలో చూసేవాళ్ళం సైరాం. అయితే స్వామివారి దగ్గరకు వద్దామని అనుకునేవాళ్ళం సైరాం, కానీ కొన్ని కారణాల వల్ల చిన్నపిల్లల కారణం వల్ల రాలేకపోయేవాళ్ళం. గత 2006 నుంచి ఈ పుట్టపర్తి రావడం జరిగింది సైరాం. వచ్చాక స్వామివారిని చూడడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం మేము ఒక దీక్ష ఏర్పాటు చేసుకుని ఆ దీక్షతో అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ పుట్టపర్తి రావడం జరిగింది సార్.
1: వృత్తిరీత్యా మీరు ఏం చేస్తూ ఉంటారు?
2: మేము సందూర్లో చేపలు పడడానికి వెళ్తాం సార్.
1: మత్స్యకారులు మీరు?
2: అవును సార్.
1: మీ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా మత్స్యకారులేనా?
2: మొత్తం మత్స్యకారులు సార్.
1: వృత్తిపరంగా మీకు సమయం దొరకకపోవచ్చు, పొద్దున్నే వెళ్తారు, ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వస్తూ ఉంటారు. అలాంటప్పుడు స్వామివారి భజనలు, స్వామివారి కీర్తనలు ఇవన్నీ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు?
2: అంటే ప్రతిరోజు శుక్రవారం నుంచి బుధవారం వరకు కూడా సైరం మేము సందూర్లోకి వెళ్తాం సైరం. మాకు లక్ష వారం ఖాళీ అవుతుంది సైరం. అదే స్వామివారి రోజు కాబట్టి ఆ రోజు ఉదయం 4 గంటలు లేచి స్నానం చేసి ప్రామాణ్యం క్లీన్ చేసుకుని అక్కడే మేము నాకు సంగీతాలు పాటలు పాడి ఆ తర్వాత నగర సంగీతం తిరుగుతూ ఆ రోజల్లా నిష్ఠగా ఒక సాయి భక్తురాలుగా భక్తులుగా ఉంటాం సార్.
1: మత్స్యకారులు కష్టించి జీవిస్తారు, వాళ్ళకి తాగుడు, సిగరెట్లు, బీడీలు, మత్స్యమాంసాలు తినడం ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అలాంటిది అది మీరు ఆ రోజుల్లో ఏం చేస్తారు? ఏ రోజైతే లక్ష్మణ పడ్డాది ఆ రోజు ఏం చేస్తారు? సాధారణంగా మీకు ఈ అలవాట్లు ఉన్నాయా లేదా?
2: అంటే ప్రతిరోజు కూడా సైరం మత్స్యకారులు చేపలు తింటాం సైరం, కాకపోతే లక్ష్మీవారు మాత్రం ఈ బాబా నమ్ముకున్న వాళ్ళు ఆ దీక్షలో ఉన్న వాళ్ళు సైరం ఆ లక్ష్మీవారు నాటు మేము ఏటకెళ్ళం కాబట్టి మాకు ఎటువంటి కూడా దొరకదు సైరం, అలా అన్ని నీసి కూడా ఏం ముట్టం సైరం. ఆ రోజు కొన్ని నియమంతో స్వామివారిని తెలుసుకుంటూ ఉంటాం సైరం.
1: మరి బీడీ సిగరెట్లు?
2: బీడీ సిగరెట్ అంది గ్రామంలో 600 ఇళ్ళు ఉన్నాయి సైరం, అంటే అందరూ కూడా మారలేరు సైరం. వాళ్ళు కొంత మందికి వాళ్ళు యూజ్ చేసుకుంటారు సైరం, కానీ బాబా గురించి తెలుసున్న వాళ్ళు ఈ 2006 నుంచి ఇక్కడికి వచ్చి భక్తులు కూడా ఎటువంటి కూడా ముట్టరు సైరం.
1: స్వామివారి దగ్గరికి రావడం వల్ల మీ ఆ గ్రామంలోని ఆ ప్రజల్లో పొగ తాగడం లాంటి చెడ్డ అలవాట్లు మానేసుకున్నారు?
2: మానేసుకున్నారు సార్.
1: మానేసుకోవడం వల్ల ఏ విధమైన లాభం జరుగుతున్నదో గ్రామస్తులకి తెలిసిందా?
2: తెలుసారం. ఎందువల్లంటే ఇంతకు ముందు తాగేసి కొన్ని గొడవలు జరిగే సైరం, అలాంటి వాళ్ళు సైరం గారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళు చాలా చాలా నిష్ఠంగా వాళ్ళు చాలా పరిశుభ్రంగా ప్రతి లక్ష్మీవారి నాడు కూడా వైట్ డ్రెస్ ధరించి స్వామి విభూతి మిదుటికే పట్టుకుని చాలా నిష్ఠంగా ఉంటారు సైరం, ఎటువంటి గొడవలు కూడా వెళ్ళరు సైరం.
1: మీ గ్రామంలోని స్వామి భక్తులు వెళ్తున్నారు, తక్కిన వాళ్ళకి వాళ్ళ మీద ఏ విధమైన ఉద్దేశం ఉంటుంది, ఏ విధమైన ఒపీనియన్ ఉంటుంది?
2: అంటే ప్రతి లక్ష్మీవారం మేము భజన చేస్తాం సైరం. అప్పుడు నగర సంకీర్తన తిరుగుతుండగా భక్తులందరూ కొంచెం చూడడానికి వస్తుంటారు సైరం, వాళ్ళందరూ కూడా నమస్కరించుకుంటూ మాకు వెళ్లిన వాళ్ళకి దారి ఇస్తూ ఆ విధంగా చాలా
1: గౌరవిస్తారు
2: సైరం.
1: పిల్లల్లోని పెద్దవాళ్లలోని ఇంకే విధమైన మార్పులు వచ్చాయా?
2: అంటే అది లోతట్టు ప్రాంతం సైరం, అంటే కొంచెం అవగాహన లేని ఉన్నవాళ్ళు సైరం. కానీ అలాగా ప్రతి సంవత్సరం పుట్టబద్ద వచ్చే జనాలు కూడా మారుతూ కొంతమంది మాత్రం ఎటువంటి చెడు ఆలోచన లేకుండా వాళ్ళు స్వామి మాటలు విని ఆ విధంగా వాళ్ళు సైలెంట్ ప్లేస్ గా ఉంటారు సైరం.
1: బాల వికాస్ తరగతులు ఏమైనా చేస్తున్నారా?
2: ఒక గవర్నమెంట్ స్కూల్ తప్ప ఇలాంటివి ఏం లేవు సైరం.
1: మీరు ఈ దీక్ష తీసుకుని దీక్షగా ఉంటామన్నారు, దీక్ష అంటే ఏమిటి?
2: దీక్ష అంటే సైరం మేము 27 రోజులకు ముందు అంటే ముందు వేసుకుంటాం సైరం. స్వామివారిని ఆ రోజు సందర్శనం చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి స్నానం చేసి తర్వాత వచ్చి వైట్ డ్రెస్ ధరించి స్వామివారిని ధరిస్తూ నమస్కారం చేసి కీర్తనలు పాడుతూ తర్వాత మా మట్టు మేము మాల ధరించుకుని ఆ తర్వాత భజనకీర్తలు చేస్తూ 8 o'clock వరకు చేస్తూ మా పైన ఉన్న పనులు మళ్లీ మధ్యాహ్నం వరకు చేసుకుని మళ్లీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి మళ్లీ పనికి వెళ్లిపోయి ఆ తర్వాత మళ్లీ స్నానం చేసి 4 o'clock మళ్లీ భజన కీర్తనలు చేస్తూ ఈ విధంగా 27 రోజులు కాళ్ళకి చెప్పులు లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ 27 రోజులు స్వామి నమస్కారం చేస్తూ ఈ విధంగా ఉంటాం సార్.
1: దీక్ష అయిన తర్వాత ఏం చేస్తారు? 27 రోజులు అయిన తర్వాత
2: 27 రోజులు అయిపోయిన తర్వాత మొత్తం ప్రతి గ్రామం నుంచి వస్తుంటారు సార్. మాదంతా ఒక విశాఖపట్నం జిల్లా నుంచి వాళ్ళందరూ ఫోన్ కాంటాక్ట్లు చేస్తూ ఒక గ్రామానికి ఒక లీడర్ గా ఉండి వాళ్ళ మార్గాన్ని వాళ్ళు నడిపిస్తూ ఆ రోజున ఎర్లీ మార్నింగ్ పుట్టబర్తి రావడం జరుగుతుంది సార్.
1: ఈ మాటి పుట్టబర్తికి ఎంతమంది వచ్చారు?
2: ఈ మాసం సైరం 69 వచ్చేసారం.
1: ఎన్ని గ్రామాల నుంచి వచ్చి ఉంటారు?
2: యామికర్ నుంచి, నెల్లిపూడి నుంచి, మొట్టమొదటి బంగారంపేట నుంచి, డిఎల్పురం నుంచి, తర్వాత ఉద్దండపురం నుంచి, పోతిరెడ్డిపాలెం, నక్కపల్లి, ఎల్లమంచిల్లి, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వచ్చారు సారు.
1: దీక్ష మగవాళ్ళే తీసుకుంటారు, ఆడవాళ్ళు కూడా దీక్ష తీసుకుంటారు
2: సారం? మగవాళ్ళు తీసుకున్నారు సారం. వాళ్ళు ఫస్ట్ 2006 నుంచి కూడా ఇది స్టార్ట్ చేసాం సైరం. మమ్మల్ని చూసి మరికొందరు ఇలాగ స్వామిదారికి వెళ్తే ఇలాగున్నారు వీళ్ళు అనుకుని అలా ఉండే కొద్దీ వాళ్ళ ఎక్కువ మంది అయ్యారు సైరం.
1: ఆడవాళ్ళు కూడా తీసుకుంటున్నారు దీక్ష?
2: తీసుకున్నారు సార్.
1: మనం ఇంతవరకు నరహరికృష్ణ స్వామివారి భక్తులు ఏ విధంగా అయ్యారు, అయిన తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత స్వామి భక్తిలోని ఏ విధంగా మార్పు వచ్చింది ఆ విషయాలు చెప్పారు, అది మనం విన్నాం. ఇప్పుడు మన ముందు నెల్లిపూడి గ్రామం నుంచి కవిత వచ్చారు. ఆమె ఈ దీక్ష అన్నది ఏ విధంగా చేస్తారు, దానికున్న నియమాలు ఏమిటి, అది ఎప్పుడు ఏ రోజు మొదలవుతుంది, ఏ రోజు పూర్తవుతుంది, ఈ వివరాలన్నీ ఆమె దగ్గర నుంచి తెలుసుకుందాం. సాయిరామ్, కవిత, మీ ఈ పచ్చ చీరలు ఏంటి సంకేతం?
3: సాయిరామ్, పసుపు కుంకుమ సాయిరామ్, బ్లౌజ్ కుంకుమ, చీర పసుపు సాయిరామ్. ఆడవాళ్ళకి కావాల్సింది పసుపు కుంకుమ కాబట్టి మేము అది ఎంచుకున్నాం సాయిరామ్. దీన్ని ధరించగానే మా ఊర్లో ఆల్రెడీ తెలిసిపోద్ది సాయిరామ్, ఇది సత్యసాయి దీక్ష అని. దీన్ని 27 రోజులు చేస్తాం సాయిరామ్. మేము భీష్మ ఏకాదశి రోజు మొదలయ్యి 27 రోజులు చేస్తాం సాయిరామ్.
1: 27 రోజులు ఎప్పుడు పడుతుంది?
3: భీష్మ ఏకాదశి మొదలుకుని పాల్గొని శుద్ధ సప్తమి రోజు ముగుస్తుంది సాయిరామ్.
1: దీక్షలు ఉన్నప్పుడు మీరేంటేం చేయాలి, నియమాలు ఏమిటి?
3: సాయిరామ్, ఉదయం ప్రతిరోజు ఉదయమే లేచి 4 గంటలకే నకర సంకేతం చేస్తాం సాయిరామ్. దీక్షలో ఉన్న వాళ్ళందరూ కాదు, బయట వాళ్ళు కూడా వస్తారు సాయిరామ్. చేసి ఆ రోజు నుండి 27 రోజులు ఒక పూట భోజనం చేస్తాం సాయిరామ్. కింద పడుకుంటాం, చెప్పులేసుకోమండి, ఇంటి దగ్గర వండుకునే భోజనమే చేస్తామండి 27 రోజులు. దీక్షలో ఉన్న 27 రోజులు ప్రతిరోజు భజన కూడా చేస్తాం సాయిరామ్.
1: భోజనం ఒక పూట అంటే ఏ పూట చేస్తారు?
3: మధ్యాహ్నం చేస్తామండి.
1: దాని తర్వాత
3: భజన కూడా చేస్తామండి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు భజన చేస్తామండి, 1 గంట.
1: అది ఇంట్లో చేసుకుంటారా?
3: దీక్షలో ఉన్న 27 మంది 27 రోజులు అందరింటికాడా చేసుకుంటారు సార్, రోజుకు ఒకరింటి దగ్గర.
1: కానీ 27 మంది ఉంటారు, ఇంత ఎక్కువ ఉంటే?
3: ఎక్కువ ఉన్నా మిగతా పుట్టపత్తి వచ్చి వెళ్లిన తర్వాత కూడా మిగతా వాళ్ళు ఇంటికాడ చేస్తాం.
1: దీక్ష అనేది ఎప్పటి నుంచి మీరు మొదలు పెట్టారు?
3: 2006 నుంచి మొదలు పెట్టాం సార్.
1: ఎప్పటికి? గత 9 సంవత్సరాలు.
3: అవును సార్.
1: దీక్షలో ఉన్నప్పుడు కొంచెం స్వామి దర్శనం చేసుకున్నారా?
3: చేసుకున్నాం సార్, 1 సంవత్సరం తప్ప మిగతా 7 సంవత్సరాలు చేసుకున్నాం సార్. ముందు సంవత్సరం కూడా సమాధి దర్శనం చేసుకున్నాం సార్.
1: స్వామి గారు ఎప్పుడైనా మీతో మాట్లాడలేం గానీ మీకు పాద నమస్కారం ఇవ్వడం గానీ జరిగిందే?
3: అంటే పాద నమస్కారాలు ఇచ్చినప్పుడు నేను లేను సారం, ముందు రోజే నేను వెళ్లేను. కానీ నాకు స్వామి పాదాలు పంపించారు సారం. నేను ఒక పాదాలు కొనుక్కున్నానండి, పుట్టపత్తిలో 400 పెట్టుకుని. అవి నేను వెళ్ళిపోతూ ఆ పాదాలు ఆ సాయిరామ్కి ఇచ్చేయలేను సాయిరామ్. కానీ స్వామి ఆ పాదాలు తీసుకుని ఒళ్ళో పెట్టుకుని బ్లెస్సింగ్ ఇచ్చి నాకు పంపించారు సార్. అంటే ఆల్రెడీ నాకు కూడా ఇచ్చినట్టేనండి.
1: తక్కిన వాళ్ళకి పాద నమస్కారం కూడా ఇచ్చారా?
3: ఇచ్చారు సాయిరామ్.
1: అప్పుడు ఎంతమంది ఉండేవారు?
3: అప్పుడు ఎక్కువ మంది వచ్చారు సాయిరామ్.
1: బాగుంది సాయిరామ్.
3: సాయిరామ్.

0: ఇప్పుడే నెల్లిపూడి గ్రామం నుంచి వచ్చిన కవిత. ఏ విధంగా దీక్ష అందరు తీసుకుంటారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీక్ష నడుస్తుంది, ఎన్నిసార్లు దీక్ష అయిన తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చారు, ఆ విషయాలన్నీ తన దగ్గర నుంచి తెలుసుకున్నాము. ఇప్పుడు మన ముందు వేమగిరి గ్రామం నుంచి వెంకటలక్ష్మి వచ్చారు. మీరు 2006 నుంచి స్వామి దగ్గరికి రావడం, స్వామి దర్శనం చేసుకోవడం, దీక్ష పూర్తి చేసిన తర్వాత స్వామివారు ఒకసారి పాదనమస్కారం ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఈసారి ఇప్పుడు పుట్టపర్తి రావడంలోని ఇంకేమైనా ప్రత్యేకత ఉన్నదా, లేదంటే ప్రతి సంవత్సరం లాగే మాట వచ్చారా?
1: సాయిరామ్ అండి, గత 2006 నుంచి మేమందరం దీక్షలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 9వ సంవత్సరం అవుతుంది. స్వామి దగ్గరికి మనం ఒక భక్తిభావంతో వెళ్ళాలి, మనం ఏదో ఒక ఇది చేసుకుని వెళ్లాలనే ఉద్దేశం.
0: తన దగ్గర నుంచి తెలుసుకున్నాం. ఇప్పుడు మన ముందు వేమగిరి గ్రామం నుంచి లక్ష్మి వచ్చారు. మీరు 2006 నుంచి స్వామి దగ్గరికి రావడం, దీక్ష పూర్తి చేసిన తర్వాత స్వామివారు ఒకసారి పాదనమస్కారం ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే

0: అవుతుంది. స్వామి దగ్గరికి మనం ఒక భక్తిభావంతో వెళ్ళాలి, మనం ఏదో ఒక ఇది చేసుకుని వెళ్లాలని ఉద్దేశం సంకల్పించుకొని మేము ఈసారి మనం అందరం కలిపి అఖండ నామ సంకీర్తన అఖండ జ్యోతి కూడా వెలిగించుకుని వెళ్లాలనే ఒక సంకల్పం ఏర్పాటు చేసుకున్నాం సాయిరాము. అందుకని ఆ రోజు మేము 2013 మే 6 తారీఖున మా గ్రామంలో జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది సాయిరాము. అదే రోజున అఖండ నామ సంకీర్తన కూడా అంటే 9 కోట్ల నామాలు అందరి చేత చేయాలి, చదివించాలని ఉద్దేశం సంకల్పం చేసుకుని అందరి చేత కూడా అఖండ నామ సంకీర్తన కూడా చేయడం జరిగింది.
1: అఖండ నామ ఏది తీసుకున్నారు?
0: నామ సంకీర్తన అంటే స్వామివారి సహస్రనామ సంకీర్తన, 147 శ్లోకాలు ఉండే ఒక దాన్ని తీసుకున్నాం సాయిరాము. ఆ బుక్ తీసుకొచ్చి అందరూ ఆ బుక్ తీసుకోలేరనే ఉద్దేశంతో మా సాయిరాం గారు అవి అందరికీ జెరాక్సులు తీసి ఎవరైతే చదువుతానని ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మా ఊర్లో వేమగిరి గ్రామంలో మే 6 తారీఖున విశ్రమ డే రోజుని మేము జ్యోతిని వెలిగించడం స్టార్ట్ చేశాం సాయిరాం. ఆ రోజు నుంచి కూడా ఆ సహస్రనామం పారాయణం ఆ రోజే మొదలుపెట్టి అందరికి ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాం సాయిరాం. ప్రతిరోజు సాయంత్రం మా గ్రామంలో 40 రోజులు ఉందండి జ్యోతి. 40 రోజులు కూడా ఉదయం స్వామికి అష్టోత్తరం చేయడం, ఆర్తి ఇవ్వడం, మళ్ళీ 12 గంటలకు వెళ్ళి ఆర్తి ఇవ్వడం, సాయంత్రం మళ్ళీ స్వామి అందరి దగ్గరికి ఎవరైతే పారాయణం చేస్తున్నారో ఆ సాయిరాములందరూ మాకు రామ మందిరంలో పెట్టుకున్నాం సాయిరాం. రామ మందిరంలో స్వామి జ్యోతిని పెట్టుకుని ఈ పారాయణం చదివే వాళ్ళందరూ సాయంత్రం 6 గంటలకల్లా మందిరానికి వచ్చేవారు సాయిరాం. స్వామికి జ్యోతి దగ్గర చూసుకుని దీపాలను వెలిగించుకుని మళ్ళీ సహస్రనామం అయ్యి 10 మంది కూర్చొని 5 గురిని కూర్చొని పారాయణం చదివేవాళ్ళం సార్. అందరం కలిపి 40 రోజులు కూడా స్వామి దగ్గర చదివామండి. చదివేసిన తర్వాత హారతి ఇచ్చుకుని ఇంకా ఎక్కువ జనం వస్తే భజన కూడా చేసుకుని అప్పుడు ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం సార్. అలా 40 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం సార్. ఈ జ్యోతి ఉందన్న ఉద్దేశంతో ఊళ్ళో గ్రామంలో అందరూ కూడా జ్యోతిని చూడడానికి నామ మీద చదువుతున్నారు. మా ఊర్లో ఇది అఖండ జ్యోతి తెలుగుందని అందరూ రావడం చూడడం కూడా జరిగింది సార్.
1: దీనివల్ల స్వామివారి భక్తులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని తక్కిన గ్రామస్తులకు కూడా ఆకర్షింపబడ్డారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఈ భజనలో పాల్గొంటారా?
0: అందరూ వస్తారు సార్, భజనకి అందరూ వస్తారు.
1: ఈ భజన చేయడం వల్ల భక్తుల్లోనే జీవితాల్లో ఏమైనా మార్పులు కనబడ్డాయా?
0: బాబా అంటే ఎవరికో వేమగిరిలో పెద్దగా తెలిసేది కాదు సార్.
1: ఇది ఏ సంవత్సరం? ఇది
0: 2006 చెప్తున్నాం సార్. అంటే 2005 అలాగా 2005 ఇప్పుడు శిరిడి బాబా మందిరం స్థాపించారని మా ఊరు ఒక సాయిరాము అనుకున్నారు సార్. ఆ సాయిరాంది 2006 సాయిరాం శిరిడి సాయిరాం ప్రతిష్ట చేశారండి. మేము పుట్టపత్తి వెళ్ళి రావడం బాబా మందిర్ రావడం ఒకసారి జరిగింది సార్. అయితే స్వామి ప్రతిష్ట అయిన తర్వాత మా గ్రామంలో అన్ని పూరుల్లో ఉండేయండి. ఆ స్వామి అప్పుడు దాకా ఎవరికి లక్ష్మీవారం అంటే బాబా అంటే ఎవరికి తెలియదు. ఈ స్వామి మందిరం కట్టడం, మేము పుట్టపత్తి వెళ్ళి రావడం, మేము ఇంటింటా భజన చేయడం, అందరికీ బాబా సత్యసాయి బాబా అంటే తెలుసు. ప్రతి ఇంటికి కూడా భజన పెట్టుకున్నా సైరం. ప్రతి ఓళ్ళకి అంటే బాబా ఇచ్చిన నేడే అండి, తాటేకిళ్ళు లేకుండా స్వామి అందరికీ నీడనిచ్చారు సైరం. అప్పుడు కానించి ప్రతి వాళ్ళు కూడా లక్ష్మీవారం చేయడం, ఆ రోజు వంట కూడా తినడం, నీసు తినరు సార్. ప్రతి ఓళ్ళు రేపు లక్ష్మీవారం అనగా ముందు రోజు బుధవారం అన్ని శుభ్రాలు చేసేసుకుంటారు. ఒక పండగలాగా ఉంటారు సార్.
1: స్వామిని ఆశ్రయించిన తర్వాత సుఖంగా జీవితం గడవడము, ఆపదలు వచ్చి ఆపదలు కూడా తప్పిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, అలాంటివేమైనా మీకు తెలుసునా?
0: ఒక అమ్మాయికి పెళ్లి ఎన్ని చుట్టరకాలు వచ్చినా తిరిగిపోతున్నాయి అలాగని వాళ్ళ అమ్మగారు బలివిన మాతో స్వామి దిగ తీయించుకుని పుట్టపచ్చి పంపించేశారు. 3 అమ్మాయిలు అలా వచ్చేసారు. 3 అమ్మాయిలకు మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి బాబులు కూడా పుట్టేస్తారు.
1: వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటారు?
0: మా ఊర్లోనే సార్.
1: వాళ్ళు కూడా స్వామి భక్తులు అయ్యారా?
0: లక్ష్మీవారం వాళ్ళకి మందిరానికి వెళ్ళడం, స్వామిని దర్శనం చేసుకోవడం, భజనలకి రావడం. సాయిరా నాకు చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు, కానీ భజన అంటే ఏటో, ఈ సత్యసాయి అంటే తెలియదు సాయిరా. నేను నిజం చెప్తున్నాను. నేను ఆడుకునే వయసులోనే మా ఇంటి ముందు బ్రాహ్మిన్స్ ఇంట్లో సత్యసాయి బాబు భజన జరిగేదండి. నేను ప్రసాదానికి వెళ్లేదాన్ని, అంటే దేవుడు అంటే ఏటో తెలియదు. అప్పటి నుంచి నాకు స్వామి తెలుసు, కానీ ఇంతగా నేను ఎప్పుడు ఆయన్ని కొలవలేదు. అయితే మా పాప చిన్నప్పుడు 3 సంవత్సరం అప్పుడు మా పాప బాబును మాకు తాటాకిల్లు ఉండే సార్. 1996 అప్పుడు సార్ మాది పెద్ద తాటాకిల్లు సార్. మా ఇందులో సగం ఇల్లు ఇంకో వేరే అతను కొనేసుకున్నారనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు కట్టేసుకోవాలనే ఉద్దేశంతో తాటాకిల్లు సగం ఎడదీసేసి ఉంటాం సార్. అందులో వారంటే పునాది తీసుకున్నారండి. మా ఇంటి వారంటే పునాది
1: తీసుకున్నారు.
0: వారనే ఇలా గోడ వారంటే సగం జాగా అమ్మేసుకుని

0: జాగ్రత్త తీసేసుకున్నారు సార్. వాళ్ళు ఉదయం పునాది తవ్వేసుకున్నారండి, రేపు శంకు మొత్తం అలాగని ముందు రోజు పునాది తవ్వేసుకున్నారండి. రాత్రి 11 గంటల టైంలో గోడ కూలిపోయింది సార్.
1: మరి మీరంతా
0: ఇంట్లోనే పడుకున్నాం సార్. మేము మా బాబు మా పాప మేము 2 మంచాల మీద ఇద్దరు పడుకున్నాం సార్. రాత్రి 11 గంటల అప్పుడు లారీలో రాళ్ళు ఒలిగితే సౌండ్ వచ్చినట్టు దూర్జనం అందరూ పరిగెట్టుకు వచ్చారు, కానీ ఇంట్లో పడుకున్నాడు మాకు తెలియలేదు సార్. వాడు పడిపోతే ఒకసారి సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో కరెంటు పోయి గోల పెట్టేసాం. మేము బయటకు ఎలా వెళ్లాలో తెలియదు, కానీ గోడ అలా వచ్చి మా మంచం దాకా అలా వచ్చి మంచం కాళ్ళు దగ్గర ముక్కలు పడి గోడను అలా నిలబెట్టినట్టు అలా ఆగిపోయాం సార్. స్వామిదే మరి దేవుళ్ళు లేకపోతే మేము ఏం చేస్తాం, తల్లి నలుగురు ఉన్నాం ఇంట్లో పడుకొని నిద్దట్లో పడుకొని ఉన్నాం సార్. మాకు తెలియదు ఆ గోడ పడిపోతాన ఉద్దేశం, అంటే వాళ్ళ జాగాలు కట్టుకుంటాం అనుకున్నారు కానీ మాకు గోడ పడిపోతాయని తెలియదు. మరి స్వామి ఆ రకంగా మాకు కాపాడారు సార్.
1: ఇంతవరకు వెంకటలక్ష్మి గారు ఈ ఏడు ప్రత్యేకంగా చేసిన ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని, అది ఏ విధంగా వాళ్ళ ఊళ్ళో మొట్టమొదట మొదలైందో ఆ వివరాలు చెప్పారు. ఆ జ్యోతిని ఏ విధంగా ప్రతిరోజు పూజలు జరిపి ప్రతి లక్ష్మీవారం గ్రామంలోని భజనలు ఇవన్నీ చేసుకుని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడాను ఏ విధంగా దీనికి ఆకర్షింపబడ్డారో ఆ విషయం చెప్పారు. ఇప్పుడు మన ముందు విశాఖపట్నానికి చెందిన డిఎల్పురం సమితి సమన్వయకర్త దశరథరాజు వచ్చారు. వీరి ద్వారా ఈ అఖండ జ్యోతి కార్యక్రమానికి స్ఫూర్తి ఏ విధంగా లభించింది, ఈ కార్యక్రమం ఎందుకు చేపడదామనుకున్నారు, ఇది ఎక్కడెక్కడ చేశారు, దాని పుట్టు పూర్వోత్తరాలు వివరాలు అన్ని అడిగి తెలుసుకుందాం. సాయిరాం, రేడియో సాయికి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెంకటలక్ష్మి గారు చెప్పారు అఖండ జ్యోతి మే 2013 6వ తారీఖుని వాళ్ళ గ్రామంలోని జ్యోతిని ప్రజ్వలనం చేశారు. అయితే ఈ జ్యోతి భగవంతుని నామం తలుచుకుంటూ పెట్టుకుందాం అన్నది ఆ ఉద్దేశం ఎందుకు మీకు కలిగింది, ఏ విధంగా?
2: దీనికి ముందు ఈ 2006 నుంచి ఈ మేము అందరం కలిసి మాల ధరించడం అనేటువంటిది ఇక్కడ అయ్యప్ప మాలని వెంకటేశ్వర మాలని అలాగే రకరకాల మాలలు వేస్తున్నారు. మన స్వామి మాల నూతన రూపం అయినట్లయితే ఆకర్షింపబడి మనం మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఇందులో పాల్గొనడానికి బాగుంటుంది, ప్రోత్సాహం ఉంటుందని మన ఈ సాయిరాము ద్వారా.
1: ఎవరా సాయిరాములు?
2: పి సూరిబాబు బంగారాయపేట గ్రామంలో వృత్తిరీత్యా వచ్చారు. వారిది వేటలపాలెం. అక్కడ అంతకుముందు బంగారం పేటను బంగారం చేశారు. బంగారి అనేటువంటి స్వామి పిలుపుని అక్కడ మొదట అందించిన వీరు బంగారం పేట పిల్లలు. అంటే నేను అక్కడ టీచర్, చుట్టుపక్కల ఆ ఊరు బాగా పరిచయం. అక్కడ వీరందరికీ చిన్నపిల్లలకి ఆలు కూడా సరిగ్గా చదవనే దొద్దనేటువంటి పిల్లలకి తేజోవంతంగా ఈ బాబావారి సూక్తులు, బాబావారి పద్యాలు, బాబావారి కథలు నేర్పారు. ఆ విషయం మేమిద్దరం కలుసుకున్నప్పుడు వినటం జరిగింది. ఆ బంగారంపేట నేర్చుకున్న పిల్లల్ని వేంపాడు తీసుకొచ్చి ఈ బాబా కార్యక్రమ పూజా కార్యక్రమంలో పెట్టారు. చక్కగా బాబావారి కీర్తనలు, బాబావారి కథలు పాడారు. నేను దానికి ముగ్ధునయ్యాను. ఎలా ఉంటుంది మా ఊర్లో కూడా పెడితే అని ఈ పిసూరిబాబు గారిని నేను అడగటం జరిగింది. సరే ఇలాగే కలుసుకున్నాం అంతే. అంతకుముందు వారెవరో నాకు తెలియదు, నేనెవరిని. ఆ భావం వచ్చేత ఆ లక్ష్మీపురం వారు బాబా పంపించారు. మా డిఎల్పురం,
1: డి లక్ష్మీపురం,
2: డి లక్ష్మీపురం,
1: ధోనివాణి లక్ష్మీపురం మీ ఊరి పేరు.
2: ఆ వచ్చిన తర్వాత ఇంక మా గ్రామం వారి గ్రామం వదిలేశారు. అక్కడే ఉండేవారు కానీ మా గ్రామంలో అతి తక్కువ కాలంలో 9 నెలల కాలంలో అసలు ఆ ఊర్లో ఏదైనా దేవుని ఆలయం కడదామంటే ఇవ్వనటువంటి స్థలం కూడా ఇవ్వనటువంటి ఊరు, వారి ప్రేరణ, తర్వాత నా సలహా, నా సూచన ప్రేరణగా మందిరా నిర్మాణం చేయడానికి స్థలం ఇచ్చారు. స్వామి మందిరం శంకుస్థాపన చేసినటువంటి గురువుగారు, ఈ వ్యామగిరి వచ్చినటువంటి గురువుగారే ఆనాడు మా గ్రామంలో శంకుస్థాపన చేశారు
1: మందిరానికి.
2: ఆయన సూచన ప్రకారంగా చేశామండి. అనతి కాలంలో నిజంగా చాలా మేము అదృష్టవంతులం. ఇంచుమించుగా 5 లక్షల రూపాయలు వసూలయ్యింది. ఇమీడియట్ గా కష్టం జరిగింది. 9 నెలల్లో నిర్మాణం అయిపోయింది.
1: దాంట్లో స్వామివారి ఫోటో పెట్టారా?
2: ఫోటో పెట్టారు. ఫోటో ఒకరు ఇచ్చేసారు, దానికి ఆర్చ్ ఒకరు ఇచ్చేసారు. ఇదంతా మా ఊరు సొమ్ము కాదు, చాలా మంది. అది అయ్యాక కార్యక్రమం అనతికాలం పూర్తి చేయడం జరిగింది. తర్వాత నన్ను ఈ 4 గ్రామాలు తెలుసు నాకు. నేను అప్పుడు 40 సంవత్సరాలు ఆ ఊర్లోనే ఉన్నా, డిఎల్పుర. ఈ అన్ని గ్రామాల తల్లిదండ్రులు అందరు తెలుసు. మనకి బాబాని తీసుకొచ్చింది సూర్బాబు బాబా.
1: ఈ అఖండ జ్యోతి అనేది ఎందుకు వచ్చింది?
2: ఈ ఆర్స్ మొట్టమొదట మా ఊర్లో భయంలో అయి పెట్టలేదని మందిరం కష్టకముండు. వ్యామగిరిలో అక్కడ రుక్మిణీపురం, అది ఉన్నాయి అక్కడ రుక్మిణీపురం, అక్కడ తాతీలు గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రేరణతో అక్కడ కూడా ఆయన ప్రోత్సహించి అక్కడ కూడా భజన కార్యక్రమం చెబితే మా డిఎల్పురం 4-5 సార్లు వెళ్ళాం రుక్మిణీపురం అంటే అక్కడికి. అక్కడ వారు చేసే కార్యక్రమ ఆతిథ్యం పొందాం. భగవంతుని కూడా వారిని చూసి స్వామిని మా గ్రామానికి తీసుకున్నాం. ఆ రకంగా బాగా జరిగింది. ప్రతి ఏడు ఏదో నూతనం. సూర్యబాబు గారి ప్రయత్నం ఏంటంటే నూతనం. సమితి ఉంది, జిల్లా సమితి ఉంది, కానీ ఈ కార్యక్రమాలు ఇక్కడ ఇలా జరిగినట్టుగా వారికి కూడా ఇదేంటో అంత పల్లెటూరు అనేటువంటిది వచ్చింది. వారిని పెద్దవారిని పిలిచాం, ప్రారంభించినప్పుడు జిల్లా పెద్దలను పిలిచాం, కార్యక్రమం జరిగింది. ముందులో ఈ కాషాయం బట్టలు వేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ఇప్పుడు అమ్మాయి చెప్పారు కదా, వేషం ఒక రకంగా ఉన్నట్లయితే మార్పు వస్తుంది. వాళ్ళు చూసి పక్కోడు కూడా నియమాలు పాటిస్తారు. జోళ్ళు తొడగం ఏ రోజులు ఒక నియమం పెట్టింది అక్కడ డిఎల్పురాన్ని. వీరందరి సహకారంతో, మా ఒక్కరు కాదు, ఆ రకంగా అయ్యింది.
1: ఎన్నిగొళ్ళలోని ఈ అఖండ జ్యోతిని తీసుకెళ్లారు?
2: మేము తక్కువ తీసుకెళ్ళాం సార్. వీళ్ళందరితో చేయించి బంగారం అక్కడికి వెళ్ళినాం, ఇక్కడికి వెళ్ళి అన్ని చోట్ల తిరిగాం మేము. ఏం పాడు, ఇవన్నీ చేయించాం తప్ప. వ్యామగిరిలో పెట్టడం ఉన్నాడండి ఒక ఆ ఊర్లో పండగ, మా ఊర్లో పండగ అన్నట్టు మేమందరం ఒక 4 రిక్షాల్లో ఆటో రిక్షాల్లో మేము వెళ్ళాం బంగారం పోయి అందరికి. అంత వైభవంగా వ్యామగిరిలో కార్యక్రమాన్ని, ఊరంతా పండగ, స్వామి పండగ.
1: ఊళ్ళోని స్వామి భక్తులే కాకుండా తక్కిన వాళ్ళు
2: మొత్తం అందరూ పాల్గొన్నారు.
1: అయితే ఎన్ని గ్రామాల్లోని ఈ జ్యోతి వెళ్ళింది?
2: ఆ జ్యోతి 9 గ్రామాలు.
1: ఏ గ్రామాలు?
2: వ్యామగిరి స్టార్ట్ చేశాం సార్, తర్వాత ఏమో పోతిరెడ్డిపాలెం, రుక్మిణీపురం, ఆ 2 గ్రామాలు కలిసే ఉన్నాయి. తర్వాత గుడివేడ, నక్కపల్లి, వేంపాడు. మా పరిసర ఎంపాడు కూడా మమ్మల్ని చూసి వారు కూడా కట్టారు. పెద్ద ఆలయం కట్టారు, 30 లక్షలతో కట్టారు అక్కడ
1: స్వామి ఆలయం.
2: నెల్లిపూడి మా మధ్యలో ఉందండి, వేంపాడుకి డిఎల్పురానికి మధ్యలో నెల్లిపూడి. ఆ తర్వాత ఉద్దండపురం.
1: జ్యోతి గ్రామంలో ఉంటే ఏ విధంగా ఆ జ్యోతికి పూజలు అవి చేస్తారు?
2: జ్యోతి వ్యామగిరిలో స్టార్టింగ్ ఏం జరిగిందంటే అండి, మొట్టమొదట దీపారాధనకి దానికి ఒక బాక్సులను తయారు చేయించారు సూర్యబాబు గారు, దాని ప్రత్యేకంగా అద్దాలతో. అందులో ఒక ఇత్తడి చెంబు, దానిపై మూత కూడా ఇత్తడిదే. దానికి మళ్ళీ మధ్యలో రంధ్రం, దాంట్లో ఒత్తి వేసి అందరూ అఖండంగా అక్కడ జరిగింది.
1: మే 6 తారీఖు 2013 నుంచి నేటి వరకు అఖండ జ్యోతి
2: అలా నూనె పోస్తానే అలాగే దాన్ని కలపకండగా శుద్ధి చేస్తూ దాన్ని ఒక మాకున్న దానిలో పవిత్రంగా చూసుకోవడం జరిగింది.
1: ఎక్కడికైనా తీసుకొచ్చారు మీరు?
2: అది అది కూడా దయ కార్యక్రమం.
1: ఎప్పుడు మీరు బయలుదేరారు మీ ఊరు నుంచి?
2: 12 బయలుదేరాం సార్.
1: ఈ నెల 12 బయలుదేరారు?
2: 12 ఉదయాన్నే మా సూర్ బాబు గారే మా గ్రామం నుంచి వద్దండపురం అంటే పర్వడి మీద తీసుకొచ్చి దైవికంగా మీలాంటి ఆయన డ్రైవర్ తగిలారు, లారీ డ్రైవర్ ఆయన కూడా సాయి భక్తుడు. సీసాలో పెట్టి నూనె అందులో పోసి అది కథల కిందగా ఒక అష్టపేట తయారు చేసి ఆయన అందులో పెట్టి మేము కూడా రాకండగా ఇక్కడ పంపించారు. సాయి కృప అక్కడ సరిగ్గా స్వామి సూర్యబాబు గారు
1: ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు?
2: దాన్ని మళ్ళీ యథాప్రకారంగా చెంబులో ఇవన్నీ
1: పెట్టి
2: అదే చేతిని సాయి కృప దగ్గర పెట్టుకుని
1: ఆ తర్వాత దర్శనానికి తీసుకొచ్చారా? ఎప్పుడు?
2: నిన్నండి. నిన్న పోదు
1: వచ్చి ఏం చేశారు ఇక్కడ మందిరంలో?
2: మా మందిరంలో స్వామి సమాధి దగ్గర పెట్టి
1: దండ పెట్టుకున్నారు. ఇప్పుడేను దశరథ రాజు గారు ఏ విధంగా ఈ అఖండ జ్యోతి డిఎల్పురం నుంచి తక్కిన గ్రామాలంతా తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్లీ స్వామి దర్శనానికి మీరంతా తీసుకొచ్చారు అంత వివరాలు చెప్పారు. అయితే ఈ అఖండ జ్యోతి అన్న ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏ విధంగా స్ఫూర్తి కలిగింది అది మన సూర్యబాబు దగ్గర జరిగిందా చెప్పండి మీరు.
3: ఓం శ్రీ సాయిరాం. స్వామి సర్వధర్మ జ్యోతి.
1: జ్యోతి పేరు మీరు ఏంటన్నారు?
3: సర్వధర్మ జ్యోతి.
1: సర్వధర్మ జ్యోతి చక్కటి పేరు పెట్టారు.
3: అలాగండి. ఈ జ్యోతి ప్రారంభించుకోవడం కారణం ఒకసారి పుట్టపత్ వచ్చినప్పుడు శ్రీకాకుళం పట్టివేతల్లోని వచ్చినప్పుడు స్వామి ఇచ్చిన జ్యోతిని చూసి ఈ జ్యోతి మనం ఎందుకు చేసుకుని మన ఊళ్ళో అంతా పండుగ చేసుకోకూడదు, ఈ స్వామి కార్యక్రమం ఎందుకు చేసుకోకూడదు, స్వామి మనందరూ ఎప్పుడు కూడా స్వామి నేను ముందుంటాను వెనకాలని చెప్పి స్వామి నడిపిస్తున్నారు. అప్పుడు ఒక అడిగేస్తే 10 అడుగుల్లో స్వామి వేస్తానప్పుడు ఈ జ్యోతి మనం ఎందుకు చేసుకోవాలి అనే కార్య స్పందనతో మా విలేజ్లో అన్ని కూడా మా నవగ్రామాల్లో ఈ సత్యసాయి దీక్షాఫర్లు అందరూ ఉన్నారు. నా విశాఖపట్నం జిల్లా నుంచి పాకిరేపేట దాకా వాళ్ళందరితో కూడా ఒకసారి వాళ్ళ ముందు పెడతాం జరిగింది. అయితే ప్రతి వారు కూడా దీనికి స్పందించి సాయిరాం చేద్దాం అనే స్పందన వచ్చింది. వచ్చినప్పుడు నేను ఒకసారి శ్రీకాకుళం వెళ్తాం జరిగింది. జరిగినప్పుడు ఈ శ్రీకాకుళం భక్తుల్ని సాయిరాం మీరు ఒకసారి స్వామి వెలిగించిన జ్యోతి ఎలా వెలిగించారో దాన్ని ఎలా స్వామికి దాని భద్రత ఎలా కల్పించారో మాకు తెలియదు కాక ఒకసారి చూపించమంటే మన అక్కడ చూపించడం జరిగింది. అక్కడ చూసినప్పుడు ఒకసారి వెలిగించిన జ్యోతుల్లో కూడా అరసిల్లో సూర్య భగవాన్ ముందు అక్కడ ఒక జ్యోతి వెలుగుతూ ఉంది ఇప్పటికే అది అది చూశాను. అలాగే ఒక మందిరం 9 మందిరాలు ఉన్నాయి శ్రీకాకుళంలో, 11 మందిరాలు ఉన్నాయి, 11 మందిరాల్లో మందిరం కూడా ఎదుగుతూ ఉంది. ఇంకా
1: స్వామి వెలిగించిన అఖండ జ్యోతిది
3: అది చూశాను. చూసిన తర్వాత అక్కడ అడిగినట్టమంటే స్వామి వెలిగించిందే దాని వృత్తాలు ఆత్మ సాయిరాం అన్నారు. అంటే అప్పుడు ఎలాగమ్మంటే అయితే మేము 150 రోజులు వెలిగించాం స్వామి ఇలా వెలిగించాం ఈ ధూమి తయారు చేసిన అంటే మనం 300 రోజులు ఎందుకు వెలిగించకూడదు, స్వామి మనకి ఎందుకు ఇవ్వకూడదు అవకాశం అనే సంకల్పంతో మా వాళ్ళందరికీ చెప్పాను సాయిరాం 300 రోజులే తీసుకుందామని చెప్పేసి మా ఉన్న ఈ స్వాభిమానులందరూ కూడా మంచి అవకాశాన్ని కల్పించి ఇది ముందుకు తీసుకెళ్లడం జరిగిందండి. అలాగే అరే రామకృష్ణ స్వామీజీ ఒక కొత్త స్వామీజీ ఉన్నారు ఆయనతో స్వామితో కూడా చర్చించడం జరిగింది. అలాగే జిల్లా నాయకుడు జిల్లా ఆర్ నాయస్తా గారు ఉన్నారు, ఆ నాయస్తా గారితో కూడా మాట్లాడడం జరిగింది. నాయస్తా గారు కూడా మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్పేసి వ్యామగిరిలో ఒక ఇస్రమ డేట్ నాకు కార్యక్రమం డేట్ ఇచ్చారు. ఆ మా అధ్యక్షులైన జిల్లా ప్రెసిడెంట్ నాయస్తా గారు కూడా దీనికి మంచి కార్యక్రమం స్పందన వచ్చింది అని చెప్పి ఈ వ్యామగిరి గ్రామంలో ఎంచుకోవడం కంటే ఈ వ్యామగిరి గ్రామంలో పరమ భక్తులంతా ఊరంతా కూడా అక్కడ సత్యసాయి దీక్ష మొదలుపెట్టినంత ఊరంతా ఒక మార్పు చెందింది. ఆ మార్పు పెళ్లి కాని పిల్లలు పెళ్లవుతూ ఇల్లు కట్టుకుని వెళ్ళొత్తాం ఏదో మాక సమస్యలున్నాయని కూడా సమస్య తీర్తు స్వామి అనే గ్రామంలో ఉండ కనుక అక్కడే ప్రారంభించుకుందాం అని చెప్పి స్వామిజీ చెప్పడం జరిగింది. ఈ సర్వధర్మ జ్యోతిని మే 6 తారీఖున ఈశ్వరమడైనాడే స్వామి ప్రజ్వలన చేసింది. ఆ స్వామి చేసిన తర్వాత మా జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా సత్యసాయి శాస్త్ర పారాయణ కూడా దానికి అంతా చేసి స్వామి ఉపన్యాసం చెప్పి ఈ కార్యక్రమం కూడా అందరికీ కూడా అందించాలని చెప్పేసి ఈ జ్యోతిని ప్రజ్వలించింది. వంశీ సాయిరాం.
1: సాయిరాం.

అఖిల మానవులకు ఆనందమును గూర్చు రక్షించుచుండుటయే దీక్ష నాకు. బీద సాదలకైన పెను బాధ తొలగించి లేమిని బాపుటే వ్రతము నాకు అన్న తమ అవతార కార్యక్రమంలో భగవాన్ బాబావారు తమ ప్రేమతో ఎంతో మందిని ఆదుకుని వారిని సరైన దారిలో నడిపించి వారిని సంస్కరించి వారి జీవితాలలో వెలుగును నింపి వారికి భక్తి ప్రపత్తులను నేర్పిస్తున్నారు. చాప కింద నీరులా ఈ సాయి ఉద్యమం ఈ విశ్వం నలుమూలలా కొనసాగుతూ మానవాళిని సన్మార్గంలో నడిపించి ఒక స్వర్ణయుగానికి పునాదిరాయి వేసిన మన సర్వదేవతాతీత స్వరూపులైన సాయి భగవానునికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తమ అవతారోద్యమంలో చిన్న చిన్న ఉపకరణములుగా మనల్ని ఉపయోగించుకోమని మనసారా ప్రార్థిస్తున్నాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చే రోజుల్లో మరిన్ని చక్కని కార్యక్రమాలను మీకందించే శక్తిని యుక్తిని ప్రసాదించమని స్వామికి ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ద డివైన్ డాక్టర్ దివ్య వైద్యుడు పుస్తక పఠనాన్ని వింటారు. పఠించిన వారు శ్రీ కె. సత్యనారాయణ ప్రసాద్.

ఇక శ్రీమతి ప్రేమ ఎల్రజా గారి గురించి. ఒకరోజున శ్రీమతి ప్రేమ ఎల్రజా వంటింట్లో పడి ఆమె తల డైనింగ్ టేబుల్ కొట్టుకుంది. కస్తూరి గారి అమ్మాయి పద్మకు నన్ను పిలిపించమని శ్రీమతి ప్రేమ చెప్పింది. నేను వెళ్లి చూసేసరికి ఆమె తెలివిలోనే ఉన్నది. బీపీ, నాడీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఆమె బ్రౌన్ కలర్ కాఫీ లాంటి పదార్థాన్ని వాంతి చేసుకుంది. నేను వెళ్లి కుటుంబరావు గారిని స్వామితో ఈ విషయం గురించి చెప్పమని చెప్పాను. కుటుంబరావు గారు వెంటనే వచ్చి తను కూడా రోగిని చూశారు. అతను డాక్టర్ ఎల్రజా వెళ్లి భగవంత విషయం చెప్పటం, స్వామి విభూతి ప్రసాదం పంపించడం జరిగింది. నన్ను దగ్గరే ఉండి ఆమెను చూసుకోమని చెప్పారు. సాయంకాలం అయ్యేసరికి ఆమె పరిస్థితి విషమించింది. అనస్థెసిస్ట్ ను పిలిపించారు. మేమిద్దరం ఆవిడికి చికిత్స చేస్తూ స్వామికి మెసేజ్ పంపించాం. స్వామి డాక్టర్ ఎల్రజాను పిలిచి మాట్లాడారు. ఆమెను హాస్పిటల్లో చేర్పించడం అవసరమని ఆయనకు నచ్చజెప్పారు. ఆమెను జనరల్ హాస్పిటల్లో చేర్పించాం. ఆమె చాలా గాఢమైన కోమాలోకి వెళ్లిపోయింది. స్వామి డాక్టర్ ఎల్రజాతో రోజూ మాట్లాడుతూ ఉండేవారు. శ్రీమతి ప్రేమని చూసుకోవటానికి ఇద్దరు నర్సులను పెట్టారు, ఒకరు పగలు ఒకరు రాత్రి చూసుకోవటానికి. ఆమె పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. సహజంగానే డాక్టర్ ఎల్రజా చాలా విచారపడుతున్నారు. ఆమె మాట్లాడటం లేదని స్వామికి చెప్పారు. స్వామి ఆమెను చూడటానికి వచ్చారు. ఆమె మంచం దగ్గర నుంచొని ప్రేమ అని పిలిచారు. ఆమె కళ్లు తెరిచింది. స్వామి ఆమెను ఎలా ఉన్నావు అని అడిగారు. నేను బాగున్నాను స్వామి అని చెప్పింది ఆవిడ. అప్పుడు స్వామి నీకు ఏం కావాలి అని అడిగారు. నాకు టీ కావాలి అన్నది. మందిరానికి ఎప్పుడొస్తావు అని అడిగారు స్వామి. త్వరలోనే అని చెప్పింది ఆమె. స్వామి అవును జల్దీ ఆవో అని అన్నారు. స్వామి డాక్టర్ ఎల్రజాతో చూడు ఆమె మాట్లాడుతున్నది, ఇదే చికిత్స కొనసాగించండి, ఆమె టీ కావాలంటున్నది, టీ త్రాగించండి అని చెప్పారు. స్వామి హాస్పిటల్ నుంచి వెళ్లగానే ఆమె మళ్లీ డీప్ కోమాలోకి వెళ్లిపోయింది. ఆవిడకు ముక్కులో నుంచి నాస్ట్రోగ్యాస్ట్రిక్ గొట్టం ద్వారా ఆహారం అందించాము. ఆమె అంత గాఢమైన కోమాలో ఉన్నప్పటికీ స్వామి డాక్టర్ ఎల్రజా కోసం ఆమె చేత మాట్లాడించారు. డాక్టర్ ఎల్రజా సోదరుడు కూడా డాక్టరే. అతను కూడా ముంబై నుంచి వచ్చాడు. ఆమె పరిస్థితి నానాటికి క్షీణిస్తున్నది. ఆమెకు వీపు మీద బెడ్ సోర్ వచ్చింది. ఇంచుమించు వీపు మీద 50% డెక్కుబిటస్ అల్సర్ ఏర్పడింది. అంటే మంచంలో కదలకుండా పడుకోవటం వల్ల ఏర్పడే ఒక విధమైన పుండన్నమాట. శస్త్రచికిత్స కోసం రోగిని బొంబాయి తీసుకువెళ్లమని స్వామి డాక్టర్ ఎల్రజా సోదరంతో చెప్పారు. కానీ అందుకు డాక్టర్ ఎల్రజా ఒప్పుకోలేదు. అలాంటి కోమాస్థితిలోనే ఆమె 4-5 నెలలు మంచంలోనే ఉన్నది. వేసవిలో స్వామి బృందావనం వెళ్లవలసి ఉన్నది. బెంగళూరు వెళ్లబోయే ముందు స్వామి డాక్టర్ గారి సోదరుని పిలిచి డాక్టర్ ఎల్రజాను తన శ్రీమతికి విముక్తి కలిగించేలా నచ్చజెప్పమన్నారు. ఆవిడ చనిపోకుండా డాక్టర్ ఎల్రజా ఒక గురుమంత్రంతో బాధిస్తున్నాడని స్వామి చెప్పారు. స్వామిని అతను అనుమతి కోరందే ఆవిడ దేహాన్ని విడిచి వెళ్లలేదని కూడా స్వామి చెప్పారు. మే నెలలో డాక్టర్ ఎల్రజా తన శ్రీమతిని తీసుకువెళ్లిపోవలసిందిగా ప్రార్థిస్తూ స్వామికి ఒక టెలిగ్రామ్ ఇచ్చారు. అప్పుడు ఆమె మరణించింది. నడిచే అద్భుతాన్ని నేను. యూనిటీ కప్ అంటే క్రికెట్ మ్యాచ్ జరిగిన రోజు ఉదయాన్నే నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముందు రోజు రాత్రి నేను ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని యువజనం అంతా స్టేడియంలోకి ప్రవేశించడానికి రోడ్ల మీద ఉన్నారు. ఇంకా అప్పటికి స్టేడియం గేట్లు తెరవలేదు. వాళ్లు జనరల్ హాస్పిటల్ ముందున్న రహదారి గుండా స్టేడియంలోకి వెళ్లటానికి ప్రయత్నించారు. అందువల్ల తొక్కిసలాట జరిగింది. చాలా మందికి గాయాలయ్యాయి. వాళ్లందరినీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇంచుమించు 50 నుంచి 60 మంది గాయపడ్డ పేషెంట్ తీసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టారు. ఇంటికి వెళ్లడం కోసం నేను హాస్పిటల్ బయటకు వచ్చాను. అక్కడంతా జనం ఉండటం వల్ల నేను ఆ లాన్లోనే నడుస్తూ వెళుతున్నాను. నేను చూసుకోకుండా గడ్డి కింద ఉన్న ఒక కరెంటు వైర్ను తొక్కాను. షాక్ కొట్టి కాలు మెలికపడి నేను కిందపడ్డాను. పాదం బాగా వాచింది. నేను హాస్పిటల్కి వెళ్లలేకపోయాను. కానీ కొన్ని ఆపరేషన్లు నేను చేయవలసి ఉండటం వలన వాళ్లని వేరే రోజుల్లో రమ్మని చెప్పాను. అందువల్ల నేను ఆయా రోజుల్లో వెళ్లి శస్త్రచికిత్సలు చేశాను. నా పాదం బాగా వాచడం వలన ఒక పోస్టీరియర్ స్లాబ్ వేసి క్రేప్ బ్యాండేజ్ కట్టుకున్నాను. డాక్టర్ నియోగి నా పాదాన్ని పరీక్ష చేసి ఇంట్లోనే
అదే చికిత్స కొనసాగించమని, కొన్ని రోజులు సెలవు పెట్టి ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఒక నెల తరువాత అనగా ఫిబ్రవరి నెలలో డ్యూటీలో చేరడానికి అనుమతి కోరుతూ భగవానికి ఉత్తరం ఇచ్చాను. ఆయన ఉత్తరం తీసుకున్నారు. నేను డ్యూటీలో చేరాను. వాపు బాగా ఎక్కువైంది. నేను పనిచేయలేకపోయాను. మహాశివరాత్రి పండుగ అయిన తర్వాత స్వామి బృందావనికి వెళ్లవలసి ఉన్నది. అందువల్ల ఇంటికి వెళ్లటానికి అనుమతి కోరుతూ స్వామికి ఉత్తరం వ్రాశాను. శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భగవత కూడా నన్ను వేసవలో ఇంటికి వెళ్లమని చెప్పారు. అందువల్ల నేను ఇంటికి వెళ్లాను. అక్కడికి వెళ్లాక మా సోదరుడు నాకు అన్ని వైద్య పరీక్షలు చేయించాడు. ఎక్స్రేలో పాదంలోని ఎముకలు ఆస్టియోపోరోసిస్ గురైనట్లు కనిపించింది. నా ఎముకలు గుల్లబారి జెల్లీలాగా అయిపోయాయి. నన్ను బాగా విశ్రాంతి తీసుకోమని, కాల్షియం మాత్రలు రోజూ వేసుకోమని చెప్పారు. నేను జూన్లో పత్తి వచ్చేశాను. నేను డ్యూటీలో చేరదామని వెళ్తే ఎలాగా 2-3 రోజుల్లో స్వామి వచ్చేస్తారు, కనుక ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే డ్యూటీలో చేరమని హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పారు. సరేనని నేను వేచి ఉన్నాను. స్వామి వచ్చాక డాక్టర్ ఎల్రజా ద్వారా కబురు పంపించాను. కాని స్వామి ఇప్పుడే చేరవద్దు, నేను తరువాత చెబుతాను అని తిరిగి కబురు పంపించారు. అలా నేను ఎదురుచూస్తూ ఒక సంవత్సరం మొత్తం గడిపేశాను. మరుసటి సంవత్సరం 1999 డిసెంబర్ నెలలో క్రిస్మస్ కి ముందు చాలా జ్వరం వచ్చి నాకు తీవ్రంగా సుస్థి చేసింది. మా కుటుంబంతో పరిచయం ఉన్న అవధూత చెప్పిన దగ్గర నుంచి నేను ఎప్పుడు ఎటువంటి మందులు వేసుకునేదాన్ని కాను. అప్పటి వరకు అసలు నాకు మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఎన్నడూ రాలేదు. స్వామి దగ్గరికి వచ్చాక స్వామి కూడా ఒక్కసారి నాకు ఎటువంటి మందులు వాడవద్దని చెప్పారు. నాకెప్పుడైనా బాగా లేకపోతే స్వామి విభూతి ప్రసాదం ఇచ్చేవారు. దానితో నాకు నయమైపోయేది. ఈసారి కూడా నాకు అంత ఎక్కువగా జ్వరం వచ్చినప్పటికీ నేను ఏ మందులు వేసుకోలేదు. నా కుటుంబ సభ్యులకి, నా స్నేహితులందరికీ ఈ విషయం తెలుసు. ఒకరోజు నేను చాలా అపస్మారక స్థితిలో ఉన్నాను. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అనంతపూర్లో కామర్స్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్న మా చెల్లెలు ఆ రోజున నాతో ఉండటం తటస్థించింది. ఆమె వెంటనే మా అక్కకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది. ఆమె మర్నాడే వచ్చింది. నేను కళ్లు తెరచి చూసేసరికి ఆమె నా ప్రక్కన నిలబడి ఉన్నది. ఆమె నా జ్వరం చూసి కొంచెం విభూతి ప్రసాదం ఇచ్చింది. మరునాడు నాకు జ్వరం తగ్గి నార్మల్కి వచ్చింది. నాకు చాలా ఆకలిగా అనిపించింది. ఆమె అన్నం వండి పెట్టింది. 48 గంటల్లో నాకు జ్వరం నార్మల్కి వచ్చింది. మరునాడుకి ఆమె ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నది. ఆ రోజు స్నానం చేశాక నేను హాయిగా నిద్రపోయాను. నిద్రలేస్తున్నప్పుడు నా కుడివైపు క్రింది భాగంలో ఎలక్ట్రిక్ షాక్ లాంటి నొప్పి వచ్చింది. నేను మంచంలోంచి లేవలేకపోయాను. సాయిరాం సాయిరాం అంటూ బాధగా అరవసాగాను. మా సోదరికి ఫోన్ చేసింది. అతను మైసూరు మెడికల్ కాలేజీలో యూరాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నాడు. రాత్రికల్లా అతను వచ్చాడు. నేను నోటితో మంచినీళ్లు కూడా త్రాగటం లేదు. మా సోదరుడు వచ్చి పరీక్ష చేసి నేను చాలా డీహైడ్రేటెడ్ గా, అంటే ఒంట్లో నీరు లేకుండా ఉన్నానని, కొంచెం ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెప్పాడు. మిగతా విషయాలు మేము చూసుకుంటామని చెప్పాడు. మరునాటి ఉదయం అతను స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు ఆయనకి నా ఆరోగ్యం గురించి చెప్పాడు. నాకు అంతా తెలుసు. ఆమెకు విశ్రాంతి కావాలి. కొన్నాళ్లు మంచంలో పడుకుని విశ్రాంతి తీసుకోమను అన్నారు. మా సోదరుడు వచ్చేశాడు. డాక్టర్ అయ్యర్, డాక్టర్ సునీల్ గుప్తా మా సోదరుడు స్వామితో చెప్పడం విని నన్ను చూడటానికి వచ్చారు. వాళ్లు నన్ను చూసి ఆసుపత్రిలో చేరిస్తే మంచిదని అన్నారు. డాక్టర్ ఎల్రజా ద్వారా స్వామి విభూతి ప్రసాదం పంపించారు. నా సోదరి నాకు నొప్పిగా ఉన్న భాగమంతా విభూతి రుద్దింది. కాస్త నొప్పి తగ్గినట్టుగా అనిపించింది. రాత్రివేళ హఠాత్తుగా నాకు శ్వాస ఆడటం ఇబ్బందిగా అనిపించింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ యుగోశాండ్రి అనే ఇటాలియన్ కార్డియాలజిస్ట్ కి మా బ్రదర్ ఫోన్ చేసి పిలిచాడు. ఆయన వచ్చి నన్ను పరీక్షించారు. డాక్టర్ అయ్యర్, డాక్టర్ సునీల్ గుప్తా కూడా వచ్చి 1999 డిసెంబర్ 29వ తేదీన నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. నేను కళ్లు తెరచి చూసేసరికి కార్డియాక్ కేర్ యూనిట్లో ఉన్నాను. నొప్పి మాయమైంది, కానీ అసౌకర్యంగా అనిపిస్తున్నది. మర్నాడు ఇంటికి వెళ్లిపోవచ్చని డాక్టర్ అయ్యర్ అన్నారు. ఈలోగా వాళ్లు నాకు అన్ని పరీక్షలు చేయించారు. ఛాతి, వెన్నెముకలకు ఎక్స్రేలు, పొట్ట భాగానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, అన్ని పరీక్షల రిపోర్టులు నార్మల్గానే ఉన్నాయి. బ్లడ్ రిపోర్టు కోసం వాళ్లు ఎదురు చూస్తున్నారు.
అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. మర్నాడు ఉదయం డాక్టర్ అయ్యర్ వచ్చి నన్ను చూసి ఓపీడీకి వెళ్లబోతుండగా హఠాత్తుగా ఆయనకేదో స్ఫురించినట్లయి ఇకోకార్డియోగ్రామ్ తీయాలని అనిపించింది. ఆయన వెనుకకు వచ్చి ఎకోకార్డియోగ్రామ్ తీయనా అని అడిగారు. నేను సరే అన్నాను. ఆయన నా ఛాతీపై ప్రోబ్స్ పెట్టారు. మా సోదరుడు అక్కడే ఉన్నాడు. వాళ్లందరూ ఆశ్చర్యంతో కొయ్యబారిపోయారు. ఓ భగవంతుడా, కుడి ధమనిలో రక్తం గడ్డకట్టింది అన్నారు. ఇది నాకు వినిపించింది. వాళ్లంతా ఇప్పుడు ఏం చేయాలని విచారిస్తున్నారు. హాస్పిటల్లో ఇలా ఉండగా వరండాలో స్వామి డాక్టర్ పవన్ ఎదురుగా నిల్చొని గుండెలో రక్తం గడ్డగట్టింది, అందరూ చాలా విచారంగా ఉన్నారు అన్నారట. స్వామి ఎవరి గురించి చెబుతున్నారో డాక్టర్ పవన్కి అర్థం కాలేదు. స్వామి అప్పుడు లేడీ డాక్టర్ అన్నారట అని లోపలికి వెళ్లారు. డాక్టర్ పవన్ నన్ను చూడటానికి హాస్పిటల్కి వచ్చి స్వామి చెప్పిన మాటలు అయ్యర్తో చెప్పారు. గడ్డ కరగడానికి ఇంజక్షన్ ఇమ్మంటారేమోనని స్వామిని వారు అడిగారు. మీరు ఏమేమి చేయాలో అన్నీ చేయవలసిందిగా, చికిత్స కొనసాగించవలసిందిగా స్వామి చెప్పారు. వాళ్లు నిర్ణయం తీసుకుని మందు ఇవ్వటం ప్రారంభించేలోగా డాక్టర్ యుగోశాండ్రీ మళ్లీ మరొకసారి ఎకోకార్డియోగ్రామ్ తీశారు. ఈసారి రిపోర్ట్లో బ్లడ్ క్లాట్ లేదు. ఎప్పటికీ భగవాన్కి రుణపడి ఉండమని ఆయన నాతో అన్నారు. స్వామి చాలా అద్భుతంగా చేశారు. నేను కృతజ్ఞతతో చేతులు జోడించాను. ఒకవేళ గడ్డే గనక పగిలితే మెదడు, కిడ్నీ, లంగ్స్ మొదలైన ముఖ్యమైన అవయవములకు రక్తం సరఫరా నిలిచిపోయేది. రక్తం గడ్డ మళ్లీ కనపడబోయేసరికి వాళ్లకి ఏమి జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగిందో, అది ఎలా మాయమైందో వాళ్లకి అర్థం కాలేదు. వాళ్లు చికిత్స ప్రారంభం చేశారు. ఆ రోజు రాత్రి నాకు ఏమాత్రం ఊపిరి ఆడలేదు. ఎనస్థసిస్ట్ డాక్టర్ సునీల్ గుప్తా, డాక్టర్ అయ్యర్ ఇద్దరు ఇతర స్టాఫ్తో కలిసి రాత్రంతా పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రయత్నించారు. తెల్లవారేసరికి నాకు కొంచెం నయంగా అనిపించింది. వాళ్లందరూ కాస్త తేరుకుని మర్నాడు డ్యూటీకి మళ్లీ రావాలి కనుక ఇళ్లకు వెళ్లారు. 1999 డిసెంబర్ 31వ తేదీన ఉదయం 8:15 డాక్టర్ యుగోశాండ్రీ దర్శనం నుంచి వచ్చారు. ఆయన నా ఛాతీపై స్టెథోస్కోప్ని ఉంచి చూసి కార్డియాక్ అరెస్ట్ అని పెద్దగా అరిచారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. డాక్టర్లందరూ ఒక్క క్షణంలో అక్కడికి చేరుకున్నారు. నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది. వాళ్లు కార్డియాక్ మసేజ్ అంటే గుండెకు స్పందన వచ్చేలా మర్దన చేయడం చేసి గుండె కొట్టుకునేలా చేయడానికి విఫల ప్రయత్నం చేశారు. వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటి తర్వాత మా సోదరుణ్ణి పిలిచి అంత్యక్రియలకు హాజరు కావటం కోసం బంధువులెవరికైనా తెలియజేయాలంటే అందరికీ కబురు చేయండి అని చెప్పారు. మా సోదరుడు పెద్దగా ఏడవటం ప్రారంభించాడు. నాకు తర్వాత చెప్పారు, మా అక్కయ్య స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్లు ఆమెకు వైద్యం చేయటం ప్రారంభించారు. మా సోదరుడు మిగతా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నా మరణవార్తను తెలియపరిచాడు. నాకు తెలివి వచ్చిన తర్వాత జరిగిందంతా మా అక్క నాకు చెప్పింది. డాక్టర్ రామనాథ్ అయ్యర్, కార్డియాలజిస్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కు సమాచారం అందించారు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ సఫయా మందిరానికి వచ్చారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ నన్ను బ్రతికించడంలో వారు విఫలమైనామని ఆయన స్వామితో చెప్పారు. స్వామి ఏమీ మాట్లాడకుండా చేత్తో ఎన్నో సైగలు చేశారు. డాక్టర్ సఫయా తిరిగి వచ్చి జనరల్ హాస్పిటల్లోని ఉద్యోగులందరికీ సమాచారం తెలియజేశారు. వాళ్లందరూ కూడా నన్ను చూడటానికి వచ్చారని విన్నాను. మందిరం వరండాలో కూర్చున్న డాక్టర్లు మధ్యాహ్న భోజన సమయంలో జానకిరామయ్య స్వామి గదిలోకి వెళ్లడం గమనించారట. వాళ్లంతా నా విషయం స్వామితో చెప్పమని జానకిరామయ్యతో చెప్పారు. జానకిరామయ్య స్వామితో, స్వామి, బ్రతికించడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ మేము ఆమెను బ్రతికించలేకపోయాం, ఆవిడ మరణించిందని చెప్పారు. బాధపడవద్దు, నేను చూసుకుంటానన్నారు స్వామి. మందిరంలో స్వామి ఆ మాట అనగానే నేను ఇక్కడ కళ్లు తెరిచాను. హఠాత్తుగా డాక్టర్ అయ్యర్ గట్టిగా మా సోదరుని పిలిచారు. రండి, ఆమె కళ్లు తెరుస్తున్నది అంటూ. వాళ్లు నన్ను పరీక్షించి మళ్లీ వెంటిలేటర్లు పెట్టి ఇంట్రావీనస్ డ్రిప్ను కొనసాగించారు. నేను మళ్లీ స్పృహలోనికి వచ్చాను. మా కుటుంబ సభ్యులంతా జనవరి 1, 2000 నాడు వచ్చారు. నేను మళ్లీ జీవించడం వాళ్లకి గొప్ప శుభవార్త అయింది. కార్డియాలజీ విభాగంలో పనిచేసే కుర్రవాళ్ళని అడిగి రోజూ స్వామి నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఉండేవారు. ఆ రోజున నా ఆరోగ్యం గురించి స్వామి అడిగినప్పుడు వాళ్లు నా పరిస్థితి ఏమీ బాగాలేదని,
బ్రతికే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని చెప్పారట. స్వామి అప్పుడు, ఏమిటి పరిస్థితి బాగాలేదా? మీకు తెలియదు, ఇప్పటికే కణజాలమంతా శిథిలమై దుర్వాసన కూడా మొదలైంది, నేను ఆమెను బాగు చేశాను అన్నారు. 2000 జనవరి 1వ తేదీన డాక్టర్ యుగోస్ ఆండ్రీ నా దగ్గరకు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ మిలీనియం అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నా నోట్లో ట్యూబ్ ఉండటం వలన మాట్లాడటం కుదరక చేతి సైగలతోనే ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేశాను. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయినందువలన నేను అసలు మామూలు స్థితిలో ఉంటానో లేదోనని మా సోదరుడు చాలా విచారించాడు. 2000 జనవరి 3వ తేదీన అంటే 4వ రోజున వాళ్లు వెంటిలేటర్లు తీసేయగానే అడ్రినాలిన్ 0.5 ml చర్మం కింద సబ్క్యూటేనియస్ గా ఇమ్మని గట్టిగా అరిచాను. అప్పటికే అడ్రినాలిన్ డ్రిప్ ద్వారా శరీరంలోకి పంపిస్తున్నప్పటికీ రోగిగా నేను అడిగాను కనుక సబ్క్యూటేనియస్ గా కూడా నాకు నేను అడిగిన విధంగా అడ్రినాలిన్ ఇచ్చారు డాక్టర్ అయ్యర్. ఆయన అప్పుడు మా సోదరునితో, చూశారా ఆమె మెదడు చక్కగా పనిచేస్తున్నది, అంతేకాదు ఆవిడ మెడికల్ బ్రెయిన్ కూడా చక్కగా పనిచేస్తున్నది అన్నారు. వాళ్లు నా మెడకి ఒక సెక్లైన్, బ్రాంకోస్కోప్, నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్, ఇంకా ఎన్నో ట్యూబ్లు నా శరీరం అంతా పెట్టారు. కొద్ది రోజుల తర్వాత నేను కోలుకోవటం ప్రారంభించాను. ఒక్కొక్కటిగా ట్యూబ్లు తీయాలని డాక్టర్లు అనుకున్నారు, కానీ నేను అంగీకరించలేదు. డాక్టర్లు నవ్వుతూ, ట్యూబ్లు తీసేయమని రోగులు గొడవ పెడుతుంటారు, మీరేమిటి ఇలా ట్యూబ్లని ఉంచమంటున్నారు అన్నారు. నాకు అవి ఎటువంటి నొప్పిని కలిగించలేదు, కేవలం బరువుగా అనిపించాయి. నా సోదరులందరూ వంతుల వారిగా ఒకరి తర్వాత ఒకరు నాతో ఉన్నారు. కొంతమంది కార్యకర్తలతో కలిసి నా స్నేహితురాలు శ్రీమతి మాలతి బెంగళూరు నుంచి 1వ తేదీన వచ్చింది. స్వామి వాళ్లందరికీ పాద నమస్కారం ఇచ్చారు. నా పేరు చెప్పి శాంత విషయమేమిటని అడిగితే, జీవదాన మదిధిని, ఆమెకు ప్రాణం పోశాను అని చెప్పారు. విభూతి సృష్టించి ఇచ్చి ఆమె భర్త ద్వారా నాకు పంపించారు. కార్డియక్ కేర్ యూనిట్ లో ఆ విధంగా నేను 22 రోజులు ఉన్నాను. నాకు వీపు మీద వెనక పెద్ద బెడ్ సోర్ కూడా వచ్చింది. అది ఎంత పెద్దగా ఉందంటే చివరి వెన్నుపూస శాక్రం కూడా బయటకు కనపడేంత పుండయింది. ఈ పుండుకు డ్రెస్సింగ్ చేసే బాధ్యత మా సోదరికి అప్పచెప్పబడింది. ఆమె స్వామి విభూతి చల్లి పుండె మీద డ్రెస్సింగ్ చేసేది. ఆమె రాత్రింబవళ్లు నాతోనే గడిపింది. ఆమె నర్సింగ్ ఎంతో శ్రద్దగా చేయటమే కాకుండా నాకు తల్లి కంటే ఎక్కువగా సేవ చేసింది. అహ్మదాబాద్ నుంచి నా చెల్లెలు ఉద్యోగానికి సెలవు పెట్టి భర్తనే పిల్లల్ని కూడా వదిలిపెట్టి వచ్చి నాతో ఉన్నది. ఆమె అహ్మదాబాద్ వెళ్లబోయే ముందు స్వామి ఆమెకు విభూతి ప్రసాదం ఇచ్చి దర్శనం లైన్లో ఆమెతో, నీవు వెళ్లవచ్చు, నేను ఆమెను చూసుకుంటాను అని చెప్పారు. 22 రోజుల తర్వాత నన్ను వార్డుకు పంపించారు. స్వామి హాస్పిటల్కి వచ్చారు. ఆయన నన్ను ఆశీర్వదించి ఇతర డాక్టర్లు, కార్డియాలజిస్టులతో నా గురించి ఇంటి వాతావరణంలో ఉన్నట్టు ఉండేలా శ్రద్ద తీసుకోమని చెప్పారు. స్వామి సోదరుడు, ఆయన కుటుంబ సభ్యులందరూ నన్ను వచ్చి చూశారు. త్వరగా కోలుకునేందుకు నా మనోధైర్యం బాగా పెరిగేలా జానకీరామయ్య గారు, వారి కుటుంబ సభ్యులు ఎంతో సహాయం చేశారు. మా కుటుంబ సభ్యులు అందరం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాము. ఎముక కూడా బయటపడినందువల్ల డాక్టర్ ఆర్ రెడ్డి ప్లాస్టిక్ సర్జన్, పెడికల్ గ్రాఫ్టింగ్ చేయాలని అనుకున్నారు. స్వామి నాకు కల్లో కనిపించి, గ్రాఫ్టింగ్ అవసరం లేదు, ఇప్పుడు కొత్త తరహా డ్రెస్సింగ్ పద్ధతి వచ్చింది, అలా చేస్తే పెద్ద పుండు కూడా నయమవుతుంది అన్నారు. అందువల్ల చర్మంతో స్కిన్ గ్రాఫ్టింగ్ చేయలేదు. అమెరికా నుంచి ఒక ఫిజియోథెరపిస్ట్ ఆ సమయంలో అక్కడికి రావడం జరిగింది. అతను నాకు ఫిజియోథెరపీ చేశాడు. నాకు లేవటం, నిల్చోవటం కూడా చేతకావటం లేదు. ఒక గురువారం నాడు దర్శనం వరుసలలో స్వామి హాస్పిటల్ మ్యాట్రన్స్ లో ఒకరైన శ్రీమతి పార్వతీరామ్తో, ఆమెను ఎందుకు మంచంలోనే ఉంచుతున్నారు, ఆమెను నడిపించండి అన్నారు. ఆమె వచ్చి కొంత సపోర్టుతో కొంచెం దూరం నన్ను నడిపించారు. 2వ వారంలో స్వామి ఆదేశాల మేరకు మరొక మ్యాట్రన్ రాజలక్ష్మి వచ్చి నన్ను కొంచెం దూరం నడిపించింది. అప్పుడు నేను సపోర్ట్ లేకుండానే నడిచాను. ఆ తరువాత క్రమంగా నా అంతట నేను నడవగలిగాను. తరువాత గురువారం ట్యూబులన్నీ వాటంతట అవే ఊడిపోయాయి. నెక్లైన్ తీయటానికి డాక్టర్ సునీల్ గుప్తా వచ్చారు. మీరేనా ఈ నెక్లైన్ పెట్టింది అని అడిగాడు. లేదు, నాకు అసలు ఉన్నట్లే లేదు అన్నాను. కానీ బ్రాంకోస్కోప్ పెట్టినప్పుడు అది చాలా నొప్పి కలిగించేది కాబట్టి నేను చాలా బాధపడ్డాను అన్నాను. బహుశా నేను కోమాలో ఉండటం వల్ల కావాలి, నాకు నొప్పి తెలియలేదు అన్నాను. లేదు మేడం, మీరప్పుడు పూర్తిగా తెలుగులోనే ఉన్నారు అన్నారు ఆయన. స్వామి బహుశా నా శరీరంలో నుంచి ఈ నొప్పిని తీసేసి ఉంటారు.
భోజనం తయారు చేయించే బయోటరీ విభాగం వాళ్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. రోజుకు 4 సార్లు వాళ్లు చాలా పరిశుభ్రమైన, రుచికరమైన, మంచి పోషకాహారాన్ని నాకు అందించేవాడు. అంతా పూర్తిగా ఉచితంగా అందించబడింది. నా సోదరులు, అక్క చెల్లెళ్లు, నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి వీఐపీ ట్రీట్మెంట్ అందున పూర్తి ఉచితంగా ఎక్కడా లభించి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. దీనికి అంతటికీ కారణం స్వామే. నన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే ముందు క్షుణ్ణంగా పరీక్షించి నా శరీరాన్ని ఆస్టియోపోరోసిస్ దీనికంతటికీ కారణంగా కనుగొన్నారు. 2000 సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన నన్ను డిశ్చార్జ్ చేయమని స్వామి కబురు పంపించారు. నన్ను డిశ్చార్జ్ చేసే రోజున డాక్టర్ సఫాయా నా గదికి వచ్చి కూర్చుని కాసేపు నాతో మాట్లాడి, మందులు, డ్రెస్సింగు, బ్యాండేజీలు, సిరంజలు మీకు ఏది కావాలంటే అది మీరు హాస్పిటల్ నుంచి తీసుకువెళ్లవచ్చు అని చెప్పారు. మీరు భగవాన్ ప్రదర్శించిన నడిచే అద్భుతం, వాకింగ్ మిరకల్, మిమ్మల్ని మళ్లీ ఈ విధంగా చూస్తున్నందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉన్నది. మీరు ఇంత బాగా కోలుకుని ఇంతకు ముందులాగే పూర్తిగా ఆరోగ్యంగా ఉండటానికి కారణం భగవాన్ అనుగ్రహమే అని అన్నారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేశాను. స్వామి నన్ను మా ఇంటికి పంపించారు. నేను ఇంట్లో ఉండగా మా సోదరుని స్నేహితుడు నన్ను చూడటానికి వచ్చారు. అతను ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్కి హెడ్ కూడా. ఆయన నా వెన్ను మీద బెడ్ సోర్ను చూసి, ఖచ్చితంగా ఇది పెడికల్ గ్రాఫ్టింగ్ చేయవలసిన కేసే అని అన్నారు. కానీ మీకు స్వామి అందున్న నమ్మకం వలన కాలోడెర్మిస్ డ్రెస్సింగ్ చేస్తాను, చూద్దామన్నారు. స్వామి నాకు కలలో చెప్పిన విధంగా ఆయన కాలోడెర్మిస్ డ్రెస్సింగ్ చేశారు. 1 వారంలోనే పుండు నయమైంది. స్వామి సోదరుడు జానకిరామయ్య నాతో జోక్ చూస్తూ, రిపీట్, స్వామి సోదరుడు జానకిరామయ్య నాతో జోక్ చేస్తూ, ఏమిటి, నీవు యమధర్మరాజుతో యుద్దం చేసి వెనక్కి వచ్చేసినట్లున్నావు అన్నారు. నన్ను కార్డియాక్ కేర్ యూనిట్లో చూసిన వాళ్లంతా ఇది నిజంగా నాకు పునర్జన్మేనని అన్నారు. మా అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు అంతా ఇది నాకు కొత్త జీవితం, కొత్త జన్మ అనే అన్నారు. ఆ దివ్య పాదారవిందములకు అనంత కోటి ప్రణామాలు. పసిబిడ్డగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు క్రింద పడినా నా అంతట నేను లేవలేదు. మా అమ్మ వచ్చి నన్ను లేపి పైకి లేవనెత్తే వరకు అలాగే పడి ఉండేదాన్ని. అలాగే నేను మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా నా దివ్యజనని సాయిమాత వచ్చి నన్ను మళ్లీ లేవనెత్తింది. నా జీవితంలో అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అందుకు నేను సాయిమాతకి ఎప్పుడూ కృతజ్ఞరాలుగా ఉంటాను. శాశ్వతమైన జీవితం, శాశ్వతమైన ఆనందమే భగవంతుడు ప్రసాదించే బహుమానం.

ఇంతవరకు మీరు ది డివైన్ డాక్టర్ దివ్య వైద్యుడు పుస్తక పఠనాన్ని విన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠి సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

రేడియో సాయి శ్రోతలందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలతో ప్రేమపూర్వక సాయిరాం. సాక్షాత్ సృష్టికర్త జగద్గురువుగా మనకి లభించారనే పవిత్రమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞత తెలిపే శుభ సందర్భం ఈనాడు. తరతరాలుగా మనకు పూజనీయమైన శ్రీమద్ రామాయణంలోని పాత్రలు మనకు సర్వదా ఆదర్శప్రాయంగా నిలిచాయి. ముల్లోకాలకు గాయత్రి మంత్రాన్ని ప్రసాదించిన సార్థక నామధేయుడు విశ్వామిత్ర గురుదేవుడు, పరంధాముడైన శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు కలిసిన సందర్భం ఎన్నిసార్లు విన్నా తెలియతీరదు. ఈ గురుపౌర్ణమ పర్వదినాన తిరుపతి వాస్తవ్యులైన శ్రీరాముడు భాగవతార్ గారి విశ్వామిత్ర యాగ సంరక్షణ హరికథాగానాన్ని రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మీ అందరి కోసం అందిస్తోంది. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్ర యాగ సంరక్షణ నేటి సత్కథ. అందరూ సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి ఆ స్వామివారి అపార కృపకు పాత్రులు కాగలరని కథను ప్రారంభం చేస్తున్నాను.

శ్రీమద్ రామాయణం ఆది కావ్యం ఋషీనా వాల్మీకినా నిర్మితం వేదాంతార్థ విశారదై అనదినం స్తుత్యం స్థురైరచితం శ్రోతృణాం అఘనాశనం సురతరో స్థుల్యంతు ముక్తిప్రదం ఏ శృణువంతి పఠంతి రామచరితం తేయాంతి విష్ణోపదం అన్నారు. సుజనులారా, భారతీయుల ధర్మ ప్రవృత్తికి ఆధారమైనటువంటిది, ప్రతిరోజు పండితుల చేత పూజింపబడినది, దేవతల చేత ఆరాధింపబడేటువంటిది వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి తపఫలం ఆది కావ్యం శ్రీమద్ రామాయణం. ఇది కల్పవృక్షం వంటిది, భక్తిగా ఏది కోరి వింటే దాన్ని ప్రసాదిస్తుంది. కల్పవృక్షం ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తుంది, కాని మోక్షాన్ని ఇవ్వలేదు. ఈ రామచరిత్ర ఇహలోక సుఖాలను ఇవ్వటమే కాకుండా విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక సావధాన చిత్తులై ఈ కథ ఆశాంతమిని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులై తరించవలసిందిగా ప్రార్థిస్తూ గోవిందనామస్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. దశరథ మహారాజు చేసినటువంటి పుత్రకామేష్టి యాగ ఫలితంగా ఆయన ఇంట శ్రీ మహావిష్ణు అర్ధాంశతో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించగా మిగిలిన అంశలతో కలిసి ఆదిశేషుడు అంశతో లక్ష్మణుడు, శంఖం అంశతో భరతుడు, చక్రం అంశతో శత్రుఘ్నుడుగా అవతరించి అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారవుతున్నారు. సూర్యవంశ క్షత్రియుల ఆచారాల ప్రకారం 11వ ఏట రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు ఉపనయనాలు జరిగాయి. నలుగురు అన్నదమ్ములు వశిష్ఠ మహర్షి దగ్గర వేదం ధనుర్వేదం సమస్త విద్యలు చక్కగా అభ్యసిస్తున్నారు. ఏ విధంగా పెరిగి పెద్దవారవుతున్నారయ్య వాళ్ళంటే, నూనోగు మీసాల యవనప్రాయంతో పెరిగి పెద్దవారయ్యారు. వాల్మీకి మహర్షి రామాయణంలో చక్కగా వర్ణించారు, సర్వే వేద విదస్సూరాహ, సర్వే లోక హితేరతాహ, సర్వే జ్ఞానోపసంపన్నాహ, సర్వే సముదితా గుణయ అన్నారు. నలుగురు అన్నదమ్ములు వేద వేదాంగ విశారదులు, మహావీరులు, జ్ఞాన సంపన్నులు, సమస్త సద్గుణముల చేత ప్రకాశిస్తున్నారు. ఇన్ని సద్గుణాలు కలిగిన బిడ్డలను చూసి దశరథ మహారాజుల వారు ఎంతో ఆనందిస్తున్నాడు. వారిలో సకల సద్గుణ ధాముడు నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీరాముడంటే దశరథునికి పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేటువంటి వాడు కాదు దశరథుడు. ఒకనాడు మంత్రి పురోహితులు పౌర జానపదులు ఆయన కొలువులో ఉన్నటువంటి సమయం, కుమారులంతా యుక్త వయస్కులై ఉన్నారు కనుక ఇంకా వివాహాలు చెయ్యాలని ఆలోచిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. అదే సమయంలో అక్కడికి వేం చేస్తున్నాడు ఒక మహానుభావుడు, ముడివడి గడ్డంబు మోకాళ్ళ నొర

కోలు ముంజేత జపమాల అడుగులను పావకోళ్ళమరుతుండా నిగురు గ్రమ్ముతున్న నిప్పులాగున భూది భూషిన బంగారు బొందిమెరయా వెడదనుసటి మీద నిడు

ఆ సమయంలో రాజద్వారం దగ్గరకు వచ్చాడు ఒక మహానుభావుడు. ముడులు పడిన గడ్డం మోకాళ్ల వరకు వేలాడుతోంది, జడలు మడమలకు తగులుతున్నాయి, ముల చుట్టూ పులితోలు, ముంజేతిలో జపమాల, పావుకోళ్లు దండం కమండలంతో విశాలమైన పాలస్థల మీద సింధూరపు చంద్రరేఖతో రుద్రాక్ష మాలలతో బ్రహ్మ తేజస్సుతో అన్ని దిక్కులు ప్రకాశిస్తుండగా అయోధ్యాపురవాసులందరూ పరమభక్తులై నమస్కరించి వినయంగా మార్గం చూపుతూ ఉండగా అందరిని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఎవరయ్యా ఆయనంటే, వశిష్ఠ మహర్షితో కలహించి గొప్ప తపస్సు చేసి బ్రహ్మర్షి పది పొందినటువంటి వాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి వాడు, తన తపోభంగమునకై వచ్చినటువంటి రమ్మను 10,000 సంవత్సరాలు రాయిగా పడుండమని శపించినటువంటి వాడు, సునసేపుని విషయంలో యజ్ఞ పశువు కాకుండా రక్షించినటువంటి వాడు, పరమదయామయుడు, మహాతపస్వి, బ్రహ్మతో సమానుడు, గాధిపుత్రుడు, సముద్ర పుణ్యగాత్రుడు, భాసుర చారిత్రుడు, సర్వ సమీజన స్తోత్రైక పాత్రుడు, సుస్థిర సంపూర్ణ తప పవిత్రుడు, ఊరు సందీప్త వక్షిని ప్రభామిత్రుడు, అద్వర సంపూచిత వీతిహోత్రుడు, ఆ విశ్వామిత్రుడు. రాజద్వారాన్ని సమీపిస్తుండగా ఆ బ్రహ్మర్షి సత్తముడు వస్తున్నటువంటి వార్త విన్న దశరథుడు వశిష్ట, వామదేవ, సుయజ్ఞ, జాబాలి, కశ్యపాది మహర్షులను వెంటబెట్టుకుని అగ్ని వంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి విశ్వామిత్ర మహర్షికి సత్కారం చేయడానికి ఎదురువచ్చి విధి విహితంగా అర్ఘ్యపాద్యాది విదులచే పూజించి గౌరవించి నమస్కరించి లోనికి తీసుకుని వచ్చి సింహాసనమిచ్చి అలా కూర్చున్నబెట్టి ఈ విధంగా అంటున్నారు, స్వామి మహానుభావ.

స్వామి, విశ్వామిత్ర మహర్షి, మీ రాకచేత మా గృహము పావనమైనది, నా జన్మ తరించినది. మీరు రావటం మాకు కళ్యాణప్రదం. బ్రహ్మర్షి సత్తములు, మీరు ఏ కారణం చేత దయచేశారో మా గృహం పావనం చేశారో సెలవియండి. కార్యస్య నా విమర్శంచ గంతు మహర్షి కౌశిక, కర్తాచాయమశేషేన దైవతమిహి భవాన్ మమ అన్నాడు. ఇది అది అనుకోక మీకు ఏమి కావాలో సెలవియండి, మీరు కోరినది తప్పక సమర్పిస్తాను. మీరు కోరుకుంటే నా ప్రాణాలనైనా నిస్సందేహంగా మీ సన్నిధిలో మీ పాదాల చెంత ఉంచుతాను అని అన్న దశరథుని మాటలకు ఎంతో ఆనందించాడు విశ్వామిత్ర మహర్షి. దశరథ మహారాజా, నీకు పెద్దలయందు గల భక్తికి, నీ ఆదరాభిమానాలకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. అసలు మీ వంశం అతిథి మర్యాదలలోను, దాన ధర్మాలలోను, పరాక్రమములోను సాటి లేనటువంటిది. మీ గురుదేవులు వశిష్ఠ మహర్షి మహానుభావులు, ఆయన గౌరవానికి కూడా తగినట్టుగా చెప్పావు. చాలా సంతోషం. నేనిప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చానంటే,

దశరథ మహారాజా, సమస్త లోక రక్షణాదక్షులైన నలుగురు కుమారులను వృద్ధాప్యంలో ఒక్కసారిగా పొందే మహాభాగ్యానికి నోచుకున్నావు. నీ అదృష్టం ఇంత అని వర్ణించలేను. ఐశ్వర్యంలో అదృష్టంలో దేవేంద్రుడు కూడా నీకు సాటి కాడయ్యా. నేనిప్పుడు ఒక యాగం చేయాలని నిశ్చయించుకుని నీ సహాయం కోరి ఇక్కడికి వచ్చాను.

విధంగా సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి అపర బ్రహ్మ అయినటువంటి విశ్వామిత్ర మహర్షి, రాజా నీ సహాయం కోరి వచ్చాను అనగానే దశరథుడు ఎంతో ఉప్పొంగిపోయి వినయంగా నమస్కరించి, స్వామి ఓ విశ్వామిత్ర మహర్షి అని ఈ విధంగా అంటున్నాడు. జగం

విశ్వామి, విశ్వామిత్ర మహర్షి, ఈ సమస్త ప్రపంచాన్ని ఒక్కసారి సృష్టించి పెంచి అంతం చేయగల సర్వసమర్థులు మీరు. నన్ను ధన్యుని చేయాలని ఈ విధంగా అన్నారు గాని మీరు తలుచుకుంటే చేయలేనిది ఏముంది? మీ సేవకుడు దశరథుని మీ సేవకు వినియోగించి తరింప చేయాలనే సంకల్పంతో ఇలా వచ్చారు. అంతేగాని నేనెంత, నా సహాయమెంత? అయినా పెద్దలు ఏం కావాలో ఆజ్ఞాపించండి, తప్పక ఇస్తానన్నాడు దశరథ మహారాజుల వారు. ఆ మాట విన్న విశ్వామిత్ర మహర్షి, దశరథ మహారాజా, లోక రక్షణార్థం నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు యాగం ప్రారంభించినా మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు వచ్చి యజ్ఞగుండం మీద రక్తమాంసాలు కురిపించి అపవిత్రం చేసి యజ్ఞం విఘ్నం చేస్తున్నారు. తప క్రోధవుణ నశ్యతి, వాళ్లను శపిస్తే ఎంతో తపస్సు వృధా అవుతుంది కనుక అందుకు మనస్కరించక నీ సాయం కోరి వచ్చాను. జగదేక సుందరుడు, మహాపరాక్రమవంతుడు, కాకపక్షధరుడు, రాజశార్దూలుడు, నీ జ్యేష్ఠ కుమారుడు, సకల సద్గుణాభిరాముడు, నీలమేఘశ్యాముడు అయినటువంటి శ్రీరాముని నా యజ్ఞరక్షకునిగా పంపించు అన్నాడు. ఆ మాట వినగానే దశరథ మహారాజుల వారు మొదలు నరికిన వృక్షములా

ఆ రామాని మూర్చిపోయాడు. కొంతసేపటికి శీతలోపచారములు చేయగా మేలుకొని లేచి, స్వామి విశ్వామిత్ర మహర్షి, మీరు ఈ విధంగా కోరటం ధర్మమా స్వామి? 60,000 సంవత్సరాలు సంతానం లేక అలమటించి ఈ వృద్ధాప్యంలో బిడ్డలను పొంది వారినే చూసి బ్రతుకుతున్నటువంటి నన్ను ఈనాడు మారీచ సుబాహులు మహాభయంకరులు మాయావులు రావణాసురుని అనుచరులు, వారిని నేనే జయించలేనే? పసివాడు నా రాముడు, వారిని ఎదిరించగలడా? మీరు దయతో అంగీకరించండి. అక్షయిని సైన్యాన్ని వెంటబెట్టుకుని నేనే స్వయంగా వస్తాను. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మీ యజ్ఞాన్ని రక్షిస్తాను. అనుమతించండి స్వామి, ఎందుకంటే నా రాముడు ఊన షోడశ వర్షమో రామో రాజీవ లోచన నయుద్ధ యోగ్యతామశ పశ్యామి సరాక్షసై. నా రాముడికి 16 సంవత్సరాలకుండా నిండలేదే, యుద్ధం చేసేటువంటి వయసే రాలేదే. అందులో మహాశక్తి సంపన్నులు మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయగలడా? మహించండి స్వామి అని ప్రార్థించాడు. దశరథుని మాటలు వినగానే తోక తొక్కిన త్రాసులాగా అగ్గిలో వేసిన గుగ్గిలంలాగా మండిపడ్డాడు విశ్వామిత్రుడు. దశరథ, ఏమంటున్నావయ్యా?

దశరథ, నీ నక్క వినయాలు కట్టిపెట్టు. నేను ఏమడిగినా చివరకు నీ ప్రాణాలు అడిగినా ఇస్తానని ఆశపెట్టి నా చేత అడిగించి ఇప్పుడు నువ్వు రాముని మాత్రం పంపలేనంటావా? ఆహా, కాలప్రభావం! ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘుమహారాజు మొదలైనటువంటి మహానుభావులు, సత్యవాకులు అవతరించినటువంటి మచ్చలేని పవిత్రమైనటువంటి వంశం మీది. ఇంత కాలానికి కలంకితమైనది. అన్నమాట తప్పిన నిన్నేమనాలో కూడా నాకు తెలియటం లేదు. నీ యోగ్యత ఏమిటో ఇప్పుడే తెలిసింది. దశరథ, ముందు వెనుకలు చూడబోక కీడొనరించి పిమ్మటన్ చేతులు పిసుకుంటా, ముందు వెనుకలు చూడబోక కీ

కళ్లకు ఇట్టి అవలక్షణములు ఎన్నడే నీ కలవే బలిరా. ఇంతటి వాడివాయన భయమువంత పెనయే దశరథుడనియే.

ముందు వెనక ఆలోచించకుండా ఎదుటి వారికి అపకారం చేసి తర్వాత పొరపాటు చేసేమే అని చేతులు పిసుకుకోవటం, 10 మందిలో ఇష్టం లేకపోయినా గొప్పకు దానం చేసి దారినే తలుచుకుని బెంగ పెట్టుకుని కుళ్ళి చావటం, చేతగాని పనికి పూనుకొని తన సాటివారిలో అవమానం పాలవటం, సాయం చేస్తారని ఆశపెట్టి చివరకు కాళ్లు చాపుకోవటం, ఈ కాపురుష గుణాలు అంటే దుర్మార్గులు చేసేటువంటి అవలక్షణాలు అంటారు. మీ సూర్యవంశంలో ఇంతవరకు ఇటువంటి వారెవరు పుట్టలేదే. అయినా రాముడి గురించి, రామతత్వం గురించి నీవేం తెలుసుకోగలవు? కేవలం నీ కుమారుడనే నీకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపశిస్థిత అన్నాడు. మహాత్ముడు సత్యశీలి, పరాక్రమశాలి, దుష్ట శిక్షకుడు, ఆ విషయం నాకు తెలుసు, మహాతపస్వి అయినటువంటి వశిష్ఠ వారికి తెలుసు. నువ్వు అన్నమాట తప్పడానికి సందేహించకపోతే ఇంకా నేను వెళ్లి వస్తాను అని విశ్వామిత్ర మహర్షి కోపించగానే సర్వలోకాలు భయభ్రాంతమయ్యాయి. అది చూసిన దశరథ మహారాజుల వారు గడగడగడా ఒరిగిపోతున్నారు. వశిష్ఠుల వారితో, గురువుగారు మీరైనా చెప్పండి గురువుగారు, ఏమిటి స్థితి? ఈ విశ్వామిత్రుల వారు ఇలా అడుగుతున్నారేమిటి గురువుగారు అని గురువుగారి దగ్గరికొచ్చి ఎంతో వినయంగా ఈ విధంగా అంటున్నాడు.

గురువర్యా, నేను ఎంత ప్రార్థించినా వినక ఈ విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞ రక్షణకు రాముని పంపమని కోరుతున్నారు. నేను రాముని విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను. ఆకలి వేస్తే ఆహారం కూడా ఎలా అడగాలో కూడా తెలియనటువంటి పసివాడు నా రాముడు. ఒక్క క్షణం కూడా నిద్రకు ఓర్చుకోలేడే. రాత్రి సమయాలలో యుద్ధానికి వచ్చే మారీచ సుబాహులతో యుద్ధం చేయగలడా? 16 సంవత్సరాలు కూడా నిండని రాముడు యజ్ఞ రక్షణ చేయగలడా? అదిగాక గురువుగారు ముసలి

దైవ ప్రసాదంగా ఈ వృద్ధాప్యంలో అపురూపకంగా పొందినటువంటి బిడ్డలను చూసి బిడ్డలనే సర్వస్వంగా భావించి జీవిస్తున్న మాలాంటి తల్లిదండ్రుల నుండి బిడ్డలను దూరం చేయటం ధర్మమా గురువు గారు? అదిగాక నా రాముడు ఎలాంటి వాడో మీకు తెలియదా గురువు గారు? నా సుతు గొప్ప నేనే చెప్పుకొనరాదుగాని నిక్కముగా రాముని ఎట్టి సర్వగుణ సంపద

నా రాముని గురించి నేను చెప్పుకోకూడదు. లోకంలో శ్రీరాముని వంటి సర్వగుణ సంపూర్ణుడు, సద్గుణ సంపూర్ణుడు ఇంతవరకు ఎవరైనా ఉన్నారా? మీరు సర్వజ్ఞులు, మహానుభావులు, బ్రహ్మర్షులు, మీకు నేను చెప్పగలవాడినా? ఇతరులైనా రాముని చూసిన కొద్దీ చూడాలనిపించే తమ పనులు కూడా మరిచిపోయి ఉళ్ళు మరిచి రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటారే. అయినా వారికి తనివి తెరదే. అటువంటప్పుడు రామునే పంచప్రాణాలుగా భావించే తండ్రినే నేను. రాముని విడిచి ఒక్క క్షణమైన ఉండగలనా? అదిగాక నూగు మీసమైన సరిగరాని పసివాడిని మహాభయంకరమైన రాక్షసులతో యుద్దానికి పంపగలనా? దయ ఉంచి ఈ విశ్వామిత్ర మహర్షికి మీరైనా చెప్పండి గురువుగారు, నన్ను ఆపద నుండి కాపాడండి అని ప్రార్థిస్తున్నాడు దశరథ మహారాజు. ఎప్పుడైతే వశిష్ఠుల వారితో ఆ విధంగా చెబుతూ ఉంటే వశిష్ఠుల వారు దశరథ మహారాజును చూసి, దశరథ ఏం మాట్లాడుతున్నావయ్యా,

దశరథుడి మాటలు విని వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, దశరథ, మూడు లోకాలు ఏకమై వచ్చినా అవలీలగా జయించగలడు. అసలు రాముని గొప్పతనం, ఆయన శక్తి సామర్థ్యాలు నాకు, ఈ విశ్వామిత్రునకు, కొందరి మహర్షులకు మాత్రమే తెలుసు. ఏ విశ్వామిత్ర మహర్షి కప్పా విప్ప సర్వసమర్థుడు, మహాతపస్వి, సమర్థుడు కాదనుకుంటున్నావేమో. ఒక్క విషయం చెబుతాను విను దశరథ. ఏష విగ్రవాన్ ధర్మ, ఏష వీర్యవతం వర, ఏష బుద్ధ్యాదికోలోకే తపసస్య పరాయణమన్నాడు. ఈ విశ్వామిత్ర మహర్షి రూపుదాల్చినటువంటి ధర్మం పరాక్రమవంతుడు, శ్రేష్ఠుడు, మిక్కిలి బుద్ధివంతుడు, తపస్సుకు నిలయమైనటువంటి వాడు, సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి అపరబ్రహ్మ. ఇతనితో వెళ్లిన రాముని మీద ఈగ కూడా వాలలేదు. ఈనాటి ప్రపంచంలో ఇంత అస్త్రవిద్య తెలిసినటువంటి వాడు ఇంకొకడు లేడు. పురాతన అస్త్రవిద్య తెలియటమే కాదు, నూతనమైన దివ్యాస్త్రాలు కూడా సృష్టించగలడు. స్వర్గలోకంలో ఉన్నటువంటి అగ్నిచక్రము అమృతబాండాన్ని రక్షించినట్లు రాముని రక్షించి నీకు తిరిగి అప్పగిస్తాడు. రాముడు సమస్త అస్త్రశస్త్ర విధుడై దుష్ట శిక్షణ చేసి తిరిగి వస్తాడు అన్నమాట ప్రకారం రాముణ్ణి ఈ మహర్షితో పంపు. అడగగానే పంపనందుకు రామునితో పాటు లక్ష్మణుని కూడా పంపించు అని గురువుగారు చెప్పేసరికి దశరథుడు అంగీకరించి అంతఃపురంలో నుండి రామలక్ష్మణులను పిలిపించారు. అక్కడకు వచ్చిన రామలక్ష్మణులు మహర్షులకు తండ్రి గారికి నమస్కరించారు. అంత దశరథ మహారాజు, కన్న తండ్రి రామచంద్ర, చిన్న తండ్రి లక్ష్మణ, మీరు ఈ విశ్వామిత్ర మహర్షితో వెళ్లి వారి యాగరక్షణ చేసి వారి పవిత్రమైనటువంటి ఆశీస్సులు అందుకుని రండి అని చెప్పి పంపించారు. విశ్వామిత్రుని వెంట దుష్ట శిక్షణ కోసం బయలుదేరారు రామలక్ష్మణులు. ఆ వెళుతున్నటువంటి విషయం ఎలా ఉన్నదయ్యా అంటే, ప్రజాపతి వెంట వెళుతున్నటువంటి అశ్విని కుమారులాగా, రుద్రుని వెంట వెళుతున్నటువంటి విశాఖ స్కందములుగా ఉన్నారు. ఆనాటి సహాయం సమయానికి 1.5 యోజనాల దూరం ప్రయాణించి సరయూ నది ఒడ్డుకు చేరారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, నాయన రామచంద్ర అని ఎంతో ప్రేమగా పిలిచి శుచిగా రమ్మని ఆజ్ఞాపించాడు. సరయూ నదిలో స్నానం చేసి శుచిగా వచ్చాడు. అప్పుడే శ్రీరామచంద్రునికి ఆకలి, దప్పిక, అలసట, జ్వర ఆది దోషాలేవి అంటకుండా బల, అతిబల అనేటువంటి రెండు విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. పితామహ సుతేహితే విద్యే తేజస్ సమన్వితే, ఈ రెండు విద్యలు బ్రహ్మదేవుని కుమారులు. అసలు ఈ రెండు విద్యలు చేసేటువంటి పనులు ఏమిటయ్యా అంటే, ఉత్సాహ బలమోర్బుద్ధి, పరశస్త్ర సహిష్ణుత, నభాదక్షుత్ పిపాసాభ్యం, భవ్యత్స బలామత. ఉత్సాహము బలము పెరుగుతాయి, శత్రువుల అస్త్రశస్త్రాలు బాధించవు, ఆకలి దప్పిక అలసట ఉండదు, అపాయములు అనారోగ్యములు కలగవు. ఈ బల అతిబల విద్యలు ప్రభావం అటువంటిది. ఆ రాత్రి విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ సరయూ నదీ తీరంలోనే శయనించారు. విశ్వామిత్రుల వారు నిద్రపోలేదు. తెల్లవార్లు శ్రీరామచంద్రుని దివ్యసుందర వదనార విందాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఇంతలో తెల్లవారుజామైంది. అప్పుడు విశ్వామిత్రుడు కౌసల్యమాతను తలుచుకున్నాడు. ప్రతిరోజు ప్రాతకాలంలో ఇటువంటి దివ్య దర్శనం పొందే కన్నతల్లి కౌసల్య ఎన్ని జన్మల తపస్సో రామచంద్రుని బిడ్డగా పొందిన మహాభాగ్యవంతురాలు కదా అనుకుంటూ ఈ విధంగా అంటున్నాడు మొట్టమొదటిసారిగా విశ్వామిత్రుల వారు.

సుభద్రామిత్రులవారు రామలక్ష్మణులేసి ప్రాతకాల విధులు సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకుని ఆ విశ్వామిత్ర మహర్షి వెంట బయలుదేరి కామాశ్రం చేరుకున్నారు. అది వారి రెండో మజిలీ. అక్కడున్నటువంటి మహర్షులంతా రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి విశ్వామిత్రుల వారికి నమస్కరించి, రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి నమస్కరించి వారిని చూసి ఈ విధంగా గానం చేస్తున్నారు.

అంటూ అక్కడ ఉన్నటువంటి మహర్షులంతా ఒక్కసారి ఆ రామచంద్రమూర్తిలో స్వామివారిని దర్శించుకుని పరమానంద భరితులై పులకిస్తున్నారు. ఆ రోజు అక్కడే ఉండి ఆ మరుసటి రోజు తనతో పాటు బయలుదేరి విశ్వామిత్రుల వారి వెంట వెళుతున్నారు. భయంకరమైనటువంటి అరణ్య మార్గంలో వెడుతున్నారు. ఆ అరణ్యాన్ని అరికథా పితామహులు శ్రీ ఆదిపట్ల నారాయణ దాస్ గారు వర్ణించారు. ఇది ముక్త పదగ్రస్త శబ్దాలంకారంతో కూడినటువంటి రచన. ఏ విధంగా ఉన్నదయ్యా? ఏటి నెరయల సేనానుల సైనికులకు వలె తమ పిల్లలకు వేటమప్పుచు చిరలాటలాడు బెబ్బులలను బెబ్బులలంగని రాచప్రాపున విర్రవీగుచు పెద్దల నీరసించు నలుపుల కరణి మెట్టకోనలను గంతులిడుచు ఈచడించు కొండమేకలను కొండమేకలుండు గట్టులను కిక్కంజాలక వానిన్గని యూటలూరుచు అందరాని పొందున కాశించు క్షుద్రజారుని వలె నొరావలించుకుని చూచు నక్కలను నక్క నైజంబులను కొంగ జపంబులను సిరిగలవాని పంచలం బట్టి విరేలాడు యాచకుల వలె మర్రియూడల నువ్వులాడు మర్కటంబులన్ మర్కట కిశోరి న్యాయంబుగా విలయాంధ్ర ప్రాపునంబడు వృద్ధ విటుల రీతి దీవులకడ నిలవంబడు మృగంబులన్ మృగంబు వల దిశములతో సంచరించు అడవి మనుషులను అడవి మనుషుల వలె నవ్వు దుమ్ముల గుండులను దుమ్ముల గుండుల ఎడలి దురదలువాయ వేడి నీళ్లను చెంబు గంధకపు తావులను గంధకపు తావులను పుష్పించు కొమ్మావి కొమ్మలను సులభముగా చెరుకు గడల వల విరిచి తిని ఎనుంగులను ఎనుంగుల కదపం చూసి గర్జించు సింగములను సింగములు నోర్జాప బల్ ముక్కు పొడకల వలె ముక్కున జొనపి కోరల చిక్కుబడి సలపు మాంసపు ముక్కలను ఊడబెరికి తిను లౌకలను లౌకలను పొంచిపట్టు పాములను పాములను ఖండించు ముంగుల ముంగుల నిగరదన్ను సాల్వంబుల సాల్వంబుల దబ్బున పట్టు కరిమూతి చిరిజాగిలంబుల కరిమూతి చిరిజాగిలముల నుచిగొల్పు వేటగాండ్రను వేటగాండ్ర చప్పనుంచు నింకించు ఎలుగుబంటులను ఎలుగుబంటుల తెగటార్చు మంటలను మంటలను బర్పు కార్చిచ్చులను కార్చిచ్చుల చల్ల అచ్చు కొండకాలవలను కొండకాలవల నీరసపడనీయక కారాకులు రాల్చు కదంబ వృక్షములు నిన్న ఘోరమైనటువంటి అరణ్యంలో విశ్వామిత్ర రామలక్ష్మణులు వెళుతున్నారు. ఆ అరణ్య మధ్యంలో రెండు పట్టణ ప్రాంతాలు పాడుబడి కనిపించాయి. రామచంద్రుడు ఆ ప్రాంతాలను చూసి గురువుగారు, ఈ రెండు ప్రాంతాలు నిర్జీవంగా ఉన్నాయేమిటి అని అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఈ రెండు ప్రాంతాలను మలదము కరూషము అంటారు. దేవేంద్రుడు ఉత్తరాసురుని చంపినందువల్ల ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. ఆ పాపం పోవటం కోసం దేవతలు మహర్షులు పుణ్య నదీజలాలు తెచ్చి స్నానం చేయించారు. అప్పుడు ఇంద్రులోని బ్రహ్మహత్యాపాతకం మలదము అంటే దోషము, కరూషము అంటే ఆకలి. ఈ రెండు తొలగి భూమి మీద పడ్డాయి. దోషం తొలిగిన ప్రాంతం మలదమని, ఆకలు తొలిగిన ప్రాంతము కరూషమని రెండు పట్టణాలయ్యాయి. ఇంద్రుడు వానలు కురిపించి ఆ ప్రాంతాలను సంపన్నంగా చేశాడు. ఇప్పుడు ఈ ప్రాంతాలు ఇలా పాడుబడి ఉన్న కారణం ఏమిటంటే, తాటక అనేటువంటి రాక్షసి ఈ ప్రాంతాలు నాశనమైపోవటానికి కారణమైంది. ఆ మాట విన్నటువంటి రామచంద్రుడు అన్నాడు, గురువుగారు, ఆ తాటక ఎవరు అన్నాడు. చెబుతాను విను రామా. సుకేతుడు అనేటువంటి యక్షుడు సంతానం కోరి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని తపస్సుకు మెచ్చి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆడబిడ్డను ప్రసాదించాడు. ఆమె పేరు తాటక. ఆమెను రాక్షస శ్రేష్ఠుడైనటువంటి సుందునికిచ్చి వివాహం చేశాడు. తాటక సుందుల కొడుకు మారీచుడు. సుందుడు మరణించడానికి అగస్త్యుల వారు కారణమని తాటక మారీచ సుభాగులతో అగస్త్య మహర్షి ఆశ్రమ ప్రాంతాన్ని పాడు చేస్తూ అగస్త్య మహర్షికి కోపం వచ్చి, మీరు యక్షులై ఉండి రాక్షసుల వల సంచరించారు గనక రాక్షసులగుదురుగాక అని శపించారు. ఆ తర్వాత వారు ప్రార్థించగా రాముని చేతిలో మరణించి శాప విమోచనం పొందుతారు అని అనుగ్రహించారు. అనంతరం తాటక ఈ మలద కరూష దేశాలు రెండు నాశనం చేసింది నాయనా. అది ఇక్కడికి 1 యోజనం దూరంలో ఉంటుంది. ఇది పాపాత్మురాలు, దానిని నువ్వు వధించాలి. రామా, తాటక స్త్రీ అని సందేహించవలసిన పని లేదు. ఎందుకంటే నహితే స్త్రీవధ కృతే గృణాకార్య నరోత్తమ చతుర్వణ్య హితార్థాయ కర్తవ్యం రాజసూనన నృశంస మనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షితాసదా రాజ్యభార నియుక్తాన మేషధర్మ సనాతన. రామచంద్ర, ఈ తాటక స్త్రీ, దీనిని చంపవచ్చునా అని నువ్వు సందేహించవలసిన పని లేదు. సమస్త ప్రజల శ్రేయస్సు కోసం లోక కంటకి అయినటువంటి తాటకను వధించు. ఈ విషయంలో ధర్మాధర్మ చర్చ అవసరం లేదు. అనగానే
రామచంద్రుడు సాధువులను సర్వ ప్రజలను రక్షించడం కోసం ఆ దుర్మార్గురాలు తాటకును వధిస్తాను అని వింటినారి ఎక్కుపెట్టి ధనుష్టాంకం చేశాడు. ఆ నాదం అక్కడికి యోజన దూరంలో ఉన్నటువంటి తాటక చెవులో ప్రతిధ్వనించి అదిరిపడింది తాటక. అక్కడి నుండి గాలి వానలాగా వస్తున్నటువంటి నరవాసన పీలుస్తూ వస్తోంది. ఎలా ఉంది ఆ తాటకంటే, పదగట్టనమున

కాడుకొప్పున వెదురు డొంకలు చిక్కువడి నేలను చప్పుడు నల్ప కాళ్లకు దగులు వృక్షంబులనియు గడ్డి కాడల వలె చాపగా కట్టువడగా అడుగడుగునకు మధ్య ఆ పాటి ఈ పాటి ఎడురు గుట్టలు కిముడుతున్నా లో నెట్టిన బయటికి కూర్పు పులుగులలాగా ముక్తా

అతి భయంకరంగా ధ్వనులు చేస్తూ వస్తుంది. ఎవరండి? రక్త సిక్తపటు కేటక ఆ తాటక వస్తూ ఆహా ఏమి నరవాసన అనుకుంటూ ఈ విధంగా వస్తుంది ఆ తాటక.

ఏమీ నరవాసన, ఎంత కమ్మగా వస్తోంది. ఈ నరులను వింత విందగా వండుకొని తినాలి, వీరి వెచ్చని రక్తంతో నా దాహం తీరిపోవాలి అని అనుకుంటూ పెను తుపానులాగా విరుచుకు పడుతూ వస్తున్నటువంటి తాటకును వధించమని విశ్వామిత్ర మహర్షి చెబుతుండగా, తాటక తన మాయా ప్రభావం చేత చీకట్లు కమ్మించి రాళ్ల వర్షంలాగా కురిపిస్తోంది. రామచంద్రుడు మాయాస్త్రంతో తాటక మాయను ఛేదించి తాటక రెండు చేతులు ఖండించి ఒక తీవ్రమైనటువంటి బాణంతో తాటక వక్షస్థలం బ్రద్దలు చేశాడు. భూమ్యాకాశాలు బ్రద్దలు అయ్యేటట్లు గర్జనలు చేస్తూ తాటక కింద పడి మరణించింది. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. తాటక నశించడంతో ఆ వింధ్యపర్వత ప్రాంతం నిష్కటంకమైపోయింది. ఆ సమయంలో దేవేంద్రుడు అక్కడికి వచ్చి విశ్వామిత్రునికి నమస్కరించి, స్వామి, మీ దగ్గర ఉన్న అన్ని విద్యలను ఈ రామచంద్రమూర్తికి ప్రసాదించమని చెప్పగా, పరమేశ్వరుడు ప్రసాదించినవి వృషాశ్విని పుత్రులైన ఆ దివ్యాస్త్రాలన్నీ ప్రయోగ ఉపసంహారాలతో రామచంద్రమూర్తికి ఉపదేశించాడు విశ్వామిత్రుల వారు. ఆ అస్త్రాలన్నీ అక్కడ ప్రత్యక్షమై, రామచంద్ర, మేము మీ సేవకులం, మీరు మమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి దుష్ట శిక్షణ చేసి మీకు సేవ చేస్తామన్నారు. విశ్వామిత్ర మహర్షి ఈ అస్త్రాలన్నీ ఇచ్చి తిన్నగా, తను యజ్ఞం చేస్తున్నటువంటి సిద్ధ ఆశ్రమానికి తిన్నగా రామలక్ష్మణ్ తీసుకుని వెళ్లాడు. ఆశ్రమం ఎలా ఉందయ్యా అంటే,

దున్నని భూమి అవటం చేత సహజమైనటువంటి మెత్తదనంతో నేల కమ్మని సువాసన నీలుతున్నది. చెట్లన్నీ పల పుష్పభరితములై ప్రకాశిస్తున్నాయి. సెలయేటి కాలువలు నాలుగు ప్రక్కలా ప్రవహిస్తున్నాయి. జంతువులన్నీ విరోధం లేక మెలుగుతున్నాయి. చిలుకలు వేదాలు వెల్లవేస్తున్నాయి. సుందర ప్రకృతి మధ్య అద్భుతంగా ఇంత అంతని వర్ణించలేనట్టుగా సిద్ధాశ్రమ వాతావరణం ఆశ్రమం చూపుతూ రాముడితో విశ్వామిత్రుడు, రామచంద్ర ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే అదే మన ఆశ్రమం, ఈ విధంగా అంటున్నాడు.

రామచంద్ర, ఇదే సిద్ధ ఆశ్రమం. శ్రీ మహావిష్ణువు 100 యుగాలు తపస్సు చేసినట్టు చోటు ఇది. కశ్యప ప్రజాపతి పెద్ద భార్య అతిథి తపస్సు చేసి విష్ణువును తన కుమారునిగా పొందిన చోటు. ఇక్కడ నేను ఎప్పుడు యాగం చేసినా మారిక సుబాహులు వచ్చి నా యజ్ఞం పాడు చేస్తున్నారు. వాళ్లను శిక్షించి నువ్వు నా యజ్ఞం రక్షించాలి అని అన్న విశ్వామిత్రునకు రామచంద్రమూర్తి నమస్కరించి, గురువర్యా, మీ యజ్ఞరక్షణ బాధ్యత నాది, మీరు యజ్ఞదీక్ష స్వీకరించండి అన్నాడు. అనంతరం యజ్ఞదీక్షలో కూర్చున్నాడు విశ్వామిత్ర మహర్షి. అప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి మహర్షులు, రామచంద్ర, ఈ యజ్ఞం 6 రోజులు జరుగుతుంది, రాత్రి సమయంలో రాక్షసులు వస్తారు, ఈ యజ్ఞం కంటికి రెప్పలాగా మీరు కాపాడాలి అని చెప్పారు. ఆ విధంగానే రామలక్ష్మణులు యజ్ఞాన్ని రక్షిస్తున్నారు, యజ్ఞం విధితంగా శాస్త్ర సమ్మతంగా నిర్వర్తిస్తున్నారు విశ్వామిత్ర మహర్షి. అది యజ్ఞం ప్రారంభమైనటువంటి 6వ రోజు రాత్రి సమయం. ఏం జరిగిందయ్యా అక్కడంటే, మగదీక్ష గావింప మరీచుడను రాక్షసుడు తాటకకు పుత్రుడు తనదు అమ్మను చంపిన ఎట్టి రామునిపై పగబట్టి రక్కసి బలగమును కూర్చుకుని వచ్చి యజ్ఞశాలను నిరోధింపగా రాముండు వాణి తోరణము చేసి రాకాసి మూకలం పోకార్చి మారీచను అంబుదినున్నట్లు అస్త్రమేసే. యజ్ఞం విధి విహితంగా శాస్త్ర సమ్మతంగా నిర్వర్తిస్తున్నారు విశ్వామిత్ర మహర్షి. అది యజ్ఞం ప్రారంభమైనటువంటి 6వ రోజు రాత్రి సమయం. ఏం జరిగిందయ్యా అక్కడంటే, మగదీక్ష

బాహును తిరిగి ఆజ్ఞేయ శరమున జన్మమునార్చి దిన గడుపు సంతసిల్లి పలికే రాఘవ జనకుని పట్టణమ్మున విల్లొకటియున అది ఎక్కు పెట్టగల

సమయంలో మారీచ సుబాహులు రాక్షస సైన్యంతో అర్ధరాత్రి సమయంలో తమ మాయా ప్రభావంతో నల్లని మేఘాలు సృష్టించి వాటి వెనక ఉండి సిద్ధాశ్రమంలోకి యాగశాలకు అన్ని ప్రక్కల నుండి ఆక్రమించారు. ఆ యజ్ఞగుండంలో రక్తధారలు కురిపించారు. ఆశ్రమ ప్రాంతం అంతా భీకర రాక్షస గర్జనలతో అల్లకలోలమైపోయింది. అంత రామచంద్రుడు మేఘాల చాటున ఉన్న మారీచ సుబాహులను చూశాడు. లక్ష్మణ చూడు, అదిగో రాక్షసులు అంటూ యుద్ధం ప్రారంభించారు. సుబాహుని మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించేశాడు. అది వాడి వక్షస్థలము చేర్చి వధించింది. మారీచుని మీద వాయుస్త్రం ప్రయోగం చేశాడు. అది వాడిని 100 యోజనాల దూరం విసిరివేసింది. మిగిలిన రాక్షస మూక వాయువ్యాస్త్ర ప్రభావానికి చెల్లా చెదరైంది. ప్రాయచిత్త హోమాలతో యజ్ఞం జయప్రదంగా పూర్తయింది. విశ్వామిత్ర మహర్షి మౌనవ్రతం విడిచిపెట్టి, నాయనా రామచంద్ర అని ఈ విధంగా అంటున్నాడు.

0: నాయనా రామచంద్ర, రాక్షసుల బారి నుండి రక్షించి నా యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేశావు. ఇంకా ఈ ప్రాంతం మహర్షి జన నిలయమై విలసిల్లుతుంది అని సంతోషంతో రామలక్ష్మణులు ఆశీర్వదించారు. గురువుగారి ఆశీర్వాదం తీసుకున్నారు రామలక్ష్మణులు. అక్కడ ఉన్నటువంటి వాళ్లంతా రామచంద్రమూర్తిని, విశ్వామిత్రుల వారిని, లక్ష్మణ స్వామిని చూసి ఈ విధంగా గానం చేస్తున్నారు. రామచంద్ర రఘువీర అంటూ గానం చేస్తున్నారు. ఏ విధంగా?
1: రామ

అలా ఎప్పుడైతే ప్రార్థన చేశారో అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా యాగ సంరక్షణ చేసినటువంటి రామచంద్రమూర్తికి లక్ష్మణ స్వామికి ఈ విధంగా మంగళహారతులు ఇస్తున్నారు.

0: भगवान श्री सत्य साई बाबा जी की।
1: ఇంతవరకు మీరు తిరుపతి రేడియో సాయి బృందం అందించిన విశ్వామిత్ర యాగ సంరక్షణ హరికథా గానాన్ని విన్నారు. దీనిలో పాల్గొన్నవారు కథకులు శ్రీ ఎం రాముడు భాగవతార్ గారు, కీబోర్డ్పై శ్రీ విఎస్ భరద్వాజ్ గారు, మృదంగంపై శ్రీ పిఎన్వి మురళీకృష్ణ గారు, ఢోలక్పై శ్రీ సి ఫణిరంగసాయి. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను అభిప్రాయాలను listener@radiosai.orgకి రాసి పంపవలసిందిగా కోరుతున్నాం. శ్రోతలందరికీ గురుపౌర్ణిమ శుభాకాంక్షలు మరొకమారు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం.
2: ఇంతవరకు మీరు జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని మీరు విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు భగవాన్ బాబావారి కళాశాలలోని ప్రశాంత నిలయం క్యాంపస్ లో జాయింట్ డైరెక్టర్ గా తమ సేవలను అందిస్తున్న ప్రొఫెసర్ గంగాధర్ శాస్త్రి గారు అందించిన ప్రసంగ మాలికలోని ఒక ఉపన్యాసాన్ని వింటారు.
1: భగవాన్ బాబావారి దివ్య చరణారవిందములు యందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ ఈరోజుని ఒక ముఖ్యమైనటువంటి స్వామి యొక్క సందేశాన్ని మనం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను స్వామి ఒకనొక సందర్భంలో అమెరికా నుంచి పుట్టపర్తి తమ దర్శనానికి వచ్చినటువంటి ఒక భక్తునికి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వారు స్వామిని అనేకమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగటం, వాటన్నింటికీ స్వామి వారి ప్రశ్నలకు సమాధానాలుగా చెబుతూ మానవ జాతికంతకి కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని అందించటం జరిగింది. ఆ వాటికి సంబంధించినటువంటి విషయాలని మనం ఈ రోజుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ కూడా చాలా ఎంతో అభివృద్ధి పొందటానికి ఉపకరిస్తాయి. అందుకని చెప్పి వారు స్వామిని అడిగినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు స్వామి చెప్పినటువంటి సమాధానాలు, మనకి ఏ రకంగా ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ప్రస్తుతించుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశ్యం అన్నమాట. స్వామిని చూస్తూ ఆ భక్తుడు స్వామితోటి మొట్టమొదటిగా ఏమన్నారంటే, స్వామి తమ అవతరణ మానవ చరిత్రనందే ఒక చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. ఈ ఘట్టం, ఈ అవతరణ మాకందరికీ కూడా ఏ రకమైనటువంటి సందేశాన్ని అందిస్తుంది అని ప్రశ్నించారు. అప్పుడు స్వామి వెంటనే అన్నారు, ఈ అవతరణ జరగటం ద్వారా లక్షలాది మంది స్వామిని చూడటానికి వస్తారు, కానీ దీనిలో ఒక విచిత్రం ఏమిటంటే బహు కొద్ది మంది మాత్రమే వారి యొక్క దృష్టిని నా మీద కేంద్రీకరించగలుగుతారు. వారు వారి యొక్క దృష్టిని స్వామిపై కేంద్రీకరించి స్వామిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని స్వామి అందించేటటువంటి సందేశాలన్నింటినీ కూడా వారి జీవితాలలో వాటన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకుని వచ్చినప్పుడు వారికి చాలా అద్భుతమైనటువంటి లాభం సంభవిస్తుంది. వారికి ఆనందాన్ని అందించటం కోసం ఈ అవతరణ కలిగింది, ఈ అవతరణ జరిగింది అని చెబుతూ ఇంకొక ముఖ్యమైన సందేశాన్ని అందించారు. అదేంటంటే, మానవ జాతి అంతా కూడా సాధారణంగా అసత్యంలోనూ భయంలోనూ కూరుకునిపోయి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా అసత్యంలో కూరుకుని ఉండటం అంటే ప్రపంచం చేత అట్రాక్ట్ అవటం అన్నమాట. ఈ ప్రపంచానికి అట్రాక్ట్ అయిపోయి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్నంతని చూస్తూ ఇదే సత్యమని భ్రమించేటటువంటి దృష్టిలోకి వెళ్లిపోతారు. రెండవది, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఏది చూసినప్పటికీ కూడా భయం, ఉన్నది పోతుందేమో, ఏమైపోతుందో, రేపు ఎలా ఉంటుందో ఉండటం, ఈ రెండూ కూడా మానవ జాతికి ఉన్నటువంటి చాలా భయంకరమైనటువంటి దుర్లక్షణాలు. ఇవి రెండు కూడా వీటిల్లోంచి బయటకు రావటం అనేటటువంటి సత్యాన్ని తెలియజేయటం కోసం అవతరణ జరిగింది. అంచేత మానవ జాతి అంతా కూడా అసత్యంలోంచి బయటకు రావాలి, భయాన్ని విడిచిపెట్టాలి. ఈ రెండూ సంభవించటం అనేటటువంటి వాటిని మానవ జాతికి అందించటం కోసం అవతరణ అనే. అందుకే స్వామి 24 గంటలు ఏం చెప్తారంటే, భయాన్ని విడిచిపెట్టండి, సత్యాన్ని ప్రేమించండి, ఈ రెండింటిలోనూ ఉండండి, మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుందని చెప్తూ ఉంటాను అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు ఆయన. ఆయన వేసిన మరొక ప్రశ్న ఏమిటంటే, మనిషి మనస్సు తనను తానే, తను సృష్టించుకున్నటువంటి విషాదంలోనే మునిగిపోయి ఉందన్నటువంటి సత్యాన్ని మనస్సు ఎందుకు అంగీకరించదు? అంటే ఏంటంటే, మనం ఊహించుకుంటూ ఉంటాం, ప్రపంచానంతని చూస్తూ ఉంటాం, ఇదే సత్యము అని అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి అది సత్యం కాదు. మనస్సు ఏం భ్రమిస్తోందంటే, ఇది నిజము అనేటటువంటి భ్రమలో ఉంటోంది. ఇదే నిజము, దీన్నే నమ్మాలి, దీనిలోనే జీవించాలి, దీన్నే అనుభవించాలి, ఇదే అలా ఆ దృష్టిలో ఉండటం అనేటటువంటిది అసత్యం. అసత్యం అని తెలిసినప్పటికీ కూడా మనస్సు దాన్ని ఎందుకు అంగీకరించటం లేదు, దానికి కారణం ఏమిటి స్వామి అని అడగడం జరిగింది. అప్పుడు స్వామి అన్నారు, మానవుని మనస్సు అసత్యంలో కూడుకొని పోవటానికి ఇంకా కొత్త కొత్త ఆలోచనల్లో మునిగిపోతూ ఇంకా కూరుకుపోవటానికి ఆ సత్యాన్ని అంగీకరించకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏవేవో ఊహాలోకాలను సృష్టించుకుంటూ ఉంటుంది. అసత్తులో ఎప్పుడు మునిగిపోయి ఉంటేనే దానికి ఆనందంగా ఉన్నట్టుగా భ్రమిస్తూ ఉంటుంది అది. అందుచేత ఏం చేయాలంటే, అసత్యం అంటే అసలు ఏమిటి? మనస్సు సృష్టిస్తున్నటువంటి ఒక చీకటి. మనస్సు సృష్టిస్తోంది దీనంతా కూడా నిజమనేటటువంటి దాన్ని. అంటే వీటన్నింటికి కూడా ఆ మనస్సు కారణం అన్నమాట. మనస్సు ఏం చేస్తోందంటే నిన్ను బంధిస్తోంది అన్నమాట. అందుచేత మనం ఏం చేయాలంటే, స్వామి చెప్పినట్టు స్వామి ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ అన్నారు, అమనస్కుడుగా ఉండటం ప్రధానము అన్నారు. అమనస్కుడుగా ఉండటమంటే మనస్సు మీద ఆధిక్యతని సంపాదించాలి అని. మనస్సు దాని ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తేస్తుంటే దాన్ని విడిచిపెట్టేయటం కాదు, దానికి కళ్ళెం వేసి గుర్రాన్ని ఏ రకంగా అయితే బంధించి మన అదుపులోకి తెచ్చుకుని మనం దాన్ని మన స్వాధీనంలో ఉంచుకుని ఉపయోగించుకుంటున్నామో అదేవిధంగా మనస్సును కూడా మన స్వాధీనంలోకి తెచ్చుకుని సక్రమమైనటువంటి మార్గంలో, రుజు మార్గంలో, సత్య మార్గంలో భగవంతుడి వైపుకి నడిపించేటటువంటి విధంగా దాన్ని ప్రయాణం చేయించాలి. అమనస్కుడవ్వాలి, మనస్సును జయించాలి, అప్పుడు ఇటువంటి సమస్య రాదు. అందుచేత ఏంటంటే అసత్యాన్ని మనస్సు సృష్టించుకోవటం, ఇదే నిజమనుకోవటం, వీటన్నింటి నుంచి కూడా మనం తప్పించుకోవాలి అని అంటే అమనస్కము అనేటటువంటి దాన్ని సంపాదించాలి అని వారికి సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన వెంటనే ఇది విని అన్నారు, అవును స్వామి, మనస్సు అనేక కోరికలతో మమ్మల్ని బాధిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఆ బాధ నుంచి విముక్తులు అవటం ఎట్లాగా అన్నారు. మనస్సు అనేక రకాలుగా బాధిస్తోంది, 24 గంటలు ఎన్నో కోరికలు వస్తున్నాయి, ఒక కోరిక తీరుతుంటే మళ్లీ ఇంకో కొన్ని వందల కోరికలు పుడుతున్నాయి, అది తీరేసరికి మళ్లీ పుడుతున్నాయి. ఇలాగ మరి ఈ మనస్సు ఎప్పుడు కూడా బాధల వైపే నడిపిస్తోంది మమ్మల్ని. ఈ కోరికలు తీరనటువంటి బాధ ఎప్పుడు మమ్మల్ని ఇంత బాధిస్తోంది, కాబట్టి ఆ బాధ నుంచి ఉపశమనం పొందేటటువంటి మార్గం ఏమిటి స్వామి తమరే తెలియచేయాలి అన్నారు. అంటే వెంటనే స్వామి అన్నారు, నువ్వు నీ కోరికలు అనేటటువంటివి నిన్ను బాధిస్తున్నాయి అంటున్నావు, నువ్వు దాని కోరిక అంటున్నావు. ఈ కోరిక మనస్సు ఏం చేస్తోందంటే కోరికలను సృష్టిస్తోంది, ఆ కోరికలు నిన్ను బాధిస్తున్నాయి అంటున్నావు. కానీ అది ఏమిటంటే మనస్సు ప్రస్తుతానికి నిలకడగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మాత్రమే. అంటే ఏంటంటే మనస్సు ఏం చేస్తోందంటే ఒక కోరిక మీద లగ్నమై ఆ కోరికను సాధించటం కోసం దానిలోనే లీనమైపోయి ఉండి మనకి బాధను కలిగిస్తుంది. మనకి ఆ కోరిక తీరగానే మనస్సు మళ్లీ ఇంకొక దాని మీద ప్రవేశిస్తుంది, ప్రవేశించి మళ్లీ అక్కడి నుంచి బాధ కలిగించడానికి ప్రవేశిస్తుంది, ఇంకో కోరిక మీదకి పెడుతుంది. అంటే సిచ్యువేషనల్ గా ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకొక సిచ్యువేషన్ లోకి మనం తీసుకెళ్తూ కోరికలు అనేటటువంటి వాటిని సృష్టిస్తూ ఆ కోరికల ద్వారా మనకి బాధను కలిగిస్తూనే ఉంటుందన్నమాట మనస్సు. ఇవన్నీ కూడా కోరికల యొక్క ఫలితంగా బాధలు మనకి సంభవిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలంటే కోరికలు అనేటటువంటి వాటిని ఒక సముద్రం మీద అలలుగా కనుక మనం ఊహించగలిగితే, సముద్రము అనేటటువంటి దాన్ని మనస్సుగా ఊహించగలిగితే, కెరటం సముద్రంలో భాగమే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే అప్పుడు మనకి అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. ఈ అల అనేటటువంటిది సముద్రంలోనే ఉండాలి. సముద్రమే కనుక భగవంతుడైతే, అలా అనేటటువంటిది ఒక వ్యక్తి అయితే లేకపోతే వాడి కోరిక అయితే, వాడు సముద్రంలో భాగమే. నువ్వు దైవత్వంలో భాగమే అనేటటువంటి అవగాహన ఎంత కాలమైతే నీకు కలగదో అంతకాలము కూడా నువ్వు బాధల్లోనే ఉంటావు. అందుచేత నువ్వు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటంటే ప్రపంచమంతా కూడా దివ్యత్వంతో నిండిపోయి ఉంది, నువ్వు ఆ దివ్యత్వంలో ఒక చిన్న భాగానివి మాత్రమే, కానీ నువ్వు కూడా దివ్యత్వానివే. ఎప్పుడైతే నువ్వు దేవుడిలో భాగానివే అనేటటువంటి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకుంటావో అప్పుడు ఇక ఏ రకమైనటువంటి కోరిక కూడా నిన్ను బాధించదు. కోరికలన్నీ ఎంతవరకు బాధిస్తాయంటే నువ్వు దివ్యత్వానికి భిన్నమైన వాడివి, నువ్వు దూరంగా ఉన్నావు, దానికి నీకు సంబంధం లేదు అని అనుకున్నంతకాలం కూడా అది నిన్ను బాధిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దివ్యత్వాన్ని నేనే, నేను అది ఒకటే అని అనుకుని భావిస్తావో, ఈ పెద్ద ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడే, ఆ భగవంతుడి యొక్క రూపమే ఇది అని గ్రహిస్తావో, అప్పుడు ఈ బాధల నుంచి నీకు ఉపశమనం కలుగుతుంది. అందుచేత నువ్వు నీ ఆలోచన సరళిని పెంపొందించుకోవాలి, బాగా వ్యాపింపచేయాలి. సంకోచింపచేసినప్పుడు బాధలు కలుగుతాయి, బాగా వ్యాపింపచేసినప్పుడు బాధలు కలగవు. ఎందుచేతంటే నిన్ను నువ్వు ప్రపంచంతో ఐడెంటిఫై చేసుకుంటావు, నిన్ను నువ్వు భగవంతుడితో ఐడెంటిఫై చేసుకుంటావు. ఆలోచన విధానం బాగా పెద్దదిగా ఊహించబడుతుంది. అటువంటిప్పుడు బాధలు నిన్ను బాధించటానికి నిజమైనటువంటి కారణం ఉండదన్నమాట. అందుచేత అటువంటి ఆలోచన సరళిని నువ్వు పెంచుకుంటే నీకు నిజంగా దివ్యత్వం ఎప్పుడూ కూడా వెంట ఉండి కాపాడుతూ ఉంటుంది, నీకు ఏ బాధ ఉండదు అని చెప్పారు. అది విన్న తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు, చాలా ముఖ్యమైన ప్రశ్న. అంతా బాగానే ఉంది స్వామి, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ సమస్య ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని సాధనలు చేసినా ఈ మనస్సును అదుపులోకి తెచ్చుకోవటము, తృప్తిని సంపాదించుకోవటం చాలా కష్టంగా ఉంది. మీరు చెప్పటానికి బాగానే ఉంది, వినటానికి బాగానే ఉంది, కానీ ఇది అధీనంలోకి రావటం లేదు. దీన్ని నిజంగా సాధించాలంటే ఏం చెయ్యాలి? కోరికలను అదుపులోకి తెచ్చుకోవాలన్నా తృప్తిని సాధించాలి, ఉన్నదాంతో తృప్తి పొందుట, దానివల్ల బాధలు తగ్గుతాయి అని మీరు చెప్తున్నారు, కానీ అది ఎలా సాధ్యమవుతుంది స్వామి అని అడిగారు. అప్పుడు స్వామి చాలా చక్కటి సమాధానం చెప్పారు. స్వామి ఏమన్నారంటే, సత్యమైన తృప్తిని పొందటం చాలా కష్టమే. నిజంగా తృప్తిని పొందాలి అంటే చాలా కష్టం. ఎందుచేతంటే సత్యమైనది ఏది, అసలు సత్యమైనది ఏదో తెలియకపోవటం చేతనే మనకి అన్ని కష్టాలు కలుగుతున్నాయి. అసలు సత్యము ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యమైనది ఏదో తెలిస్తే ఆ తర్వాత బాధ నుంచి ఉపశమనం ఎలా పొందాలో తెలుస్తుంది. అందుచేత మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏదైతే కాలానికి కారణానికి అతీతంగా ఉందో దాన్ని కాలంలోనూ కారణంలోనూ పొందటానికి తహతహలాడితే చాలా సమస్యలు వస్తాయి. అంటే ఏమిటంటే, భగవంతుడు కాలానికి కారణానికి కూడా అతీతుడు, చాలా అతీతంగా ఉంటారు. మనం ఏం చేస్తున్నామంటే కాలంతో కారణంతో భగవంతుని ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాలానికి అతీతమైనటువంటి వారిని కాలంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు, అది సాధ్యం అయ్యేది కాదు. అందుచేత సమస్య ఎక్కడొస్తోందంటే, మనం ఏది తెలుసుకోవాలో ఎలా తెలుసుకోవాలో తెలియకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అందుచేత అలా కాదు, మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు స్వామి కాలస్వరూపం అయితే కాలం ఏమిటో తెలుసుకుంటే స్వామి ఏమిటో తెలుస్తారు. మనకి కాలం ఏమిటో తెలియకుండా కాలాతీతమైనటువంటి స్వామిని కాలంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చేత మనకి దుఃఖం కలుగుతోందనమాట. మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఎలా తెలుసుకోవాలి దాన్ని అనేటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి ముందు. అంతేకాని ఏదో ఒక మార్గంలో ప్రవేశించి ఎలాగోలాగా తెలుసుకుందాము అని అనుకుంటే టెంపరీ సొల్యూషన్స్ మాత్రమే దొరుకుతాయి, తప్పితే పెర్మనెంట్ సొల్యూషన్స్ దొరకవు. ఆ కాలంలో తత్కాలంగా అప్పటికప్పుడు మనకేదో కొంత శాంతి సౌఖ్యం లభిస్తుంది, కానీ పెర్మనెంట్ గా కనిపించదు. ఉదాహరణకి మనం ఎక్కడో కూర్చుని ఏ ఆధ్యాత్మిక ఉపన్యాసం ఏదో వింటాం మనం, ఆ విన్నంతసేపు మనకు చాలా శాంతిగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఏదో బాధ తెలియనటువంటిది మన ఆవరిస్తుంది. అది ఎందుచేతంటే టెంపరీగా మాత్రమే మనం మన మనస్సుని భగవంతుడి యందు లగ్నం చేయగలిగాం, తప్పితే పెర్మనెంట్ గా ఆ సత్యాన్ని తెలుసుకుని దాన్ని మన మనస్సులో నిలిపింప చేసుకుని దాని ద్వారా శాంతిని ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం మనం చేయట్లేదు. మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ఒక సత్యాన్ని నమ్మితే ఇది సత్యం అని ఎల్లకాలాలకి నమ్మాలి. అది నిజం కూడా, కాలానికి కారణానికి అతీతంగా ఉండేటటువంటి భగవంతుణ్ణి కాలంతో కారణంతో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం మంచిది కాదు, అది మానవులు చేయటం చేతనే సమస్యలు వస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఏదో చదువుతాం, మనం చదువుకున్నటువంటి చదువు ద్వారా మనం సంపాదించుకున్నటువంటి విజ్ఞానం ద్వారా అనంతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు. ఈ చదువు సరిపోదు. ఈ చదువు కానీ ఈ విజ్ఞానం కానీ పొట్టకూటికై సంపాదించడానికి ఏర్పడినటువంటి విజ్ఞానం భగవంతుని తెలుసుకోవటానికి ఉపయోగపడదు. ఏదైతే ఇంద్రియాతీతమో దానిని ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటం సాధ్యం కాదు. అది ఇంద్రియాలకు అతీతం. అది మనం కూడా ఇంద్రియాలకు అతీతంగా వెళ్లిన రోజున మాత్రమే అది మన అవగాహనలోకి వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఇంద్రియముల ద్వారా ఇంద్రియములకు అతీతమైన ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంచేత మనం అలా చేయటానికి వీలు లేదు. అందుచేత ఏం చేయాలంటే స్వామి చెప్పారు, నేను మార్గాన్వేషణకు అవసరమైనంత దూరంలో ఉన్నాను. నువ్వు మార్గాన్ని అన్వేషిస్తున్నావు, ఆ మార్గాన్ని అన్వేషించడానికి అవసరమైన దూరంలో నేనున్నాను, నీ పక్కనే ఉన్నాను, నీ కూడా ఉన్నాను. అక్కడ నువ్వు చూస్తున్నది ఏంటంటే ఒక ఇగ్నోరెన్స్ అనే ఒక తెర ఉంది. ఆ ఇగ్నోరెన్స్ అనే తెర తీసేస్తే అక్కడే ఉన్నాను నేను అన్నారు స్వామి. నీ మనస్సులోనే స్థిరంగా కూర్చుని ఉన్నాను నేను, కానీ నీకు నాకు మధ్యన అజ్ఞానము అనే ఒక తెర ఉందన్నమాట. ఆ అజ్ఞానం అనే తెరను చేసేస్తే అక్కడే చూస్తావు నువ్వు అన్నారు. మనం చేస్తున్నది ఏంటంటే మన నాలెడ్జ్ని అప్లై చేయడానికి, మన తెలివితేటలను అప్లై చేసి, మనం ఏదో చదువుకున్నటువంటి చదువులను అప్లై చేసి, వీటన్నింటి ద్వారా భగవంతుడు ఏమిటో తెలుసుకోవడానికి మన ప్రయత్నం. అది కాదు, అసలు మెథడాలజీ రాంగ్ అనమాట. మనం ఉపయోగిస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్సే తప్పు అనమాట. మనం చేయవలసినటువంటిది ఏది, ఏ మార్గం ద్వారా అన్వేషిస్తే భగవంతుడు తెలుస్తాడు అన్నటువంటి దాన్ని వదిలిపెట్టేసి మిగతా మార్గాలన్నింటిలోనూ ప్రవేశిస్తున్నాం. నిజమైనటువంటి మార్గం, రుజు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కనుక నువ్వు ప్రవేశిస్తే అక్కడే నువ్వు నన్ను చూస్తావు అని చెప్పి తెలియజేశారు ఆయనకి. ఇది విన్న తర్వాత ఆయన మరొక ప్రశ్న వేశారు. అదేంటంటే సాక్షాత్కరిస్తానని అంటున్నారు మీరు, తెర తీసేస్తే అక్కడికక్కడే సాక్షాత్కరిస్తానంటున్నారు, సాక్షాత్కారాన్ని పొందిన తరువాత ఇక చావు పుట్టుక అనేటటువంటి ఉండవా స్వామి అని అడిగారు ఆయన. భగవంతుడు సాక్షాత్కారం పొందితే లిబరేషన్ వచ్చేస్తుందా, లిబరేషన్ వచ్చేస్తే ఇంకా చావు పుట్టుక అనేటువంటిది ఉండదా స్వామి అని అడిగారు. అడిగితే వెంటనే స్వామి అన్నారు, చావు పుట్టుకలు అనేటటువంటివి ఒకదాన్ని వెన్నంటే మరొకటి ఉంటుంది ఎప్పటికీ కూడా. పుట్టుక చావును ఎప్పుడు కూడా అనుసరించాల్సిందే. చావు ఉంటే పుట్టుక కూడా ఉండి తీరుతుంది. శరీర జీవనం కాని మరణం కాని నాకు వదిలిపెట్టేశాయి. ఈ శరీరం జీవించటమా మరణించటమా అన్న దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. దాని గురించి దాన్ని నాకు వదిలిపెట్టేశాయి. అది నీకు సంబంధించిన విషయం కాదు. అసలు చావు పుట్టుకను నీకు సంబంధించిన విషయం కాదు. ఈ శరీరం యొక్క బాధ్యత మాత్రం నీదనుకుంటున్నావు, అది కూడా నీది కాదు. నిజం చెప్పాలంటే శరీరం అనేటువంటిది ఏమిటంటే భగవంతుణ్ణి చేరటానికి నేను ఏర్పాటు చేసినటువంటి ఒక నావ మాత్రమే అన్నారు స్వామి. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఈ బాడీ స్వామి ఎందుకు ఏర్పాటు చేశారంటే స్వామిని చేరటానికి ఉపకరణగా శరీరం ఉండాలి. ఈ శరీరం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవటం సాధ్యమవుతుంది. అందుచేత ఈ శరీరాన్ని, దీనికి ఉన్నటువంటి సర్వశక్తులను భగవంతుణ్ణి తెలుసుకోవటంలో ప్రవేశపెట్టాలి. అంతేకాని శరీరం చచ్చిపోతుంది, జీవించి ఉంటుంది, ఇవన్నీ నీకు సంబంధించిన విషయాలు కాదు. అసలు ఇవి ఇవన్నీ వేరే ఎవరో ఉన్నారు, వారు చూసుకుంటారు వాటన్నింటి. నేను నువ్వు వాటి గురించి ఆలోచించుకో. నువ్వు చావు పుట్టుకల గురించి ఆలోచించిన బాధ్యత నీకు. చావు పుట్టుకు తగినగా ఉండి తీరతాయి అవి. ఎక్కడైతే చావు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది, మళ్లీ పుట్టుకుంటుంది. పుట్టుక ఎక్కడైతే ఉందో చావు అక్కడ ఉంటుంది. అందుకే కదా జాతశ్యహి మరణం ధ్రువం అని చెప్పారు. జాతశ్యహి మరణం ధ్రువం అంటే ఏమి? పుట్టుట గిట్టుట కొరకే అని చెప్తారు, కానీ అట్లా కాదు. పుట్టుట గిట్టుట కొరకే అని కాదు, పుట్టారు అంటే చచ్చారు అన్నమాట. పుట్టుకలోనే చావు ఉంది. ఏదైతే పుడుతుందో అది నశించి తీరక తప్పదు. అది అది భగవంతుడి యొక్క నిర్ణయం. అది అంచేది పుట్టిన తరువాత చచ్చిపోతామా, చచ్చిపోయిన తర్వాత మళ్లీ పుట్టకుండా ఉంటామా, ఇవన్నీ నీకు సంబంధించిన విషయం. అనవసరమైనటువంటి విషయాలలో నీ మనస్సును ప్రవేశపెట్టి ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా అనవసరంగా దుఃఖాన్ని కొని తెచ్చుకుని, బాధని కొని తెచ్చుకుని, వాటికి భయపడి ఆ భయంలో సత్యాన్వేషణ మార్గాన్ని పోగొట్టుకుంటున్నావు. వీటి గురించి నువ్వు ఆలోచించగలరు. స్వామి చాలా చక్కగా ఏం చెప్పారంటే శరీరం అనేటువంటిది సంసారము అనేటువంటి ఒక మహాసముద్రాన్ని దాటడానికి నీకు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నావ. అది ఆ నావని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. చాలా జాగ్రత్తగా భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం అది. నువ్వు ఈ సంసారాన్ని జాగరూకతతో చాలా కేర్ఫుల్ గా చక్కగా దాటటానికి, భగవంతుణ్ణి చేరటానికి, నన్ను చేరటానికి, స్వామి చెప్పారు నన్ను చేరటానికి నేను ఏర్పాటు చేసినటువంటి ఉపకరణం ఇది. దీని ఒక ఇన్స్ట్రుమెంట్ నేను ఏర్పాటు చేశాను. ఒకసారి నీవే నేను అని తెలుసుకున్నావో ఉపకరణం యొక్క పని అయిపోయినట్టే ఇంక అక్కడతోటి. ఎప్పుడైతే నువ్వు స్వామి ఒకటే అని తెలుసుకుంటావో అప్పుడు ఈ శరీరం యొక్క అవసరం నీకు దాంతో తీరినట్లే. కానీ స్వామి ఇక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి వార్నింగ్ మనకి ఇవ్వడం జరిగింది. స్వామి మన వారన్ చేస్తారు. ఇక్కడ ఏమన్నారంటే అలా తెలిసిన తరువాత కూడా స్వామియే మనము, మనమే స్వామి, స్వామికి మనకి మధ్యన భేదం లేదు, ఇదంతా ఒకటే అని తెలిసిన తరువాత కూడా ఈ ఉపకరణాన్ని నేను నిర్ణయించినంతకాలము నీవు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. నేను నిర్ణయించినంతకాలం అంటే నువ్వు ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో అంతకాలము కూడా స్వామికి నీకు భేదం లేదని తెలిసినప్పటికీ కూడా నువ్వు ఆ ఉపకరణాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుచేతంటే అది స్వామి ఇచ్చారు, స్వామి ఇచ్చినటువంటి ఉపకరణం కాబట్టి ఈ దేహాన్ని నువ్వు చాలా భద్రంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని నువ్వు చావు పుట్టుకల గురించి ఆలోచించద్దు. ఈ ఉపకరణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. భగవంతుణ్ణి చేరటానికి స్వామి నాకు ఇచ్చినటువంటి ఉపకరణం ఇది, దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి అని దృష్టిని భగవంతుని మీద పెట్టుకుని చక్కగా శరీరాన్ని ఏ రకంగా కాపాడుకోవాలో ఆ రకంగా కాపాడుకుంటూ దృష్టిని భగవంతుని మీద పెట్టుకుని ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటడానికి దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి ఉపకరణంగా దీన్ని మనం అర్థం చేసుకుని పవిత్రంగా కాపాడుకోవాలి అని ఒక చక్కటి సందేశించారు. అంచేత మనందరం కూడా మన శరీరాలన్నింటినీ కూడా భగవంతుడి చేత ప్రసాదించబడినటువంటి ఉపకరణాలు ఇవి, చాలా పవిత్రమైనటువంటివి, చాలా ఆధ్యాత్మికంగా మంచి మార్గంలో ప్రవేశింపచేయటానికి మాత్రం మనం వీటిని ఉపయోగించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అని స్వామి చాలా చక్కటి సందేశాన్ని మనకు అందించారు. అంచేది మనం మన బాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే స్వామి రామాయణంలో దశరథుడి వారి గురించి చెప్తూ ఒకసారి అన్నారు, దశరథుడు అంటే శ్రీరాముని తండ్రి అని కాదన్నారు. ఆధ్యాత్మిక పార్లెన్స్ లో, ఆధ్యాత్మిక లాంగ్వేజ్ లో దశరథుడు అంటే 10 లక్షణములు కలిగినటువంటి శరీరము దశరథుడు అని. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 10 ఇంద్రియములతో కూడినటువంటి ప్రతి శరీరము కూడా దశరథుడే. అంచేత ప్రతి శరీరం కూడా, అందరి శరీరం, అందరూ దశరథులే. 10 లక్షణాలు ఉన్నాయి. వీరందరూ, వీరు ఆత్మ ఉంది. ఆ రథం ఏం చేస్తోంది? ఆత్మ అనేటటువంటి దివ్యమైన చైతన్య స్వరూపంతో కూడిన భగవంతుని తీసుకెళ్తోంది ఎక్కడ కావాలంటే అక్కడికి శరీరం. ఈ రథం భగవంతుని మోసుకెళ్తోంది ఎక్కడికెళ్తే అక్కడికి. అందుచేత మనం ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళకూడదు. ఈ శరీరాన్ని పవిత్రమైన స్థానాల్లోకి తీసుకెళ్లాలి, శరీరాన్ని పవిత్రంగా ఉంచాలి. దీనిలో భగవంతుడు ఉన్నాడు, ఆయన మనం ఎప్పుడూ చూస్తూ ఉండాలి, వారితో మనం సంభాషిస్తూ ఉండాలి, అంతర్ముఖులమై ఉండాలి, లోపలికి చూడాలి. పశువు అంటే స్వామి ఉదాహరణకు చక్కగా చెప్పారు, పశ్యతి ఇతి పశువు అన్నారు. బయటికి చూసేది పశువు అన్నారు. ప్రపంచాన్ని చూస్తూ ప్రపంచంలో కొట్టుకుపోయేది పశువు, అదే పశువు. పశువులంటే వేరే గొడ్లని కాదు, అవన్నీ కాదు, ఆవులు గేదెలు కాదు. మనం కూడా బయటకు చూస్తే మనం పశువులమే. అది కాదు, మనం అంతర్ముఖులమై లోపల చూస్తే లోపల దేవుడు ఉన్నాడు, దశరథుడు ఈ శరీరం. ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని వీరికి ఆ రోజున ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అప్పుడు చక్కగా చెప్పి, నీకు తెలిసిన తరువాత కూడా, ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చిన తరువాత కూడా నేను ఎంతకాలం నిర్ణయించానో అంతకాలం నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటూ రావాల్సిందే అని చెప్పారు. అందుచేత మనం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది విన్న తరువాత ఆయన మరొక ప్రశ్న వేశారు. ఆయన అన్నారు, స్వామి, నీతి నియమావళి అనేటటువంటిది అంటే మొరాలిటీ అనమాట. దీని ఇంగ్లీష్లో మొరాలిటీ అంటాం మనం, దాన్ని తెలుగులో మనం నీతి నియమావళి అంటాం. ఈ నీతి నియమావళి అనేటటువంటిది మనస్సును శుద్ధి చేస్తుంది అని తమరు తెలిపారు కదా, అది ఎట్లా స్వామి అన్నారు. నీతి నియమావళి మనస్సును శుద్ధి చేసుకోవటానికి ఏ రకంగా ఉపకరిస్తుంది స్వామి అని అడిగారు. వెంటనే స్వామి అన్నారు, అవును, నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తూ ఉంటాను, నీకు తెలిసే ఉంటుంది. అదేంటంటే, మంచిగా ఉండు, మంచినే చూడు, మంచినే చెయ్యి. అంటే స్వామి ఇంగ్లీష్లో బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ అని చెప్తూ ఉంటాను నేను ఇప్పుడును. కానీ నీవు చేయగలిగిన మంచి ఈ శరీరం అనే ఉపకరణము యొక్క శక్తిపై ఆధారపడి, పరిస్థితులపై ఆధారపడి, పరిసరములపై ఆధారపడి ఉంటుందన్నారు. నువ్వు ఎంత మంచి చూడాలన్నా, ఎంత మంచి చేయాలన్నా, ఎంత మంచి మాట్లాడాలన్నా అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నీ శరీరానికి ఉన్నటువంటి సామర్థ్యత, శక్తి, నీ శరీరానికి కొంత శక్తి ఉంది. ఆ శక్తిని దాటి అది మంచి చేయాలనుకున్నా చేయలేదు, చూడాలనుకున్నా చూడలేదు, మాట్లాడాలనుకున్నా మాట్లాడలేదు. అంతేకాకుండా చుట్టూ ఉన్న పరిసరాలు కూడా, పరిసరాల యొక్క ప్రభావం కూడా శరీరం మీద ఉంటుంది. ఈ పరిసరాల యొక్క ప్రభావం చేత, నీ శరీరం యొక్క శక్తి చేత, పరిస్థితులు, ఏ ఏ పరిస్థితులలో నువ్వు నివసిస్తున్నావు అన్నటువంటి దాని మీద, ఈ మూడింటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పినంత మాత్రం చేత నువ్వు చేసేస్తావని కాదు, ఇది చేయటానికి ఈ పరిస్థితులన్నీ కూడా, పరిస్థితులన్నీ ఉండాలి, శరీరంలో శక్తి ఉండాలి, పరిసరాలు ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. నువ్వు ఏం చేయాలంటే నీవు చేయగలిగిన అత్యుత్తమమైన మంచి ఏంటంటే, అత్యుత్తమమైన మంచి ఏంటంటే అపరిమితము శాశ్వతము అయిన దానిపై మనస్సు లగ్నమొనర్చి ఉండుటయే. అంటే ఏమిటంటే అపరిమితమైనటువంటిది ఏది, లిమిట్లెస్, బౌండ్లెస్ గా ఉన్నటువంటిది ఏంటి, ఆ భగవత్ స్వరూపం అది, లిమిట్లెస్ గా ఉన్నటువంటిది. స్వామి అన్నారు, నువ్వు స్వామిని చూసి స్వామి ఇంతే అనుకుంటున్నావు, భగవాన్ బాబా, ఎదురుకుండా ఉన్న వ్యక్తి మాత్రమే బాబా అని అనుకుంటున్నావు, ఈ శరీరం మాత్రమే బాబా అనుకుంటున్నావు, అది నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడదు. నేను నీకు ఇలా కనిపించచ్చు కానీ నేను శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి శక్తిని, నన్ను నన్నుగా ఈ ఇంత మాత్రం గాని, ఈ శరీరం మాత్రగానే ఎంతకాలమైతే నువ్వు చూస్తావో అంతకాలము నీకు సత్యం అర్థం కాదు. అందుచేత ఎప్పుడైతే నువ్వు నన్ను నీ మనస్సు ద్వారా అపరిమితమైనటువంటిది, పరిమితులు లేనటువంటి స్వరూపం నాది, పెద్ద విశ్వమంతా కూడా ఆవరించినటువంటి స్వరూపం, మొత్తం విశ్వాన్నంతని నువ్వు మనసులో చూడాలి. స్వామిని చూడడం అంటే స్వామిని ఊరికి ఎదుర్కొంటే స్వామిని చూడడం కాదు, స్వామి మొత్తం విశ్వాన్నంతని ఆవరించినటువంటి శక్తి స్వామి కాబట్టి ఆ విశ్వస్వరూపంగా స్వామిని చూడగలగటం, అపరిమితమైనటువంటి రూపంగా స్వామిని చూడటం. రెండవది, స్వామి శాశ్వతమైనటువంటి శక్తి. నువ్వేం చూస్తావు, స్వామి వయస్సును చూస్తున్నావు, స్వామి శరీరాన్ని చూస్తున్నావు, లేకపోతే స్వామి ఇంతకాలం ఉంటారు ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెడతారు అనుకుంటున్నావు. స్వామి స్వామి శరీరం అనేది లేదు, ఊరికే నీకు ఉపయోగపడటం కోసం ఒక శరీరాన్ని ధరించారే తప్పితే, ఆ శరీరం నీకు ఉపయోగపడటం కోసమే తప్పితే, ఎప్పుడూ ఉన్నారు, ఇంతకుముందు ఉన్నారు, అన్ని యుగాలలోనూ ఉన్నారు, ఈ యుగంలో ఉన్నారు, ముందు యుగంలో ఉంటారు, అన్ని యుగాల్లోనూ కూడా ఉంటారు. అందుచేత నువ్వు నీ విజన్ని, నీ దృష్టిని చాలా పెద్ద విశాలమైనటువంటి దృష్టిగా మార్చుకోవాలి. ఆ విశాలమైనటువంటి దృష్టిలో అపరిమితమైనటువంటి లిమిట్లెస్ స్వరూపమైనటువంటి స్వామిని, శాశ్వతమైనటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకుని చూడాలి. అలా చూడటం చేత ఏమవుతుందంటే నీకు మోహక్షయం కలుగుతుంది, మోహం తప్పిపోతుంది వెంటనే. ఎప్పుడైతే మోహం నశించిందో చక్కటి జ్ఞానం కలుగుతుంది, అప్పుడు శాంతి ఏర్పడుతుంది. అందుచేత నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు లిమిట్లెస్నెస్ అండ్ పెర్మనెన్స్ రెండు క్వాలిటీస్ భగవంతుడివి. ఈ లిమిట్లెస్నెస్ అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటి భగవంతుడు, ఈ సర్వ జగత్తుని కూడా ఆవరించి ఉన్నటువంటి భగవంతుడు, మొత్తం సృష్టి విశ్వం అంతా. మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఎదురుకుండా చూసి ఇంతే ప్రపంచం అనుకుంటాం, మనది చాలా లిమిటెడ్ విజన్. అందుకే స్వామి అన్నారు, నీ శరీరం ఎటువంటిది అంటే లిమిటెడ్ కంపెనీ లాంటిది అన్నారు. లిమిటెడ్ కంపెనీ అంటే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనకి అసలు ముందు మన లిమిట్స్ ఏమిటో తెలిస్తే భగవంతుడి తత్వం ఎలా ఉంటో తెలుస్తుంది. అంచేత మనం మన లిమిటేషన్స్ ని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి స్వామి ఇచ్చిన లిమిటేషన్స్ లో భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి మానవుడి యొక్క శక్తి పర్సనల్ గా శారీరకంగా ఉపయోగపెడితే సరిపోదు, అది చాలా లిమిటెడ్ శక్తి మాత్రమే అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఎంత బాగా ఇచ్చారంటే, నువ్వు దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి సూర్యుడికేసి రెండు కళ్ళు తెరిచి ఎంతోసేపు చూడలేవు, చూసావనుకో బ్లైండ్ అయిపోతావు అసలు, తర్వాత ఏం కనిపించదు చాలా. ఎందుచేతంటే నీ కంటికి అంత శక్తిని చూసేటటువంటి శక్తి లేదు. అలాగే బాగా ఎక్కువగా ఉన్నటువంటి ధ్వనులను, మన శరీర శక్తికి మించినటువంటి ధ్వనులను వినేటటువంటి శక్తి మన చెవులకు లేదు. అంత శక్తి, అంత సౌండ్ మనం విన్నామంటే ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయి. అంతేకాకుండా మనం గట్టిగా మాట్లాడితే మనకి కొంతసేపు పోయిన తర్వాత నోట్లోంచి మాట రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఏ పని చేద్దామనుకున్నప్పటికీ కూడా కొంతసేపు చేసిన తరువాత ఇక ముందుకు వెళ్లి పని చేయలేనటువంటి అలసట మనకి కలుగుతుంది. ఎందుచేతంటే ఈ శరీరానికి మనం ఫిజికల్ పవర్ ని అప్లై చేసి శారీరకమైనటువంటి శక్తిని మాత్రం పెట్టుకుని మెజర్ చేసి చూస్తే శరీరం చాలా లిమిట్స్ పరిధులలోనే ఉంటుంది. అపరిమితమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి ఆత్మస్వరూపం లోపల ఏదైతే ఉందో దానికి ఉంది ఆ శక్తి. అది భగవంతుడితో ఒకటి, అది తెలుసుకోమంటున్నారు స్వామి. అందుకే స్వామి ఎప్పుడు ఏం చెప్తున్నారంటే, నీ ఆత్మస్వరూపం లోపల ఏదైతే ఉందో అది ఎంత శక్తివంతమైనదో తెలుసుకుని అంతర్ముఖుడివయ్యి నీకు భగవంతుడికి ఉన్నటువంటి సంధానాన్ని ఏ రకంగా కల్పించి ఏర్పాటు చేయాలో అది ఏర్పాటు చెయ్యి. అప్పుడు నీకు మంచి విజన్ ఏర్పడి అసలు ఇంకక్కడి నుంచి నీకు మొత్తం ప్రపంచం అంతా దృష్టిలోకి వస్తుంది. నువ్వు ఎంత తక్కువ స్థాయిలో ఉంటావు, శరీరం పరిధులలో ఉంటావు అన్నటువంటిది అర్థమవుతుంది. ఆధ్యాత్మికత ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. భగవంతుడు ఎంత శక్తి స్వరూపుడో తెలుస్తుంది. భగవంతుడి యొక్క శాశ్వతత్వం తెలుస్తుంది. భగవంతుడి యొక్క శక్తి తెలుస్తుంది. అన్ని తెలుస్తాయి. అందుకని చెప్పి ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడు మోహక్షయం అవుతుంది. మోహక్షయం అయినప్పుడు నీకు మంచి జరుగుతుంది, నీ ద్వారా సంఘానికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఎందుచేతంటే నువ్వు అప్పుడు ఇంకా నీకోసం పనిచేయవు, నువ్వు ఇతరుల ఆనందం కోసమే పనిచేస్తావన్నమాట. అందుచేత ఈ రకమైనటువంటిది నీతి నియమావళి ద్వారా ఇది సాధ్యం అవుతుంది. నీతి నియమావళి నువ్వు ఎంతకాలం అయితే ఫాలో అవుతావో అంతకాలము కూడా నీ మనస్సు ప్రక్షాళనం కావించబడుతూ ఉంటుంది. ఇట్ గెట్స్ క్లీన్స్డ్ అనమాట. దాని క్లీనింగ్ ప్రాసెస్ లో ఉంటుంది. ఎప్పుడు అది క్లీన్ అయిపోతూ దానికి బట్టి దుమ్ము ధూళి అంతా చెరిగిపోతూ ఉంటాయి. నువ్వు ఈ విశ్వాన్ని భగవంతుడి యొక్క స్వరూపంగా చూస్తావు, మానవాళికి ఉపయోగపడే విధంగా జీవించాలనుకుంటావు. అందుచేత నీతి నియమావళి అనేటటువంటిది ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గం. దాని యందు మనం ప్రవేశించాలి. అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి, సంఘం యొక్క అభివృద్ధికి కూడా అన్ని రకాలుగాను కూడా ఉపయోగపడుతుందని మనం గ్రహించాలన్నారు. అయితే వెంటనే మళ్లీ వారు ఇంకొక ప్రశ్న వేశారు స్వామిని. ఆయన అన్నారు, అయితే స్వామి అపరిమితం అంటున్నారు, లిమిట్లెస్ అంటున్నారు, శాశ్వతత్వం ఉందంటున్నారు, పెర్మనెన్స్ ఉందంటున్నారు, అటువంటి దాని మీద నిమగ్నమై ఉండటం నాకు దుర్లభంగా కనిపిస్తోంది, నేను దాని మీద మనస్సును కేంద్రీకరించలేకపోతున్నాను, దాని మీద మనస్సును కేంద్రీకరించే విధానం ఏమిటో చెప్పండి స్వామి అని అడిగాడు. మీరు పెర్మనెంట్ అని, మీరు శాశ్వతత్వం అని నాకెలా తెలుస్తుంది, నాకు తెలిసే మార్గం ఏమిటి, ఏ రకంగా నేను ఆ జ్ఞానాన్ని పొందగలను తెలియచేయండి అని అడిగారు. అప్పుడు వెంటనే స్వామి అన్నారు, అంటే నీ ఉద్దేశ్యంలో మనస్సు మైండ్ని అదుపులో ఉంచటం సాధ్యం కాదు అని అనుకుంటున్నావు అనమాట, అందుచేత నీకు తెలియదు అంటున్నావు. పెర్మనెన్సు శాశ్వతత్వాన్ని తెలుసుకోవటం నాకు దుర్లభం ఎందుకు అవుతుందంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నా మనస్సును నేను స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాను, అందుచేత నాకు ఇది సాధ్యం కావట్లేదు అని చెబుతున్నావు అన్నమాట నువ్వు అని స్వామి అన్నారు. అందుచే నువ్వు పనిచేయన్నారు, నువ్వు మనస్సునే త్యజించన్నారు. నీ మనస్సే కదా ప్రాబ్లం, నీ మనస్సు మూలాన్నే నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. నీ మైండ్ ఈజ్ నాట్ అలవింగ్ యూ టు కాన్సన్ట్రేట్. యువర్ మైండ్ ఈజ్ నాట్ పెర్మిటింగ్ యూ టు అండర్స్టాండ్ లిమిట్లెస్నెస్ అండ్ పెర్మనెన్స్. ఈ వీటన్నింటినీ కూడా నీ మైండ్ ఏం చేస్తోందంటే నిన్ను అర్థం చేసుకొని ఇవ్వటలేదు, నిన్ను బయటికి లాగేస్తోంది, నిన్ను కాన్సన్ట్రేట్ చేయనివ్వటలేదు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. అంతే కదా నీ ప్రాబ్లము, అటు ఓ పని చేయి నువ్వు, అసలు మనస్సునే విడిచిపెట్టేసి అన్నారు. అని అన్నారు, నేను అస్తమాను ఏం చెప్తూ ఉంటానో తెలుసా, నేను అందరికీ డై మైండ్ అని చెబుతూ ఉంటాను. డైమండ్ అనుకోండి, డైమండ్ కాదు, డై మైండ్, మనస్సు యొక్క నిర్యాణము. మనస్సు నిర్యాణం అంటే మైండ్ యొక్క డెత్ అనమాట. మైండ్ని విడిచిపెట్టి అసలు మైండ్ లెస్ లెస్ లో వెళ్ళిపోవడం, మైండ్ ఉండకూడదు ఇంకా. మైండ్ ఉండకుండా ఉండటం అనేటటువంటిది, అటువంటి జమ్ నేను మీకు ఇవ్వాలని అనుకుంటాను. డైమండ్ ఇస్తాను స్వామి, డైమండ్ ఇస్తాను మీకు అందరికీ అని చెబుతూ ఉంటాను. డైమండ్ అంటే డై మైండ్ ఇవ్వాలని నా కోరిక, డైమండ్ ఇవ్వాలని కాదు. మీరందరూ డైమండ్ కోరుకుంటారు, నేను డై మైండ్ కోరుకుంటాను అని చాలా చక్కగా స్వామి చెప్పారు. అప్పుడేమవుతుందంటే ఈ ఉద్దేశాన్ని, ఈ దీన్ని, ఈ విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకుని దాన్ని పట్టుకుని కనుక ఉంటే మీరు, నీకు తప్పనిసరిగా శాంతి లభిస్తుంది. ఆ మైండ్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశావో అప్పుడు కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్ను బాధిస్తున్నటువంటి మైండ్, అందుకే నువ్వు భయపడుతున్నావు. నువ్వేమనుకుంటున్నావంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేను, అందుచేత నేను లిమిట్లెస్నెస్ని, శాశ్వతత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను, మైండ్ని బంధించాలి, మనస్సుని జయించాలి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అందుచేత మీరందరూ కూడా మీ మైండ్ మీద మంచి కంట్రోల్ని ఏర్పాటు చేసుకోండి. మైండ్ను అదుపులో ఉంచుకున్నారంటే అన్ని రకాలైనటువంటివి కూడా సాధ్యమవుతాయి. మైండ్ని మనం అదుపులో చేసుకోకపోవడం వల్లనే అన్ని రకాల కష్టాలకి కూడా మనం గురవుతున్నాము అని ఇంకొక సమాధానంగా మనకి సందేశాన్ని అందించారు స్వామి. ఇది విన్న తర్వాత ఆయన ఇంటర్వ్యూ పొందుతున్నట్టు భాగ్యాన్ని పొందుతున్నటువంటి ఆ భక్తుడు స్వామిని ఇంకొక ప్రశ్న అడిగారు. వారు ఏమన్నారంటే, స్వామి నాకు సెయింట్స్ అంటే చాలా ఇష్టం స్వామి, సాధుజనులంటే చాలా ఇష్టం, వారందరిలోనూ కూడా చాలా ఆదర్శ లక్షణాలు చాలా ఉంటాయి స్వామి, చాలా మంచి మంచి లక్షణాలు ఉంటాయి, ఈ సాధువులందరినీ చూసినప్పుడు అలా నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది అంతే, దీని గురించి మీ ఉద్దేశం ఏమిటి స్వామి అని అడిగాడు ఆయన. వెంటనే స్వామి అన్నారు, నీకు తెలియని విషయం ఒకటి ఉంది, ఇందులోనూ వాళ్ళందరూ కూడా చాలా మంది సెయింట్స్ లాగా సాధువుల్లాగా చాలా మంది కనిపిస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది, కానీ వాళ్లల్లో ఎంత గొప్ప సాధువులైనప్పటికీ కూడా కొంతమందిలో నేను చాలా గొప్ప సాధువుని అనే అహంకారం ఉంటుంది వాళ్ళలోనూ, ఆ అహంకారం ఉండడం చేత ఎంత గొప్ప సాధువు అయినప్పటికీ కూడా ఆ సాధు లక్షణాలు పోకొట్టుబడ్డాడు అవుతాడు, అంతేత నువ్వు ప్రతి సాధువుని చూసి వీడు చాలా గొప్ప సాధువు అని చెప్పి వారి దగ్గర నుంచి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం కాదు, వాళ్లల్లో ఎంతో మందికి అహంకారంతో నేను చాలా గొప్ప సాధువుని అని అహంకారం ఉండడం చేత వాళ్ళందరూ కూడా నా దగ్గర నుంచి కూడా చాలా దూరం అవుతున్నారు, వాళ్ళు ఒద్దికగా ఉండాలి, ఎప్పుడు కూడా హంబుల్గా ఉండాలి, హ్యూమిలిటీ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి లక్షణం, ప్రతి మనిషి కూడా హ్యూమిలిటీని సంపాదించుకోవాలి, హ్యూమిలిటీ సంపాదించుకున్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉంటారు వాళ్ళు అంచేది, అందరూ కూడా సాధువులుగా ఉండటం కాదు, సాధువులుగా ఉంటూ హ్యూమిలిటీని సంపాదించాలి, అటువంటి లక్షణం ఉన్నప్పుడు మాత్రమే ఆ సాధుజనులకు అందరికీ కూడా చాలా గౌరవంగా ఉంటుంది అని తెలియజేశారు. ఇది విన్న తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు ఆయన, అదేంటంటే స్వామి ఏదేమైనా అయితే ఓ పని చేసి పెట్టండి దయచేసి, నాకెప్పుడూ కూడా ఆ హ్యూమిలిటీ నాలో ఉండేలా చూడండి స్వామి, నన్ను మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం నేను తట్టుకోలేను, నాకు చాలా బాధ కలుగుతుంది, అంచేత గబుక్కుని మళ్ళీ మీరు నిర్లక్ష్యం చేసి చూడకుండా నాతో మాట్లాడకపోతే, నాతో ఆ హ్యూమిలిటీ లేదు అని చెప్పి మీరు నా మీద ఏమైనా కోపపడితే మాట్లాడకపోతే నేను చాలా బాధకు గురైపోతాను, ఈ బాధ లేకుండా కొంచెం తమరు మాత్రం ఆ హ్యూమిలిటీ ఎప్పుడు నాతో ఉండేలా చూడండి స్వామి అని ముందుగానే ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు స్వామికి. వెంటనే స్వామి అది విని అన్నారు, నీ బాధ కలగటానికి కారణం ఏమిటో తెలుసా అన్నారు. ఇది చాలా అద్భుతమైన సందేశం. ఈ ఇంటర్వ్యూ మొత్తంలో ఇక్కడ స్వామి చాలా ఒక వండర్ఫుల్ మెసేజ్ అని చెప్పారు. అదేంటంటే, నువ్వు బాధ కలుగుతోందంటున్నావు, తర్వాత ఒద్దిక కావాలంటున్నావు, హ్యూమిలిటీ కావాలంటున్నావు, నేను నిర్లక్ష్యం చేస్తే నీకు బాధ కలుగుతుందంటున్నావు, నీ బాధ కలగడానికి కారణం ఏమిటో తెలుసా నీకు అసలు అన్నారు. అదేంటంటే, నీ యొక్క పరిమితమైనటువంటి దృష్టే నీ బాధకి కారణం అన్నారు. నీ యొక్క పరిమితమైన దృష్టి అంటే నేను ఈ లిమిటెడ్ ఫార్మ్ అని అనుకుంటున్నావు నువ్వు, అంటే నేను గబుక్కు నీతో మాట్లాడకపోతే నీకేదో బాధ కలిగిపోతుంది అనుకుంటున్నావు, శారీరకంగా నేను నీతో మాట్లాడినప్పుడు నీకు కనిపించినప్పుడు నిన్ను చూడకపోతే ఏదో నీకు బాధ కలుగుతున్నాడు, మరి నేను లేనటువంటి సందర్భాలలో నీకు కనిపించకుండా నేను నీతో ఉన్నప్పుడు, నీ వెనకాలే ఉండి నీ వెనకాలే నిన్ను కాపాడుతున్నప్పుడు 24 గంటలను నువ్వు ఎప్పుడూ నాతో ఉండవే, ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటా, ఎక్కడెక్కడో ఉంటావు, అక్కడక్కడ ఉన్నప్పుడు నేను నీతో లేనని అర్థం, అంటే నీ దృష్టిలో నేను ఎదురుకుండా ఉన్నప్పుడే నీతో ఉన్నట్టు, నేను నీ ఎదురుకుండా లేనప్పుడు నేను లేనట్టుగాను ఊహించుకుంటున్నావు అన్నమాట నువ్వు, అందుచేత నీకు బాధ కలుగుతుంది. ఇది చాలా తప్పు. ఇది నువ్వు ఎప్పుడైతే 24 గంటలు ఎప్పుడూ నీతోటే ఉన్నాను అనేటటువంటి భావన నువ్వు పెంపొందించుకుంటావో అప్పుడు నీకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. నిజం చెప్పాలంటే బాధ అనేటటువంటిది అపార్థానికి మరొక రూపమని గ్రహించమన్నారు. బాధ అనేటటువంటిది అపార్థానికి మరొక రూపం. నీకు బాధ ఎందుకు కలుగుతుందంటే ఒక విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకోవటం లేదు, నీకు ఇష్టం లేనటువంటిది ఏదో జరిగింది, దానివల్ల నీకు నష్టం జరిగింది, అందుకని నీకు బాధ కలిగిందని అనుకుంటున్నావు తప్పితే, ఏది జరిగినప్పటికీ కూడా నా మంచికే జరుగుతోంది అని నువ్వు గ్రహించలేకపోతున్నావు. భగవంతుడే సర్వం ఇస్తున్నాడు, భగవంతుడి బాధను కూడా భగవంతుడే ఇస్తున్నాడు, ఇది కూడా భగవంతుడి యొక్క ప్రసాదమే అనేటటువంటి దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నమాట. బాధ కూడా భగవంతుడే ఇస్తున్నాడు అన్నటువంటి విషయం నీకు గ్రాహ్యంలోకి వస్తే, నువ్వు ఈ విషయాన్ని నమ్మితే బాధ నిన్ను బాధించదు అసలు, నువ్వే నిజంగా బాధను బాధిస్తావేమో. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి వాడు ఎలా ఉంటాడంటే బాధనే బాధించేటటువంటి స్థితికి ఎదుగుతాడు, బాధలే వాడిని చూసి పారిపోతాయి. ఇప్పుడు స్వామి తనకుగా తాను ఎంతో మందికి వచ్చినటువంటి బాధలను తానే స్వీకరిస్తారు తన శరీరం మీదకి, కొద్ది కాలం అనుభవించి ఆ బాధను విడిచిపెట్టేస్తారు. బాధని తాను అనుభవిస్తున్నానంటే స్వామి ఏమంటున్నారంటే, దివ్యత్వంతో కూడినటువంటి మనస్సు బాధను కూడా స్వీకరించేటటువంటి స్థితికి ఎదగాలి, అప్పుడే నిజంగా మానవత్వానికి ధన్యత చేకూరుతుంది. అంటే బాధలను చూసి పారిపోవటం, మంచినే ఎప్పుడు సుఖాన్నే కోరటం, ఇది అసలు మంచి విషయమే కాదన్నారు స్వామి. ఎందుకు కాదని, మంచి చెడు రెండు కలిసే ఉంటాయి, సుఖదుఖాలు రెండు కలిసే ఉంటాయి. సుఖం వెనకాలి దుఃఖం ఉంటుంది, దుఃఖం వెనకాలి సుఖం ఉంటుంది. నాకు సుఖమే కావాలి, దుఃఖం వద్దు అని అన్నం అసలు అజ్ఞానం. అది సరి అయినటువంటి అవగాహనే కాదు. మానవ జీవితం అనేటటువంటిది మంచి చెడుల యొక్క, సుఖ దుఃఖముల యొక్క మంచి కాంబినేషన్. అది అంటే దాన్ని మనం ఆ కాంబినేషన్ గానే తీసుకోవాలి. బాధ వచ్చి భయపడకూడదు. బాధ మన మంచికి ఉపయోగపడుతోంది అని అనుకోవాలి. ఇట్ మేక్స్ అ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఇన్ మైండ్. ప్రతి ప్రాబ్లం కూడా ఇట్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ అవర్ సక్సెస్ అనేటటువంటి విధంగా మనం దృష్టిని మరల్చుకోవాలి. తప్పితే బాధ వచ్చింది అని కృంగిపోతే జీవితంలో ముందుకే వెళ్లలేడు, జీవితాన్ని తనకు తాను పాడు చేసుకున్నవాడవుతాడు. ఆధ్యాత్మిక అభివృద్ధి అసలే సాధ్యం కాదు. ఆధ్యాత్మిక అభివృద్ధి సాధనలో ప్రథమ సోపానం, ప్రథమ మెట్టు ఏంటంటే బాధలకి అతీతంగా ఉండటం. అందుచేత బాధ అనేటటువంటిది అపార్థానికి మరొక రూపం అని గ్రహించు. నువ్వు తప్పు అర్థం చేసుకుంటున్నావు. బాధ బాధ కాదు అసలు. బాధ అనేటటువంటిది నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి భగవంతుడు కలిగించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అని గుర్తించు దీన్ని. నువ్వు ఎప్పుడైతే ఈ రకంగా గుర్తిస్తావో నీ జీవితం మారిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అంతా దివ్యత్వమే అది అని చెప్పారు. ఆ తర్వాత ఆఖరిని ఇంకొక ప్రశ్న వేశారు ఆయన. స్వామి, నేను ఏం చేస్తే బాధ నుంచి విముక్తుండవుతాను? ఏం చేస్తే బాధ నుంచి విముక్తుండవుతాను? అసలు బాధ నన్ను బాధించకుండా ఉంటుంది, ఏం చేయాలి, ఏ ప్రయత్నం చేయాలని అడిగారు. అప్పుడు స్వామి అన్నారు, బాధే కనుక ఒక తుఫాన్ అనుకో, ఒక సైక్లోన్ అనుకో, ఆ సైక్లోన్ కి ఒక వార్టెక్స్, సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఉంటుంది, ఎక్కడో స్టార్ట్ అవుతుంది అది, దాని చుట్టూ సైక్లోన్ తిరుగుతూ ఉంటుంది. బాధే కనుక సైక్లోన్ అయితే, నిన్ను బాధిస్తుంటే, నువ్వు వెంటనే ఆ సెంట్రల్ పాయింట్, ఫోకల్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పట్టుకున్నావు అనుకో, చుట్టూ బాధ ఉంటుంది, తప్పితే ఆ సెంట్రల్ పాయింట్ లో అక్కడ బాధ ఉండదు. నువ్వు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకున్న రోజుని అక్కడ బ్రహ్మాండమైన నిశ్శబ్దం ఉంటుంది. అక్కడంతా నిశ్శబ్దమే ఆ ఫోకల్ పాయింట్ లో. చుట్టూ ఎంతో గందరగోళంగా ఉండొచ్చు, కానీ స్టార్ట్ అయినటువంటి పాయింట్ లో నిశ్శబ్దంగా ఉంటుంది, నిశ్చలత్వం ఉంటుంది. అక్కడ అద్భుతమైనటువంటి దివ్యత్వం ఉంటుంది. ఆ నిశ్చలత్వంలో, ఆ నిశ్శబ్దంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చాలా చక్కగా గ్రహించగలుగుతావు. అందుచేత ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు ఆ బాధకి అసలు కారణం ఏమిటి, ఆ కారణం ఎక్కడుందో కనుక్కుని ఆ కారణం యొక్క సెంటర్లోకి నువ్వు వెళ్ళిపోయి, ఓహో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా అని అర్థం చేసుకుని దీన్ని అధిగమించడం ఎట్లాగానే ఆలోచించేవనుకో, వెంటనే అది నిన్ను బాధించదు. నువ్వు చుట్టూ ఎంతో బాధ పెట్టొస్తోంది అని చెప్పి పెరిఫెరీ మీద ఉండి, దాని బౌండరీలో ఉండి, దాని బాధకి గురైపోయి కృంగిపోతుంటే దాని వల్ల కలిగే ప్రయోజనం ఉండదు. ఇది ఎక్కడ మొదలయ్యింది అన్నటువంటిది, తుఫానుకి ఏ రకమైతే సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఉందో, ఎక్కడైతే నిశ్శబ్దం, నిశ్చలత్వం, దివ్యత్వం ఉందో, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడికి చేరుకుంటే నీకు కూడా దివ్యత్వం లభిస్తుంది, చక్కటి శాంతి లభిస్తుంది, ఏ బాధ కూడా నిన్ను బాధించదు అని ఈ ఇంటర్వ్యూ ద్వారా వీరందరికీ కూడా సందేశాన్ని అందిస్తూ ఈ సందేశాన్ని మనకి కూడా అందించారు స్వామి. ఇది అందరి కోసం, ఆ ఇంటర్వ్యూ వచ్చినటువంటి భక్తులు ఒక్కరి కోసం కాదు. ఈ సందేహాలన్నీ వారికి ఉన్నాయి, మనకి ఉన్నాయి ఇవన్నీను. ఇవన్నీ మనం కూడా మనకి అప్లై చేసుకుని ఈ సందేశాలన్నింటినీ మన జీవితాల్లో మనం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆఖరిగా సెంటెన్స్ ఒకటి చెప్పారు స్వామి, చాలా ముఖ్యమైన సెంటెన్స్. అది ఏంటంటే, టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ మై ఎఫర్ట్ అన్నారు. అంటే ఏంటంటే, నిన్ను నీలో స్థిరంగా దృఢంగా నిలపటమే నా యొక్క ప్రయత్నము అన్నారు. నిన్ను నీలో నిలపడం అంటే ఏమిటి, నువ్వు యాక్చువల్లీ ఆత్మస్వరూపానివి. నువ్వు శరీరంగా నిన్ను ఐడెంటిఫై చేసుకున్నంత కాలం కూడా నిన్ను నీలో స్థిరంగా పెట్టుకోవడం చేత కాదు, సాధ్యం కాదు. అది నువ్వు ఆత్మవి అనేటటువంటి నమ్మకాన్ని స్థిరంగా దృఢంగా ఎప్పుడైతే నేను నీలో నిలబెడతానో అప్పుడు నిన్ను ఏ బాధ కూడా బాధించదు. నా ప్రయత్నం అంతా కూడా మిమ్మల్ని అందరినీ, టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ మై ఎఫర్ట్ అన్నారు స్వామి. నిన్ను నీలో స్థిరంగా దృఢంగా నిలపటమే నా యొక్క ప్రయత్నం ఆల్వేజ్ అన్నారు. అందుకని స్వామి మనకి ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందడానికి ఈ సందేశాన్ని అందించి మనని మనలో ఎస్టాబ్లిష్ చేసుకుని మనందరం ఆత్మస్వరూపులము అని తెలపటానికి మనందరం వారి యొక్క చేతులలో చక్కటి ఉపకరణాలం. వారు నడిపిస్తున్నారు, చక్కగా నడవాలి, ఆనందంగా జీవితానంతని గడపాలి. గాని ఏ రకమైనటువంటి అపనమ్మకాలతోటి, భయంతోటి, అపార్థాలతోటి జీవితాన్ని పాడు చూసుకోకూడదు. ఈ జీవితం అనేది ఒక అద్భుతమైన వరము, భగవంతుడు ప్రసాదించారు, దీన్ని మళ్లీ భగవంతుడికి అప్పచెప్పాలి అనేటటువంటి సందేశాన్ని ఈ ఇంటర్వ్యూ వారికి ఇచ్చి మనందరినీ తరింపచేశారని మనం గ్రహించాలి. జై సాయిరాం.
0: ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org కి వ్రాయమని కోరుతున్నాము.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించటం ఆనవాయితీ, అందరికీ తెలిసినదే. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ప్రతి బుధవారం ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని మీకు అందిస్తున్నాం. ఈనాడు మీరు 2012 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 7వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.

మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ప్రతి సాయి భక్తుడు అలవర్చుకోవలసిన 5 Ds: డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్ గురించి విశాఖపట్నం నుండి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనడానికి వచ్చిన అర్పితా బృందం మనందరితో పంచుకున్నారు. వారందరిపై స్వామి అనుగ్రహ ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తున్నాము. దీని తరువాత కార్యక్రమాన్ని మా శ్రోతలందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆ కార్యక్రమం ఏమిటో మీకు తెలిపే ముందర ఒక స్వామి భజనను విందాము.

0: భగవంతుడు దివి నుండి భూమికి ప్రతినిత్యం ఈతించడు. యుగ యుగాలుగా భక్తుల ప్రార్థనను మన్నించి వారి మీద దయతో కరుణతో ఆయన మానవ దేహం ధరిస్తాడు. అయితే భగవంతుడు మానవాకారంలో సంచరిస్తున్నప్పుడు వారిని గురించి వినడం ఒక ఎత్తైతే, వారిని దర్శించే భాగ్యం కలగడం అత్యద్భుతం. ఇక వారితో సంభాషణ జరిపే అవకాశం రావడం, ఆయనను స్పర్శించే సువర్ణ
1: కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై.

0: ఇక వారితో సంభాషణ జరిపే అవకాశం రావడం, ఆయనను స్పర్శించే సువర్ణావకాశం కలగడం జన్మ జన్మల పుణ్యఫలం. ఇప్పుడు మన స్టూడియోకి విచ్చేసిన వారు స్వామిని గురించి తెలుసుకోవడం, వారితో సంభాషించడం, వారి దివ్యానుగ్రహ ఆశీస్సులను పొందడమే కాక వారి దివ్యోపన్యాసాలను ఆంగ్లంలోకి అనువదించే అపూర్వ అవకాశాన్ని పొంది ఉన్నవారు. ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు స్వామితో సంభాషించడం మనం చూసినట్లయితే ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారా అన్నట్టు ఉంటుంది. స్వామి మొట్టమొదటగా వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులుగా నియమించడం, ఆ తరువాత శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు బృందావన్ క్యాంపస్లో ప్రిన్సిపల్గా నియమించడం స్వామికి వారిపై ఉన్న విశ్వాసానికి ప్రేమకి నిదర్శనం. ఈరోజు వారు మన స్టూడియోలో ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి ప్రసంగించడానికి వచ్చారు. ఆ అంశం, ప్రస్తుతం శ్రీ సత్యసాయి భక్తులుగా మన కర్తవ్యం ఏమిటి, వారు మనకి అందించనున్న ఆ అణిముత్యాలను విందాం, తరిద్దాం. సాయిరాం అనిల్ కుమార్ గారు.
1: సాయిరామండి. ప్రప్రథమంగా రేడియో సాయివారు జరుపుకుంటున్నటువంటి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 24 గంటలు తెలుగులో ఈ ప్రసారాలు లభించడం స్వామి యొక్క కటాక్షంగా నేను భావిస్తున్నాను. అంశము ప్రకారము కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అనగా, మహాసమాధి అనంతరము మనం గుర్తించవలసిన విషయాలు ఏమి అనేవి మీ ముందుతాను. శ్రోతలలో అన్ని వర్గాల వారు ఉన్నారు, కార్యకర్తలున్నారు, భక్తులున్నారు, సాధకులున్నారు, జిజ్ఞాసువులున్నారు. కనుక ఎల్లరికీ వర్తింపజేసే విషయాలు మీ ముందు పొందుపరచడం జరుగుతుంది. మొట్టమొదటి ఏది అనగా, స్వామి యొక్క వాగ్దానాలు, సందేశాలు, హామీలు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాక ఇవి విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉన్నది. ఏమిటా వాగ్దానాలు, ఏమిటా సందేశాలు అంటే, స్వామి యొక్క నిత్యత్వాన్ని, దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని స్పష్టంగా తెలియజేసేటువంటిది స్వామివారి మాటలలో మనం అందించే ప్రయత్నం చేయాలి. కాలము చాలా స్వల్పం కనుక ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ఒక్కొక్క అంశం గురించి మీకు వివరిస్తాను. నిజానికి ప్రతి అంశం గురించి ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ అవసరం ఉన్నది, కానీ మీ ఆలోచనకు మాత్రమే ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. స్వామి మమ్మల్ని వదిలి దూరంగా వెళ్లిపోయారు అని అనుకుంటారు పాపం. ఇలాంటి వాళ్ళకి వారేం చెప్పారు, నేను ఊహాజనితమైంది గాని, ఆలోచనాపరమైనది గాని, నా మేధస్సుకు తోచింది గాని చెప్పే అలవాటు లేదు. వారి మాటలే చెప్తాను. ఏమన్నారో చూడండి, మీకు దూరంగా వెళ్లిపోతానని ఎవరు చెప్పారు? దూరంగా వెళ్లిపోయి నేనేం చెయ్యాలి? నేనేమన్నా యోగం చేయాలా, సాధన చేయాలా? వాళ్లు వీళ్లు చెప్పింది విని మీ తల పాడు చేసుకోకండి అన్నారు. ఇది స్వామివారి యొక్క సందేశం. మనం అందరికీ చెప్పాలి, మన వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లరు. పైగా మరికొంతమంది అంటారు, అయ్యో స్వామి దూరం అయిపోయారు కదా, మాకేమన్నా అపాయం జరిగితే ఎట్లా? అంటే అపాయంలోనే కాదు స్వామి, మన సౌఖ్యాలను కూడా వారిని భావించాలి. సౌభాగ్యం కూడా వారి ప్రసాదమే. కానీ సామాన్య సంసారంలో అవటం చేత సంకటంలోనే వెంకటరమణ అనే ఆధ్యాత్మిక జీవనం మనకు అలవాటైంది. కనుక ఇవాళ నా కష్టంలో నన్ను రక్షించేది ఎవడు అనే ప్రశ్న వస్తుంది. దీనికి వారు చెప్పారు, నా భజన చేసుకుంటూ ఆనందంగా ఉండండి, నేనుండగా ఏ అపాయమూ మీకు సంభవించదు అన్నారు సాయినాథుడు. ఇవన్నీ వారి మాటలే. ఆ సంపుటాలు పేజీలతో సహా మీకు వివరించగలను. నేనుండగా మీకేం పర్వాలేదు, నామం చేయండి చాలు. పైగా అడుగుతారు, స్వామి మేమంతా గృహస్థులం, ఈ పిల్లలంతా పెద్దవాళ్ళు కావాలి, మేమంతా స్థిరపడాలి జీవితంలో, మాకు ఆధ్యాత్మిక మార్గం ఎట్లా స్వామి అడుగుతారు. వారు చెప్తున్నారు,

0: నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, నామస్మరణ ఒక్కటి చాలన్నారు స్వామి. ఈ రకంగా స్వామి వారిచ్చిన వాగ్దానాలు, వారి సందేశాలు, హామీలు ఆ నిత్యత్వాన్ని, దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని తెలియజేసేవి. ఎప్పటికప్పుడు మన జ్ఞాపకం పెట్టుకోవాలి. విషయం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది కనుక చెప్తున్నాను. ప్రశాంతి నిలయము నా దివ్య సన్నిధి స్వర్గధామము, ఇక్కడి నుంచే నేను కాపాడతానన్నారు స్వామి. మీరిక్కడికి వస్తే కన్నీటిని తుడిచి స్వస్థానానికి పంపిస్తానన్నారు భగవాన్. ఇక్కడ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను నేను. భక్తి విశ్వాసములు ప్రేమతో ఉంటే చాలు. ఈ పర్తిక్షేత్రంలో పాదాలు మోపినంతనే కష్టాలు తొలగి ఆనందం మీకు లభిస్తుంది అని స్వామి తెలియజేస్తున్నారు. నా హృదయం మీ గురించే ఉంటుంది, మీ హృదయంలోనే నేను ఉన్నాను. ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మనం నెమరు వేసుకోవాలి. ఇక రెండవది, సాయి తత్వాన్ని, సాయి సందేశాన్ని యావత్ ప్రపంచానికి వర్తించే సందేశంగా మనం ప్రగాఢంగా నమ్మి సమాచారాన్ని సేకరించి ఎంతో పాఠవంతో, ప్రజ్ఞతో, నైపుణ్యంతో 10 మందితో పంచుకునేటువంటి అవకాశాల కోసం ఎదురు చూడాలి. స్వామి యొక్క సందేశము కేవలము ఒక ప్రాంతమునకు కాని, ఒక కాలమునకు కాని పరిమితమైనటువంటిది కాదు. యావత్ ప్రపంచమునకు కూడా ఒక ప్రభంజనంలాగా, ఆధ్యాత్మిక ప్రభంజనంలాగా ప్రజల్ని ఆనందాబ్ధిలో ముంచివేసిన వారి యొక్క సందేశాన్ని ప్రపంచానికి అన్వయిస్తూ మనం సందేశం వినిపించాలి. అనగా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా వివిధ రంగాల గురించి స్వామి ఏం చెప్పారు? సాంఘికంగా ఐకమత్యాన్ని గురించి చెప్తారు. ఆర్థికంగా ఎంత అవసరమో అంతవరకే మీకు ఉండాలి అని చెప్తారు. రాజకీయంగా సిద్ధాంతాలు ముఖ్యమని చెప్తారు. ఆధ్యాత్మికంగా నీ గురించి తెలుసుకోవడమే ప్రధానము, నీ యొక్క ఆత్మతత్వం అనుభవించడమే ప్రధానము అని చెప్పి ఉన్నారు. కనుక యూనివర్సల్ మెసేజ్, ప్రపంచానికి సంబంధించినటువంటి సందేశాన్ని మనం లక్ష్యంలో ఉంచుకోవాలి. మూడవ అంశంగా అవతార లక్ష్యాలు, కార్యక్రమాలు వివరించడం మనకు కర్తవ్యంగా భావించాలి. వసుధైక కుటుంబకం, ప్రపంచమంతా ఒకటే. ఈనాటి సమకాలీన ప్రపంచంలో అన్ని దేశాల వారు, అన్ని భాషల వారు, వివిధ సంస్కృతుల వారు ఒకే చోట చేరి ఉన్నారంటే అది ప్రశాంతి నిలయం మాత్రమే. దాని కారకులు మహానుభావులు, అవతారమూర్తి అయిన భగవాన్ బాబావారు. ఈ వసుధైక కుటుంబం గురించి చెప్పాలి, సర్వమత సమైక్యత గురించి చెప్పాలి. ఆశ్చర్యమైన విషయము, అరబ్ దేశాలలో, ఒమాన్, మస్కట్ వంటి దేశాలలో ఈ వేద పఠనం చేస్తున్నారు అంటే, స్వామి భజనలు చేస్తున్నారు అంటే మనం ఊహించగలము సాయి యొక్క మహిమ. ఆధ్యాత్మికమనగా సేవా మార్గమేని చెప్పి అనేకమైన సేవా మార్గములు, అనేక సేవా కార్యక్రమాలు వారు చేపట్టి మనందరికీ కూడా ఒక చక్కని నిదర్శనంగా, ఒక చక్కని ఉపమానంగా, ఒక హీరో వర్షిప్ వారిపైన మనం కలిగి ఉండేలాగా స్వామి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నిటిని మించి వారి ప్రేమతత్వాన్ని పంచాలి. సాయి యొక్క ప్రేమను అనుభవించని వారు లేరు. కూలీనాలి చేసుకునే వారి నుండి కోటీశ్వరుడు వరకు, మూలగూతున ముసలమ్మ దగ్గర నుంచి ఉయ్యాలలో పవళించిన పసిపాప వరకు ఆ ప్రేమను అనుభవించిన వారే. ఇవి అవతార లక్ష్యాలు, కార్యక్రమాలు, ప్రేమతత్వము, సేవా మార్గము, వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నాలుగవ అంశముగా క్షేత్ర మహిమ చెప్పాలి. స్వామి వాళ్ళు శారీరకంగా అక్కడ లేరు కదా, భౌతికంగా మనం దూరమైనారు కదా, పర్తికి వెళ్లడం అవసరమా, స్వామి ఇక్కడ లేదా అని అడుగుతారు. వాళ్ళందరికీ మనం చెప్పాలి, వెంకటేశ్వర స్వామి అంతటా ఉన్నాడు, తిరుపతికి ఎందుకు వెళుతున్నావు? మరికొంతమంది అడుగుతారు, సమాధి చూచేదేమి, షిరిడిలో ఉన్నది సమాధే కదా, బుద్ధగయలో ఉన్నది సమాధే కదా, గురునానక్ది సమాధే కదా, అదే రీతిగా ముస్లిం సంప్రదాయం ఉన్నవన్నీ సమాధులే కదా, కాబా అనేది సమాధి కాదా? కనుక మహాసమాధి దర్శనము, క్షేత్ర మహిమ అందరికి కూడా మనం చాటి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక వర్తమానంలో మన దృక్పథము, మార్గము కూడా మలుచుకోవలసిన అవసరం ఉన్నది. చదువులలో, ఇంటి పెంపకంలో, వర్తమాన సమాజంలో మార్పులు చేసుకున్నాం మనం. మేం పెరిగినట్టు మా పిల్లలు పెరగలేదు, వాళ్ళు పెరిగినట్టు మనం అసలు పెరగటం లేదు. కానీ తదనుగుణంగా సామాజిక వ్యవస్థను అనుసరించి మనం కూడా మార్చుకోవడం అవసరము. ఒక సంస్థగా మనుగడ ఉండాలి అంటే ఎలాగా? యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే అర్థమేమి అంటే, ముందుగా వాళ్లకు శిక్షణ ఇచ్చి ఆ తరువాత సుశిక్షితులైన వారికి బాధ్యతను ఒప్పగించవలసిన అవసరం ఉన్నది. ఈ యువతకు చెప్పవలసిన అంశములు ఏవి? చాలా విచారం వేస్తుంది నాకు, సత్యసాయి సాహిత్యాన్ని మనం సంపూర్ణంగా వినియోగించుకోవటం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎవరో చెప్తారంటారు. ఎవరో చెప్పేదేమిటి? బాబా గారి కంటే ఎవరు చెప్పగలరు? ఎంతో చెప్పి ఉన్నారు. టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేకమైన ఉన్నవి. ఆందోళన తొలగేది ఎట్లాగా, మానసిక ఒత్తిడి తొలగేది ఎట్లా, వీటి గురించి అనేకమైన శిక్షణలు అనేక సంస్థలు వారు నిర్వహిస్తున్నారు. దాని కొరకు హెచ్చు రుసుమును కూడా వసూలు చేస్తున్నారు. ఉచితంగా, సముచితంగా, అద్భుతంగా ఈ అంశాలపై తెలియజేసిన బాబావారు. ఆ సాహిత్యాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రచారం చేసి యువకులకు అందించవలసిన అవసరం ఉన్నది. మన సేవలు ఇంకా బహుముఖంగా పరివ్యాప్తం చేయాలి. సత్యసాయి సేవా సంస్థలు, సత్యసాయి భగవానుడు ఈనాడు జగత్ప్రభువుగా ఉన్నాడు అంటే సేవా కార్యక్రమములే ప్రధానము. మనకు ఉపన్యాసముల కంటే, మనకు గ్రంథముల కంటే సేవయే ప్రధానము. అదే స్వామి ఎప్పుడు చెప్పేటువంటి విషయము. వీటిని పరివ్యాప్తం చేయాలి. ఇక గ్రామీణ స్థాయిలో మహిళలను ఉత్సాహపరచాలి. గ్రామాలు పటిష్టంగా ఉన్నప్పుడు గ్రామాలలో మహిళలు, గ్రామీణులు ఎప్పుడైతే ప్రభావితం అయ్యారో వారి కదలదు, చెదరదు, బెదరదు. కదలక, చెదరక, బెదరక, నిర్మల నిర్భీతితో నిలిచేటువంటి ఆ గ్రామీణ వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి. సత్యసాయి భక్తులు గ్రామాలలో విశేషంగా ఉన్నారు. ఆ మహిళలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించాలి, పురుషులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించాలి. ఊరేగింపులు జరపాలి, ఉత్సవాలు జరపాలి, నోములు జరపాలి, పూజలు పునస్కారాలు జరపాలి. ఇవన్నీ కూడా గ్రామీణులకు ఎంతో ఆసక్తిజనకంగా ఉంటుంది. ఆ రీతిగా మనం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉన్నది. శిక్షణ చాలా ప్రధానము. రాబోయే తరానికి మనం ఇప్పుడే నాయకత్వాన్ని సిద్ధం చేయాలి. సత్యసాయి భగవాన్ గురించి ప్రసంగించేటప్పుడు ఏ రీతిగా ప్రసంగించాలి, ఎవరి గురించి ప్రసంగించాలి, నీకున్నటువంటి ఆహ్వానితులెవరు, నీకున్న శ్రోతలెవరు, అక్కడున్న వాతావరణం ఏమి అని గుర్తించాలి. అనేకమైనటువంటి వారితో మనం సంభాషించడం జరుగుతుంది, అనేక వేదికలపై ఉపన్యసించడం జరుగుతుంది. భక్తులకు ఒక రీతిగా తెలియచేయాలి, అదే కొత్త వారికి మరొక రీతిగా తెలియచేయాలి, నాస్తికులకు మరొక రీతిగా చేయాలి, కళాశాల విద్యార్థులకు మరొక రీతిగా చెప్పాలి, భజన మండలి వేరే రీతిగా ఉండాలి. అనగా స్వవిషయం తగ్గించాలి. నాకిది జరిగింది, నాకిది జరిగిందంటే ఇవాళ పిల్లవాడు నాకేం జరిగింది అని అడుగుతాడు. నీకెంతన్నా జరగచ్చు, నాకేం జరిగింది అడుగుతారు. కనుక మన యొక్క ప్రసంగాలలో స్వవిషయం తగ్గించడం మంచిది. ఒకవేళ లీలలు చెప్పినా, అనుభవాలు చెప్పినా దాని వెనకున్న సందేశాన్ని చెప్పాలి. స్వామి నాకు ఈ అనుభవాన్ని ప్రసాదించారు, దానివల్ల ఈ రీతిగా నేను పరిణామం చెందాను, నా జీవన శైలి మారిపోయింది, ఈ స్వామి యొక్క అనుభూతి వల్ల నా యొక్క గమ్యం మారిపోయింది, పూర్వం ఇలా ఉండేవాడిని ఇలా ఉంటున్నాను అని చెప్పాలే. కాని కేవలం మహిమలు ప్రదర్శనలు కావు, అవి నిదర్శనలు అని భగవాన్ చెప్పి ఉన్నాడు. తరువాత మన సంస్థలలో నాయకత్వ విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉన్నది. ఈ నాయకత్వము, ఇవి పదవులు కావు, ఇవి కేవలము సేవలలో ముందుండి అందించవలసినది. మనలో ఎలాంటి పోటీలు ఉండకూడదు, ఎలాంటి సంఘర్షణ ఉండకూడదు. కేవలం భక్తి ప్రాధాన్యంగా, ప్రజ్ఞ ప్రాధాన్యతగా మన యొక్క నాయకులు ఉండవాలనే కాని పలుకుబడి కాదు. స్వామి యొక్క సంస్థలలో ఇది ఆధ్యాత్మిక సంస్థ, మనకుండవలసిన నాయకులు స్వామి పాదాలు పట్టుకోవలసిన వాళ్ళు కావాలి, కానీ ఇతరులను ఆశ్రయించేవాడు కాదు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు నెల్లూరు వాస్తవ్యులు, మహాపండితులు. ఆయన స్వామి రమ్మన్నప్పుడు రోజు కంటే ఒకరోజు ఆలస్యంగా వెళ్ళటం జరిగింది. ఆ గుమ్మం దగ్గరే చూస్తూ స్వామి అన్నారు, పిచ్చయ్య శాస్త్రి బ్రహ్మానందంగా ఉన్నావా అని. ఎందువల్ల? ఆ ముందు రోజు బ్రహ్మానందరెడ్డి సభలో పాల్గొన్నారు ఆయన. బ్రహ్మానందరెడ్డి ఆ యొక్క సన్మాన సభలో పాల్గొనడం వల్ల ఇక్కడికి రావడం ఒకరోజు ఆలస్యమైంది. అందువల్ల స్వామి బ్రహ్మానందంగా ఉన్నావా అన్నారు. అంటూ మరగమాట అన్నారు స్వామి, చూడు శాస్త్రి, రాష్ట్రపతి వాహనాన్ని నడిపేవాడు టాక్సీ డ్రైవర్గా ఉండకూడదయ్యా అన్నారు. అందువల్ల ఏ నోటితో అయితే భగవాను సేవిస్తున్నామో, ఏ పాదాలైతే పట్టుకున్నామో, మనం ఎక్కడ కూడా అధమ స్థాయికి దిగకూడదు. మానవుల్ని పట్టుకుని ఆశ్రయించాడ్రా అని మన గురించి చెప్పుకున్నట్లయితే అది అపచారంగా భావించండి. కనుక నాయకత్వ లక్షణాలు వేరు, ఆధ్యాత్మిక సంస్థ యొక్క నాయకత్వము వేరు, ఇది రాజకీయము సాంఘికము కాదు అనే విషయాన్ని గుర్తించాలి. ధనానికి పెద్దపీట వేయటం కాదు, ఒక రకమైన వర్గములు కాని, ఒక గ్రూపు రాజకీయములు కాని, ఇవి పూర్తిగా దైవద్రోహము అని తమకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నా మాటలు కావు, స్వామి యొక్క ప్రసంగాలలో, స్వామి అనేక సమావేశాలలో ప్రశ్న సమాధాన రూపంలో ఒక చక్కని పుస్తకం ప్రచురింపబడింది. అందులోని విషయాలే తమకు తెలియజేస్తున్నాను. మన కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు మరొక విషయాన్ని గమనించాలి. మనం ఒక అంతర్జాతీయ సంస్థకు చెందిన వాళ్ళం, ఏదో మన ఊరు మన పేట మన బజారు కాదు, ఒక అంతర్జాతీయ సంస్థ, ఒక సర్వమత సమతమైనటువంటి ధార్మిక విధానానికి మనం కట్టుబడి ఉన్నాం. కనుక మనం అలాంటి వాళ్ళం అని భావించాలే తప్ప ఏదో మా ఊళ్ళో చేతన ఇంత చేసుకుంటున్నానని కాదు. నువ్వు ఊరు వాడి కావు, వసుధైక కుటుంబం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అవతారమూర్తి స్థాపించినటువంటిది. మరొక విషయం కూడా హెచ్చరిస్తున్నాను, మన యొక్క సంస్థల యొక్క కార్యక్రమాలలో అధ్యక్ష స్థానమును కాని, బహుమతి ప్రదానములు కాని, శంకుస్థాపనలు కాని బయట నుండి పెద్దవాళ్ళని పిలిపించడం చాలా అవసరము. ఎందువల్ల మన సంస్థలో నాయకులం కాదు మనం, సేవ. ఒక చిన్న ఉదాహరణ, బాబా గారే కొన్ని వందల కోట్లతో నిర్మాణమైనటువంటి అనంతపురం వాటర్ ప్రాజెక్ట్ ని ప్రైమ్ మినిస్టర్ తో ప్రారంభింపజేశారే కాని తాను ప్రారంభించలేదు. అలాగే కాలేజీలో లైబ్రరీ బిల్డింగ్ ని పంత్ చేత ప్రారంభించారే కాని తాను కాదు. అందువల్ల సమాజంలో పెద్దల్ని పిలిపించి మన సంస్థల యొక్క కార్యక్రమాలకు అధ్యక్ష స్థానంగా వారిని ఆహ్వానించినప్పుడు సాటి సమాజానికి కూడా మన కార్యక్రమం గురించి వివరించినట్లుంటుంది. అంతేకాని మన సంస్థల్లోనే మనకి మనమే ఉండటం వల్ల సమాజానికి దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అని హెచ్చరిస్తూ ఉన్నాను. అన్నిటిని మించి స్వామి చెప్తారు, ఎటువంటి మాటలు అంటారో చూడండి, వయస్సు తగ్గట్టుగా మనం చెప్పడం ప్రారంభించాలి. ఒకవేళ పెద్దలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాం, ఆ పెద్దలను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు బాల వికాస్ కథలు కాదు అక్కడ చెప్పాల్సింది. స్వామి భాగవత వాహినిలో చెప్తారు, ఆ విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నప్పుడు త్రాష్ట్రులైన వాళ్ళందరికీ కూడా కొద్ది విషయమైన అవగాహన అవుతుంది. ఒకటే ఎట్లా గొప్పగా అన్నారు, మీరు ఇంకా ఇట్లా ఉంటే ఎలా, మీ కర్తవ్యాలు ముగిసేది ఎప్పుడు? చాలా మంది అంటారు, మా మనవరాలు పెళ్ళయ్యాక నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని. ఆమె పెళ్ళయ్యే ఎప్పుడు, నువ్వు వచ్చేది ఎప్పుడు? అలా కాదు, ఎప్పుడయ్యా మీ పనులు అయ్యేది? ఇప్పటి నుంచి స్టార్టర్లీ, ఇప్పటి నుంచే ప్రారంభించవలసింది. మీరు దారిలో మీరు వెళ్లేది ఎప్పుడు? మీకు ఈ సంసారం పైన విసుగు పుట్టటం లేదా? నా మాట వింటలేదు మీరు అన్నాడు స్వామి. ఇది పెద్దలకు తెలియచేయాలి మనం. ఇది విషయాలు బాల వికాస్ వారికి కాదు, కనుక ఏ స్థాయి వాళ్ళకి చెప్తున్నాం, ఎవరిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాం, సందర్భం ఏంటి చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద విద్యార్థులకి ప్రసంగిస్తున్నాం, వాళ్ళంతా మొదటిసారి స్వామి దగ్గరికి వస్తున్నారు. అక్కడ వాళ్ళకి 9 పాయింట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రవర్తనా నియమావళి చెప్తే హాల్లో ఆ దీపాలు ఆర్పే వాళ్ళ తప్ప ఎవరు ఉండరు. అక్కడ చెప్పవలసింది యువకులను ఉద్దేశించి స్వామి అని చెప్పారు. యువతను ఏ రీతిగా ప్రభావితం చేశారు, జాతీయత దృక్పథాన్ని ఏ రీతిగా తెలియజేశారు, సేవా మార్గాన్ని ఏ రీతిగా ఉపదేశించారు, ఎంత అద్భుతమైనటువంటి యువకులను స్వామి తీర్చిదిద్దారు అన్న విషయాన్ని చెప్పాలే గాని అక్కడ ప్రవర్తన నియమావళి అది మన సరి అయిన ప్రవర్తన కాదు. అందువల్ల కొత్త వారికి ఎలా చెప్పాలి, పాత వారికి ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. పైగా బాబా వారు అంటున్నటువంటి మాట, అయ్యో నాకెలాగా, నా జీవితం ఎలాగా, ఎలా గడుస్తుంది అని అనుకుంటారేమోనయ్యా, వినండి. రైల్లో కూర్చున్న ప్రయాణికుడు తన పెట్టెని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకురా, అయ్యో రైలు మొయ్యలేదండి, బరువు అవుతుంది, అందువల్ల నా సామాన్ నెత్తిని పెట్టుకున్నానని. అది పిచ్చివాడు చేసే పని. ఇంతమంది సామాన్లు మోసే రైలు నీ మూట మొయ్యలేదు. అదే రీతిగా స్వామి అంటున్నారు, నువ్వు కష్టాలు పడుతున్నావు అంటే నీకు నాపై నమ్మకం లేదు, నీ కష్టాలు తీరుస్తాను అన్న నమ్మకం లేదు, నీ భారములు నాపై మోపుడు అన్నాను, దానిపై నీకు విశ్వాసం లేదు, అందువల్లే నువ్వు ఈ రకంగా ఉంటున్నావు అని స్వామి చెప్తున్నారు. పైగా బాబా వారు అంటున్నారు, మనం చేయవలసింది ఒకటే ఒకటి. ఏది? చాలా మంచి అనుకున్నట్టుగా కాకుండా భిన్నంగా స్వామి చెప్తున్నారు. స్వామి, నేను నీవాడినయ్యా, నేను నీవాడిని, మేము నీవారము అన్న భావం పెంచుకోవాలే తప్ప, స్వామి నావాడు, ఇటే వస్తారు, నన్నే చూశారు, నాకోసమే వచ్చారు, నువ్వే రావణాసురుడుగా నీకోసమే రావటానికి. రావణాసురుడు కోసం వచ్చింది రామావతారం, కానీ నా కోసం వచ్చాడే నువ్వు రావణ బ్రహ్మవు అన్నమాట. అలా కాదు, నేను నీవాడు, నేను నావాడు కాదు, మేము నీవారము. ఎందువల్ల స్వామి అన్నారు, మనకి మనముగా స్వామి సన్నిధికి రావటం కాదు, మిమ్మల్ని నేను ఎంచుకున్నాను అన్నాడు స్వామి. సెలక్షన్ కానీ, ఇది ఎలక్షన్ కాదు, నామినేషన్ కాదు. స్వామి, ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాను, ఎలాగా స్వామి? నువ్వు దేవుడుగా ఉన్నావు కదా, నాకు ఇలా ఉండవచ్చునా, ఇన్ని ఇబ్బందులు కలగవచ్చునా, ఏమిటి సంసారంలో తాపత్రయాలు అని అనుకుంటావేమో. దాన్ని స్వామి చెప్తున్నారు, నా భక్తులయ్యుండి కూడా మీ కాస్త కష్టాలు వస్తున్నాయంటే, కొంత శిక్ష పడుతున్నారు అంటే, శిక్ష కాదు అది రక్ష, శిక్ష కాదు అది శిక్షణ అన్నాడు స్వామి. అంటూ చిన్న ఉదాహరణ చెప్పారు, మీ అబ్బాయి పరీక్షలో తప్పితే వాడిని బాగా దండిస్తాం, బాగా కోపడతాం. అదే పక్కింటి వాళ్ళ అబ్బాయి తప్పితే, తప్పులేదు నాయన, ప్యాసై చేసేది ఉంది గనక, ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాం, వాడు పోయినా పర్వాలేదు, శంకరమాన్యాలు బట్టినా తప్పులేదు, మా వాడు మాత్రం బాగా రావాలి, పొరపాటు అయింది గనక కొడతాం వాడిని. అలాగే అన్నారు స్వామి, నా బిడ్డలు గనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక, మిమ్మల్ని సంస్కరించే నిమిత్తమై ఇలాంటి అనేకమైన ఒడిదుడుకులు, ఆందోళనలు, సాధక బాధకాలు, నిందలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. ఓసారి అన్నారు స్వామి, ఎన్ని పుస్తకాలు చదవమంటారు, ఎన్ని పుస్తకాలు చదివితే భక్తి పెరుగుతుంది, ఎంత పొరపాటు చూడండి, మస్తకంలో లేని పుస్తకంలో ఏముందిరా అన్నాడు ఆయన. మస్తకంలో లేని పుస్తకంలో ఎక్కడి నుంచి వస్తుంది? పైగా ఇంకో మాట అన్నారు, ఇంత తెలుసుకున్నావు, ఈ తెలుసుకుంది అనుభవిస్తే చాలు, ఈ తెలుసుకున్నది ఆచరిస్తే చాలు, ఈ తెలుసుకున్నది మననం చేస్తే చాలు, ఇంకా నువ్వేమీ చెయ్యక్కర్లేదు అంటూ స్వామి ఓ మాట అన్నారు. మనం ఆశ్రమాల్లో ఉన్నప్పటికీ, మనం ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నప్పటికీ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం అధికంగా ఉంది. దీని గురించి స్వామి చెప్తున్నారు, నా కొరకు రక్త సంబంధీకులను వదిలేసి వచ్చావు, కానీ రొట్టె ముక్కల కోసం, బొగ్గు ముక్కల కోసం పోటాడుకోవడం ఎంత హీనమో ఆలోచించండి. నిజంగా నీవు పోటాడాలంటే నాతో పోటాడు స్వామి, నాకెందుకు నన్ను అనుగ్రహించవు, భగవాన్ నీ కటాక్షం నాపైన ఎందుకు పట్టలేదు, నువ్వు మా కోసం అవతరించావు కనుక జగడం చేయదలుచుకుంటే నాతో పెట్టుకోండి అన్నాడు ఆయన. అందువల్ల మనం మనలో మనం ఎలాంటి జగడాలు లేకుండా ఉండవలను అన్నదాన్ని ఎంతో మధురంగా ఈనాటి సమాజానికి అర్థమయ్యేటట్టుగా భగవాన్ తెలియజేయడం జరిగింది. చాలా మంది స్వామికి ఏమి ఇవ్వాలి, స్వామికి ఏమి ఇవ్వాలి అనుకుంటారు. ఆయన మాట చెప్పారు, నాకేమిటయ్యా నువ్వు ఇచ్చేది, నీకన్నీ నేనే ఇస్తున్నా, నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి? పైగా అంతేకాదు, నీవంతా దర్శనానికి పోతున్నావు అన్ని దేవాలయాలకి, ఆ క్యూలో నిలబడటం, ఆ ప్యూలంతా మన బయటికి నెట్టడం, పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చోవడం, ఇది మన అనుభవం. కానీ స్వామి దగ్గర అలా కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు. స్వామి మీకు ఎలా సేవ చేయాలంటే, మీరు నా చేయక్కర్లేదు, మీకే నేను సేవ చేస్తున్నానయ్యా, నేనే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాను, మీరు నాకు చేసేదేమిటి అని కూడా స్వామి అంటూ ఉన్నారు. అందువల్ల అయితే ఏం చేయాలంటావు స్వామి? భగవంతుడికి పూజ అర్పించేటప్పుడు పుష్పాలతో స్వామిని అర్చిస్తాం, ఈ పుష్పాలతో అర్చించేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పువ్వులన్నీ శుభ్రంగా కడిగి వాటిలో పురుగులేమి లేకుండా చూసి అలాంటి శుభ్రంగా ఉండేటువంటి సౌరభాన్ని వెదజల్లేటువంటి ఆ పుష్పాలను, పరిమళమైన పుష్పాలను స్వామికి సమర్పిస్తాం. అదే రీతిగా ఈ పురుగులు వంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి లేనటువంటి హృదయ పుష్పాన్ని సమర్పించండి, అంతేగాని ఈ పురుగులు ఇవన్నీ పెట్టుకుని నాకెందుకయా, ముందు క్లీన్ చేసుకోమంటున్నాడు స్వామి. అందువల్ల పైగా ఓ ఎవరో అన్నారు, స్వామి తపస్సు చేయడం ఎట్లా, ధ్యానం చేయడం ఎట్లా, దానికి ఎంత బాగా చెప్పారు చూడండి, నువ్వు నా కోసం కాసేపు కూర్చోలేవు దర్శనం కోసం, నా కొరకు కాస్త సేవ చేయలేవు, ఏ నువ్వు తపస్సు ఏం చేస్తావురా అన్నాడు. స్వామి దర్శనం అయిందండి, ఇంకెప్పుడండి, ఇంకెప్పుడండి. సాయంత్రానికి వెళ్ళిపోవాలి, దర్శనాలు అయిపోవాలి, స్పీచ్లు అయిపోవాలి, ఇంటర్వ్యూలు అయిపోవాలి, బహుకరణలు అయిపోవాలి, సాయంత్రం రైలు ఎక్కేయాలి. ఈ బ్యాచా? నా కోసం వేచి ఉండలేనటువంటి వాడివి నువ్వు, తపస్సు ఏం చేస్తావురా అని స్వామి అంటూ వచ్చారు. అందువల్ల నీకు భయం అక్కర్లేదు, దేనికోసం భయపడాలి? స్వామి భగవంతుని కోసం కూడా భయపడక్కర్లేదు. నీ తృప్తి కోసం, నీ ఆనందం కోసం భజన చేయండి, మీకు ఎలాంటి భయం కూడా మీకుండదు అని స్వామి చెప్తూ వచ్చారు. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే స్వామి చెప్తున్నారు, భగవన్ నామంతో ఒక రాయి విసిరేశావంటే అది మాణిక్యం అయిపోవాలి. మనం మాణిక్యాన్ని విసిరితే అది రాయి అయిపోతుంది. మన నామం అలా ఉంది. స్వామి యొక్క ఆదర్శం ఆ స్థాయిలో ఉన్నది. పైగా స్వామి చెప్తూ వచ్చారు, ఎక్కడ స్వామి ఒక పాఠశాలని ప్రారంభించారు. పాఠశాలని ప్రారంభిస్తే ఆ పాఠశాల చూడడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అన్ని కలకండ తినుబండారాలు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అక్కడ ఉన్నటువంటి యజమాన్యానికి పంచారు. స్వామి అక్కడే ఉన్నారు. తను వీళ్ళు వచ్చి స్వామి వాళ్ళకి పంచాం, వాళ్ళకి పంచామన్నారు. అప్పుడు స్వామి అంటున్నారు, ఏమిట్రా సంచి అని అడిగారు. స్వామి స్వీట్స్ ఎవరికి? వీళ్ళకి పంచడానికి. అప్పుడు చెప్తున్నారు స్వామి, ఈ పాఠశాల పెట్టింది నేనురా, దీన్ని నడిపించేది నేను, వీళ్ళందరికీ వేతనం ఇచ్చేది నేను, వాళ్ళకి స్వీట్లు ఏమిటిరా, ఇది ఏమిటి సంగతి అన్నారు. అంటే జీవితంలో వారిచ్చారు, వీరిచ్చారు, వీరు అవకాశం ఇచ్చారు, వీరు నాకు ఈ పదవి ఇచ్చారు, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. చెయ్యి, వీళ్ళ ఇచ్చేది మనకి ఉన్నవి పీక్కొని ఉంటే చాలు. ఇవ్వాల్సిన వాడు దేవుడు, వాడి దగ్గర నుంచి వచ్చింది శాశ్వతంగా నిలుస్తుంది. భగవంతుడు గురించి, భగవంతుడి నుండి పొందినది మన కీర్తి, ఇతరు నుండి పొందినది అప్రతిష్ట అవమానం. ఒక సందర్భంలో ఎప్పుడో చెప్పాను, స్వామి నన్ను ఏదో ప్రెసిడెంట్ గా చేస్తున్నట్టు నాకు కాగితం వచ్చింది స్వామి అని. ఎవడు రా కాగితం పంపేది, నేను నిన్ను చేశాను, వాడెవడు అన్నాడు ఆయన. అంటే స్వామి సర్వము నీవే అందిస్తున్నావు అని భావమే తప్ప వారిచ్చారు, వీరిచ్చారు, కాళ్ళవేళ పట్టం సాయి భక్తుల యొక్క లక్షణం కాదు అని మీకు తెలియజేస్తున్నాను. ఒకడు వచ్చాడు, స్వామి నాకు ఏజీ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది, ఆడిట్ జనరల్ ఆఫీసులో. ఆయన ఏమన్నారు తెలుసా, నేనే ఇచ్చానురా, కానీ ఆ జీతం సాలదు, ఇంకా పై ఉద్యోగం ఇప్పిస్తానులే అన్నాడు. అంటే ఇప్పుడు అవకాశాలు ప్రసాదించడమే కాకుండా భవిష్యత్తులో మన అవసరాలు కూడా గుర్తించి బహుమానాలు అందించేటువంటి బంగారు బాబా గుర్తించని జీవితము, ఆ నామం పలుకని యొక్క ఆ నాలుక వృధా అని తమకు తెలియజేస్తున్నాను. అందుకే ఎప్పుడు అంటారు, చెవిన పడినవి ఉన్నవే పండగ. స్వామి యొక్క సూక్తులు చెవిన పడితే పండగ, పడకపోతే దండగ. దండగ కానీ మన జీవితం అంతా పండగ. లైఫ్ ఈజ్ ఎ ఫెస్టివల్, లైఫ్ ఈజ్ ఎ సెలిబ్రేషన్ విత్ భగవాన్. స్వామితో జీవితమే ఒక దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి పండుగగా గుర్తించాలి. బాబాగారే గనుక మన జీవితాలలో ప్రవేశించకుండా ఉంటే మన గతి ఏమయ్యేదో ఆలోచించండి, మన బిడ్డలు ఏమయ్యారో ఆలోచించండి. ఈనాడు ప్రపంచంలో పిల్లలంతా ప్రపంచ పరివ్యాప్తం అయి ఉన్నారు. పూర్వంలాగా అమ్మాయి ఇక్కడ, అబ్బాయి పక్క ఊరు అలా పోయింది. ఒకడు ఆస్ట్రేలియాలో, ఒకడు అమెరికాలో, ఒకడు ఆఫ్రికాలో ఉంటారు. వీళ్ళంతా మన ఇళ్లలో, భక్తుల ఇళ్లలో పెరగబట్టి, బాల వికాస్ నుంచి స్వామి గురించి తెలుసుకోబట్టి యావత్ ప్రపంచం కూడా సాయి తత్వము, సాయి సందేశము, సాయి నామము వాళ్ళందరినీ కాపాడుతోంది అని మీకు తెలియజేస్తున్నాను. విదేశాల్లో ఉన్న వాళ్ళంతా ఇలా జరిగింది, ఇంత కష్టమైంది, బాబా నన్ను రక్షించాడు, ఇలా ఉంది, ఎలా అవుతుందా అనుకున్నాను, స్వామి నన్ను రక్షించాడు. కనుక స్వామి బంగారు బాబా మన జీవితాల్లో దొరికాడు అంటే ఇంతకన్నా మహాదృష్టం లేదు. దాన్ని వదులుకోకూడదు. చిక్కిన సాయిని వక్కలేయక చక్క చేసుకోనండి అన్నారు. వక్కలేయక మాట రాయలసీమ మాట. ఏదో వక్కలేకుండా వక్కలేమో అనుకున్నాను నేను. స్వామి చెప్పారు, ఏమి అట్ల కాదు, వక్కలేకుండా డ్రాప్ అని చెప్పారు. వక్కలేయక అనగా జార విడుచుకోవడం. చిక్కిన సాయిని వక్కలేయక జార విడుచుకొనక చక్క చేసుకోనండి. పోయిన చిక్కదు పర్తీసుని పాద సేవయండి అన్నారు. కనుక నేనేదో చేస్తున్నాను, నేను చేయకపోతే నా తాత చేస్తాడు ఇంతకంటే గొప్పగా. ఈ అవకాశం పోయినటువంటి దౌర్భాగ్యం నీకు పట్టింది, అవకాశాలు పోకూడదు, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. అందువల్ల స్వామి నువ్వు అవకాశం ఇచ్చావు, దీన్ని నిజంగా దీని సద్వినియోగం నేను చేసుకుందాం అనుకుంటున్నాను అనేటువంటి భావనలో మనలో ఎప్పుడు కూడా ఉండాలి. పైగా స్వామి అంటారు, ఆయన దర్శనం అయ్యాక వెళ్ళిపోతుంటారు జనం, అప్పుడు అంటున్నారు సాకమ్మ సాకమ్మ అనే ఒక మహాభక్తురాలు ఉండేది, ఆమెతో స్వామి అన్నారు, సాకమ్మ నా కోసం నువ్వన్నా ఉండద్దు, అందరూ వెళ్ళిపోతున్నారు నువ్వన్నా ఉండు. స్వామి నాకు చాలా పనులు ఉన్నాయి. అదేమిటి, ఇక్కడ అంటే పనికి మాని వాళ్ళు పనులేని వాళ్ళు ఉంటున్నారు అనుకుంటున్నావా, వీళ్ళకి చాలా పనులున్నాయి, నన్ను మించిన పనే ఉంది అన్నారు స్వామి. అంటున్నారు ఏముంది, మీ మాటలు ఏమన్నా బాగున్నాయా, మీ పిచ్చిగోళ్ళ షడ్డులోనే వింటూనే ఉన్నాగా, తెగిన వేలుకు కూడా సున్నం పెట్టరు, మీ చాగని నాకు తెలీదా, ఇవే స్వామి మాటలు, నా సొంతం ఏదీ లేదు. అందువల్ల మన స్వామి చెప్పిన రీతిగా వారు మనకు బోధించిన ఆదర్శాన్ని నిలబెట్టుకునేలాగా జీవించడం వర్తించడం చాలా అవసరం. ఈనాడు ప్రప్రథంగా మనం చేయవలసినది అంటే సత్యసాయి సాహిత్యాన్ని, సత్యసాయి జీవితాన్ని సమాజానికి ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఆలోచించాలి. అదొక శాస్త్రీయమైన విధానము. అనేకమైన ధార్మిక సంస్థలు చూచి ఉన్నాను, ఒక సుశిక్షణ ఉంటుంది, ఏ అంశములపైన దానిపైన పరిశోధన ఉంటుంది, ఈ పరిశోధన వ్యాసంగం చేత విశేషమైన అనుభవమును పొంది ఇలాంటి సుశిక్షితులైన దీక్షాదక్షులైనటువంటి కార్యకర్తలు సమావేశంలో ప్రవేశిస్తే, సమాజంలో ప్రవేశిస్తే సత్యసాయి ప్రభంజనము, సత్యసాయి ఆధ్యాత్మిక సంస్థ కొన్ని వందల సంవత్సరములు తారాస్థాయిలో ఉంటుంది. ఇందులో ఎక్కడా సంశయించిన పని లేదు. ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్, మానవాభివృద్ధ శిక్షణ ప్రప్రథమంగా ప్రారంభించిన వారు భగవాన్ బాబా, కానీ వారు అనుకున్నంత స్థాయిలో మనం చేయటం లేదు. ఇతర సంస్థల గురించి నేను ప్రస్తావించకూడదు, కానీ నాకు తెలిసిన ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇంకా బాగా చేస్తున్నారు మనకంటే, దాన్ని స్థాపించింది బాబా గారు. అంతేనా, మరొకటి కూడా గమనించండి, స్వామి ప్రారంభించింది ఈ జ్యోతి ధ్యానం ఏనాడో చెప్పారు 1950లో, మనకి ధ్యానం పోయింది పరధ్యానంలో పడ్డాం. ఇలాంటి వారికి ఈ జ్యోతి ధ్యానం అనేటువంటి ఒకే ఒక ఐడియా తీసుకుని ఒక మహాద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థ ఈనాడు నడుస్తోంది ప్రపంచంలో. సత్యసాయి ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, సత్యసాయి ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్, ఎప్పుడు ముందున్నటువంటి స్వామి. ఆ ముందు అందించే మార్గదర్శక సూత్రాలను మనం గమనించి మనం కూడా ముందుండవలనే తప్ప, ఇది ఎవరో ఇతరులు ఏదో మనకంటే ముందుగా సాధించారు అంటాం అలాంటిది ఎలాంటి అంటే, ఇంజిన్ ముందెళ్ళిపోయింది, కంపార్ట్మెంట్లు వెనకాల పడిపోయాయి. బాబా ఇస్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రంట్. ఫిజిక్స్ స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటే ఆయన క్వాంటమ్ మెకానిక్స్ మాట్లాడతారు, ఎంబీఏ వాళ్ళతో మాట్లాడుతుంటే రీ ఇంజనీరింగ్ మాట్లాడతాడు. మరి మనం ఎక్కడున్నాం, చాలా స్లోగా ఉన్నాం. సమకాలీనమైన ఆధ్యాత్మిక సంస్థల కంటే మన ముందుండాలి, అందరూ మనని చూడాలి. స్వామి యొక్క ఆదర్శమే అనేక ప్రభుత్వాలకు కారణమైంది. ఇటీవల నేను వెళ్లాను కొలంబియాకి, ఆ కొలంబియాలో గవర్నర్ గారు పిలిచాడు మాట్లాడదామని. మనకి మనంగా వెళితే తహసీల్దార్ కూడా మన మొహం చూడడు, బాబా గారి పేరుతో వెళితే గవర్నర్లు మన కోసం ఎదురు చూస్తారు. మనకి మనంగా వెళితే ఏ స్థాయో చీపురు పళ్ళ ఖరీదు కూడా చెయ్యము అన్న సంగతి నాకు బాగా తెలుసు. గుండె స్పందన ఎన్నిసార్లు అంతకంటే ఎక్కువగా నాదే ఉంది నాదే ఉంది అనుకుంటాను నేను. ఆ గవర్నర్ గారు పిలిచి కొలంబియాలో ఆయన అన్నాడు, ప్రపంచాన్ని రక్షించాలంటే సత్యసాయి బాబా గారు మాత్రమే అన్నాడు. ఏమండి, నేను నా భార్య రాదలుచుకున్నాం పుట్టపర్తిలో, బహుశా స్పోర్ట్స్ మీట్కి జనవరిలో వస్తాం అన్నాడు. అంటూ ఇక్కడ స్వామి గురించి చెప్పేద్దాం అనుకున్నాను, వెంటనే చేతికి ఉంగరం చూపించి ఇది బాబా గారు ఇచ్చారండి అన్నాడు. తన టేబుల్ దగ్గర తీసుకెళ్లి స్వామి ఫోటో పెట్టుకున్నాడు. త్వరలో 15,000 మంది కళాశాల అధ్యాపకులకు మానవాభివృద్ధి శిక్షణ పైన ఒక చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నామండి, దాని మీ సహకారం కావాలండి అడిగారు. ఎక్కడి నుంచి వస్తుంది, ప్రపంచం అంతా వారి కార్యక్రమాల కొరకు ఎదురు చూస్తున్నది. వీటిని నడిపించవలసిన బాధ్యత మనకున్నది, మనంతా సమైక్యంగా నడవాలి. మనలో ఎక్కడ హెచ్చు తగ్గులు ఉండకూడదు, అంతా ఒకటే సుమ. సత్య సాయి స్టాండ్స్ ఫర్ యూనిటీ, దట్ యూనిటీ ఈజ్ ది డివినిటీ అనే భావం ఉండాలి. ఇటు ఏకత్వమే అదే దివ్యత్వము తప్ప తారతమ్యములు కాదు. కానీ సత్యసాయి విషయంలో రెండున్నాయి, సాయి మిషన్, సాయి మెసేజ్. కార్యక్రమాలు చేస్తున్నావు చేస్తున్నావు, కార్యక్రమాలు కార్యక్రమాల కోసం కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ ఆసుపత్రి కడుతున్నప్పుడు సూపర్ స్పెషాలిటీ మా కళాశాల పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ చేత సేవా కార్యక్రమం చేయిస్తున్నాను. నేను కూడా అక్కడే ఉన్నాను. స్వామి కారు ఆపి అన్నారు, ఏం జరుగుతోంది అక్కడ? స్వామి సిమెంట్ బస్తాలు మోస్తున్నారు, ఇసుక మోస్తున్నారు, సేవ చేస్తున్నారు. అలాగా కూలీలు బట్టి నేను చేయించుకోలేనా? కూలీలు ఇంకా బాగా చేస్తారు, ఇంకా త్వరగా చేస్తారు, మీ చేత ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? సేవా తత్వం మీకు తెలియాలి, నామంతో మీరు సేవ చేయాలి, అంతేగాని కూలీలా కాదయ్యా అన్నారు. అందువల్ల సేవా కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు, దానికి సంబంధించిన తత్వం మనకు తెలిసిందా? దానికి కావలసిన సందేశం మనకు అందిందా? దానికి లక్ష్యాలు మనం గుర్తించామా అనే విషయం గుర్తించినప్పుడు ఈ సేవా కార్యక్రమములకు అర్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. లేకపోయినట్లయితే వాటికి ఆటంకం కలిగే ప్రమాదం కూడా ఉన్నది. ప్రచారము మేము ఇచ్చేస్తున్నాము ఇచ్చేస్తున్నాము అని మనం చెప్పడం కాదు, బయట వారు చెప్పాలి, బయట సంస్థల వారు చెప్పాలి, సమాజంలో పెద్దలు చెప్పాలి అనే విషయాన్ని గుర్తించాలి. స్వామి ఎప్పుడు కూడా నేను ఇచ్చేశానని చెప్పలేదు. అందరూ వచ్చి స్వామి ఇచ్చేశారు ఇచ్చేశారు అంటారు. ఓహో అట్లనా అట్లనా అని అంటారే తప్ప నేను ఇచ్చేశాను నీకు తెలియదా అన్నారు. ఆయన భగవంతుడు. అదే రీతిగా మనం కూడా స్వామి యొక్క బాటలో ప్రయాణిస్తూ మన ప్రచారం మానుకొని సమాజంలో పెద్దల ద్వారా చెప్పించి పెద్దలు గుర్తించేలాగా చేసి ఈ సేవా తత్వాన్ని అనుభవించి సాయి ఉద్యమంలో నడుం కట్టవలసిన అవసరం ఉన్నది. కనుక మరొక్కమారు హృత్పూర్వకంగా ఈ రేడియో సాయి వారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ భగవాన్ బాబా వారి యొక్క ఆశీస్సులు పుంఖానుపుంఖములుగా కుంభవృష్టి కృపావృష్టి మీ పైన ఉండవలనని స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరాం. మీ అనిల్ కుమార్.
1: అపాయంలోనే కాదు స్వామి మన సౌఖ్యంలో కూడా ఉంటారు. వారి నామం చేస్తే చాలు, ప్రశాంతి నిలయం నా దివ్య సన్నిధి, అది స్వర్గధామము, ఇక్కడి నుండే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని స్వామి చెప్పారు. సాయి ప్రేమతత్వాన్ని యావత్ ప్రపంచానికి మనం పంచాలి. భావి భారత పౌరులైన యువత స్వామి సాహిత్యాన్ని చదవాలి, అందులోని సారాన్ని గుర్తించి తదనుగుణంగా నడుచుకోవాలి. మనందరం సమైక్యంగా నడవాలి. ఇవి ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు ఇప్పుడు తమ ప్రసంగం ద్వారా అందించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. సర్, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలో అందించిన సందేశం చాలా విలువైనది. మా శ్రోతలందరూ కూడా మీరు చెప్పిన అంశాలను శ్రద్ధతో విని వాటిని ఆచరణలో పెడతారని ఆశిస్తున్నాము. మీరు రేడియో సాయి తెలుగు ప్రసారాల ఆవిర్భావం జరిగినప్పటి నుండి 70కి పైచిలుకుగా ఆధ్యాత్మిక ప్రసంగాలను అందించి తెలుగు ప్రసారాలకి ఒక దిశానిర్దేశం గావించారు. మీరు మరెన్నో ప్రసంగాలను రేడియో సాయిలో మున్ముందు అందిస్తారని కూడా ఆశిస్తున్నాం సార్. మరొక్కసారి ధన్యవాదాలు. సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి అవతారవాణి ఆధ్యాత్మిక ప్రసంగం విన్నారు. ధన్యవాదాలు సాయికృష్ణ. ఓం శ్రీ సాయిరాం. సర్వేశ్వరుడు, సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్మని దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలులు. రేడియో సాయి శ్రోతలందరికీ మనఃపూర్వక సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయం నుండి సమర్పిస్తున్న ప్రత్యేక తెలుగు ప్రసారంలో భాగంగా ఇప్పుడు సంగీత శిరోమణి శ్రీమతి వైవీఎస్ పద్మావతి గారి కర్ణాటక సంగీత సభ వింటారు. ఈ సభను మీకు అందిస్తున్న రేడియో సాయి బృందం సభ్యుడు ఎంఎస్ ప్రకాష్ రావు. శ్రీమతి వైవీఎస్ పద్మావతి గారు తిరుపతి తిరుమల దేవస్థానం వారి వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో గాత్ర సంగీత విభాగంలో అధ్యాపకులుగా ఉన్నారు. తమ తండ్రిగారి వద్ద, తల్లిగారి వద్ద సంగీత శిక్షణను ప్రారంభించి తదనంతరం ప్రఖ్యాత విద్వాంసులు ఆకెళ్ల ప్రభాకరమూర్తి, శ్రీ డి పశుపతి, శ్రీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి జయ గారి వద్ద మెరుగులు దిద్దుకున్నారు. ఆకాశవాణిలో బీహై గ్రేడ్ కళాకారిణిగా ఈనాడు కడప ఆకాశవాణి కేంద్రం నుంచి తమ గానాన్ని వినిపిస్తున్నారు. సంగీత శిరోమణి, సంగీత విద్వాన్ మణి బిరుదులతో వారు సత్కరింపబడ్డారు. వీరి సరసన వైలిన్ సహకారం అందిస్తున్నవారు శ్రీమతి వేదవడి గణేష్, మృదంగ సహకారం అందిస్తున్నటువంటి కళాకారులు శ్రీ ధన్వాడ అనంత్, ఆకాశవాణిలో ఏ గ్రేడ్ కళాకారులు సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలలో మృదంగంలో లెక్చరర్గా ఉన్నారు. ఘటం సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు శ్రీ సచిన్, సత్యసాయి మీర్పురి సంగీత కళాశాల విద్యార్థి. ఈనాటి కర్ణాటక సంగీత సభ సిద్ధి వినాయకం అన్న ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనతో ప్రారంభమవుతుంది. రాగం షణ్ముఖ ప్రియ, రూపకతాళం.

0: ఇంతవరకు మీరు శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారి కర్ణాటక గాత్ర సంగీత సభను విన్నారు. తరువాత కార్యక్రమం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ఆధ్యాత్మిక ప్రసంగం. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంతో పాటు 23 దేశాలలో నూనె పరిశ్రమల ప్రణాళికలు రూపొందించి నిర్మించారు. ఆధ్యాత్మిక అంశాల మీద వేలాది ప్రసంగాలతో జనవాహినిలో ఆధ్యాత్మిక బీజాలు నాటారు. భక్తి భావాలను చిగురింపజేశారు. సాధనకు మార్గనిర్దేశం చేశారు. సత్యనిష్ట, సాయి రమణీయం, మౌనోపదేశం, దర్శన పౌర్ణిమ, ప్రస్థానం, అంతర్ముఖం, భజగోవిందం, శంకరభారతి మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. వారి వాక్ ప్రవాహం కమనీయంగానూ రమణీయంగానూ ఉంటుంది. ప్రశాంతిరలయం ప్రాశస్త్యం, మహాసమాధి వైశిష్టత గురించి ఇప్పుడు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిచ్చే ప్రసంగాన్ని వినండి. సాయిరాం విఎస్ఆర్ మూర్తి గారు.
1: సాయిరాం. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మి. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు సత్యసాయి భగవాను అధ్యాత్మ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి రోజు. ఏ సత్యసాయి భగవానుడి దివ్య సంకల్పం చేత రేడియో సాయి స్వామి యొక్క అవతార వాణి 188 దేశాలలో వినపడాలని కలిగిందో, ఆ ప్రణాళికలో ఒక భాగంగా 10 సంవత్సరాలు గడిచి నిజానికి 11వ సంవత్సరంలో ఈ రోజున ప్రశాంతి నిలయంలో కూర్చొని స్వామిని గురించిన, ప్రశాంతి నిలయాన్ని గురించిన, దివ్య సన్నిధిని గురించినటువంటి కొన్ని విశేషాలు మనం చెప్పుకోవాలి. అందులో భాగంగా ఈరోజు ప్రశాంతి నిలయమంతా ఒక పండుగ వాతావరణాన్ని పొంది ఉన్నది. బయటంతా ఒక ప్రశాంత మాధురి నిశ్శబ్దం అలవుకున్నటువంటి వేళ. సర్వేశ్వరుడైనటువంటి స్వామి, సర్వాంతర్యామి అయినటువంటి స్వామి సర్వహృదయాలలో తన కరుణని ఒక అనాహతనాదంగా వినిపిస్తున్నటువంటి దివ్య మధురమైనటువంటి క్షణంలో స్వామిని గురించిన తలపు ఒక పులకరింత, స్వామిని గురించినటువంటి ఒక ఆలోచన ఒక మధుర భావనకి, అధ్యాత్మ సాధనకి అది బీజప్రాయమై భూజప్రాయమై అంటే విత్తనంగా మొలకెత్తింది, వృక్షంగా మారక తప్పని స్థితి. ఆ స్థితిలో ఒక అద్భుత సన్నివేశం ఈ క్షణాన్ని గుర్తొస్తున్నది. వేదవ్యాసుల వారు వింధ్యపర్వతాలు దాటి పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురై దక్షిణాపథంలో ఉన్నటువంటి ద్రాక్షారామానికి వచ్చినప్పుడు అగస్త్యుల వారు వారికి స్వాగతం పలికారు. అగస్త్యుల వారు స్వాగతం పలుకుతున్నటువంటి వేళ కుశల ప్రశ్నలలో వేదవ్యాసుల వారిని అడిగారు, కాశీ ఎట్లా ఉన్నది అని. కాశీలో గంగ ప్రవహిస్తున్నది, ఆకాశంలో నక్షత్రాలు మొలకెత్తుతూనే ఉన్నాయి, నిర్భరమైనటువంటి బహుసుందరమైనటువంటి విభూతి పరిమళంతో కూడినటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి, కాశీనగరం శివాత్మకంగా ఉన్నది అన్నారు వేదవ్యాసుల వారు. మరి మీరు కూడా లోపాముద్రతో సహా, మీ సతీమణి అయినటువంటి లోపాముద్రతో కలిసి కాశీక్షేత్రంలో ఉన్నారు కదా, అప్పుడు కాశీలో మీరేం చేసేవారు అన్నప్పుడు, ఈవేళ ప్రశాంతి నిలయంలో మనం ఏం చేస్తున్నామో, అగస్త్యుల వారు కాశీలో ఏం చేశారో ఆ రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటే ఆయన వర్ణన చేశారు. కాశీపుర వర్ణన. ఆనందంబున అర్ధరాత్రములై

ఈవేళ స్వామిని గురించి మాట్లాడాలి అని అనిపించినప్పుడు, అనుకోవలసి వచ్చినప్పుడు, ఆ సన్నివేశం ఏర్పడినప్పుడు శరీరం అంతా రోమాంచితం అవుతున్నది, మనస్సంతా ప్రశాంతి నిలయమైపోతున్నది. ఇక ప్రశాంతి నిలయాన్ని గురించి ఏం చెప్పాలి అన్నప్పుడు, ప్రశాంతి నిలయము స్వామి భిన్నం కావు, రెండూ ఒక్కటే. స్వామే ప్రశాంతి నిలయం, స్వామి ఉన్న ప్రదేశం ప్రశాంతి నిలయం. ఇక్కడ అధ్యాత్మపరంగా రెండు విషయాలు ముచ్చటించుకోవాలి. 1950వ సంవత్సరం భారతీయ అధ్యాత్మ చరిత్రలో ఒక మహోత్కృష్టమైనటువంటి సంవత్సరం అది. కాలం పుణ్యకాలం. కారణం ఏంటంటే, ఏప్రిల్ 14, 1950 రాత్రి 8:47 భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క మహాపరినిర్వాణం జరిగింది. తదనంతర కాలంలో డిసెంబర్ 5వ తారీఖున అదే సంవత్సరంలో అరవిందయోగి యొక్క మహాపరినిర్వాణము జరిగింది. ఈ రెండింటి మధ్య సత్యసాయి భగవానుడి జన్మదినమైనటువంటి 23/11/1950 ప్రశాంతి నిలయం సర్వప్రపంచానికి సానందపూర్వకంగా, ప్రేమపూర్వకంగా సర్వ మతాలకు ఆహ్వానం పలుకుతూ ద్వారం తెరిచినటువంటి వేళ అది. ఇది పరమోత్కృష్టమైనది. స్వామి సంకల్పాలు ఎంత దివ్యంగా ఉంటాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. గురు పరంపరానుగతమైనటువంటి అధ్యాత్మ చరిత్రలో అవతారమూర్తుల యొక్క పరంపర కూడా కాలప్రవాహంతో సమాంతరంగా సాగినటువంటి వేళ స్వామి ఈ కొత్త ద్వారాన్ని, కొత్త అవకాశాన్ని, ఒక వినూత్నమైనటువంటి మానవతా పరిమళంతో కూడిన అధ్యాత్మ భావనని ఈ ప్రపంచానికి అందించటానికి శ్రీకారం చుట్టినటువంటి సన్నివేశం ఇది. అప్పుడే స్వామి ఒక మాట అన్నారు, ఇక్కడే ఉండి ఈ ప్రశాంతి నిలయం నుంచే సర్వ సృష్టిని నేను నడిపిస్తాను, సర్వ మానవులలో ఉన్నటువంటి మానవతా స్ఫూర్తిని నెమ్మదిగా ప్రకాశమానం చేసి భారతీయ అధ్యాత్మను, భారతీయ సంస్కృతిని పరిమళభరితంగా సర్వ మానవులకి అందే దిశగా జాతి, మత, కుల, వర్గ, వర్ణములకు అతీతంగా సనాతనమైనటువంటి ఆర్షధర్మాన్ని మనమందరం కూడా అధ్యాత్మభావనగా జీవితాన్ని సాగిద్దామని స్వామి ప్రకటించినటువంటి సన్నివేశం ఆ 23/11/1950. సత్యసాయి భగవానుడి అవనీ సంచారం నిజానికి 86 సంవత్సరాలు. తొలి 14 ఏళ్లు పక్కన పెట్టినట్లయితే 72 సంవత్సరాలంతా అది ప్రబోధమయం. అందులో మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రశాంతి నిలయానికి ఈ 2012 నాటికి 62 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి వేళ. ఈ 62 సంవత్సరాలు స్వామి యొక్క 86 సంవత్సరాల అధ్యాత్మ సంచారంలో ప్రబోధాత్మకమైనటువంటి భావనలో పెనవేసుకుపోయి ఉన్నది గనక ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్షేత్రం. కారణం, రామకృష్ణాది అవతారాలు, అంతెందుకు స్వామి కంటే ముందు వచ్చిన అన్ని అవతారాలు కూడా ఒకచోట పుట్టినై, మరొక చోట ప్రవహించినై, ఇంకెక్కడో అవతారాలు పూర్తి చేసుకున్నాయి. కాని పుట్టపర్తిలో మాత్రం జరిగింది ప్రత్యేకం, అది విశిష్టం, అది వరిష్టం. స్వామి అవతారాన్ని తాల్చింది ఇక్కడ, అవతారాన్ని నడిపించింది ఇక్కడ, అవతారాన్ని పూర్ణం చేసింది కూడా ఇక్కడే గనక ఇది మహామహిమాన్వితమైనటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రభూమిక. ఈ భూమికలో పరమేశ్వరుడు జనార్దనుడైనటువంటి వేళ. జనంతో, జగత్తుతో సంచారం చేసినటువంటి ఇంత మహత్పూర్ణమైనటువంటి అవతారం మరొకటి చరిత్రలో మనకు కానరాదు. ఎందుకంటే అనేక సంవత్సరాలు మనందరి అనుభవమే, స్వామి స్వయంగా మహాలావణ్య రేఖావిలాసంగా మన దగ్గరకు నడిచి వచ్చి మన ఇక్కట్లని, మన ఇబ్బందులని, మన ఆనందాలని, మన సుఖాలని, మన జీవన విధానాన్ని పంచుకున్నటువంటి పరమాత్మ సాయి. అది నెమ్మది నెమ్మదిగా అధ్యాత్మలో 2011వ సంవత్సరం వచ్చేప్పటికీ ఈ సర్వ ప్రపంచానికి సత్యధర్మ శాంతి ప్రేమలు, దానితో పాటు అహింస కూడా బోధించి ఈ మానవాళికి ఆధునికమైనటువంటి, అధునాతనమైన, సమకాలీనమైనటువంటి మానవాళికి ఒక ఉద్బోధ చేశారు. కరంజీగా అడిగాడు సత్యసాయి భగవాను, బాబా మీ అవతార ఉద్దేశ్యం ఏమిటి అని. ఏం లేదు, మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మానవుడికి పరిచయం చేసి, తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆ మానవుడు ఎరిగేలాగా చేసి,
ఎరిగిన మానవత్వంతో మాధవత్వాన్ని తాను తన లోపలే అంతరంగికంగా అనుభవించే దిశగా ఈ సర్వ సృష్టిని నడిపించటమే నా అవతార ప్రధానమైనటువంటి ఉద్దేశం. కార్యకలాపాలకు వచ్చినట్లయితే వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ అనబడేటువంటి ఈ మూడు ప్రధానమైనటువంటి కలాపం. అవతార ఉద్దేశం అదైతే కలాపం మాత్రం ఈ మూడు. ఈ కలాపాలు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతారంలో ప్రధానమైనటువంటి భూమికిని వహించి యావత్ ప్రపంచాన్ని కూడా అధ్యాత్మమయం చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి అనుభవాలు, చరిత్ర మనందరికీ అవగతమే. ఇక మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అనుభవించే దిశగా స్వామి సులువైనటువంటి సాధన చతుష్టయాన్ని చెప్పారు. మానవుడిలో ప్రధానంగా ఉన్నటువంటి దానవత్వ, దీనత్వ, మానవత్వ, దివ్యత్వ అనబడేటువంటి నాలుగింటిని కూడా ఇటు వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అనేకమైనటువంటి వాటిని, అంతేకాక భారత భాగవత రామాయణాలు, భగవద్గీత, వీటన్నింటి మీద సత్యసాయి భగవానుడు స్వయంగా వాహిని స్వరూపంగా తనను తానే ఆవిష్కరించుకున్నటువంటి పరమోత్కృష్ట సన్నివేశాన్ని మనం చూశాం, అనుభవించాం, దాంట్లో మనందరం ఉన్నాం. భగవంతుణ్ణి ఎరగాలి అంటే నీవు ఏ మార్గం ఎంచుకున్నావన్నది ప్రధానం కాదు, ఎంచుకున్న మార్గంలో మాత్రం నువ్వు నిష్టగా ఉండు. ఏ నిష్టతో, ఏ నైర్మల్య సిద్ధితో నీవు గనక నీ అధ్యాత్మని కొనసాగిస్తావో, కొనసాగించగలిగినట్లయితే నీలో ఉన్న దివ్యుడు నీకు అక్కడికొస్తాడు, అనుభవంలోకొస్తాడు, అనుభూతి చెందిస్తాడు, విభూతిని చెందిస్తాడు. దీనిని మించినటువంటి దివ్యమైనటువంటి ఒక అధ్యాత్మ భావన ఇంత సులభంగా, ఇంత సరళంగా, ఇంత సూటిగా, గంభీరంగా ప్రవచించిన, బోధించిన, ప్రబోధించిన, ప్రసారించినటువంటి అవతారం మరొక్కటి మనకు కానరాదు. అట్లాగే ప్రశాంతి నిలయంలో ఒక వేదఘోష, ఉపనిషద్ భాష, అనేకమైనటువంటి ప్రజ్ఞామూర్తులందరినీ, అనేకానేకమైనటువంటి మతాల వారందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటిదే సత్యసాయి భగవానుడి యొక్క ఘన గరిమ. గరిమ అనిమాది సిద్ధులలో ఒకటి, ఒక సిద్ధి. ఈ సిద్ధత్వం శుద్ధుడైన వాడికే వస్తుంది. అసలు శుద్ధ చైతన్యమే సత్యసాయి భగవానుడిగా వచ్చినప్పుడు ఆ గరిమ ఘనగరిమ కాక ఏమవుతుంది? ఘనగరిమ ఏది అంటే సనాతనమైనటువంటి భారతీయమైనటువంటి ఒక సంస్కృతి వైభవాన్ని అనేక దేశాలలో సుప్రతిష్టం చేసి ద్వీపాలలో, దేశాలలో ఎల్లలు చెరిపి సర్వ మానవాళిని కూడా ఒక వసుధైక కుటుంబకం అనేటువంటి ఒక వేద ప్రామాణికమైనటువంటి ఒక సమసమాజమైనటువంటి స్థితిని ఈ ప్రపంచానికి అందించినటువంటి వారు సత్యసాయి భగవానుడు. కనుక ప్రశాంతి నిలయంలో ఏమున్నది అంటే ఈ ప్రపంచానికి ఏం కావాలో అదంతా ఇక్కడ ఉన్నది. ప్రశాంతి నిలయంలో ఏమీ లేదు అంటే ప్రపంచానికి ఏది దుఃఖం కలిగిస్తున్నదో అది మాత్రం ఇక్కడ లేదు. గనక ఇక్కడి ఉన్నదంతా కూడా ఆనందము, స్వానందము, స్వాదువైన భావన, ఒక పూర్ణమైన స్థితి, ఒక నిబ్బరము, ఒక నిశ్చలత, ఒక నిరంజనము, ఒక నికేతనమైనటువంటి ఒక సంతుష్టమైన అధ్యాత్మ సంస్థిత భావన. గనక ఆ భావన లహరులలో అధ్యాత్మని సత్యసాయి భగవానుడు ఒక నావ మీద కూర్చోపెట్టి ఆ నావను నడిపించినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ భావనగా మనందరికీ కూడా ఒక అనుభవాన్ని కలిగించారు. కనుక మానవత్వము, మాధవత్వము ఒక నాణానికి రెండు బొమ్మా బొరుసుల వలె ఉన్నవే తప్ప మానవత్వాన్ని మించి మాధవత్వం లేదని, మానవత్వం పరిమళిస్తే దాని పేరు మాధవత్వమని నిర్ద్వంద్వంగా ప్రకటించి సప్రేమకంగా, సాదరంగా, పరిపూర్ణమైనటువంటి ఒక కరుణా ప్రవాహంగా పరమేశ్వరుడైనటువంటి స్వామి ప్రశాంతి నిలయాన్ని సర్వ ప్రపంచానికి కూడా ఒక పీస్ సెంటర్గా మార్చారు. కేవలము తన దివ్య జీవన విధానం ద్వారా బోధించటం వేరు, ప్రబోధించటం వేరు, అనుష్ఠానం చేయటం వేరు, ఆచరించటం వేరు, ప్రసారం చేయటం వేరు. ప్రసారం చేసినటువంటి వాడే ఉత్తమోత్తమైనటువంటి గురువు. గనక గురువు ఈజ్ అ ట్రాన్స్మిటర్ అంటాం. దేనిని ప్రసారం చేశారు అంటే దివ్యమైనటువంటి, అనంతమైనటువంటి కాంతులని, శక్తులని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రేణువుకి కూడా అందించి సత్యసాయి భగవానుడు పరదైవతమై సర్వ ప్రపంచం చేత
జయజయలు అందుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి మానవతా మూర్తి సత్యసాయి భగవానుడు. ఇక అతిమానుషమైనటువంటి అనేకానేకమైన మహిమలు అనుగ్రహాలు నిదర్శన పూర్వకంగా ప్రదర్శించి ఈయన కేవలము మానవుడు మాత్రమే కాదు, ఈయన పరదైవమే అనేటువంటి ఒక దివ్య భావనని మనందరి యందు నిలబెట్టి కేవలము ప్రబోధమైనటువంటి విధానం మాత్రమే కాక సమాజపరమైనటువంటి అనేకానేకమైన కల్మషాల అన్నింటినీ కూడా తొలగించే దిశగా సత్యసాయి భగవానుడు నిజానికి ముక్తి కంటే పరిణామం ప్రధానం, ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండవలసిందే. ఇది పరిణామసహమైనటువంటి ఒక జాతి జీవితంలో ముక్తి అంటే అక్కడికి కథ అయిపోయినట్లు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే నెమ్మది నెమ్మదిగా కథ సాగి సాగి ఎప్పుడో ఒకరోజు ఆగవలసి ఉన్నది గనక ఎక్కడికక్కడ జీవుడు తనను తాను బేరీజు వేసుకుంటూ తన లోపల ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి దౌర్బల్యాలని అధిగమిస్తూ దోషాలను పరిహరించుకుంటూ సమున్నతమైనటువంటి స్థాయికి ఒక నది ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రవహించి తన దారంతా శుభ్రపరుస్తూ తాను శుభ్రపడుతూ ఎట్లాగైతే నిస్తంద్రమంద్రంగా సాగర సంగమం సునాయాసంగా చేస్తున్నదో జీవుడు కూడా ఈ అనంత కాల ప్రవాహంలో తాను ఎదుర్కొంటున్నటువంటి కష్టనిష్ఠూరాలు జయాపజయాలు జనన మరణాలు అన్నింటినీ కూడా దాటి ఏకోన్ముఖమైన పరమేశ్వర తత్వంలోకి ప్రవేశించాలని బోధించినటువంటి స్వామి మహా ఉపనిషన్మూర్తి. అందుకనే సత్యసాయి భగవాను మనం వేదమాతగా చెప్తాం. సామగానమంటే పాట అని, ఋగ్వేదమంటే మాట అని, యజుర్వేదమంటే ఆట అని, మాట పాట ఆటలుగా ఈ సాయి త్రయి వేదత్రయిని, త్రయి విద్య అంటేనే వేద విద్య, అటువంటి విద్యని సామాన్య మానవుడికి కూడా సరళంగా సుబోధకంగా అందించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆచార్య సత్తములు జగద్గురువైనటువంటి సత్యసాయి భగవానుడు. అయితే ప్రశాంతి నిలయంలో ఈ గురుస్వరూపంగా భగవంతుడు ఉండటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. రామకృష్ణాది అవతారాలకు గురువులున్నారు, సత్యసాయి భగవానుడికి గురువు లేడు. ఎందుకంటే పరమాత్మే గురుస్థానంలో కూర్చొని ఈ జగత్తుని పరమాద్భుతంగా నడిపించిన సన్నివేశంలో మనం కూడా సమకాలీనులు, మనం కూడా భాగస్వామ్యులం. మనం కేవలం భక్తులుగానే కాక ఒక అధ్యాత్మ యాత్రలో మనల్ని మనం పునర్నిర్మాణం చేసుకునేటువంటి దిశగా వడివడిగా అడుగులు వేసినటువంటి ఒక అదృష్టాన్ని పొందిన వారంగా ప్రశాంతి నిలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఒక్కటే, శాంతిర్నితాంతమహిత పరమాశ్య శక్తి వైరాగ్యం అద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురించ వృత్తం. శాంతము కరుణ వైరాగ్యము విభూతి ఆనందము మధురవర్తన నిర్మలమైనటువంటి ఒక తృప్తి అన్నీ ఒక్క చోట కలబోసుకుని ఉన్నట్లయితే అది 30 ముక్కోటి దేవతల నిక్కమైనటువంటి ఒక్క సాకార స్వరూపమే భగవాన్ సత్యసాయి. స్వామిని చూడగానే పరమ ప్రశాంతి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, వైభోగం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అన్నింటినీ మించి తృప్తి కలుగుతుంది. కర్మభక్తి జ్ఞానయోగాలు యోగేశ్వర కృష్ణుడు ఎట్లా ప్రతిపాదించాడో ఆ మూడింటినీ సమన్వయం చేసి త్రిపుటి చేసి ఒక్కటిగా చేసి సేవాయోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటిది సత్యసాయి భగవానుడే. సేవని మించినటువంటి నిర్మాణం లేదని అంటే మోక్షం లేదని, మోక్షము అంటే మోహక్షయమేనని, మోహక్షయము అంటే అహంకార మమకారాలు వదిలిపెట్టడమేనని అధ్యాత్మ యొక్క శిఖర స్థాయిని ఈ ప్రపంచానికి అందించినటువంటి మహామహిమాన్విత స్వరూపులు భగవాన్ సత్యసాయి. అలాగే ఎక్కడ అవతారం తాల్చి, ఎక్కడ అవనీ సంచారం చేసి, ఎక్కడ మహాపరినిర్వాణ స్ఫూర్తిని ఈ జగత్తుకు అందించారో అది పుణ్యక్షేత్రము దివ్యక్షేత్రము కాక మరొకటి అవుతుందా? అలాగే చీమలు బారులు కట్టినట్టుగా సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అనేకానేక అనుభూతులు అనుభవాలు పొందిన వారంతా తరతరాలుగా స్వామి ఒక మాట అన్నారు, ఎవరి ఇంట నా చిత్రపటముండునో, ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరుగునో, ఎవరు సేవాయోగంలో తమ జీవితాన్ని గడుపుతారో, ఎవరు భగవంతుని యందు అచంచల విశ్వాసంతో ఉంటారో వారి ఒక్క తరాన్ని మాత్రమే కాక రాబోయే వారి 21 తరాలను నేను కాచుకుంటాను చూసుకుంటాను అన్నదే సత్యసాయి భగవానుడి యొక్క అభయం ఈ ప్రపంచానికి. అది ప్రశాంతి నిలయం నుంచి మాత్రమే సాధ్యమని మన అనుభవాలు మనకున్నాయి, వాటిని మనం చెప్పుకోవాలి. ఇక మూడవ పార్శ్వమైనటువంటి
సమాధి అనబడేటువంటి మాటకి అర్థం మేసనరీ వర్క్ కాదు. అది చలువరాయితో కట్టామా, బంగారంతో నిర్మాణం చేశామా కాదు. సమాధి అంటే సమధి అంటే మన లోపల ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మనోబుద్ధి చిత్తి అహంకారాలు, ఈ ఏడు కూడా సర్వ ఇంద్రియాలు అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, దానికి అధిష్టానమైనటువంటి మనస్సు ఏకాదశ రుద్రంగా మనలో ఉన్నప్పుడు వీటన్నింటినీ కూడా పరిమిత దేహంలో ఉన్నటువంటి పరమాత్మ సాయి అనంత అపరిమిత విశ్వవ్యాప్తమైనటువంటి ఒక చైతన్య స్ఫూర్తిగా సర్వ ప్రపంచానికి సమధి. దానినే ఈక్వానిమిటీ, ఈక్విపాయిస్, ఈక్విలిబ్రియం అనబడేటువంటి మూడు మాటలతో గనక తరచి చూచుకున్నట్లయితే ఈవేళ సత్యసాయి భగవానుడి యొక్క ప్రశాంతి నిలయంలో నుంచి మనం పొందవలసినది ఏమిటి అని ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, మనస్సు స్థిమితంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఏది రాని ఏది పోని మనం ఆత్మల వలె ఇక్కడ సంచారం చేయాలి. ప్రపంచంలో అనేక కార్యకలాపాలలో మన మనస్సు నిమగ్నమై ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి కర్మ ఫలాన్ని అపేక్షించకుండా, కావాలని కోరుకోకుండా పద్మపత్రమివాంభస తామరాకు మీద నీటిబొట్టు వలె సంచారం చేయగలిగినటువంటి ఒక సాధక జీవులుగా, కర్మిష్ఠులుగా మనం గనక ఉండగలిగినట్లయితే పరమాత్మని ఎక్కడ దర్శనం చేయాలి? సత్యసాయి భగవాను అడిగారు, స్వామి మీరెక్కడుంటారు అని అడిగితే, ఎచటనున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినను పత్రిని లేను పర్తిని లేను, సర్వ హృదయంబుల నిండి ఉంటెనను సత్యము తెల్పగా వచ్చెను సాయి అయి సత్యసాయి అయి. నాటి సాయి అంటే శిరిడీ సాయి, ఇప్పుడొచ్చిన ఈ సత్యసాయి అభిన్నమైనటువంటి అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞమైనటువంటి భూమికలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమతాల సారము అయినటువంటి ఆ దివ్య ప్రేమని ఒక్కొక్కరూ గనక అందుకుంటూ వెళ్లగలిగినట్లయితే ఈ సర్వ ప్రపంచము ప్రశాంతి నిలయంగా రూపుదిద్దుకుంటుంది అన్నదే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య బోధ. అలాగే ఏ అవతారమూర్తి ప్రారంభించినట్లుగా స్థాపించినట్లుగా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి సంస్థని ప్రారంభించి మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని బయటకు తెచ్చేటువంటి అన్ని మార్గాలని, కానీ సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక దివ్య భావనకు లోబడి మాత్రమే స్వామి ప్రపంచానికి దిశానిర్దేశం చేశారు. కనుక ఈవేళ ప్రశాంతి నిలయంలో సమాధి దర్శనానికి వెళుతున్నామనే మాట స్వామి పరంగా వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది దివ్య సన్నిధి. స్వామి రూపంగా ఉన్నా అరూపంగా ఉన్నా, సగుణంగా ఉన్నా నిర్గుణంగా ఉన్నా, ఒక తలపుగా, ఒక భావనగా, ఒక దివ్య స్మృతిగా మన అందరి యందు కూడా ఒక అంతర్జ్యోతి వలె ఉన్నారు. కనుక స్వామి దర్శనము అది అరూపమా స్వరూపమా ప్రధానం కాదు. అక్కడికి రావాలి, అక్కడ కూర్చోవాలి. సమధి అయినటువంటి స్థాయిలో సర్వేశ్వరుడైనటువంటి స్వామి అక్కడే అధిష్టాన పరదైవతమై ఈ సర్వశక్తిని నడిపించినట్లుగానే ఇకపై రాబోయేటువంటి కాలాలలో కూడా అలాగే నడిపిస్తారు. స్వామి వేసినటువంటి ఆ దివ్యమైనటువంటి మార్గంలో ఆ సమాధి అనబడేటువంటి ఆ పదాన్ని మన మనస్సు నుంచి వైదొలగించి సమధిస్థితిలోకి మనం గనక వెళ్లగలిగినట్లయితే ఆ కూర్చున్న కాసేపు, ఆ ఉన్న కాసేపు, ఆ ఊహించిన కాసేపు ఏమున్నదయ్యా? సర్వాత్మకుడైన సర్వేశ్వరుడైన జగద్రక్షకుడైన జగన్నాయకుడైన జగత్ కళ్యాణకారకమైనటువంటి ఒక శోభని వరదానం చేసినటువంటి పరమాత్మ ఇక్కడ కదా మనకు దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇన్నేళ్లిచ్చారు, ఇన్నాళ్లు అనుభవించాము, ఇకపై మనం ఏం చెయ్యాలి అన్నప్పుడు ఆ ప్రాంగణంలో నుంచి స్వామి ఒకసారి అన్నారు, మానవ శరీరంలో నుంచి జడాత్మకమైనటువంటి వస్తువు నుంచి మానవుడు నిర్మించిన యంత్రం నుంచి వచ్చేవన్నీ వైబ్రేషన్స్, పరమాత్మ నుంచి వచ్చేవన్నీ ఎమనేషన్స్ అన్నారు. జీవుడి నుంచి వచ్చేవి వైబ్రేషన్స్, పరమాత్మ నుంచి వచ్చేవి ఎమనేషన్స్. మనం స్వామి వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి అనకూడదు. పరమాత్మ యొక్క ఎమనేషన్ ని నిత్య ధ్యానమగ్నమైనటువంటి ఒక స్థితిలో, నిర్మలమైనటువంటి ఒక భావనలో, పరస్పరము యూనిటీ ప్యూరిటీ డివినిటీగా వేటినైతే ఒక మంత్రంగా స్వామి మనందరికీ కూడా అందించారో వాటిని పదే పదే తలచుకుంటూ అనుకుంటూ ఆచరిస్తూ అనుభవిస్తూ మన నిత్య జీవితాన్ని ఆధ్యాత్మిక వైభవమైనటువంటి విలసితమైనటువంటి స్థాయిలో దానిని మనం సంచారం చేసుకోవాలి. లీలాశుకుడు
శ్రీకృష్ణ కరుణామృతంలో శ్రీకృష్ణుడి గురించి ఒక మాట అంటాడు. జిహానం జిహానం సుజానేన మౌఢ్యం, దుహానం దుహానం సుధాం వేణునాదై, లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహానంద సర్వస్వమే తన్నమస్తాత్. ఆ నందుడు అనబడేటువంటి వాడికి మహానందాన్ని ఇచ్చేవో శ్రీకృష్ణ పరమాత్మ. జిహానం జిహానం సుజానేన మౌఢ్యం, నీలో ఆ లావణ్యము మార్ధవము లాలిత్యము నెమ్మదితనము ప్రశాంతత ప్రసన్నత శుభగశయ్య మరద, అంటే నీవు నిశ్చలుడవా, నీవు పరమాత్మవా. అట్లాగే నీ వేణుగానాన్ని యమునాతటి విహారానికి వెళ్లినప్పుడల్లా తమాల వృక్ష ఛాయలలో కూర్చొని ఎన్నిసార్లు రసపానం చేశాను, వేణుగానం అనేటువంటి అమృతాన్ని ఎన్ని బిందువులు నేను తీసుకున్నాను, మళ్లీ మళ్లీ తాగాలని అనిపించేట్లుగా ఉంటుందేమయ్యా, మార్పేం లేదే. అలాగే అవని ఆకాశము కలిసినటువంటి నీ పూర్ణమైనటువంటి విరాణ్మూర్తి యొక్క స్వరూపాన్ని చూసినప్పుడల్లా పులకలు కలుగుతున్నదే, తలచుకున్నప్పుడల్లా ఆనందం కలుగుతున్నదే, అనుభవంలోకి వచ్చినప్పుడల్లా మనసు తడి అవుతున్నదే. ఈ దివ్యమైనటువంటి అనుభూతిని అన్ని వేళలా ఇచ్చేవో పరమాత్మ, ఒక్క నందుడికే కాదయ్యా సర్వ జగత్తుకి నీవు జగదానందకారకుడివి అన్న భావనతో మనం సత్యసాయి భగవాను తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా సర్వంగా అన్నీగా అంతాగా అనుభవించవలసినటువంటి ఒకనొక స్థాయిలో మన అధ్యాత్మ కార్యక్రమాన్ని మన సాధనని మన శోధనని ఆంతరంగికమైనటువంటి ఒక పరిశుద్ధత్వాన్ని సిద్ధత్వాన్ని శుద్ధత్వాన్ని అన్నింటినీ కూడా ఏకకాలంలో అనుభవించవలసినటువంటి ఒక మధురమైనటువంటి సన్నివేశంలో ఈ రోజున రేడియో సాయి ఏదైతే నిర్ణయించిందో అనాహతంగా, మామూలు ఇది కేవలము సత్యసాయి భగవానుడి యొక్క దివ్యానుగ్రహమే, సుప్రభాతాంచిత నవ ప్రభాత వేళ ప్రారంభమై చంద్రుడొచ్చి చుక్కలు మొలిచినటువంటి వేళ ప్రశాంతి నిలయమంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమైనటువంటి అమృత వృష్టి బయట కురుస్తూ ఉంటే ఎందరెందరో మహాత్ములంతా ఇక్కడికి వచ్చి మనందరినీ ఒక చోట కలిపి దివ్యమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహ తరంగాలలో ఓలలాడించిన ఈ మధుర సన్నివేశంలో మనం కలవటమే స్వామి యొక్క దివ్యానుగ్రహం. దివ్యానుగ్రహానికి మించి మరొకటి లేదు గనక కావలసినది ఒక్కటే దృఢతరమైనటువంటి విశ్వాసం. మనం స్వామి మన నుంచి ఏమి ఆశించారో, ఏం చేస్తే ఈ మానవుడు ఆనంద స్వరూపుడవుతాడని మనకు బోధ చేశారో, ఏ రకంగా మనం ఇన్నాళ్లు కూడా జీవితాన్ని గడుపుతూ వచ్చామో, మనం మాత్రమే కాక మన సహోదరులకి మాత్రమే కాక మన రాబోయే తరాలకు కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య స్ఫూర్తిని అందించే దిశగా మన మనస్సు మన తనువు మన ధనము మన సాధన మన ప్రజ్ఞ మన ఉపజ్ఞ మన ప్రతిభ అన్నీ కూడా ఏకమై సత్యసాయి భగవానుడి దివ్యవాణి సర్వ ప్రపంచానికి అనుభవపూర్వకంగా అందించేటువంటి దిశగా మనం అడుగులు వేయాలి. ఆ వేయటానికి స్వామి యొక్క అనుగ్రహమే ఆధారం తప్ప మరొకటి కాదు. భగవంతుడి యొక్క భావన నుంచి దూరమైన జీవుడికి పరిణామము లేదు, ముక్తి లేదు, ఆనందము లేదు. మరి ఏం చెయ్యాలి? భగవంతుణ్ణి గురించి సత్యసాయి భగవాను గురించి ఎప్పుడూ అనుకుంటూ ఉండటం, ఏం చెప్పారో నెమరు వేసుకోవటం, ఏం చేస్తే ఆనందం కలుగుతుందో ఆ పనులు చేయటం, ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్లీ మనం చక్కగా పునః ఆలోచించుకుని సమీక్షించుకుని స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహ విశేషంతో సమచిత్తంతో సమాధి స్థితిలో మనం కూడా ఉండి ఆపరేట్ కావాలి. సమాధి అంటే నిశ్చలల ఛాయాచిత్రం కాదది, ఒక మహా చైతన్య విలసితమైనటువంటి ఘనీభవించినటువంటి గరిమ. ఆ ఘనీభవించినటువంటి గరిమే సత్యసాయి భగవానుడి యొక్క గరిమగా నేను భావన చేస్తూ ఇవాళ మళ్లీ మరొక్కసారి ప్రజ్ఞ ఉన్నవారు, పరమాత్మ గురించి నాలుగు మాటలు చెప్పగలిగిన వారు, పరమాత్మను గురించి సంకీర్తనం చేయగలిగిన వారు, భారతీయ తత్వశాస్త్రాన్ని సత్యసాయి భగవానుడి పరంగా అన్వయించి అనుభవించి అనుభూతి చెందినటువంటి వారందరూ రేడియో సాయికి వచ్చి తమ తమ అనుభవాలని తమ ప్రజ్ఞని సత్యసాయి భగవానుడి యొక్క సేవలో వినియోగించి పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఈ జన్మని చరితార్థము కృతార్థము
పూర్ణము, మళ్లీ పునరావృత్తి రహితమైనటువంటి ఒక దివ్య స్థితిలోకి నడిపించుకునేట్లుగా ఒక నిర్ణయం తీసుకోవలసిందిగా సప్రేమకమైనటువంటి సాదరపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ సకల కళాప్రియుడైనటువంటి సామగానలోలుడైనటువంటి వేద స్వరూపమైనటువంటి నిఖిల దేవతల నిక్కమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క ఆవరణలో వారి ప్రబోధాత్మకమైనటువంటి భావన ఆచరణ దిశగా మన జీవితాలు చల్లగా సాగుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, ఏ స్వామి చల్లని చిరునవ్వు తల్లి దీవెనయ్యే తనరారునో, ఏ స్వామి మెల్లని గమనమ్మున ఆగామి సంచితములు నెమ్మనగునో, ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణములు ప్రస్థానత్రయ స్వస్థానయాన వ్యాజమగునో, ఏ స్వామి తీయని పిలుపుతో అంగాంగము పులకాంకుర ప్రకరమవునో, అట్టి నా స్వామి తలపు శివానందలహరి, అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి, అట్టి నా స్వామి పిలుపు అమదానందలహరి, అట్టి నా స్వామితో చెలిమి జన్మజన్మాల కలిమి. సాయిరాం.

0: సాక్షాత్తు దివ్యావతారమూర్తి, జగద్గురువు అయిన భగవాన్ బాబావారు నడయాడిన పరమ పావన ప్రశాంత ప్రదేశం ప్రశాంతినిలయ ప్రాశస్త్యం గురించి గంగాఝరీ ప్రవాహంలా మనందరికీ తన ప్రసంగం ద్వారా అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి మా హృదయపూర్వక అభినందనలు, మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు. ధన్యవాదాలు సార్. ప్రియమైన శ్రోతలారా, ఈనాటి ఆనందకరమైన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ దినాన మీకు ఉదయం 6 గంటల నుండి ప్రసారం చేసిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు ఇంతటితో ముగిస్తూ, ఇటువంటివి మరెన్నో కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా స్వామిని ఆనందపరిచే విధంగా శ్రోతలందరికీ అందించే శక్తిని, యుక్తిని ప్రసారించమని మన బంగారు స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాము.
1: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల సందర్భంగా విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి రేడియో సాయి బృందాలు రూపొందించి ప్రసారం చేసిన ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలందరినీ అలరించాయని మేము ఆశిస్తున్నాము.
0: ప్రేమ నిస్వార్థ భావాలతో సేవ, సత్యసాయి సేవా సంస్థల కార్యనిర్వహణ అంశాలపై భగవాన్ బాబావారి దివ్యోపన్యాసాలు, విశిష్ట ప్రసంగాలలో అవతారవాణి ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు, ప్రశాంతినిలయ ప్రాశస్త్యం ప్రాముఖ్యత గురించి శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు, శ్రీ సత్యసాయి కవితామృతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన భక్తి గీతాలపై విశ్లేషణ శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు, యువతకు స్వామి అందించిన ప్రేరణ శ్రీ పూర్ణచంద్రారావు, నవవిధ భక్తి మార్గాలు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్, సేవా కుసుమాలు హైదరాబాద్ మహిళా యువత చేపట్టిన సేవా కార్యక్రమాలు శ్రీమతి అనామిక, సాయి ఘన గరిమ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలంగారితో ముఖాముఖి, అపూర్వ అనుభవాలతో అమరిన సుస్వర భక్తి గీతమాలిక సాయి సంకీర్తనారవళి, చర్చా కార్యక్రమాలలో సాయి సేవలో సమయపాలన శ్రీమతి శేషవల్లి గారు, శ్రీమతి గౌరీ గారి కృతజ్ఞతాంజలి, శ్రీమతి పద్మశ్రీ శ్రీమతి వసుద గారులతో గృహలక్ష్మి శ్రీమతి కల్పన గారు, సాయి పథంలో స్త్రీ 5 డీస్ కుమారి అర్పిత బృందం, అనుభవాల సుమమాలిక శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు శ్రీ మాధవ్ గారి అనుభవాలు, శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారి అంతరంగం, శ్రీమతి రుక్మిణి అమ్మగారి సౌందర్యలహరి వివరణ, సంగీత కార్యక్రమాలలో మధుర భావ భక్తిరాగ సమాహారం శివం భజన బృందం, సాయి మధుర వాహిని బృందం వారి గీతాంజలి, కుమారి శివాని వీణావాద్యం స్వరార్చన, శ్రీమతి వైవి పద్మావతి గారి భక్తిగానామృతం, ప్రేమ ప్రభంజనం పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాల వికాస్ చిన్నారులు శ్రీ నాటకం, ఇంకా సాయి గాయత్రి పారాయణం వాద్య సంగీత కార్యక్రమాలు.
1: పేరు పేరున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతగానో తోడ్పడి తమ సహాయ సహకారములను అందించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం గారికి, రాష్ట్ర రేడియో సాయి కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామిగారికి, హైదరాబాద్ నుండి ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసిన శ్రీ వేణుగోపాల్ గారికి మా కృతజ్ఞతలు. వారి సహాయ సహకారాలు ఈ కార్యక్రమాల నిర్వహణలో ఎంతగానో తోడ్పడ్డాయి. విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు జీమెయిల్ అంటే మన ఇమెయిల్లో కొంత ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అందులో విశాఖపట్నం నుండి ఎంతో మంది భక్తులు తమ భావాలని, తమ అనుభవాలని రేడియో సాయి విన్న తర్వాత వారికి వారు అనుభవించిన ఆనందాన్ని పంచుకున్నారు. అవన్నీ ఇప్పుడు మేము మీకు అందించలేకపోతున్నాము, కానీ ఈ గురువారం ప్రత్యక్ష ప్రసారాల్లో వాటిలో ఆ అనుభవాలను కొన్నింటిని తప్పకుండా మీ ముందుంచుతాము. జరుగుతున్నది తెలుగు ప్రత్యక్ష ప్రసారాలైనా ఈ కార్యక్రమంలో తాను పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో శ్రీ సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాలలో హిందుస్థానీ వోకల్ను నేర్పిస్తున్న శ్రీ కౌస్తుబ్ పారే గారు ఒక చక్కటి హిందీ పాటను రూపొందించారు. వారికి మా కృతజ్ఞతలు. పాట హిందీలో ఉన్నా అందులో ఉన్న భావం మనందరినీ తప్పక ఆకట్టుకుంటుంది. ఈ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను హిందీ పాటతో ముగిస్తున్నాము. ఇది కూడా స్వామి అనుజ్ఞగా, స్వామి మనకు అందించిన కానుకగా తీసుకుంటూ ఇంతటితో ఈనాటి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలని ముగిస్తున్నాము.

ఇంతవరకు మీరు 2012 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 7వ భాగం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ஹர சிவ சங்கர சாங்கசேகர ஹரபம் ஹரபம் பம் பம் பம்.

शयन कमल जानक हो।

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి దేశవేడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 26వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

0: అందు వెలుగున్న చైతన్యమే ఆత్మరూపు. మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. మమైవాంసు జీవలోకే జీవభూత సనాతన. అందరూ నా అంశమే అని భగవద్గీత జగత్తునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. కాని ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ? భగవంతునికి దుఃఖము లేదే? భగవంతునికి విచారము లేదే? అలాంటి సమయంలో ఆ అంశమే నీ యందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం? కనుక భగవత్ అంశమే నీ యందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు. సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది. కానీ సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు. ఈ పశుత్వమో లేక చంచలత్వమో తన హృదయమును ఆవరించినది, కాని నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయంలో ఆవరించలేదు. ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనమేమిటి? భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి? ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు. కృష్ణ, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా, నాకెందుకు ఈ సమస్యలంతా, ఈ యుద్ధం అనేటువంటిది నాకెందుకు, ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు, నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు? అప్పుడు కృష్ణుడు నవ్వి, అర్జున, నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు, కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయరథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు? బయటది యంత్రము, లోపలది మంత్రము. స్వరూపుణ్ణి కాని యంత్రస్వరూపుణ్ణి కాదు. నిరంతరము స్మరిస్తున్నట్టుగా నీవు భావిస్తున్నావు. మాం అనురుచ్యత అనుస్మరణచ, అనగా నీ స్మరణ చేస్తున్నావు కాని అనుస్మరణ చేయటం లేదు. ఈ స్మరణకు ఒక కాలము, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది. అనుస్మరణకు సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం. కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు. ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమీను అంటనాదు. మాం అనుస్మరణందుకును నన్నే నీవు స్మరించు. ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు. స్వామి, నేను సామాన్య కుటుంబుడికి, పాలు బిడ్డలతో, ఆస్తిపాస్తులతో, రాజ్య వాంఛతో నేను ఈ విధమైన అవస్థలు పడుతున్నటువంటి సమయంలో అనుస్మరణం నిరంతరము ఏ విధంగా స్మరించడానికి వీలవుతుంది? ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు. ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో. భగవంతుడు నీకిచ్చినటువంటి యొక్క కర్తవ్యం, అతనిచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో. చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు. ఈ విధంగా నీవు సరైనటువంటి యొక్క చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటవు అన్నాడు. ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధన ఉంటున్నవి. ఒకటి ప్రాకృతమైనటువంటిది, అపేక్షతో చేసేటువంటివి. రెండవది నిరపేక్ష, అనగా నిరపేక్ష అనగా డిసిషన్ తీసుకోకుండా పోవటం కాదు. దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు. ఉపేక్ష తారకము, అపేక్ష మారకము. మారక తారకములన్నటువంటి రెండు మార్గంలో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు. మారకమనగా ఏమిటి? ఒక కాలేజీలో, ఒక ప్రిన్సిపల్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కాలేజీలో ఉండేటువంటి సర్వ సామాన్లు కూడాను ఆ ప్రిన్సిపల్ యొక్క ఆధీనంలో ఉంటున్నవి. అన్ని సామాన్లు కూడాను అతని పైన అధికారం ఉంటుండాలి. ఫర్నిచరే కాదు, అనేక ఎక్విప్మెంట్స్ కూడాను, మిషనరీస్ కూడా ఉంటున్నాయి. ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి. కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు. ఈ నాది కాదు, ఇదంతా ప్రభుత్వండే. కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు, నేను ఒక ప్రిన్సిపల్, కానీ దీన్ని అన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం. ఏ పదార్థం కూడా నువ్వు నష్టం కలుక్కోకుండా, అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు. ఏమీ వరి చేయడు, బాధలు పడడు. ఎందువల్ల? ఇది ఏది నాది కాదు, ఇదంతా కూడా నువ్వు కేవలం ప్రభుత్వంది. కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు. అదే ప్రిన్సిపల్ గ్రామం నందే ఉండి ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు. ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు. కేవలం సామాన్లే కాదు, పాత చెప్పులు, పాత పడకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు. కారణం ఏమిటి? నావి, నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తారు. ఇక్కడ ఏది తారకము, ఏది మారకం? ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము. ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదలి తాను వెళ్లిపోవటమే తారకం. ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి. ఏది మనకు శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఇంతవరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి, నిర్వర్తించాలి. అయితే ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని విచారం చేస్తూ ఉంటే ఎంతకాలం విచారం చేయగలవు? ఎంతకాలం దీన్ని వదలకుండా ఉండగలవు? ఇవన్నీ కేవలము ఒక మాయా ప్రభావములే. కనుక తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు, అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో. లేదు, ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము, భగవంతుడి ఇచ్చినటువంటి వరప్రసాదము. ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి. అదే విధంగానే జగత్తును మనముండి ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ, కానీ దీనిపై అభిమానం అధికంగా పెట్టుకొనక ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి. అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది. కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములు మనం అనుభవిస్తూ పోవటం చేత దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతావు, అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తావు. మనం ప్రపంచంలో ఉన్నాము, ప్రపంచం నుంచి మనం దూరం పోలే. ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసిందే. అనుభవిస్తూ ఈ ప్రపంచం నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు. ప్రపంచమంతకును భగవంతుంది, సమస్త పదార్థములు భగవంతునివే, సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే. కారణము మమ ఇవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి. ఇంతియే కాక ఈనాటి మానవుడు అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను, పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు, అసంతృప్తిని అనుభవిస్తున్నాడు. కారణం అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు. ప్రమాణంతో తృప్తి పడినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి. తలుచుకుంటూ ఫ్యూచర్ ను విచారం చేసుకుంటూ దాన్ని విసర్జించడం చేత మానవత్వంలో అనేక విధమైనటువంటి అశాంతులు కలుగుతున్నాయి. భగవంతుడు కేవలం ప్రేమ స్వరూపుడు. ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు. ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు. ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ. ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది. నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు. ప్రేమకు భయం లేదు, కారణం స్వార్థం లేదు. ఇంతియే కాక ప్రేమకు ఒక విధమైనటువంటి యొక్క తత్ఫలము లేదు. ప్రేమకు ప్రేమనే ఫలము. ఇట్టి ప్రేమతత్వాన్ని అనుసరించి దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది. కనుక ప్రేమ అందరి యందు ఉన్నది. ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు. కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు. భగవంతుని ప్రేమ ఇచ్చుకునేదే కాని పుచ్చుకునేది కాదు. ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కాని ఇచ్చుకునేది కాదు. అంత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే. స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది, ఇచ్చుకుంటుంది, ఇచ్చుకుంటుంది. కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్, ప్రేమ పుచ్చుకుంటుంది, పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కాని పుచ్చుకునేది కాని ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు. ఈ ప్రాకృతమైన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు. ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి, ప్రకృతికి ఇచ్చుకోవాలి. ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. కానీ ఈనాటి మానవుడు యొక్క మార్గమును అనుసరించడం లేదు. ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. పుచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు. కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు. ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్చి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము, కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము. అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు, హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు, అతనంతా రిచెస్ట్ అనుకుంటున్నారు, చాలా పొరపాటు. హీ హూ హ్యాజ్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్. పూరెస్ట్ మ్యాన్ ఎవరు? హీ హూ హ్యాజ్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్. కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడా తగ్గించుకుంటూ పోయినప్పుడే మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది. కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి. ఈ డిజైర్మెంట్ దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి. ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి యొక్క గమ్యాన్ని మనం చేరగలము. ఈనాటు ఆధ్యాత్మిక మార్గమునందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు. శ్రవణం కీర్తనం అన్నారు, కృష్ణమూర్తి చెప్పాడు, మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్. కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది. విష్ణువు, శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పెంచుకుంటూ చూస్తున్నారు. బ్రహ్మ ఎవరు? ఈ విష్ణువు ఎవరు? ఈ శివుడు ఎవరు? ఈ శివుడు, బ్రహ్మ, విష్ణు అనేటువంటిది మన యందున్నటువంటి గుణములే తప్ప అన్య రూపముడు కాదు. శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు. ఇలాంటి మాటలు వినటం చేతన పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంది. ఇది కాదు సరైనటువంటి అర్థం. మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము, మన యందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము, మానవుని యందున్నటువంటి తమోగుణ లక్షణమే ఈశ్వరత్వము. అందుకోసమని తమోగుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు. కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమోగుణంగా ఉంటుండాలి. ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు, అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు. పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది, అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును. దానివల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది. పోని పూర్తి కన్నులు మూసుకుంటే నిద్ర వస్తుంది. కనుక పూర్తి నిద్ర రాకుండా ఈ చరణత్వాన్ని పూర్తి దృష్టిలో పెట్టుకోనకుండా అర్ధ నిమీలిత నేత్రం అని పెట్టుకున్నాడు ఈశ్వరుడు. పైన దృష్టి ఉంచుకోవటం, ఈ నాశకాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు. ధ్యానం అర్థం అని చెప్పారు. ఈశ్వరుడు అనగా ఎవరు? మౌళి గుల్కెడు చంద్ర మర్కంట కళతోడా బెడదారు గుంపెడు జడలతోడా జడలలో ప్రవహించు చదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్. అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి? మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి కారుడే ఈశ్వరుడు. లింగము అని చెప్తూ వచ్చారు, లీయతే గమ్యతే ఇది లింగ, లీయమనగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము, గమ్యాన్ని చేరుస్తుండాలి. విష్ణు అనగా ఏమిటి? విష్ణు అనేటువంటిది రక్షణకర్త. మానవుడు జన్మించిన తర్వాత ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతుంటాయి. ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి ప్రత్యేకమైనటువంటి మార్గానికి చేర్చటము. బ్రహ్మ అనగా కేవలం సృష్టికర్త అని కాదు, ఇది సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ, సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు, సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు. ఈ ముగ్గురు కూడాను సర్వత్రా ఉంటున్నారు, ఇప్పుడును త్రికాల భాజ్యులు, గుణాతీతుడు, కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు. విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు. అనగా ఈ శంఖం అంటే ఏమిటి? శబ్దము. చక్రం అనగా ఏమిటి? కాలచక్రము, కాలము. కాబట్టి ఈ యొక్క చక్రము రెండింటి యొక్క శబ్దము రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటుంది. కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి. నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము. ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ. ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ. కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు. నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు. కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు. సర్వులకును కనిపించేటువంటి ఒక తత్వము ఈ యొక్క ఏకత్వమే. కనుక కాలము కేవలం ఒక శబ్దము, బలము, ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి. కనుకనే త్రిగుణం త్రిదళాకారం, త్రిగుణం త్రిదళాకారం, నేత్రంత్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్నారు. ఏమిటి? కేవలం ఒక శివునికి మాత్రమే ఉన్నదా? భగవంతుని యొక్క త్రినేత్రము ఇదియే. మానవుడికి రెండు నేత్రములు ఉంటున్నాయి, పాస్ట్ ను చూడగలడు, ప్రజెంట్ ను చూడగలడు, రెండు నేత్రములు. కానీ భగవంతుడు అది కాదు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ను కూడా చూస్తాడు, చూడగలిగినటువంటి వాడు. కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు. అంతేకాని ఈ నొష్టపైన మూడవ కన్నున్నది కాదు. ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి. కానీ సత్యస్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు. దైవం ఒకటే, జీవుడు ఒక్కడే. కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం. ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనలో దుర్భావములు కాని, దుశ్చింతలు కాని, దుశ్చేష్టలు కాని మనలో ఏమాత్రమో ఆవిర్భవించము. అనుకోవచ్చును, స్వామి సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు. యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది? నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావం మనలో ఆవిర్భవించవు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేది వేదం. డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతన్ని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు. దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తాను రామకళగుణం ఉట్టి పడిపోయింది. ప్రహ్లాదు నిరంతరం కూడాను హరినామాన్ని స్మరించడం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కూడాను హరి తేజస్సు ఆవిర్భవించింది. ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు. ఈ ఉద్దేశం చేత మీరు దైవస్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు. నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను? ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని. కాబట్టి నేను దైవమును, పవిత్రమైన కార్యములు చేయాలి, మాటలు మాట్లాడాలి, శ్రవణం చేయాలి, పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి. ఇటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది. కాకుండా దైవం వేరు నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు. దైవం మనకంటే వేరు కానే కాదు, దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు. పేరే కాన్షియన్స్ అన్నారు. కాబట్టి ఈ కాన్షియన్స్ ఫాలో చేయి. అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్లు. కనుకని ఫాలో ది మాస్టర్ అన్నారు. ఎవరు నీ మాస్టర్? నీ గాడే నీ మాస్టర్. కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్, నీ మాస్టర్. కాబట్టి నీ కాన్షియస్ ని ఫాలో చేయి. ఫేస్ ది డెవల్. డెవల్ అనగా ఏమిటనుకున్నారు మీరు? కేవలం ధనం కింద పోతుంది, ధనాశకు నీవు పెట్టుకోవద్దు. ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి. తర్వాత మూడవ ఎఫ్, ఎఫ్ ఎఫ్ ఎఫ్, ఫేస్ ది డెవల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. అదే మన ముక్తి. అనగా ఏమిటి? జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాము, కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము. అంతా మన ఎందే ఉంటున్నది. మానవునికి మించినటువంటి ఈ జగత్తులో మరొకటి లేదు. మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. మానవుని శక్తియే దైవం నందు ఉంటున్నది, దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని ఎందు ఉంటున్నది. ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును. సాధనమున పనులు సమకూరు ధరలోన. కానీ ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్సే వస్తుంటాయి. ఒకనొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది. అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు, అందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను. కానీ నమ్మకున్నటువంటి వారు వెళ్లారు, లేనటువంటి వారు బాలుండి ఇతడు కొండ దొడ్డది, ఆ భారంబు ఇతండు మోయంగా జాలడా, ఇతను మోయగలడా, మన తనపైన వేస్తాడు ఏమో, భయంతో వెనుక్కు వెళ్లారు. వాళ్ళంతా మరణించారు.
1: కృష్ణ
0: ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారు, వారందరూ రక్షింపబడ్డారు. అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తులు చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక తంటాలు చెప్తాడు. పైన కంప్లైంట్ చేయటం కాదు బలరాముడి యొక్క పని. తల్లికి కృష్ణుడు ఇంతటి వాడు అనేటువంటి యొక్క తత్వం గుర్తించాలని ఈ పని చేశాడు. అమ్మా, మన ఇంటిలో కావలసినన్ని ఉంటున్నాయి, ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది. పెట్టినది తినవు గొల్లల పుట్టలకు పోయి పట్టెళ్ళుగలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. చేయి పట్టుకుంది, నోరు తెరచు, ఎన్ని చెంపలు కొట్టింది యశోద. కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు, అమ్మా మన్ను తినంగ నీ శిశువునా వెర్రినా. నాకేం ఆకలి లేదు, నేను పురుష్ కాదు, చిన్న బిడ్డను కాదు. అమ్మా ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు, నేను బాలుడు కాదు, ఆకలి లేదు, నేను పిచ్చివాడిని కనుక నేను మన్ను తింటాం అంటే ఏమన్నా అర్థం ఉందా? చూడమని నోటు తెచ్చాడు. అంతా కనిపించింది ఆ కృష్ణుని నోటులో. యశోద, అయ్యో

0: దేవి కాను. నేను యశోధర కాదా, నేను చూసేదంతా సత్యమా కాదా? ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు. ఈ యొక్క డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు. ఇంతే కాదు, తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల అమ్మక మన కోసం కాచుకొని ఉంటాది, మనం ఇంటికి వెళ్దాం రామన్నాడు కృష్ణుడు. తక్షణమే బలరాముడు చెప్పాడు, నా యశోద నీ తల్లి అనుకుంటున్నావా? కాదు కాదు, యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు? నంద యశోదలు కొడుకు కాదు నీవు, ఏమే చెప్పాడు బలరాముడు. కాని వెళ్లి తల్లి దగ్గరికి చెప్పాడు, అమ్మా నేను నీ కొడుకు కాదట. ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరాముడు చెప్పింది సత్యమే, నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు, కాని నీవు దేవకీ దేవి కుమారుడు. ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవికుడును ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట. దైవము మనుష్య రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటది. ఈ బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు. పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు రసము పీల్చకున్నాం. కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదు. అది అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీచి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా. దేహమే ఒక చెరకు, బాధలే ఈ యొక్క కష్టములు. పిప్పి చేసేటువంటి మిషన్ దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది. రసో వై సహా అని వస్తుంది, రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని. కనుక కన్న తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే. యశోద విధంగా బాధపడుతుంటే దేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి. నీ బొజ్జను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద, కానీ ఎలాడు కట్టినా గాని నీ బొజ్జ నిండలేదట. ఇవన్నీ నేను చూడలేకపోయాను. బిడ్డడుండి నేనొక గొడ్డురాలు, బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద. నా కర్మమా, ఆమె అదృష్టమా అని ఏడుస్తూ ఉంటుండాలి. ఈ విధంగానే అమాణమునందు కూడాను కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది. కుమారుణ్ణి దైవంగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను. ఎక్కడైనప్పుడు ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే. కారణం తన ఎందున్నటువంటి దైవత్వాన్ని దోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు. రాముడు తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సాత్విక నామాన్ని జగత్తుకు అందించాలి. అదే విధంగానే అవతారములు కూడాను ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది. భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు. ఎందువల్లనగా దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది. తెలుసు, రాత్రి పెద్ద వర్షం వచ్చింది, బిందువులు నీరే, తర్వాత వడగండ్లు పడ్డాయి, ఆ వడగండ్లు కూడా నీరే, కాని వర్షం దెబ్బతో కొట్టదు కాని వడగండ్లు దెబ్బ కొడుతుంది. వడగండ్లు తగిలితే దెబ్బ తగులుతుంది, తగిలితే దెబ్బ తగలదు. అదే విధంగానే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా భగవంతుని యొక్క ప్రేమనే. కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది, ఐస్ లో కూడా జలమే ఉన్నది, అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. భగవంతుడు ఏది చేసినా గాని ప్రేమతోనే చేస్తున్నాడు, కాని ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు. కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికి అదంతా ప్రేమ చేయటమే. ఏమాత్రం కూడా నువ్వు విచారం చేయకూడదు, విచారం చేయటము మన యొక్క దోషమే. మనము అంశము, అలాంటి అంశములకు దుఃఖము లేదు, బాధలు లేవు, కష్టములు లేవు. కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు. ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది, కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే. లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు, కర్పీ కావాలంటాడు, ఒకటి జిలేబీ కావాలంటాడు. చాపల్యమే కాని అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే. కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటారు. కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు. ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది. ప్రీతి, ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది. కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడాను విమర్శించడానికి పూనుకోకూడదు. దైవత్వం దైవత్వమే, దైవత్వాన్ని దివ్యత్వమైనటువంటి భావంతో మనము అందుకోవాలి. కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు. రాముడు కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందు కూడాను రూపనామలు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. సార్ డిఫరెన్స్ బట్ దివ్యత్వం ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి, కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే. ఏకం సత్వ ప్రాభదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు. మీకందరికీ తెలుసును, ఇక్కడ హార్మోని వాయించుతుంటారు, హార్మోని విషయం తెలుసును. కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది. ఒక రీడి వస్తున్నప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరువేరుగా వినిపిస్తాయి. సౌండ్స్ డిఫరెన్సే కానీ గాలి ఒక్కటే. అదే విధంగానే పేర్లు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ ఉత్తమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి. కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి, దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి. అర్జున, నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు. నేను బయట మనిషిని కాదు, నేను లోపలింటి వాడిని. నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టు, అక్కడ నాకు స్థానం, అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను, బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను. కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పనిచేసేటువంటిదే, కానీ దానికి లైఫ్ లేదు. మంత్రము ఎంతటి పని అయినా చేస్తుంది, సహజాన్ని అయినా కూడా అలకట్టుతుంది. కనుక మంత్రస్వరూపుడు భగవంతుడు, కనుక అతన్ని హృదయపీఠం పైన ప్రతిష్ఠ చేసి వాసము హృదయమే, హృదయవాసి అని పేరు పెట్టారు. కనుక హృదయమునందు స్థానం ఇవ్వండి. ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి, మనము కేవలం
1: if we want to see God in the outside world, in fact we are losing him.
0: Outlooks are anything pasuvidi, kani antardrushtini develop chesko, adi ye nijamainatvanti sadhana. Ee sadhana meer develop cheskunnappudu andari endukodunu daivam okkade unnadu. Kaaka evarini manakarinchinappudiki manamu maryadaga gauravanga manam varini sambhashana charpali. Evarini kathinanga manam maatadakoddu, appudu kathinanga maatadinappudu mana badhanu manam gurtinchukolemu. You cannot always oblige, but you can speak always obligingly. ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి. ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు. మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము. కారం కేశవం ప్రతిగచ్చతే, సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతే, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది. కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి. ఆ అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం. అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు, కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో. అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది. ఇది సరి అయినటువంటి లక్షణం కాదు. మనం శాంతిని పొందాలి. అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు, కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు, నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు, తూర్లు ఎందుకు చెప్పాలి అనగా ఏమిటి? దేహ సంబంధమైన శాంతి, మానసిక సంబంధమైన శాంతి, సంబంధమైన శాంతి. కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి. కనుక నేను శాంతి శాంతి శాంతి ఈ మూడింటి ఎందుకు శాంతి లేకపోతే మనం జీవించలేము. ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందుకు శాంతి నాకు అనుగ్రహించు. ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు, కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతే వస్తుంది. శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి, కానీ మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి. విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు. అనేక మంది అనేక రకములుగా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు చేస్తూ వచ్చారు, కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని. మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ సరిపే తీరాలి అని పట్టుదల పట్టారు. నిజంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట. మేము భగవంతుని చూచాము, ఎక్కడ చూచాము? అహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు, తమస్సుకు ఆవల ఉన్నాడు. దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము. మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు. ఈ తమస్సు దేహమే తమస్సు, దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము, ఈ మనసే తమస్సు, మనస్సుకు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు. బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ, డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్. దేహం రెండు కూడా తమస్సుకు సంబంధించినటువంటివి. తమస పరస్తాత్ అన్నారు, ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు. తమస్సు అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణున్నాడు. శరీర మాత్రం కలుధర్మ సాధకం ధర్మ నాశనం చేయకోసం శరీరం ఇచ్చాడు. అయితే దేహానికి సరైన పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు. కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగిటివ్ సంబంధించినటువంటివే. కనుక పాజిటివ్ ను మనం పట్టుకోవాలి. అదే ఆత్మతత్వము. పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగిటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేవు. ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే అంతా కూడా వ్యర్థమే అన్నాడు. కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి. ప్రేమనే భగవత్ స్వరూపం. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమతత్వాన్ని, ఎట్టి ప్రేమ, నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. లవ్ ఈజ్ సెల్ఫ్ లెస్. కనుకనే ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్ లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ. దీన్ని మనం పెంచుకోవాలి. తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది. దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు, క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి. ఒక స్విచ్ వేస్తే ఎట్లా లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ ఈ జగత్తును కూడా గౌరవిస్తూ, జగత్తు కూడా దైవస్వరూపమే, జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవస్వరూపమే, అన్నింటినీ కూడా దైవస్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం. సాధన కంటే మించిన సాధన మరొకటి లేదు. ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను స్వార్థముతో కూడినటువంటివి. ఈ స్వార్థం అనేటువంటి దేనికోసం చేస్తున్నాం మన ధ్యానం? దైవం కావాలని చేస్తున్నాము. నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా. నిమిత్తమే మనం చేయాల్సిన ప్రార్థన, ప్రార్థన వ్యష్టి స్వరూపమైనటువంటిది కాదు. వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టత్వమే. తత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం. సమాజమంతా ఒక్కటే. సమాజంలో మనం ఒక మెంబర్. సమాజంలో రూపం ఏమిటి? రూపం లేదు. సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది. ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది. కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. అంతా లోక సమస్త సుఖినోభవంతు. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు. కనుక దివ్యత్వాన్ని గుర్తించాలంటే మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడితి అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 26వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: సమస్త పదార్థములు మనస్సు యొక్క ఆకారములే. మనస్సు నుండి ఆవిర్భవించినవే సర్వము. కనుక ఈ మనస్సును పవిత్రమైన సంకల్పముల చేత నింపుకోవాలి. సమస్త చైతన్యము కూడను ఈ మనస్సునందే ఇమిడి ఉంటున్నది. ఈ మనస్సనేది విశాలము చేసుకుందుమా, అదే దైవాకారము ధరిస్తుంది. ఈ మనస్సును అధోగతి పాలు చేస్తిమా, ఇంక అన్ని విధాలుగా పతనమైపోతాము. ఈ మనస్సును విశాలము చేసే కొలది పవిత్రమైన మార్గాన్ని అభివృద్ధి చేస్తుంది. కనుక మనము మనస్సును సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. ఈ మనస్సు ఎక్కడనుంచి వచ్చిందో అక్కడకు దీనిని చేర్చడానికి ప్రయత్నించాలి. మనస్సును అహంలో చేర్చుకో. నేను అనే దానిలో ఈ మనస్సును ఐక్యం చెయ్యి. అప్పుడు నేను నేనే అయిపోతుంది. అందుకు విరుద్ధంగా మనస్సును ప్రత్యేకంగా పెట్టుకున్నప్పుడు నేను మనిషి అయిపోతుంది. నేను మనిషి అనేది పరిమితము. నేను నేను అనేది అపరిమితము. నేను నేననేది అహం. నేను మనిషిని అనేది అహంకారము. అహమునకు ఆకారము చేరింది కాబట్టి అహంకారమైపోయింది. ఆకారము ఉండినంత వరకు అహంకారమే అయిపోతుంది. కనుక నేను నేనుగా మారిపోవాలి. ఇదే నిజమైన అహంతత్వం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? వేసవి శిక్షణా తరగతులలో స్వామి స్వయంగా తమ బాల్యాన్ని గురించి చెప్పిన విశేషాలను మరికొన్ని విందాం. అనంతపురానికి సుమారు 30 మైళ్ల దూరంలో ఉన్న ఉరవకొండ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో స్వామి అన్నగారు తెలుగు టీచర్గా పనిచేసేవారు. అక్కడ తన అన్నగారింట్లో 2 సంవత్సరాలు గడిపినప్పుడు జరిగిన సంఘటనలను గురించి ఇలా వివరించారు. 1.5 సంవత్సరాల క్రితం కస్తూరి గారు కూడా స్వయంగా వెళ్లి ఉరవకొండ ప్రాంతాన్ని దర్శించి వచ్చారట. స్వామి పాదస్పర్శతో పునీతమైన ఆ పాఠశాలలోని విశాలమైన పొడవైన వసారాలో నడిచారట. తరగతి గదిలో స్వామి విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాలు పెట్టుకోవటానికి 3 విద్యార్థులు మాత్రమే కూర్చోవటానికి ఆ బల్ల సరిపోయేలా ఉండేది. కస్తూరిగారు ఆ బల్లపైన కూర్చుని స్వామి తన పక్కన చిన్నారి బాబాగా కూర్చున్నట్టు ఊహించుకున్నారట. ఆ రోజున పాఠశాలలో కస్తూరిగారితో పాటు ఉరవకొండలో వైద్య నిపుణులైన డాక్టర్ మొయినుద్దీన్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా స్వామి వయసు వారే. ఆయన స్వామితో కలిసి చదువుకున్న సహ విద్యార్థి. డాక్టర్ మొయినుద్దీన్ గారు బాబాతో గడిపిన బాల్య విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు. నేను సరిగ్గా సత్యం వెనకే కూర్చునేవాణ్ణి. స్వామి తలపైన ఉండే టోపీని లాగి అల్లరి చేస్తూ ఉండేవాణ్ణి. టోపీ లేకుండా ఆ రోజులలో ఎవ్వరూ తరగతి గదులకు హాజరు కావటానికి వీలుండేది కాదు. కనుక స్వామి తన టోపీని తిరిగి ఇవ్వమని అడిగేవారు. అంతేకాని నాతో పోట్లాడటం కాని ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేయటం కాని తన టోపీకి బదులుగా నా టోపీని లాక్కోటం కాని చేసి ఆయన స్వామితో కలిసి చదువుకున్న సహ విద్యార్థి. డాక్టర్ మొయినుద్దీన్ గారు బాబాతో గడిపిన బాల్య విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు.

ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేయటం కాని తన టోపీకి బదులుగా నా టోపీని లాక్కోటం కాని చేసేవారు కాదు. ఆయన ఎంతో సౌమ్యంగా, మృదువుగా, అహింసాయుతంగా వ్యవహరించేవారు. అందువలన ఆ టోపీని తిరిగి స్వామికి ఇవ్వాలంటే బదులుగా నాకేదైనా మిఠాయి సృష్టించి ఇవ్వమని అడుగుతూ ఉండేవాణ్ణి. కలకండ అంటే విసుగు పుట్టిన నేను రసగుల్లా, లడ్డూ లేదా మైసూర్పాకు వంటి మిఠాయిలను ఇవ్వమని కోరేవాణ్ణి. తన చేతిని రెండు మూడు సార్లు గాలిలో గుండ్రంగా తిప్పి స్వామి నేను కోరిన మిఠాయిని సృష్టించి ఇచ్చేవారు. ఇది చూసిన వాళ్లందరికీ సహజంగానే నోరూరేది. మళ్లీ మళ్లీ సృష్టించి ఇవ్వమని అందరం కలిసి గొడవ చేయటంతో ఆ రేకెత్తే కలకలం విని ఉపాధ్యాయుడు ఏమిటో ఈ గొడవ అని చూస్తే పాఠం చెప్పటం ప్రారంభించటానికి ముందుగా ఆయనకు కూడా తన వంతు వాటా ఇవ్వబడుతూ ఉండేది అంటూ డాక్టర్ మొయినుద్దీన్ గారు స్వామి చిన్ననాటి ముచ్చట్లను చక్కగా వివరించారు. ఈ ప్రపంచాన్ని చక్కదిద్ది అంతటా సత్యపాలనను స్థాపిస్తానని తనతో రహస్యంగా స్వామి చెప్పారని ఆయన తోటి విద్యార్థులలో ఒకరైన శ్రీ సీతారామారావు గారు కస్తూరిగారితో చెప్పారు. చిన్నప్పుడు స్వామి తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆటలాడుకునే చెట్టుని కూడా చూశాను అన్నారు కస్తూరిగారు. దీర్ఘచతురస్రాకారంలో కల ఆ స్థలంలో గల ఐదు చెట్లపై తాను తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆట ఎలా ఆడుకునేవారో మాకు వివరించి చెప్పారు. ఆ ఐదు చెట్లలో రెండింటిని ఇప్పుడు నరికేశారు, కాని మిగతా మూడు చెట్లు అలాగే ఉన్నాయి అని చెప్పారు కస్తూరిగారు. ఈ కోతి కొమ్మచ్చి ఆటను పిల్లలు రెండు జట్లుగా ఏర్పడి ఆడతారు. వీళ్లలో ఒక జట్టువారు కొమ్మలపై పాకుతూ, కొమ్మలు పట్టుకుని వేలాడుతూ, కిచకిచలాడుతూ ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మ వైపుకు పడిపోకుండా దాటుతూ ఉంటారు. అప్పుడు రెండవ జట్టువారు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, కేకలు పెడుతూ మొదటి జట్టులో ఎవరైనా ఒకరిని ముట్టుకోగలిగితే వారు ఆటలో అవుట్ అయినట్లు. ఒకవేళ ఎవరైనా కొమ్మలపై నుంచి ఎగురుతున్నప్పుడు కింద పడిపోతే అవుట్ అయినట్లు ప్రకటిస్తారు. అవతలి జట్టువారు కింద పడిపోవడం కోసం రెండవ జట్టువారు గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ చాలా గట్టిగా వేగంగా కొమ్మలను పట్టుకుని ఊపేస్తూ ఉంటారు. ఒకవేళ ఆటలో పొరపాటున ఎవరైనా మామూలుగా మాట్లాడేస్తే వారు తక్షణమే అవుట్ అయిపోయినట్లు లెక్క కడతారు. ఈ విధంగా కోతి కొమ్మచ్చి ఆటలాడే భాగ్యాన్ని డాక్టర్ మొయినుద్దీన్ వంటి వారు ఇప్పటికీ మధుర స్మృతులుగా గుర్తు చేసుకుని ఆనందిస్తూ ఉంటారు. చిన్నప్పుడు తాను స్కౌటుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను గురించి స్వామి వివరించారు. మాకు ఒక డ్రిల్ మాస్టర్ ఉండేవారు. ఆయన పాఠశాలలో ఒక స్కౌటు దళాన్ని ఏర్పాటు చేశారు. నన్ను కూడా ఆ దళంలో సభ్యునిగా చేర్చాలని ఆయనకు చాలా పట్టుదలగా ఉండేది. నాకు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులను సాధనా మార్గంలో ప్రవేశపెట్టాలని కోరికగా ఉండేది. కాని మా కుటుంబం చాలా పేదది కావడం చేత తగిన దుస్తులు, ఇతర సామాన్లు కొనుక్కోవటానికి సరిపడా ధనం లేదు. అందువలన నేను స్కౌటు దళంలో సభ్యునిగా చేరలేకపోయాను. మా కుటుంబం ఎంత పేదదో తెలియాలంటే మీకు ఒక సంఘటన చెప్పాలి. నేను పాఠశాలకి రోజూ ఒకే ఒక చొక్కా వేసుకుని వెళ్లేవాణ్ణి. ఎందుకంటే నాకు తొడుక్కోడానికి రెండవ చొక్కా ఉండేది కాదు. ఈ విషయం కనిపెట్టిన పిల్లలు కొంతమంది నన్ను చూసి నవ్వటం ప్రారంభించారు. ఒకరోజున పాఠశాలకు వెళుతుండగా త్రోవలో వెనక నుంచి వారు నా చొక్కాను లాగి చింపేశారు. చిరిగిన చొక్కాకు పెట్టుకోవడానికి కావలసిన గుండుసూది కూడా నా దగ్గర లేకపోవటం వలన ఒక తుమ్మముళ్ళును తీసుకుని నా చిరిగిన చొక్కాకు పెట్టుకున్నాను. నేను స్కౌటులో ఎందుకు చేరలేకపోయానో తెలుసుకున్న నా తోటి విద్యార్థులు ఎంతో బాధపడ్డారు. పాఠశాలలో బెంచిపై నా కుడిపక్కన కూర్చునే విద్యార్థి రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే చీఫ్ అకౌంటెంట్ గారి కుమారుడు. అతడు తన తండ్రి వద్దకు వెళ్లి రెండు జతల యూనిఫామ్ దుస్తులను కొనిపెట్టమని అడిగాడు. ఖాకీ నిక్కరు, సగం చేతుల వరకు ఉండే ఖాకీ చొక్కా మాకు యూనిఫామ్గా ఉండేది.

అతను ఒక జత బట్టలు నా డెస్కులో చుట్టి పెట్టి నాకొక కాగితం మీద ఆ దుస్తులను తప్పక తీసుకోవలసిందని, మనిద్దరం సోదరుల వంటి వారం కనుక ఎంతమాత్రమూ అభ్యంతరం చెప్పకుండా అంగీకరించమని కోరుతూ ఉత్తరం రాసి మరీ పెట్టాడు. కాని అది నాకు సంతోషాన్ని కలిగించలేదు. ఆ బహుమానాన్ని తీసుకోకూడదని నేను నిశ్చయించుకున్నాను. అందువల్ల బట్టలను అలాగే డెస్కులో పెట్టేసి దానితో పాటు ఒక కాగితం మీద మనిద్దరి మధ్య స్నేహం కలకాలం కొనసాగాలంటే ఇలా ఇచ్చిపుచ్చుకోవటం పద్ధతి ఉండకూడదు. ఎందుకంటే బాగా అవసరంలో ఉన్నవాడికి ఎవరైనా ఏదైనా ఇస్తే ఆ ఉపకారానికి బదులుగా ఏదైనా చేసి రుణం ఎలా తీర్చుకోవాలో అన్న ఆతృత ఉంటుంది. తనేదో దానం చేశానన్న భావం ఇచ్చిన వ్యక్తిలో అహంకారాన్ని ప్రేరేపిస్తుంది. అందుచేత ఇలా ఇచ్చిపుచ్చుకోవటం పద్ధతి వలన తీసుకున్నవారికి ఆత్మనూన్యతాభావం, ఇచ్చిన వారికి అహంభావం పెరుగుతుంది. అటువంటి స్నేహం ఎక్కువ కాలం నిలవదు. అందుచేత నేను ఈ దుస్తులను తీసుకోకుండా ఈ కాగితంతో పాటు ఇక్కడే ఉంచుతున్నాను అని రాసి పెట్టారు స్వామి. మర్నాడు ఆ విద్యార్థి కనీసం స్కౌటులో ఉన్ననాళ్లు ఆ దుస్తులను ధరించి తరువాత తనకి తిరిగి ఇచ్చేయమని ప్రార్థించాడు. కాని నేను అందుకు అంగీకరించలేదు. నాకు ఎవరి సహాయమూ అక్కర్లేదు, నేను ఎవరి సహాయమూ కోరను. ఇతరులకు ఎంత ఎక్కువగా బాగా సేవ చెయ్యాలో, నేర్పే అవకాశం కోసమే ఎదురుచూస్తూ ఉంటాను. అంతేకాక ఆ దుస్తులు మీ నాన్నగారు నీకోసం తయారు చేయించినవి. అవి నువ్వు కాకుండా నేను ధరిస్తే అది అసత్యమవుతుంది. నా పేరే సత్యం కనుక సత్యం తప్పి ప్రవర్తించటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని నచ్చచెప్పి అతని బట్టలు అతనికి తిరిగి ఇచ్చివేశాను అని తెలిపారు స్వామి.

ఈ సందర్భంలో ఒక సంఘటన మీకు చెప్పాలని ఉంది అని కస్తూరిగారిలా చెప్పారు. 20 ఏళ్ల క్రితం మా బంధువులలో ఒకరికి కలిగిన అనుభవమిది. అతను రంగూన్ నుండి బెంగుళూరులో ఉన్న తన సోదరికి ఒక చక్కని బర్మా గొడుగును పుట్టినరోజు కానుకగా ఇవ్వటం కోసమై తీసుకొచ్చాడు. కాని ఆమె ఆ బహుమానాన్ని తిరస్కరించటంతో ఆ గొడుగు వాడకుండా అలాగే మూలపడి ఉంది. కొన్నాళ్ల తర్వాత అతని తల్లిదండ్రులు ఆ గొడుగును తెచ్చి స్వామి పాదాల చెంత సమర్పించారు. దొంగిలించిన వస్తువులు నాకెందుకు తెచ్చి ఇచ్చారు? వాడినా వాడకపోయినా ఇది మీ అమ్మాయి గొడుగు అంటూ తీసుకోవటానికి స్వామి నిరాకరించారు. స్వామికి ఏదైనా సమర్పించదలుచుకుంటే మనసా వాచా కర్మణ ఆ వస్తువుని త్రికరణ శుద్ధితో స్వామికి సంపూర్ణంగా అర్పించాలి. స్వామి బాల్య విశేషాలను వివరిస్తూ కస్తూరిగారు ఈ విషయాలనింకా వెల్లడించారు. ఉరవకొండలో బాబా రోజూ నీళ్లు తోడి తెస్తుండే బావిని కూడా కస్తూరిగారు చూశారట. ఊరికి 1 కిలోమీటర్ దూరాన ఉన్న ఆ బావి నుంచి స్వామి ఒక కావడి భుజంపై పెట్టుకుని 2 పెద్ద నీళ్ల బిందెలతో రోజూ 6 సార్లు నీళ్లు మోసుకుని వచ్చేవారు. ఆ ఊరికి అదొక్కటే మంచినీళ్ల బావి కావటం చేత నూతిలో నీరు బాగా లోతుగా ఉండటం చేత చాలా శ్రమ పడవలసి వచ్చేది. ఇంటికి నీళ్లు తేవటానికే ఉన్న సమయమంతా సరిపోవటం చేత మరి ఏ ఇతర కార్యక్రమాలకు స్వామికి సమయం దొరికేది కాదు అని తెలిపారు స్వామి. బాలునిగా ఉన్నప్పుడే బాబాలోని దివ్యత్వాన్ని గుర్తించి ఆరాధించి ఈ బాలుడు ఒకనాడు ప్రపంచానికే బోధకుడు కాగలడని ఊహించిన ఉపాధ్యాయుడు మహబూబ్ ఖాన్ను కూడా కస్తూరిగారు కలుసుకున్నారు. తనను తాను షిరిడీ సాయి అవతారంగా ప్రకటించుకున్న తర్వాత ప్రతి గురువారము స్వామి కూర్చుని ఉండే పవిత్రమైన ప్రదేశాన్ని కూడా కస్తూరిగారు సందర్శించుకున్నారు. మేము ఎంతో గౌరవంతో భక్తితో ఆ ప్రదేశంలో తన్మయులమై నిలబడి ఉండగా ఒక వృద్ధ గ్రామస్థుడు ఆ రోజుల్లోని ఒక కథను గురించి కస్తూరిగారికి వారితో కూడా ఉన్న భక్తులకు వివరించాడు. ఒకనాటి రాత్రి పక్క ఊరి నుంచి కొంతమంది స్త్రీలు జట్టుగా ఎడ్లబండిలో ప్రయాణం చేసి ఒక సినిమా చూడ్డానికి వచ్చారు. బండిలో బాగా కిక్కిరిసి గుంపుగా కూర్చోవటం వల్ల అదే అదనుగా వారిలో ఒక స్త్రీ తన పక్కనున్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించేసింది. ఆమె నిద్రలేచిన తర్వాత తన తలలో బంగారు ఆభరణం లేకపోవటాన్ని గమనించింది. కాని వారిలో ఎవరికీ ఈ దొంగతనం చేసిన స్త్రీపై అనుమానమే కలగలేదు. అందరూ ఒకరినొకరు బాగా ఎరుగున్నవారు కావటం చేత వారికి తమలో ఎవరిపైనా అనుమానం రాలేదు. ప్రయాణం చేస్తుండగా మధ్యదారిలో ఆభరణం వదిలే బహుశా కింద పడిపోయిందేమో అని అందరూ ఊహిస్తే మరికొందరు ఆమె వచ్చేటప్పుడే ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తు తెచ్చుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వారితో, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడున్నాడు. అతడు ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మనం ఈ విషయం అతనిని అడిగి తెలుసుకొనవచ్చును అని సలహా చెప్పాడు. వారంతా స్వామి దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్లని చూసి, ఓ జానకమ్మా, ఆ నగ తిరిగి ఇచ్చేయ్ అని ఆదేశించగానే ఆమె వెంటనే తాను దొంగిలించిన నగను తిరిగి ఇచ్చివేసింది. అవమానంతో ఆమె తల వాలిపోయింది. వెళ్ళండి, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకువెళ్ళండి. పశ్చాత్తాపమే తప్పుకు సరియైన శిక్ష. ఈ తప్పును మన్నించండి. బలహీన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేందుకు కారణం మీరే కదా. ఇంక మరెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చెయ్యదు. నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహించబడింది అని స్వామి ఆ స్త్రీలతో అన్నారు. ఈ విధంగా ఆ వృద్ధ గ్రామస్థుడు మాకు ఆ నగ వృత్తాంతాన్ని తెలియచేశాడు అని తెలిపారు కస్తూరిగారు. ఎంతో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ బాల్యం నుంచి కూడా తాను ఎటువంటి బాధ పడకుండా ఆ దుర్భర దారిద్ర్యాన్ని
కఠినమైన ఆ జీవితాన్ని ఎలా ఓర్పుతో భరించారో స్వామి విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం స్వామి తమ ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చున్నారు. స్వామి సోదరుని బావమరిదికి స్వామి ఇలా కుర్చీలో కూర్చుని ఊగటం కోపాన్ని తెప్పించింది. అతను కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో, అంత విలువైన కుర్చీలో కూర్చుని అలా మహారాజులా ఊగటానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? లే, ఇక్కడి నుంచి లేచి బయటికి పో అంటూ గట్టిగా గద్దించాడు. ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగటం నీ కళ్లతో నువ్వే చూస్తావు అని చెప్పారట స్వామి. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. 7 సంవత్సరాల తర్వాత స్వామి చెక్క కుర్చీలో కూర్చోడం భరించలేక చించోలీ రాణి స్వామి కోసం ఒక వెండి కుర్చీని తయారు చేయించి తెచ్చారు. శివరాత్రికి కాని దసరా పండగలలో కాని స్వామి ఆ కుర్చీని బయటకు తీయటానికి అనుమతించలేదు. స్వామి జన్మదినోత్సవానికి స్వామి సోదరుని బావమరిది రావటం జరిగింది. అప్పుడు స్వామి అక్కడ ఉన్న అంతమందిలోనూ అతనినే పిలిచి ఆ కుర్చీని భజన మందిరంలో పెట్టమని చెప్పారు. పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ అతడు క్షమించమంటూ స్వామిని వేడుకున్నాడు. విచారింపవల్లదని స్వామి అతనిని అనునయించారు. ఇతరులు ఎంతగా నొప్పించినా ఏమాత్రం చలించకుండా ఎంతో సహనంతో ఓర్పుతో భరించే స్వామి తన జీవితంలో బహుశా ప్రతిస్పందించిన సంఘటన ఇదొక్కటే. సంకుచితంగా వ్యవహరించే స్వార్థపరులకు, ఇతరుల తప్పులను వేలెత్తి చూపి అపహాస్యం చేసే అసూయాగ్రస్తులకు తాను చాలా దూరంగా ఉండేవాడినని, తనకు జన్మనిచ్చిన కుటుంబము యొక్క వంశము యొక్క పరువు ప్రతిష్టలను కాపాడటానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడినని స్వామి విద్యార్థులకు తెలియచేశారు. పాటలను నినాదాలను వ్రాసి అందుకు బదులుగా తనకు కావలసిన దుస్తులను, పుస్తక సామాగ్రిని కోట సుబ్బన్న కిరాణా దుకాణం నుంచి స్వామి తీసుకుంటూ ఉండేవారు. ఆ దుకాణాన్ని కూడా కస్తూరి గారు చూశారు. ఇప్పుడు ఆ దుకాణం సుబ్బన్న మనవడి చేత నడపబడుతోంది. సుబ్బన్న ఒకసారి తను అమ్మే ఆయుర్వేద ఔషధాలు, పసిపిల్లల ఆహారం బాగా అమ్ముడుపోయేలా సహాయం చేయమని స్వామిని అర్థించాడు. స్వామి వ్రాసే పదాలు ప్రచారాన్ని ఎంత బాగా చేసేవంటే, బాలురు ఆ పదాలను పాడుతూ ఆ వస్తువులను గురించి ప్రచారం చేస్తుంటే సరుకంతా కూడా క్షణాల్లో అమ్ముడుపోయేదని సుబ్బన్న సమకాలికులు తెలియజేశారు. ఉరవకొండ ప్రజలకు ఏ కొత్త వస్తువులను పరిచయం చేయాలన్నా, ఉదాహరణకు డాక్టర్ గోపాలాచార్యులు గారు తయారు చేసిన బాలభాస్కర వంటివి, ఈ విధంగా వీధులలో పాటలు పాడుతూ ప్రచారం చేయవలసిందే. పట్టణంలో ప్రతి వారం జరుగుతుండే సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు సుబ్బన్న సరుకంతా ఈ పిల్లలు పాడే పాటలతో, ఆ పదాలతో త్వరత్వరగా విక్రయించబడుతూ ఉండేది. స్వామి చిన్ననాటి విశేషాలను ఎంత విన్నా మనసు ఇంకా వినాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. స్వామి బాల్య స్నేహితులందరూ ఎంత అదృష్టవంతులో.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: మహనీయుల పాదాలను ఆశ్రయించడం వలన ఏ విధంగా జన్మకు సార్థకత చేకూరుతుందో తెలిపే విలువ తెలుసుకో అనే కథని ఇప్పుడు అందరూ వినండి. అశోక చక్రవర్తి ఒకనాడు తన మంత్రితో కలిసి గాహ్యాళికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక వృక్ష ఛాయలో ఆసీనుడైన ఒక బౌద్ధ గురువును చూశాడు. వెంటనే అశోక చక్రవర్తి వంగి తన శిరస్సును ఆ బౌద్ధ గురువు యొక్క పాదాలపై పెట్టి నమస్కరించాడు. ఈ దృశ్యాన్ని చూసిన మంత్రి చాలా నొచ్చుకున్నాడు. అశోక చక్రవర్తి అంతటివాడు తన విలువైన శిరస్సును ఒక సాధారణ సన్యాసి పాదములపై పెట్టాడే అని విచారించాడు. సంకుచిత బుద్ధిగల మంత్రికి చక్రవర్తి విశాల హృదయం అవగతం కాలేదు. ఇరువురూ రాజభవనం చేరుకున్నారు. సమయం చూసి తన అభిప్రాయాన్ని చక్రవర్తికి విన్నవించాడు మంత్రి. అశోకుడు విని నవ్వి మౌనంగా ఉండిపోయాడు. తగిన తరుణం చూసి మంత్రికి సత్యాన్ని బోధించాలనుకున్నాడు వివేకవంతుడైన అశోకుడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మంత్రితో చక్రవర్తి, "మంత్రివర్యా, మీరొక పని చేయాలి. నాకు 3 శిరస్సులు కావాలి. ఒక మేక శిరస్సు, ఒక పులి శిరస్సు, ఒక మనిషి శిరస్సు. ఈ 3 శిరస్సులను తీసుకుని రండి" అని ఆజ్ఞాపించాడు. వెంటనే మంత్రి కసాయివాని వద్దకు వెళ్లి మేక శిరస్సును సంపాదించాడు. అడవికి వెళ్లి వేటాడి పులి శిరస్సును సంపాదించాడు. ఇంకా మనిషి శిరస్సు కావాలి. శ్మశానానికి వెళ్లాడు. అక్కడ పోడ్చబోతున్న శవం యొక్క తలను కత్తితో ఖండించి తీసుకున్నాడు. ఈ 3 శిరస్సులను తీసుకుని రాజు వద్దకు వచ్చి, "మహారాజా, మీ ఆదేశానుసారం ఈ 3 శిరస్సులను తెచ్చాను" అన్నాడు. అశోక చక్రవర్తి, "మంత్రి, ఈ 3 ఏదో ఒక విధంగా అమ్ముకుని రండి" అన్నాడు. మంత్రి ఆ ప్రకారం చేయడానికి జనసమ్మర్ధం గల ఒక కూడలికి వెళ్లాడు. ఒక మాంసాహారి మేక శిరస్సును కొన్నాడు. ఇంటి ద్వారానికి అలంకారంగా ఉంటుందని ఒక శ్రీమంతుడు పులి శిరస్సును కొన్నాడు. మనిషి శిరస్సును మాత్రం ఎవ్వరూ కొనలేదు. చేసేది లేక మంత్రి తిరిగి వచ్చి, "మహాప్రభు, మనిషి శిరస్సును ఎవ్వరూ కొనడానికి ముందుకు రావడం లేదు" అన్నాడు. అప్పుడు చక్రవర్తి, "సరే, కొనకపోతే పోయారు. ఎవరికైనా ఉచితంగానైనా ఇచ్చిరండి" అని చెప్పి పంపించాడు మంత్రిని. మనిషి శిరస్సును తీసుకుని మంత్రి బయలుదేరాడు. ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ మనిషి శిరస్సును తీసుకునడానికి ఇష్టపడలేదు. మంత్రి తిరిగి చక్రవర్తి వద్దకు వచ్చి, "మహారాజా, ఊరికే ఇస్తామన్నా ఎవ్వరూ తీసుకోవడం లేదు" అన్నాడు. అప్పుడు అశోక చక్రవర్తి, "మంత్రి, జీవమున్నంతవరకే ఈ శిరస్సునకు విలువ. జీవం పోతూనే మనిషి శిరస్సుకు ఏమాత్రం విలువ ఉండదు. కనుక ప్రాణం ఉన్నప్పుడే ఈ శిరస్సుకు పవిత్రత చేకూరాలి. అది సద్వినియోగం కావాలి. అందువలనే మహనీయుల పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించాలి. వారి పాదస్పర్శ వలన శరీరం పునీతమవుతుంది. జన్మకు సార్థకత చేకూరుతుంది" అని మంత్రికి కర్తవ్యాన్ని గుర్తుచేశాడు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 8వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

కంటి నుండి అద్భుతమైన మెరుపుతో కాంతి కిరణాలను వెదజల్లుతూ మద్రాసు నుండి ఫోన్లో మాట్లాడుతూ, ఈ విభూది పెట్టండి, వెంటనే నయమవుతుంది అని 222 మైళ్ల దూరాన ఉన్న బెంగుళూరులోని ఒక ఇంట్లో మౌత్ పీస్ నుండే గుప్పెడు విభూదిని సృష్టించిన బాబా ఈయనేనా? ఈ అద్భుతమైన ఫోన్ వింతకు ప్రత్యక్ష సాక్షి అయిన చీఫ్ కమర్షియల్ మేనేజర్ గారి భార్య ఈ ఉదంతాన్ని అయ్యర్కు చెప్పింది. బాబా నన్ను మామూలు కుశల ప్రశ్నలు కొన్ని అడిగారు. ఆ తరువాత పవిత్రమైన స్థలాలకు తీర్థయాత్రగా వెళ్లటం ప్రాముఖ్యతను గురించి తెలుగులో మాట్లాడారు. కాని తెలుగు నాకు సరిగ్గా రాకపోవడం చేత ఆ సంభాషణ నాకు మింగుడుపడలేదు. చుట్టూ మట్టిగోడలు, అక్కడక్కడా మరకలుగా ఉన్న వేదిక, ఒక మూలన విగ్రహాలు, చూరుకు అంటుకుని ఉన్న పెద్ద పెద్ద కొయ్య స్తంభాలు, షెడ్డుకి ఇంటికి మధ్యనున్న కాలువపై రాళ్ల వంతెన, వీటన్నిటి మధ్య నా పక్క చుట్టపై కూర్చున్న యువ ప్రవక్త బాబా. ఈ 22 భగవంతుణ్ణి గురించి నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఆయన 1926 జన్మించారంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. 1932 జన్మించి ఉండవచ్చునేమో అనిపించింది. ఆయన్ని చూస్తే నాజూగ్గా వెడల్పుగా ఉన్న వదనం, విశాలమైన నుదురు, అద్భుతంగా అరుదుగా కనిపించే ఒత్తైన నల్లని పట్టుకుచ్చులాంటి తలకట్టుతో కప్పబడ్డ చెవులు, నవ్వుతున్నప్పుడు తళుక్కున మెరిసే ముత్యాల వంటి పలువరస, చాలా కాలం ఎటువైపు చూసినా నా కళ్ల ముందు ఈ మోహన రూపమే కదలాడుతూ ఉండేది. ఇంకా ఆ పాదాలు, ఎర్రని పట్టుధోవతి అంచుల మధ్య నుండి దోబూచులాడే ఆ తమలపాకుల వంటి మృదువైన మెత్తని పాదాలు దంతంతో చెక్కబడినవా అన్నట్లున్నాయి. అబ్బా, ఈ ముగ్ధమోహన రూపం, ఎర్రని కాంతుల్ని వెదజల్లే ఆ పాదపద్మాలు, వేలాది మైళ్ల దూరం నుండి ప్రజల్ని ఆకర్షిస్తున్న అయస్కాంతంలా అనిపించింది. పాదాల బొటనవేళ్లు తాకి నమస్కారం చెయ్యటానికి సాహసం చేశాను. మౌనంతోనే నా మనస్థితిని అర్థం చేసుకున్న స్వామి పాదాలు మెల్లగా అరచేతితో మెత్తగా తాకి నమస్కరించాను. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లోని కొండలపైన ముళ్ళు, రాళ్ళు, రప్పలపై సంచరించిన బాబావారి పాదాలు ఇసుమంతైనా కందిపోలేదు. మెత్తని ఆ పాదాలను తాకినప్పుడల్లా అద్భుతమైన అనుభూతికి లోనుగావటం జరుగుతూనే ఉండేది. అంతలో చుట్టుపక్కల వాళ్లంతా బాబా విసిరిన ఏదో చెలోక్తికి నవ్వటం వినిపించి నేను కూడా అర్థం కాకపోయినా వారి నవ్వుతో శృతి కలిపాను. నాకు తెలుగు అంత బాగా రాకపోవడం చేత తెలుగు నుడికారాలు, సామెతలు అర్థం చేసుకునే స్థితిలో నేను లేను. ఇంతలో బాబా అకస్మాత్తుగా లేచి లోపల ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్లి అటునుండి ఎడమవైపున ఉన్న ఇరుకైన ఒక చిన్న వంటింట్లో ప్రవేశించారు. అక్కడ భజన కృష్ణమ్మ అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ చాలా ఏళ్ల క్రితమే పుట్టపర్తి వచ్చి అక్కడే ఉండిపోయింది. ఆవిడ బాబా అన్నగారైన శేషమరాజు యొక్క బావమరిది భార్య. ఆవిడ భర్త బీమా సంస్థలో ఒక ఆఫీసరుగా ఉండేవారు. వాళ్ల స్వస్థలం మచిలీపట్నం. ఆవిడ ఇద్దరు కుమారుల్లో ఒక అతను ఇంజనీరు, రెండవ అతను అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపల్, మూడవ కుమారుడు మూగా చెవిటి బాలుడు. స్వామి ప్రదర్శించిన అద్భుత లీలలు, సముద్రపు ఉప్పునీటిని పాలగా మార్చటం, అలలపై తేలుతూ శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువు వలె దర్శనమివ్వటం వంటి లీలలు దర్శించిన ఆవిడ స్వామి సన్నిధిలో పుట్టపర్తిలోనే ఉండటానికి నిశ్చయించుకుని తన మూడవ కుమారుడితో వచ్చి అక్కడే ఉంటున్నది. అలాగే పోలియో వ్యాధిగ్రస్తుడైన కుమారునితో ఒక తల్లి, ఆత్మహత్య నుండి కాపాడబడిన ఒక తండ్రి, ఇంకా అక్కడ నివాసం ఏర్పరచుకున్న వారిలో చాలామంది స్వామి ఒడిలో సేదతీరుతున్నవారే. నా దగ్గరకు రండి, రక్షణను, విశ్రాంతిని పొందండి అన్న షిరిడీసాయి పిలుపు విన్న వారంతా ఈ కొత్త షిరిడీలో ఆశ్రయం పొంది నివాసం ఏర్పరచుకుని ఉండిపోయారు. అంతేకాకుండా
స్వామిని గుర్చి తెలుసుకోవాలి అనే ఆసక్తితో వచ్చిపోయే యాత్రికులు కొంతమంది. ఇంతలో బాబావారు పంచాంగం ఇవ్వమని కోరడంతో స్థూలకాయుడైన వ్యక్తి వర్తమాన సంవత్సర పంచాంగం తెచ్చి ఇచ్చాడు. ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఐజీ ప్రిజన్స్ అని తరువాత నేను తెలుసుకున్నాను. మంచి ముహూర్తం నిర్ణయిస్తాను అన్నారు బాబా నన్ను చూస్తూ. సాంప్రదాయాల పట్ల ఆయనకు గల గౌరవం చూసి అభిమానము, వివాహ ముహూర్తం నిర్ణయించడానికి చూడవలసిన గ్రహబలం, తారాబలంతో శాస్త్రపరిచయం కలిగి ఉండటం పట్ల ఆశ్చర్యమూ కలిగాయి. ఆయన ముహూర్తం నిర్ణయించుకోవడానికి పేజీలు తిరగవేస్తుండగా కొంచెం ధైర్యం చేసి బాబాతో వివాహం ఏర్పాటు చెయ్యడానికి కావలసిన ధనం సమకూర్చుకోవడానికి తగినంత వ్యవధి ఉండేలా ముహూర్తం నిర్ణయించమని చెప్పడానికి సాహసించాను. ఎక్కువ ఆడంబరాలకు పోవద్దని స్వామి నన్ను హెచ్చరించారు. పుట్టపర్తిలో ఎక్కువ ఆడంబరంగా ధనం వ్యయం చేసి ఎవ్వరినీ మెప్పించినవసరం లేదు. అనవసరంగా ధనాన్ని దుర్వినియోగం చెయ్యవద్దు, ఎక్కడా అప్పు చెయ్యవద్దు. సాధ్యమైనంత నిరాడంబరంగా వివాహపు ఏర్పాట్లు చెయ్యండి. వివాహం సంతోషప్రదంగా జరిగేలా నేను చూస్తాను అని బాబా హామీ ఇచ్చారు. నగలు, చీరలు, బంధువులకు ఇవ్వవలసిన కానుకలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మొత్తం 2 వారాల వ్యవధి ఇచ్చారు బాబా. దసరా ఉత్సవాల్లో 10వ రోజున అంటే విజయదశమి రోజున వివాహానికి ముహూర్తం నిశ్చయించారు. విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా జయం కలుగుతుంది అనే విశ్వాసం కల మాకు ఇది చాలా ఆనందాన్ని కలుగుజేసింది, సంతృప్తిని కలిగించింది. జగన్మాత అయిన ఆదిశక్తి ఈ దసరా నవరాత్రుల్లో 3 దినాలు జగద్రక్షణకర్తగాను, 3 దినాలు సృష్టి పోషకకర్తగాను, చివరి 3 రోజులు జగద్గురువుగాను పూజింపబడుతుంది. దసరా ఉత్సవాలకు చాలామంది పుట్టపర్తి వస్తారు కాబట్టి వివాహానికి చాలామందే హాజరవుతారని నేను ఆశించాను. బాబా అక్కడి నుండి మమ్మల్ని కొంచెం పక్కగా ఖాళీ స్థలంలో ఉన్న నవగ్రహ మండపం పక్కనున్న తులసికోట వద్దకు తీసుకువెళ్లారు. వివాహం అదిగో ఆ షెడ్లో చెయ్యొచ్చు, అక్కడే పక్కగా భోజనానికి ఏర్పాటు చేయవచ్చు, ఈ గోడ పక్కగా వంటలకు ఏర్పాట్లు చేయబడతాయి, ఇటువైపున గాడీ పొయ్యలు తవ్విస్తాను, పైన కొద్దిగా పందిర్లా వేస్తే కాస్త నీడగా ఉంటుంది అని చెప్పారు బాబా. అక్కడ వంట చెరకు కరువు ఎక్కువ అని ఆ గ్రామస్తుల వల్ల తెలుసుకున్నాను. నేను మళ్లీ నా సందేహాన్ని వెలిపూచటానికి సాహసించాను. ఎవరో ఒకరికి ఈ బాధ్యత అప్పగించి కావలసిన వంట చెరుకును తెప్పిస్తానని చెప్పి బాబా తండ్రి కోసం కబురు పంపించారు. ఆయన తను నడుపుతున్న దుకాణం వద్ద ఉన్నారు. అక్కడివారు యాత్రికులు కూడా ఆ దుకాణం నుండి బియ్యం, రాగులు, బెల్లం, కిరోసిన్, వంట నూనె, ఉల్లిగడ్డలు, సబ్బులు, అగ్గిపెట్టెలు మొదలైన వస్తువులను కొనుక్కునేవారు. స్త్రీ పురుషులకు, పిల్లలకు సంబంధించిన దుస్తులు కూడా అక్కడ కొద్దిగా ఉన్నాయి. ఆ దుకాణానికి కొద్దిగా పక్కగా శతవృద్ధుడు, ప్రసిద్ధుడు అయిన కొండమరాజు నివాసం ఉంది. దుమ్ము కొట్టుకుని ఉన్న వీధులు, పూరిపాకలు, బక్కచిక్కిన పశువులు, అక్కడక్కడా పిల్లల కీచులాటల శబ్దాలతో ఉన్న ఈ చిన్న గ్రామం పుట్టపర్తి బాబాకు జన్మస్థలం అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అందరికంటే ఉన్నతంగా ఎంతో గొప్ప స్థితిలో ఉండి ఆసక్తితో తనను పరీక్ష చేయాలని వచ్చిన ఎంతోమంది ప్రఖ్యాతి చెందిన సాధువులను, పండితులను కూడా తన అద్భుతమైన మహిమతో దిగ్భ్రమ చెందించి షిరిడీ సాయి అవతారంగా తనను ప్రకటించుకుని సాయి తత్వాన్ని, తన ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్న అవతార పురుషుడు బాబాకు ఈ కుగ్రామం జన్మభూమి అంటే ఆశ్చర్యంగానే అనిపించింది. చుట్టూ కొండల మధ్య ఎక్కడో ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ కుగ్రామంలో జన్మించిన ఒక చిన్న బాలుడు తను పుట్టకముందే సమాధి చెందిన ఒక ఫకీరుగా తనను ప్రకటించుకోవడం నాకు అద్భుతంగా అనిపించింది. షిరిడీలో అతను మాట్లాడిన భాషలు మరాఠీ, హిందీ. తన 16వ ఏట ఆయన వెలుగులోనికి వచ్చారు. ఆయన
తాను శరీరం చాలించిన 8 సంవత్సరాలకు మళ్లీ ప్రకటితమవుతానని ప్రకటించే ఉన్నారు. ఆ భజన మందిరంలో నివాసం ఏర్పరచుకున్న షిరిడీసాయి భక్తుల్ని కూడా నేను చూశాను. అద్భుత ఆశ్చర్యాలతో తలమునకలవుతూ బాబా సన్నిధిలో బాబా తండ్రి కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నాను. కబురందిన వెంటనే తండ్రిగారు వచ్చి బాబా వద్ద నిలబడ్డారు. అక్కడ మేమంతా బాబాకి ఎదురుగా కూర్చుని ఉన్నాం. బాబా సన్నిధిలో వారి తండ్రి నిలబడి ఉండటాన్ని నేను గమనించాను. సన్నగా, బక్కపలచగా, ఎక్కువ ప్రత్యేకత లేని రూపంలో ఉన్నప్పటికీ ఆయన ముఖంలో ఒక విధమైన కరుణ, దయ తొణికిసలాడుతున్నాయి. ఆ ప్రదేశానికి కొత్తగా వచ్చిన మా దంపతులను సాదరపూర్వకంగా చూశారు. మోకాళ్లు దాటిన పంచె, బిగుతుగా ఉన్న చేతుల్లేని చొక్కా, నెత్తి వెనుక ముడివేసి ఉన్న జుట్టు, చెవులకు మెరుస్తున్న రాళ్లతో బంగారు దుద్దులు, ఇది అతని వేషధారణ. బాబా వారికి నన్ను చూపిస్తూ, వీరు దసరా పండుగ రోజుల్లో బెంగుళూరు నుండి ఇక్కడకు వచ్చి 30 మందితో కలిసి పుట్టపర్తిలో విజయదశమి నాడు వాళ్ల అమ్మాయి వివాహం జరిపించుకోవడానికి వస్తారు. ఆ శుభకార్యానికి అవసరమైన కిరాణా సామాన్లు, కాయగూరలు, పళ్ళు, అతనికి కావలసినవన్నీ నువ్వు తెచ్చి ఇవ్వాలి అని చెబుతూ నా కేసి తిరిగి, మిగిలిన వాళ్లంతా సాధారణంగా ముందుగా పైకం ఇచ్చి ధర్మవరం నుండి లేక హిందూపురం నుండి కావలసిన సరుకులు తెప్పించుకుంటారు, కాని నువ్వు మాత్రం ఎప్పుడు ఏది కావాలంటే అది తెప్పించుకుని పైకం మొత్తం మీరు అమ్మాయి వివాహం అయ్యాక వెళ్లేటప్పుడు ఇచ్చి వెళ్లవచ్చు అన్నారు. సరేనంటూ వారి తండ్రి అక్కడి నుండి వెళ్లిపోయారు. నాకు అంతా అయోమయంగా ఏదో వింత ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది. కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో గురుస్థానంలో ఉన్న వ్యక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటే ఆ వ్యక్తి తండ్రిగాని, అన్నదమ్ములుగాని, మేనమామ, మేనల్లుళ్ళుగాని రోజువారీ కార్యక్రమాల్లో పెత్తనం చెలాయిస్తూ ఉండడం నాకు తెలుసు. కాని ఇక్కడ సర్వస్వం బాబాయే. అక్కడ భజన కార్యక్రమాలకు కావలసిన షెడ్ సిద్ధం చేయటం, భజన వేదికను అలంకరించటం అన్నీ పర్యవేక్షించేది శేషగిరిరావు అనబడే ఒక కార్యకర్త. సాయంకాలం సరిగ్గా 6 గంటలకల్లా భజన ప్రారంభం కావలసి ఉంది. పూలదండలతో, తులసి మాలలతో స్త్రీ పురుషులంతా వరుసగా ఒక్కొక్కరూ రావటం మొదలైంది. వాళ్ల చేతుల్లోని ఆ దండలు తీసుకుని బాబా స్వామి చిత్రపటం ఎదురుగా ఉన్న కృష్ణుడి విగ్రహం మెడలో పడేలా చిన్నగా విసిరారు. కృష్ణ విగ్రహానికి ఎదురుగా ఉన్న తివాచీపైన బాబా కూర్చున్నారు. కొద్ది నిమిషాల్లో బాబా పెద్దక్కగారైన వెంకమ్మగారు గబగబా వచ్చి స్త్రీల వైపు కూర్చున్నారు. మధురమైన కంఠంతో బాబా ఒక భజన గీతాన్ని శ్రావ్యంగా పాడారు. ఒక చరణం తరువాత మరొక చరణం స్వామి పాడుతూ ఉంటే మేం కూడా వారితో శృతి కలిపాం. అక్కడ భజన బృందంలో 40 మంది వరకు ఉన్నారు. తరువాతి భజన పాట బాబా సోదరి పాడారు. ఆవిడ గొంతు కూడా ఎంతో ఆహ్లాదపరిచేలా భావపూరితంగా ఉంది. బాబా ఇలా ఇతర దేవతల గురించి పాటలు పాడుతూ భజన ఎందుకు చేస్తున్నారు అని ఆశ్చర్యపడుతూ కూర్చుంటే నా పక్కన కూర్చున్న ఒకతను గుసగుసగా, బాబా తనను గురించి రచించిన పాటలు తానే పాడుతున్నారని, వెంకమ్మగారు బాబా వద్ద భజన పాటలు నేర్చుకున్న మొట్టమొదటి విద్యార్థిని అని చెప్పారు. కుప్పం, కరూర్, త్రిచినాపల్లి, మద్రాసు, బెంగుళూరు నుండి అనేక మంది యువజనులు బాబా వద్ద భజన పాటలు నేర్చుకునేవారు. తల్లి బిడ్డను ఒడిలో ఉంచుకుని బిడ్డ ముఖంకేసి చూస్తూ తను అన్నట్లుగా చెప్పమంటూ బిడ్డకు చిన్న చిన్న మాటలు నేర్పుతున్నట్లుగా బాబా భక్తులకు భగవంతుణ్ణి ప్రార్థించడం నేర్పుతున్నారని తలుచుకుంటూ నా మనసులో చెలరేగే సందేహాలను శాంతింపచేసుకున్నాను. నిజానికి మనలోనూ, మన చుట్టూ ఉన్న తనను గుర్తింపచేయటమే స్వామి యొక్క అవతార ముఖ్య లక్ష్యం. సోమరుల వలె అజ్ఞానంతో నిద్రిస్తున్న మనను ఆప్యాయంగా దగ్గరకు చేరదీసి మనల్ని తట్టి లేపుతారు.
ఓ నా ప్రియమైన బిడ్డలారా, బలహీనుల వలె అంధుల వలె మీరు ఎవరికోసం తపిస్తూ వెతుకుతున్నారో ఆ వ్యక్తిని నేనే, మీరు కోరుకునేది నన్నే అని తెలియజేస్తారు. అఖండ ప్రశాంత ఆనంద సాగరంలో ఓలలాడేందుకు మనకు ప్రశాంతి నిలయానికి త్రోవ చూపుతారు. తన దివ్య సన్నిధిలో రక్షణ కోసం వచ్చిన వారిలో ఒక్కొక్కరి కోసం ప్రత్యేకంగా రాసే ప్రార్థన గీతాల ద్వారా బాబా వారిలోని అంతరంగ మాలిన్యాన్ని పోగొట్టుకునేటట్లు చేసి పరిశుద్ధ హృదయులై స్వామి యొక్క చల్లని నీడలో సేద తీర్చుకునేలా చేస్తారు. ఇలా రాయబడిన కొన్ని ప్రార్థనా గీతాలు నా వద్ద ఉన్నాయి. 1959లో నా జన్మదిన సందర్భంగాను 1960-62 సంవత్సరాలలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి నాకు ఈ గీతాలను అందజేశారు. కృపాకరో భగవాన్, దర్శన దీజో అన్న గీతాలు ఇక్కడ వివరిస్తున్నాను.

ఆ తరువాత 1960 నూతన సంవత్సర శుభోదయ సందర్భంలో ఒక గ్రీటింగ్ కార్డుపై తను స్వయంగా తన సొంత దస్తూరితో రాసిన ఇంకొక ప్రార్థనా గీతాన్ని నాకు పంపించారు. ఆ అమూల్య రత్నాన్ని అందుకున్న ఆనందం మరింత పెరిగేలా స్వామి నాకు ఆ గ్రీటింగు కార్డు స్వయంగా చేతికి ఇవ్వకుండా పుట్టపర్తికి 5 మైళ్ల దూరాన ఉన్న బుక్కపట్నం పోస్టాఫీసు నుండి పోస్టు చేయించారు. ఆయన సన్నిధిలోనే ప్రశాంతి నిలయంలోనే నేనున్నాను. స్వామి పోస్టులో పంపించిన ఈ నూతన సంవత్సర శుభాశీస్సులు నాకు ఆశ్చర్యాన్ని, అద్భుతమైన ఆనందాన్ని కలుగజేశాయి. ఆ క్షణంలో నాకు కలిగిన అనుభూతి నన్ను మాటలు రాని మూగవానిగా, నిశ్చేష్టునిగా చేసింది. అప్పటి నా స్థితి వర్ణనాతీతం.

గ్రీటింగ్ కార్డు పిఎస్లో కస్తూరి, ఈ ప్రార్థనతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించు. దీర్ఘాయుష్షును పొంది పిల్ల పాపలతో ఆనందమయమైన జీవితాన్ని గడుపుతూ భక్తి జ్ఞానాలతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ సర్వేశ్వరుని సన్నిధిలో సేవలో నీ శేష జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడపాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ స్వామి తన ఆశీస్సుల వర్షాన్ని కురిపించారు. మంచితనంతో మెలగమని, మంచి పనులే చెయ్యమని ప్రబోధించే ఆ కరుణామూర్తి దయ అపారమైనది. ఇలాగే మరోసారి 1962 నవంబర్ 23వ తేదీన స్వామి తమ జన్మదినోత్సవ శుభ సందర్భంలో కూడా మరొక ప్రార్థనా గీతాన్ని రాసిన గ్రీటింగు కార్డును పోస్టులో పంపి నాకు ఎనలేని ఆనందాశ్చర్యాలను కలుగజేశారు. ఆ ప్రార్థనా గీత సారాంశం ఇలా ఉంది.

అలా స్వామి నుండి అటువంటి అద్భుతమైన కానుకలు పొందిన వాళ్లమంతా ఆయన సన్నిధికి వెంటనే వెళ్లి ఆయన పాదాలపై తల ఉంచి మూగగా

మా సంతోషాన్ని వ్యక్తం చేసుకునేవాళ్లం. మా ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తూ స్వామి మా చేతుల్లోంచి ఆ కాగితాలను తీసుకుని ఆ ప్రార్థనలోని అంతరార్థాన్ని తెలియజెపుతూ మాకు ఆ పాట ఎలా పాడాలో కూడా ప్రేమతో నేర్పించేవారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 8వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ద డివైన్ డాక్టర్ దివ్య వైద్యుడు పుస్తక పఠనాన్ని వింటారు. పఠించిన వారు శ్రీ కె. సత్యనారాయణ ప్రసాద్.

ఇక శ్రీమతి ప్రేమ ఎల్రజా గారి గురించి. ఒకరోజున శ్రీమతి ప్రేమ ఎల్రజా వంటింట్లో పడి ఆమె తల డైనింగ్ టేబుల్ కొట్టుకుంది. కస్తూరి గారి అమ్మాయి పద్మకు నన్ను పిలిపించమని శ్రీమతి ప్రేమ చెప్పింది. నేను వెళ్లి చూసేసరికి ఆమె తెలివిలోనే ఉన్నది. బీపీ, నాడీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఆమె బ్రౌన్ కలర్ కాఫీ లాంటి పదార్థాన్ని వాంతి చేసుకుంది. నేను వెళ్లి కుటుంబరావు గారిని స్వామితో ఈ విషయం గురించి చెప్పమని చెప్పాను. కుటుంబరావు గారు వెంటనే వచ్చి తను కూడా రోగిని చూశారు. అతను డాక్టర్ ఎల్రజా వెళ్లి భగవంత విషయం చెప్పటం, స్వామి విభూతి ప్రసాదం పంపించడం జరిగింది. నన్ను దగ్గరే ఉండి ఆమెను చూసుకోమని చెప్పారు. సాయంకాలం అయ్యేసరికి ఆమె పరిస్థితి విషమించింది. అనస్థెసిస్ట్ ను పిలిపించారు. మేమిద్దరం ఆవిడికి చికిత్స చేస్తూ స్వామికి మెసేజ్ పంపించాం. స్వామి డాక్టర్ ఎల్రజాను పిలిచి మాట్లాడారు. ఆమెను హాస్పిటల్లో చేర్పించడం అవసరమని ఆయనకు నచ్చజెప్పారు. ఆమెను జనరల్ హాస్పిటల్లో చేర్పించాం. ఆమె చాలా గాఢమైన కోమాలోకి వెళ్లిపోయింది. స్వామి డాక్టర్ ఎల్రజాతో రోజూ మాట్లాడుతూ ఉండేవారు. శ్రీమతి ప్రేమని చూసుకోవటానికి ఇద్దరు నర్సులను పెట్టారు, ఒకరు పగలు ఒకరు రాత్రి చూసుకోవటానికి. ఆమె పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. సహజంగానే డాక్టర్ ఎల్రజా చాలా విచారపడుతున్నారు. ఆమె మాట్లాడటం లేదని స్వామికి చెప్పారు. స్వామి ఆమెను చూడటానికి వచ్చారు. ఆమె మంచం దగ్గర నుంచొని ప్రేమ అని పిలిచారు. ఆమె కళ్లు తెరిచింది. స్వామి ఆమెను ఎలా ఉన్నావు అని అడిగారు. నేను బాగున్నాను స్వామి అని చెప్పింది ఆవిడ. అప్పుడు స్వామి నీకు ఏం కావాలి అని అడిగారు. నాకు టీ కావాలి అన్నది. మందిరానికి ఎప్పుడొస్తావు అని అడిగారు స్వామి. త్వరలోనే అని చెప్పింది ఆమె. స్వామి అవును జల్దీ ఆవో అని అన్నారు. స్వామి డాక్టర్ ఎల్రజాతో, చూడు

ఆమె మాట్లాడుతున్నది. ఇదే చికిత్స కొనసాగించండి, ఆమె టీ కావాలంటున్నది, టీ త్రాగించండి అని చెప్పారు. స్వామి హాస్పిటల్ నుంచి వెళ్లగానే ఆమె మళ్లీ డీప్ కోమాలోకి వెళ్లిపోయింది. ఆవిడకు ముక్కులో నుంచి నాస్ట్రోగ్యాస్ట్రిక్ గొట్టం ద్వారా ఆహారం అందించాము. ఆమె అంత గాఢమైన కోమాలో ఉన్నప్పటికీ స్వామి డాక్టర్ ఎల్లెజా కోసం ఆమె చేత మాట్లాడించారు. డాక్టర్ ఎల్లెజా సోదరుడు కూడా డాక్టరే, అతను కూడా ముంబై నుంచి వచ్చాడు. ఆమె పరిస్థితి నానాటికి క్షీణిస్తున్నది. ఆమెకు వీపు మీద బెడ్ సోర్ వచ్చింది. ఇంచుమించు వీపు మీద 50% డెక్కుబిటస్ అల్సర్ ఏర్పడింది. అంటే మంచంలో కదలకుండా పడుకోవటం వల్ల ఏర్పడే ఒక విధమైన పుండన్నమాట. శస్త్రచికిత్స కోసం రోగిని బొంబాయి తీసుకువెళ్లమని స్వామి డాక్టర్ ఎల్లెజా సోదరంతో చెప్పారు. కానీ అందుకు డాక్టర్ ఎల్లెజా ఒప్పుకోలేదు. అలాంటి కోమాస్థితిలోనే ఆమె 4-5 నెలలు మంచంలోనే ఉన్నది. వేసవిలో స్వామి బృందావనం వెళ్లవలసి ఉన్నది. బెంగళూరు వెళ్లబోయే ముందు స్వామి డాక్టర్ గారు సోదరుని పిలిచి డాక్టర్ ఎల్లెజాను తన శ్రీమతికి విముక్తి కలిగించేలా నచ్చజెప్పమన్నారు. ఆవిడ చనిపోకుండా డాక్టర్ ఎల్లెజా ఒక గురుమంత్రంతో బాధిస్తున్నాడని స్వామి చెప్పారు. స్వామిని అతను అనుమతి కోరందే ఆవిడ దేహాన్ని విడిచి వెళ్లలేదని కూడా స్వామి చెప్పారు. మే నెలలో డాక్టర్ ఎల్లెజా తన శ్రీమతిని తీసుకువెళ్లిపోవలసిందిగా ప్రార్థిస్తూ స్వామికి ఒక టెలిగ్రామ్ ఇచ్చారు. అప్పుడు ఆమె మరణించింది. నడిచే అద్భుతాన్ని నేను. యూనిటీ కప్ అంటే క్రికెట్ మ్యాచ్ జరిగిన రోజు ఉదయాన్నే నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముందు రోజు రాత్రి నేను ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని యువజనమంతా స్టేడియంలోకి ప్రవేశించడానికి రోడ్ల మీద ఉన్నారు. ఇంకా అప్పటికి స్టేడియం గేట్లు తెరవలేదు. వాళ్లు జనరల్ హాస్పిటల్ ముందున్న రహదారి గుండా స్టేడియంలోకి వెళ్లటానికి ప్రయత్నించారు. అందువల్ల తొక్కిసలాట జరిగింది. చాలా మందికి గాయాలయ్యాయి. వాళ్లందరినీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇంచుమించు 50 నుంచి 60 మంది గాయపడ్డ పేషెంట్ తీసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టారు. ఇంటికి వెళ్లటం కోసం నేను హాస్పిటల్ బయటకు వచ్చాను. అక్కడంతా జనం ఉండటం వల్ల నేను ఆ లాన్లోనే నడుస్తూ వెళుతున్నాను. నేను చూసుకోకుండా గడ్డి కింద ఉన్న ఒక కరెంటు వైర్ను తొక్కాను. షాక్ కొట్టి కాలు మెలికపడి నేను క్రింద పడ్డాను. పాదం బాగా వాచింది. నేను హాస్పిటల్కి వెళ్లలేకపోయాను. కానీ కొన్ని ఆపరేషన్లు నేను చేయవలసి ఉండటం వలన వాళ్లని వేరే రోజుల్లో రమ్మని చెప్పాను. అందువల్ల నేను ఆయా రోజుల్లో వెళ్లి శస్త్రచికిత్సలు చేశాను. నా పాదం బాగా వాచడం వలన ఒక పోస్టీరియర్ స్లాబ్ వేసి క్రేప్ బ్యాండేజ్ కట్టుకున్నాను. డాక్టర్ నియోగి నా పాదాన్ని పరీక్ష చేసి ఇంట్లోనే అదే చికిత్స కొనసాగించమని, కొన్ని రోజులు సెలవు పెట్టి ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఒక నెల తరువాత అనగా 2 ఫిబ్రవరి డ్యూటీలో చేరడానికి అనుమతి కోరుతూ భగవానికి ఉత్తరం ఇచ్చాను. ఆయన ఉత్తరం తీసుకున్నారు. నేను డ్యూటీలో చేరాను. వాపు బాగా ఎక్కువైంది. నేను పనిచేయలేకపోయాను. మహాశివరాత్రి పండుగ అయిన తర్వాత స్వామి బృందావనకు వెళ్లవలసి ఉన్నది. అందువల్ల ఇంటికి వెళ్లటానికి అనుమతి కోరుతూ స్వామికి ఉత్తరం రాశాను. శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భగవత కూడా నన్ను వేసవలో ఇంటికి వెళ్లమని చెప్పారు. అందువల్ల నేను ఇంటికి వెళ్లాను. అక్కడికి వెళ్లాక మా సోదరుడు నాకు అన్ని వైద్య పరీక్షలు చేయించాడు. ఎక్స్రేలో పాదంలోని ఎముకలు ఆస్టియోపోరోసిస్ గురైనట్లు కనిపించింది. నా ఎముకలు గుల్లబారి జెల్లీలాగా అయిపోయాయి. నన్ను బాగా విశ్రాంతి తీసుకోమని, కాల్షియం మాత్రలు రోజూ వేసుకోమని చెప్పారు. నేను జూన్లో పత్తి వచ్చేశాను. నేను డ్యూటీలో చేరదామని వెళితే ఎలాగా 2-3 రోజుల్లో స్వామి వచ్చేస్తారు కనుక ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే డ్యూటీలో చేరమని హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పారు. సరేనని నేను వేచి ఉన్నాను. స్వామి వచ్చాక డాక్టర్ ఎల్లెజా ద్వారా కబురు పంపించాను. కాని స్వామి ఇప్పుడే చేరవద్దు, నేను తరువాత చెబుతాను అని తిరిగి కబురు పంపించారు. అలా నేను ఎదురుచూస్తూ ఒక సంవత్సరం మొత్తం గడిపేశాను. మరుసటి సంవత్సరం 1999 డిసెంబర్ నెలలో క్రిస్మస్ కి ముందు చాలా జ్వరం వచ్చి నాకు తీవ్రంగా సుస్థి చేసింది. మా కుటుంబంతో పరిచయం ఉన్న అవధూత చెప్పిన దగ్గర నుంచి నేను ఎప్పుడు ఎటువంటి మందులు వేసుకునేదానికి కాను. అప్పటి వరకు అసలు నాకు మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఎన్నడూ రాలేదు. స్వామి దగ్గరికి వచ్చాక స్వామి కూడా ఒక్కసారి నాకు ఎటువంటి మందులు వాడవద్దని చెప్పారు. నాకెప్పుడైనా బాగా లేకపోతే స్వామి విభూతి ప్రసాదం ఇచ్చేవారు. దానితో నాకు నయమైపోయేది. ఈసారి కూడా నాకు అంత ఎక్కువగా జ్వరం వచ్చినప్పటికీ నేను ఏ మందులు వేసుకోలేదు.
నా కుటుంబ సభ్యులకి నా స్నేహితులందరికీ ఈ విషయం తెలుసు. ఒకరోజు నేను చాలా అపస్మారక స్థితిలో ఉన్నాను. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అనంతపూర్లో కామర్స్ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేస్తున్న మా చెల్లెలు ఆ రోజున నాతో ఉండటం తటస్థించింది. ఆమె వెంటనే మా అక్కకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది. ఆమె మర్నాడే వచ్చింది. నేను కళ్లు తెరచి చూసేసరికి ఆమె నా ప్రక్కన నిలబడి ఉన్నది. ఆమె నా జ్వరం చూసి కొంచెం విభూతి ప్రసాదం ఇచ్చింది. మరునాడు నాకు జ్వరం తగ్గి నార్మల్కి వచ్చింది. నాకు చాలా ఆకలిగా అనిపించింది. ఆమె అన్నం వండి పెట్టింది. 48 గంటల్లో నాకు జ్వరం నార్మల్కి వచ్చింది. మరునాడుకి ఆమె ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నది. ఆ రోజు స్నానం చేశాక నేను హాయిగా నిద్రపోయాను. నిద్రలేస్తున్నప్పుడు నా కుడివైపు క్రింది భాగంలో ఎలక్ట్రిక్ షాక్ లాంటి నొప్పి వచ్చింది. నేను మంచంలోంచి లేవలేకపోయాను. సాయిరాం సాయిరాం అంటూ బాధగా అరవసాగాను. మా సోదరికి ఫోన్ చేసింది. అతను మైసూరు మెడికల్ కాలేజీలో యూరాలజీ డిపార్ట్మెంట్కు హెడ్గా పనిచేస్తున్నాడు. రాత్రికల్లా అతను వచ్చాడు. నేను నోటితో మంచినీళ్లు కూడా త్రాగటం లేదు. మా సోదరుడు వచ్చి పరీక్ష చేసి నేను చాలా డీహైడ్రేటెడ్గా అంటే ఒంట్లో నీరు లేకుండా ఉన్నానని, కొంచెం ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెప్పాడు. మిగతా విషయాలు మేము చూసుకుంటామని చెప్పాడు. మరునాటి ఉదయం అతను స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు ఆయనకి నా ఆరోగ్యం గురించి చెప్పాడు. నాకు అంతా తెలుసు. ఆమెకు విశ్రాంతి కావాలి. కొన్నాళ్లు మంచంలో పడుకుని విశ్రాంతి తీసుకోమను అన్నారు. మా సోదరుడు వచ్చేశాడు. డాక్టర్ అయ్యర్, డాక్టర్ సునీల్ గుప్తా మా సోదరుడు స్వామితో చెప్పడం విని నన్ను చూడటానికి వచ్చారు. వాళ్లు నన్ను చూసి ఆసుపత్రిలో చేరిస్తే మంచిదని అన్నారు. డాక్టర్ ఎల్రజా ద్వారా స్వామి విభూతి ప్రసాదం పంపించారు. నా సోదరి నాకు నొప్పిగా ఉన్న భాగమంతా విభూతి రుద్దింది. కాస్త నొప్పి తగ్గినట్టుగా అనిపించింది. రాత్రివేళ హఠాత్తుగా నాకు శ్వాస ఆడటం ఇబ్బందిగా అనిపించింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ యుగో శాండ్రీ అనే ఇటాలియన్ కార్డియాలజిస్ట్కి మా బ్రదర్ ఫోన్ చేసి పిలిచాడు. ఆయన వచ్చి నన్ను పరీక్షించారు. డాక్టర్ అయ్యర్, డాక్టర్ సునీల్ గుప్తా కూడా వచ్చి 1999 డిసెంబర్ 29వ తేదీన నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. నేను కళ్లు తెరచి చూసేసరికి కార్డియాక్ కేర్ యూనిట్లో ఉన్నాను. నొప్పి మాయమైంది, కానీ అసౌకర్యంగా అనిపిస్తున్నది. మర్నాడు ఇంటికి వెళ్లిపోవచ్చని డాక్టర్ అయ్యర్ అన్నారు. ఈలోగా వాళ్లు నాకు అన్ని పరీక్షలు చేయించారు. ఛాతి, వెన్నెముకలకు ఎక్స్రేలు, పొట్టభాగానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, అన్ని పరీక్షల రిపోర్టులు నార్మల్గానే ఉన్నాయి. బ్లడ్ రిపోర్టు కోసం వాళ్లు ఎదురు చూస్తున్నారు. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. మర్నాడు ఉదయం డాక్టర్ అయ్యర్ వచ్చి నన్ను చూసి ఓపీడీకి వెళ్లబోతుండగా హఠాత్తుగా ఆయనకు ఏదో స్ఫురించినట్లయి ఇకోకార్డియోగ్రామ్ తీయాలని అనిపించింది. ఆయన వెనుకకు వచ్చి ఎకోకార్డియోగ్రామ్ తీయనా అని అడిగారు. నేను సరే అన్నాను. ఆయన నా ఛాతిపై ప్రోబ్స్ పెట్టారు. మా సోదరుడు అక్కడే ఉన్నాడు. వాళ్లందరూ ఆశ్చర్యంతో కొయ్యబారిపోయారు. ఓ భగవంతుడా, కుడి ధమనిలో రక్తం గడ్డకట్టింది అన్నారు. ఇది నాకు వినిపించింది. వాళ్లంతా ఇప్పుడు ఏం చేయాలని విచారిస్తున్నారు. హాస్పిటల్లో ఇలా ఉండగా వరండాలో స్వామి డాక్టర్ పవన్ ఎదురుగా నిల్చొని, గుండెలో రక్తం గడ్డగట్టింది, అందరూ చాలా విచారంగా ఉన్నారు అన్నారట. స్వామి ఎవరి గురించి చెబుతున్నారో డాక్టర్ పవన్కి అర్థం కాలేదు. స్వామి అప్పుడు లేడీ డాక్టర్ అన్నారట అని లోపలికి వెళ్లారు. డాక్టర్ పవన్ నన్ను చూడటానికి హాస్పిటల్కి వచ్చి స్వామి చెప్పిన మాటలు అయ్యర్తో చెప్పారు. గడ్డ కరగడానికి ఇంజక్షన్ ఇమ్మంటారేమోనని స్వామిని వారు అడిగారు. మీరు ఏమేమి చేయాలో అన్నీ చేయవలసిందిగా, చికిత్స కొనసాగించవలసిందిగా స్వామి చెప్పారు. వాళ్లు నిర్ణయం తీసుకుని మందు ఇవ్వటం ప్రారంభించేలోగా డాక్టర్ యుగో శాండ్రీ మళ్లీ మరొకసారి ఎకోకార్డియోగ్రామ్ తీశారు. ఈసారి రిపోర్ట్లో బ్లడ్ క్లాట్ లేదు. ఎప్పటికీ భగవాన్కి రుణపడి ఉండమని ఆయన నాతో అన్నారు. స్వామి చాలా అద్భుతంగా చేశారు. నేను కృతజ్ఞతతో చేతులు జోడించాను. ఒకవేళ గడ్డే గనక పగిలితే మెదడు, కిడ్నీ, లంగ్స్ మొదలైన ముఖ్యమైన అవయవములకు రక్తం సరఫరా నిలిచిపోయేది. రక్తం గడ్డ మళ్లీ కనపడబోయేసరికి వాళ్లకి ఏమి జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగిందో, అది ఎలా మాయమైందో వాళ్లకి అర్థం కాలేదు. వాళ్లు చికిత్స ప్రారంభం చేశారు. ఆ రోజు రాత్రి నాకు ఏమాత్రం ఊపిరి ఆడలేదు. ఎనస్థసిస్ట్ డాక్టర్ సునీల్ గుప్తా, డాక్టర్ అయ్యర్ ఇద్దరు ఇతర స్టాఫ్తో కలిసి రాత్రంతా పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రయత్నించారు. తెల్లవారేసరికి నాకు కొంచెం నయంగా అనిపించింది. వాళ్లందరూ
కాస్త తేరుకుని మర్నాడు డ్యూటీకి మళ్లీ రావాలి కనుక ఇళ్లకు వెళ్లారు. 1999 డిసెంబర్ 31వ తేదీన ఉదయం 8:15 డాక్టర్ యువో శాండ్రీ దర్శనం నుంచి వచ్చారు. ఆయన నా ఛాతిపై స్టెథోస్కోప్ ని ఉంచి చూసి కార్డియాక్ అరెస్ట్ అని పెద్దగా అరిచారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. డాక్టర్లందరూ ఒక్క క్షణంలో అక్కడికి చేరుకున్నారు. నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది. వాళ్లు కార్డియాక్ మసేజ్ అంటే గుండెకు స్పందన వచ్చేలా మర్దనం చేయడం చేసి గుండె కొట్టుకునేలా చేయడానికి విఫల ప్రయత్నం చేశారు. వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటి తర్వాత మా సోదరుణ్ణి పిలిచి అంత్యక్రియలకు హాజరు కావటం కోసం బంధువులెవరికైనా తెలియజేయాలంటే అందరికీ కబురు చేయండి అని చెప్పారు. మా సోదరుడు పెద్దగా ఏడవటం ప్రారంభించాడు. నాకు తర్వాత చెప్పారు, మా అక్కయ్య స్పృహ తప్పిపడిపోయింది. డాక్టర్లు ఆమెకు వైద్యం చేయటం ప్రారంభించారు. మా సోదరుడు మిగతా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు నా మరణవార్తను తెలియపరిచాడు. నాకు తెలివి వచ్చిన తర్వాత జరిగిందంతా మా అక్క నాకు చెప్పింది. డాక్టర్ రామనాథ్ అయ్యర్, కార్డియాలజిస్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కు సమాచారం అందించారు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ సఫయా మందిరానికి వచ్చారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ నన్ను బ్రతికించడంలో వారు విఫలమైనామని ఆయన స్వామితో చెప్పారు. స్వామి ఏమీ మాట్లాడకుండా చేత్తో ఎన్నో సైగలు చేశారు. డాక్టర్ సఫయా తిరిగి వచ్చి జనరల్ హాస్పిటల్లోని ఉద్యోగులందరికీ సమాచారం తెలియజేశారు. వాళ్లందరూ కూడా నన్ను చూడటానికి వచ్చారని విన్నాను. మందిరం వరండాలో కూర్చున్న డాక్టర్లు మధ్యాహ్న భోజన సమయంలో జానకిరామయ్య స్వామి గదిలోకి వెళ్లడం గమనించారట. వాళ్లంతా నా విషయం స్వామితో చెప్పమని జానకిరామయ్యతో చెప్పారు. జానకిరామయ్య స్వామితో, స్వామి, బ్రతికించడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ మేము ఆమెను బ్రతికించలేకపోయాం, ఆవిడ మరణించిందని చెప్పారు. బాధపడవద్దు, నేను చూసుకుంటానన్నారు స్వామి. మందిరంలో స్వామి ఆ మాట అనగానే నేను ఇక్కడ కళ్లు తెరిచాను. హఠాత్తుగా డాక్టర్ అయ్యర్ గట్టిగా మా సోదరుని పిలిచారు. రండి, ఆమె కళ్లు తెరుస్తున్నది అంటూ. వాళ్లు నన్ను పరీక్షించి మళ్లీ వెంటిలేటర్లు పెట్టి ఇంట్రావీనస్ డ్రిప్ను కొనసాగించారు. నేను మళ్లీ స్పృహలోనికి వచ్చాను. మా కుటుంబ సభ్యులంతా జనవరి 1, 2000 నాడు వచ్చారు. నేను మళ్లీ జీవించడం వాళ్లకి గొప్ప శుభవార్త అయింది. కార్డియాలజీ విభాగంలో పనిచేసే కుర్రవాళ్ళని అడిగి రోజూ స్వామి నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఉండేవారు. ఆ రోజున నా ఆరోగ్యం గురించి స్వామి అడిగినప్పుడు వాళ్లు నా పరిస్థితి ఏమీ బాగాలేదని, బ్రతికే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని చెప్పారట. స్వామి అప్పుడు, ఏమిటి పరిస్థితి బాగాలేదా? మీకు తెలియదు, ఇప్పటికే కణజాలమంతా శిథిలమై దుర్వాసన కూడా మొదలైంది. నేను ఆమెను బాగు చేశాను అన్నారు. 2000 జనవరి 1వ తేదీన డాక్టర్ యుగో శాండ్రీ నా దగ్గరకు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ మిలీనియం అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నా నోట్లో ట్యూబ్ ఉండటం వలన మాట్లాడటం కుదరక చేతి సైగలతోనే ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేశాను. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయినందువలన నేను అసలు మామూలు స్థితిలో ఉంటానో లేదోనని మా సోదరుడు చాలా విచారించాడు. 2000 జనవరి 3వ తేదీన అంటే 4వ రోజున వాళ్లు వెంటిలేటర్లు తీసేయగానే అడ్రినాలిన్ 0.5 ml చర్మం క్రింద సబ్క్యూటేనియస్ గా ఇమ్మని గట్టిగా అరిచాను. అప్పటికే అడ్రినాలిన్ డ్రిప్ ద్వారా శరీరంలోకి పంపిస్తున్నప్పటికీ రోగిగా నేను అడిగాను కనుక సబ్క్యూటేనియస్ గా కూడా నాకు నేను అడిగిన విధంగా అడ్రినాలిన్ ఇచ్చారు డాక్టర్ అయ్యర్. ఆయన అప్పుడు మా సోదరునితో, చూశారా, ఆమె మెదడు చక్కగా పనిచేస్తున్నది, అంతేకాదు ఆవిడ మెడికల్ బ్రెయిన్ కూడా చక్కగా పనిచేస్తున్నది అన్నారు. వాళ్లు నా మెడకి ఒక సెక్లైన్, బ్రాంకోస్కోప్, నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్, ఇంకా ఎన్నో ట్యూబ్లు నా శరీరమంతా పెట్టారు. కొద్ది రోజుల తర్వాత నేను కోలుకోవటం ప్రారంభించాను. ఒక్కొక్కటిగా ట్యూబ్లు తీయాలని డాక్టర్లు అనుకున్నారు, కానీ నేను అంగీకరించలేదు. డాక్టర్లు నవ్వుతూ, ట్యూబ్లు తీసేయమని రోగులు గొడవ పెడుతుంటారు, మీరేమిటి ఇలా ట్యూబ్లన్నీ ఉంచమంటున్నారు అన్నారు. నాకు అవి ఎటువంటి నొప్పిని కలిగించలేదు, కేవలం బరువుగా అనిపించాయి. నా సోదరులందరూ వంతుల వారిగా ఒకరి తర్వాత ఒకరు నాతో ఉన్నారు. కొంతమంది కార్యకర్తలతో కలిసి నా స్నేహితురాలు శ్రీమతి మాలతి బెంగళూరు నుంచి 1వ తేదీన వచ్చింది. స్వామి వాళ్లందరికీ పాద నమస్కారం ఇచ్చారు. నా పేరు చెప్పి శాంత విషయమేమిటని అడిగితే, జీవదాన మదిధిని, ఆమెకు ప్రాణం పోశాను అని చెప్పారు. విభూతి సృష్టించి ఇచ్చి
ఆమె భర్త ద్వారా పంపించారు. కార్డియక్ కేర్ యూనిట్ లో ఆ విధంగా నేను 22 రోజులు ఉన్నాను. నాకు వీపు మీద వెనక పెద్ద బెడ్ సోర్ కూడా వచ్చింది. అది ఎంత పెద్దగా ఉందంటే చివరి వెన్నుపూస శాక్రం కూడా బయటకు కనపడేంత పుండయింది. ఈ పుండుకు డ్రెస్సింగ్ చేసే బాధ్యత మా సోదరికి అప్పచెప్పబడింది. ఆమె స్వామి విభూతి చల్లి పుండె మీద డ్రెస్సింగ్ చేసేది. ఆమె రాత్రింబవళ్లు నాతోనే గడిపింది. ఆమె నర్సింగ్ ఎంతో శ్రద్దగా చేయటమే కాకుండా నాకు తల్లి కంటే ఎక్కువగా సేవ చేసింది. అహ్మదాబాద్ నుంచి నా చెల్లెలు ఉద్యోగానికి సెలవు పెట్టి భర్తనై పిల్లల్ని కూడా వదిలిపెట్టి వచ్చి నాతో ఉన్నది. ఆమె అహ్మదాబాద్ వెళ్లబోయే ముందు స్వామి ఆమెకు విభూతి ప్రసాదం ఇచ్చి దర్శనం లైన్లో ఆమెతో, నీవు వెళ్లవచ్చు, నేను ఆమెను చూసుకుంటాను అని చెప్పారు. 22 రోజుల తర్వాత నన్ను వార్డుకు పంపించారు. స్వామి హాస్పిటల్కి వచ్చారు. ఆయన నన్ను ఆశీర్వదించి ఇతర డాక్టర్లు కార్డియాలజిస్టులతో నా గురించి ఇంటి వాతావరణంలో ఉన్నట్టు ఉండేలా శ్రద్ద తీసుకోమని చెప్పారు. స్వామి సోదరుడు, ఆయన కుటుంబ సభ్యులందరూ నన్ను వచ్చి చూశారు. త్వరగా కోలుకునేందుకు నా మనోధైర్యం బాగా పెరిగేలా జానకీరామయ్య గారు, వారి కుటుంబ సభ్యులు ఎంతో సహాయం చేశారు. మా కుటుంబ సభ్యులు అందరం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాము. ఎముక కూడా బయటపడినందువల్ల డాక్టర్ ఆర్ రెడ్డి ప్లాస్టిక్ సర్జన్, పెడికల్ గ్రాఫ్టింగ్ చేయాలని అనుకున్నారు. స్వామి నాకు కల్లో కనిపించి గ్రాఫ్టింగ్ అవసరం లేదు, ఇప్పుడు కొత్త తరహా డ్రెస్సింగ్ పద్ధతి వచ్చింది, అలా చేస్తే పెద్ద పుండు కూడా నయమవుతుంది అన్నారు. అందువల్ల చర్మంతో స్కిన్ గ్రాఫ్టింగ్ చేయలేదు. అమెరికా నుంచి ఒక ఫిజియోథెరపిస్ట్ ఆ సమయంలో అక్కడికి రావడం జరిగింది. అతను నాకు ఫిజియోథెరపీ చేశాడు. నాకు లేవటం, నిల్చోవటం కూడా చేతకావటం లేదు. ఒక గురువారం నాడు దర్శనం వరుసలలో స్వామి హాస్పిటల్ మ్యాట్రమ్స్ లో ఒకరైన శ్రీమతి పార్వతీరామ్తో, ఆమెను ఎందుకు మంచంలోనే ఉంచుతున్నారు, ఆమెను నడిపించండి అన్నారు. ఆమె వచ్చి కొంత సపోర్టుతో కొంచెం దూరం నన్ను నడిపించారు. 2వ వారంలో స్వామి ఆదేశాల మేరకు మరొక మ్యాట్రమ్ రాజలక్ష్మి వచ్చి నన్ను కొంచెం దూరం నడిపించింది. అప్పుడు నేను సపోర్ట్ లేకుండానే నడిచాను. ఆ తరువాత క్రమంగా నా అంతట నేను నడవగలిగాను. తరువాత గురువారం ట్యూబులన్నీ వాటంతట అవే ఊడిపోయాయి. నెక్లైన్ తీయటానికి డాక్టర్ సునీల్ గుప్తా వచ్చారు. మీరేనా ఈ నెక్లైన్ పెట్టింది అని అడిగాడు. లేదు, నాకు అసలు ఉన్నట్లే లేదు అన్నాను. కానీ బ్రాంకోస్కోప్ పెట్టినప్పుడు అది చాలా నొప్పి కలిగించేది కాబట్టి నేను చాలా బాధపడ్డాను అన్నాను. బహుశా నేను కోమాలో ఉండటం వల్ల కావాలి, నాకు నొప్పి తెలియలేదు అన్నాను. లేదు మేడం, మీరప్పుడు పూర్తిగా తెలుగులోనే ఉన్నారు అన్నారాయన. స్వామి బహుశా నా శరీరంలో నుంచి నొప్పిని తీసేసి ఉంటారు. భోజనం తయారు చేయించే బయోటరీ విభాగం వాళ్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. రోజుకు 4 సార్లు వాళ్లు చాలా పరిశుభ్రమైన, రుచికరమైన, మంచి పోషకాహారాన్ని నాకు అందించేవాళ్లు. అంతా పూర్తిగా ఉచితంగా అందించబడింది. నా సోదరులు, అక్కచెల్లెళ్లు, నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి VIP ట్రీట్మెంట్ అందున పూర్తి ఉచితంగా ఎక్కడా లభించి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. దీనికి అంతటికీ కారణం స్వామే. నన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే ముందు క్షుణ్ణంగా పరీక్షించి నా శరీరాన్ని ఆస్టియోపోరోసిస్ దీనికంతటికీ కారణంగా కనుగొన్నారు. 2000 సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన నన్ను డిశ్చార్జ్ చేయమని స్వామి కబురు పంపించారు. నన్ను డిశ్చార్జ్ చేసే రోజున డాక్టర్ సఫాయా నా గదికి వచ్చి కూర్చుని కాసేపు నాతో మాట్లాడి, మందులు, డ్రెస్సింగ్, బ్యాండేజీలు, సిరంజలు మీకు ఏది కావాలంటే అది మీరు హాస్పిటల్ నుంచి తీసుకువెళ్లవచ్చు అని చెప్పారు. మీరు భగవాన్ ప్రదర్శించిన నడిచే అద్భుతం, వాకింగ్ మిరకల్. మిమ్మల్ని మళ్లీ ఈ విధంగా చూస్తున్నందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉన్నది. మీరు ఇంత బాగా కోలుకుని ఇంతకు ముందులాగే పూర్తిగా ఆరోగ్యంగా ఉండటానికి కారణం భగవాన్ అనుగ్రహమే అని అన్నారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేశాను. స్వామి నన్ను మా ఇంటికి పంపించారు. నేను ఇంట్లో ఉండగా మా సోదరుని స్నేహితుడు నన్ను చూడటానికి వచ్చారు. అతను ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్కి హెడ్ కూడా. ఆయన నా వెన్ను మీద బెడ్ సోర్ను చూసి ఖచ్చితంగా ఇది పెడికల్ గ్రాఫ్టింగ్ చేయవలసిన కేసే అని అన్నారు. కానీ మీకు స్వామి అందున్న నమ్మకం వలన కాలోడెర్మిస్ డ్రెస్సింగ్ చేస్తాను, చూద్దామన్నారు. స్వామి నాకు కలలో చెప్పిన విధంగా ఆయన కాలోడెర్మిస్ డ్రెస్సింగ్ చేశారు. ఒక్క వారంలోనే పుండు నయమైంది. స్వామి సోదరుడు జానకిరామయ్య నాతో జోక్ చూస్తూ, రిపీట్, స్వామి సోదరుడు జానకిరామయ్య నాతో జోక్ చేస్తూ, ఏమిటి, నీవు యమధర్మరాజుతో యుద్దం చేసి వెనక్కి వచ్చేసినట్లున్నావు అన్నారు. నన్ను కార్డియాక్ కేర్ యూనిట్లో చూసిన వాళ్లంతా ఇది నిజంగా నాకు పునర్జన్మేనని అన్నారు. మా అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు అంతా ఇది నాకు కొత్త జీవితం, కొత్త జన్మ అనే అన్నారు.
ఆ దివ్య పాదారవిందములకు అనంతకోటి ప్రణామాలు. పసిబిడ్డగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు క్రింద పడినా నా అంతట నేను లేవలేదు. మా అమ్మ వచ్చి నన్ను లేపి పైకి లేవనెత్తే వరకు అలాగే పడి ఉండేదాన్ని. అలాగే నేను మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా నా దివ్యజనని సాయిమాత వచ్చి నన్ను మళ్లీ లేవనెత్తింది. నా జీవితంలో అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అందుకు నేను సాయిమాతకి ఎప్పుడూ కృతజ్ఞరాలుగా ఉంటాను. శాశ్వతమైన జీవితం, శాశ్వతమైన ఆనందమే భగవంతుడు ప్రసాదించే బహుమానం.

ఇంతవరకు మీరు ది డివైన్ డాక్టర్ దివ్య వైద్యుడు పుస్తక పఠనాన్ని విన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠి సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాము.

రేడియో సాయి శ్రోతలందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలతో ప్రేమపూర్వక సాయిరాం. సాక్షాత్ సృష్టికర్త జగద్గురువుగా మనకి లభించారనే పవిత్రమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞత తెలిపే శుభ సందర్భం ఈనాడు. తరతరాలుగా మనకు పూజనీయమైన శ్రీమద్ రామాయణంలోని పాత్రలు మనకు సర్వదా ఆదర్శప్రాయంగా నిలిచాయి. ముల్లోకాలకు గాయత్రి మంత్రాన్ని ప్రసాదించిన సార్థక నామధేయుడు విశ్వామిత్ర గురుదేవుడు, పరంధాముడైన శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు కలిసిన సందర్భం ఎన్నిసార్లు విన్నా తెలివితీరదు. ఈ గురు పౌర్ణిమ పర్వదినాన తిరుపతి వాస్తవ్యులైన శ్రీరాముడు భాగవతార్ గారి విశ్వామిత్ర యాగ సంరక్షణ హరికథాగానాన్ని రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మీ అందరి కోసం అందిస్తోంది. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్ర యాగ సంరక్షణ నేటి సత్కథ. అందరూ సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి ఆ స్వామివారి అపార కృపకు పాత్రులు కాగలరని కథను ప్రారంభం చేస్తున్నాను.

శ్రీమద్ రామాయణం ఆది కావ్యం ఋషీనా వాల్మీకినా నిర్మితం వేదాంతార్థ విశారదై అనుదినం స్తుత్యం స్థురైరచితం శ్రోతృణాం అఘనాశనం సురతరో స్థుల్యంతు ముక్తిప్రదం ఏ శృణువంతి పఠంతి రామచరితం తేయాంతి విష్ణోపదమన్నారు. సుజనులారా, భారతీయుల ధర్మ ప్రవృత్తికి ఆధారమైనటువంటిది, ప్రతిరోజు పండితుల చేత పూజింపబడినది, దేవతల చేత ఆరాధింపబడేటువంటిది వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి తపఃఫలం ఆది కావ్యం శ్రీమద్ రామాయణం. ఇది కల్పవృక్షం వంటిది, భక్తిగా ఏది కోరి వింటే దాన్ని ప్రసాదిస్తుంది. కల్పవృక్షం ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తుంది, కాని మోక్షాన్ని ఇవ్వలేదు. ఈ రామచరిత్ర ఇహలోక సుఖాలను ఇవ్వటమే కాకుండా విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక సావధాన చిత్తులై ఈ కథ ఆశాంతమిని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులై తరించవలసిందిగా ప్రార్థిస్తూ గోవిందనామస్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్ రమణ గోవింద హరి, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. దశరథ మహారాజు చేసినటువంటి పత్రకామేష్టి యాగ ఫలితంగా ఆయన ఇంట శ్రీ మహావిష్ణు అర్ధాంశతో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించగా మిగిలిన అంశలతో కలిసి ఆదిశేషుడు అంశతో లక్ష్మణుడు, శంఖం అంశతో భరతుడు, చక్రం అంశతో శత్రుఘ్నుడుగా అవతరించి అల్లారుముద్దుగా పెరిగి పెద్దవారవుతున్నారు. సూర్యవంశ క్షత్రియుల ఆచారాల ప్రకారం 11వ ఏట రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు ఉపనయనాలు జరిగాయి. నలుగురు అన్నదమ్ములు వశిష్ఠ మహర్షి దగ్గర వేదం ధనుర్వేదం సమస్త విద్యలు చక్కగా అభ్యసిస్తున్నారు. ఏ విధంగా పెరిగి పెద్దవారవుతున్నారయ్య వాళ్ళంటే, నూనోగు మీసాల యవనప్రాయంతో పెరిగి పెద్దవారయ్యారు. వాల్మీకి మహర్షి రామాయణంలో చక్కగా వర్ణించారు. సర్వే వేద విదస్సూరాహ, సర్వే లోక హితేరతాహ, సర్వే జ్ఞానోప సంపన్నాహ, సర్వే సమజితా గుణయ అన్నారు. నలుగురు అన్నదమ్ములు వేద వేదాంగ విశారదులు, మహావీరులు, జ్ఞాన సంపన్నులు, సమస్త సద్గుణముల చేత ప్రకాశిస్తున్నారు. ఇన్ని సద్గుణాలు కలిగిన బిడ్డలను చూసి దశరథ మహారాజుల వారు ఎంతో ఆనందిస్తున్నాడు. వారిలో సకల సద్గుణ ధాముడు నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీరాముడంటే దశరథునికి పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేటువంటి వాడు కాదు దశరథుడు. ఒకనాడు మంత్రి పురోహితులు పౌర జానపదులు ఆయన కొలువులో ఉన్నటువంటి సమయం, కుమారులంతా యుక్త వయస్కులై ఉన్నారు కనుక ఇంకా వివాహాలు చెయ్యాలని ఆలోచిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. అదే సమయంలో అక్కడికి వేం చేస్తున్నాడు ఒక మహానుభావుడు, ముడివడి గడ్డంబు మోకాళ్ల నొరయగా ముడివడి

ముంజేత జపమాల అడుగులను పావకోళ్ళమరుతుండా. నిగురు గ్రమ్ముతున్న నిప్పులాగున భూదిభూషిన బంగారు బొందిమెరయా గడదనుసటి మీద నిడద

ఆ సమయంలో రాజద్వారం దగ్గరకు వచ్చాడు ఒక మహానుభావుడు. ముడులు పడిన గడ్డం మోకాళ్ల వరకు వేలాడుతోంది, జడలు మడమలకు తగులుతున్నాయి, ముల చుట్టూ పులితోలు, ముంజేతిలో జపమాల, పావుకోళ్లు దండం కమండలంతో విశాలమైన పాలస్థల మీద సింధూరపు చంద్రరేఖతో రుద్రాక్ష మాలలతో బ్రహ్మ తేజస్సుతో అన్ని దిక్కులు ప్రకాశిస్తుండగా అయోధ్యాపురవాసులందరూ పరమభక్తులై నమస్కరించి వినయంగా మార్గం చూపుతూ ఉండగా అందరిని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఎవరయ్యా ఆయనంటే, వశిష్ఠ మహర్షితో కలహించి గొప్ప తపస్సు చేసి బ్రహ్మర్షి పదవి పొందినటువంటి వాడు, సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడు, తన తపోభంగమునకై వచ్చినటువంటి రమ్మను 10,000 సంవత్సరాలు రాయిగా పడుండమని శపించినటువంటి వాడు, సునసేపుని విషయంలో యజ్ఞ పశువు కాకుండా రక్షించినటువంటి వాడు, పరమదయామయుడు, మహాతపస్వి, బ్రహ్మతో సమానుడు, గాధిపుత్రుడు, సముద్వత్ పుణ్యగాత్రుడు, భాసుర చారిత్రుడు, సర్వ సమీజన స్తోత్రైక పాత్రుడు, సుస్థిర సంపూర్ణ తప పవిత్రుడు, ఊరు సందీప్త వక్షిణి ప్రభామిత్రుడు, అద్వర సంపూచిత వీతిహోత్రుడు, ఆ విశ్వామిత్రుడు. రాజద్వారాన్ని సమీపిస్తుండగా ఆ బ్రహ్మర్షి సత్తముడు వస్తున్నటువంటి వార్త విన్న దశరథుడు వశిష్ట, వామదేవ, సుయజ్ఞ, జాబాలి, కశ్యపాది మహర్షులను వెంటబెట్టుకుని అగ్ని వంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి విశ్వామిత్ర మహర్షికి సత్కారం చేయడానికి ఎదురు వచ్చి విధివిహితంగా అర్ఘ్యపాద్యాది విధులచే పూజించి గౌరవించి నమస్కరించి లోనికి తీసుకుని వచ్చి సింహాసనమిచ్చి అలా కూర్చుని పెట్టి ఈ విధంగా అంటున్నారు, స్వామి మహానుభావ.

స్వామి విశ్వామిత్ర మహర్షి, మీ రాకచేత మా గృహము పావనమైనది, నా జన్మ తరించినది. మీరు రావటం మాకు కళ్యాణప్రదం. బ్రహ్మర్షి సత్తములు, మీరు ఏ కారణం చేత దయచేశారో మా గృహం పావనం చేశారో సెలవియండి. కార్యశ్య నా విమర్శంచ గంతు మహర్షి కౌశిక, కర్తాచాయమశేషేన దైవతమిహి భవాన్ మమ అన్నాడు. ఇది అది అనుకోక మీకు ఏమి కావాలో సెలవియండి, మీరు కోరినది తప్పక సమర్పిస్తాను. మీరు కోరుకుంటే నా ప్రాణాలనైనా నిస్సందేహంగా మీ సన్నిధిలో మీ పాదాల చెంత ఉంచుతాను అని అన్న దశరథుని మాటలకు ఎంతో ఆనందించాడు విశ్వామిత్ర మహర్షి. దశరథ మహారాజా, నీకు పెద్దలయందు గల భక్తికి, నీ ఆదరాభిమానాలకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. అసలు మీ వంశం అతిథి మర్యాదలలోను, దాన ధర్మాలలోను, పరాక్రమములోను సాటి లేనటువంటిది. మీ గురుదేవులు వశిష్ఠ మహర్షి మహానుభావులు, ఆయన గౌరవానికి కూడా తగినట్లుగా చెప్పావు. చాలా సంతోషం. నేనిప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చానంటే,

దశరథ మహారాజా, సమస్త లోక రక్షణాదక్షులైన నలుగురు కుమారులను వృద్ధాప్యంలో ఒక్కసారిగా పొందే మహాభాగ్యానికి నోచుకున్నావు. నీ అదృష్టం ఇంత అని వర్ణించలేను. ఐశ్వర్యంలో అదృష్టంలో దేవేంద్రుడు కూడా నీకు సాటికాడయ్యా. నేనిప్పుడు ఒక యాగం చేయాలని నిశ్చయించుకుని నీ సహాయం కోరి ఇక్కడికి వచ్చాను.

అని ఈ విధంగా సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి అపర బ్రహ్మ అయినటువంటి విశ్వామిత్ర మహర్షి, రాజా నీ సహాయం కోరి వచ్చాను అనగానే దశరథుడు ఎంతో ఉప్పొంగిపోయి వినయంగా నమస్కరించి, స్వామి ఓ విశ్వామిత్ర మహర్షి అని ఈ విధంగా అంటున్నాడు. జగ

స్వామి, విశ్వామిత్ర మహర్షి, ఈ సమస్త ప్రపంచాన్ని ఒక్కసారి సృష్టించి పెంచి అంతం చేయగల సర్వసమర్థులు మీరు, నన్ను ధన్యుని చేయాలని ఈ విధంగా అన్నారు. గాని మీరు తలుచుకుంటే చేయలేనిది ఏముంది? మీ సేవకుడు దశరథుని మీ సేవకు వినియోగించి తరింపచేయాలనే సంకల్పంతో ఇలా వచ్చారు. అంతేగాని నేనెంత, నా సహాయమెంత? అయినా పెద్దలు ఏం కావాలో ఆజ్ఞాపించండి, తప్పక ఇస్తానన్నాడు దశరథ మహారాజుల వారు. ఆ మాట విన్న విశ్వామిత్ర మహర్షి, దశరథ మహారాజా, లోక రక్షణార్థం నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు యాగం ప్రారంభించినా మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు వచ్చి యజ్ఞగుండం మీద రక్తమాంసాలు కురిపించి అపవిత్రం చేసి యజ్ఞం విఘ్నం చేస్తున్నారు. తప క్రోధవుణ నశ్యతి, వాళ్లను శపిస్తే ఎంతో తపస్సు వృధా అవుతుంది కనుక అందుకు మనస్కరించక నీ సాయం కోరి వచ్చాను. జగదేక సుందరుడు, మహాపరాక్రమవంతుడు, కాకపక్షధరుడు, రాజశార్దూలుడు, నీ జ్యేష్ఠ కుమారుడు, సకల సద్గుణాభిరాముడు, నీలమేఘశ్యాముడు అయినటువంటి శ్రీరాముని నా యజ్ఞరక్షకునిగా పంపించు అన్నాడు. ఆ మాట వినగానే దశరథ మహారాజుల వారు మొదలు నరికిన వృక్షములా

హా రామాని మూర్చిపోయాడు. కొంతసేపటికి శీతలోపచారములు చేయగా మేలుకొని లేచి, స్వామి స్వామిత్ర మహర్షి, మీరు ఈ విధంగా కోరటం ధర్మమా స్వామి? 60,000 సంవత్సరాలు సంతానం లేక అలమటించి ఈ వృద్ధాప్యంలో బిడ్డలను పొంది వారినే చూసి బ్రతుకుతున్నటువంటి నన్ను ఈనాడు మారీచ సుబాహులు మహాభయంకరులు, మాయావులు, రావణాసురుని అనుచరులు, వారిని నేనే జయించలేనే? పసివాడు నా రాముడు, వారిని ఎదిరించగలడా? మీరు దయతో అంగీకరించండి. అక్షయిని సైన్యాన్ని వెంటబెట్టుకుని నేనే స్వయంగా వస్తాను. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మీ యజ్ఞాన్ని రక్షిస్తాను. అనుమతించండి స్వామి, ఎందుకంటే నా రాముడు ఊన షోడశ వర్షమో రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యత మశ్య పశ్యామి సరాక్షసై. నా రాముడికి 16 సంవత్సరాలకుండా నిండలేదే, యుద్ధం చేసేటువంటి వయసే రాలేదే, అందులో మహాశక్తి సంపన్నులు మాయావలైన రాక్షసులతో యుద్ధం చేయగలడా? మహించండి స్వామి అని ప్రార్థించాడు. దశరథుని మాటలు వినగానే తోక తొక్కిన త్రాసులాగా అగ్గిలో వేసిన గుగ్గిలంలాగా మండిపడ్డాడు విశ్వామిత్రుడు. దశరథ, ఏమంటున్నావయ్యా?

దశరథ, నీ నక్క వినయాలు కట్టిపెట్టు. నేను ఏమడిగినా చివరకు నీ ప్రాణాలు అడిగినా ఇస్తానని ఆశపెట్టి నా చేత అడిగించి ఇప్పుడు నువ్వు రాముని మాత్రం పంపలేనంటావా? ఆహా కాలప్రభావం! ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘుమహారాజు మొదలైనటువంటి మహానుభావులు, సత్యవాకులు అవతరించినటువంటి మచ్చలేని పవిత్రమైనటువంటి వంశం మీది, ఇంత కాలానికి కలంకితమైనది. అన్నమాట తప్పిన నిన్నేమనాలో కూడా నాకు తెలియటం లేదు. నీ యోగ్యత ఏమిటో ఇప్పుడే తెలిసింది. దశరథ, ముందు వెనుకలు చూడబోక కీడొనరించి పిమ్మటన్ చేతులు పిసుకుంటా, ముందు వెనుకలు చూడబోక కీ

ముందు వెనక ఆలోచించకుండా ఎదుటి వారికి అపకారం చేసి తర్వాత పొరపాటు చేసేమే అని చేతులు పిసుకుకోవటం, 10 మందిలో ఇష్టం లేకపోయినా గొప్పకు దానం చేసి దారినే తలుచుకుని బెంగపెట్టుకుని కుళ్ళి చావటం, చేతగాని పనికి పూనుకొని తన సాటివారిలో అవమానం పాలవటం, సాయం చేస్తారని ఆశపెట్టి చివరకు కాళ్లు చాపుకోవటం, ఈ కాపురుష గుణాలు అంటే దుర్మార్గులు చేసేటువంటి అవలక్షణాలు అంటారు. మీ సూర్యవంశంలో ఇంతవరకు ఇటువంటి వారెవరు పుట్టలేదే. అయినా రాముడి గురించి, రామతత్వం గురించి నీవేం తెలుసుకోగలవు? కేవలం నీ కుమారుడనే నీకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచైమే తపశిస్థిత అన్నాడు. మహాత్ముడు సత్యశీలి, పరాక్రమశాలి, దుష్ట శిక్షకుడు, ఆ విషయం నాకు తెలుసు, మహాతపస్వి అయినటువంటి వశిష్ఠుల వారికి తెలుసు. నువ్వు అన్నమాట తప్పడానికి సందేహించకపోతే ఇంకా నేను వెళ్లి వస్తాను అని విశ్వామిత్ర మహర్షి కోపించగానే సర్వలోకాలు భయభ్రాంతమయ్యాయి. అది చూసిన దశరథ మహారాజుల వారు గడగడగడగడ ఒరిగిపోతున్నారు. వశిష్ఠుల వారితో, గురువుగారు మీరైనా చెప్పండి గురువుగారు, ఏమిటి స్థితి? ఈ విశ్వామిత్రుల వారు ఇలా అడుగుతున్నారేమిటి గురువుగారు అని గురువుగారి దగ్గరికొచ్చి ఎంతో వినయంగా ఈ విధంగా అంటున్నాడు.

గురువర్యా, నిన్ను ఎంత ప్రార్థించినా వినక ఈ విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞ రక్షణకు రాముని పంపమని కోరుతున్నారు. నేను రాముని విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను. ఆకలి వేస్తే ఆహారం కూడా ఎలా అడగాలో కూడా తెలియనటువంటి పసివాడు నా రాముడు. ఒక్క క్షణం కూడా నిద్రకు ఓర్చుకోలేడే. రాత్రి సమయాలలో యుద్ధానికి వచ్చే మారీచ సుబాహులతో యుద్ధం చేయగలడా? 16 సంవత్సరాలు కూడా నిండని రాముడు యజ్ఞ రక్షణ చేయగలడా? అదిగాక గురువుగారు ముసలి

దైవ ప్రసాదంగా ఈ వృద్ధాప్యంలో అపురూపకంగా పొందినటువంటి బిడ్డలను చూసి బిడ్డలనే సర్వస్వంగా భావించి జీవిస్తున్న మాలాంటి తల్లిదండ్రుల నుండి బిడ్డలను దూరం చేయటం ధర్మమా గురువు గారు? అదిగాక నా రాముడు ఎలాంటి వాడో మీకు తెలియదా గురువు గారు? నా సుతు గొప్ప నేనే చెప్పుకొనరాదుగాని నిక్కముగా రాముని ఎట్టి సర్వగుణ

నా రాముని గురించి నేను చెప్పుకోకూడదు. లోకంలో శ్రీరాముని వంటి సర్వగుణ సంపూర్ణుడు, సద్గుణ సంపూర్ణుడు ఇంతవరకు ఎవరైనా ఉన్నారా? మీరు సర్వజ్ఞులు, మహానుభావులు, బ్రహ్మర్షులు, మీకు నేను చెప్పగలవాడినా? ఇతరులైనా రాముని చూసిన కొద్దీ చూడాలనిపించే తమ పనులు కూడా మరిచిపోయి ఉళ్ళు మరిచి రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటారే. అయినా వారికి తనివి తెరదే. అటువంటప్పుడు రామునే పంచప్రాణాలుగా భావించే తండ్రినే నేను. రాముని విడిచి ఒక్క క్షణమైన ఉండగలనా? అదిగాక నూగు మీసమైన సరిగరాని పసివాడిని మహాభయంకరమైన రాక్షసులతో యుద్దానికి పంపగలనా? దయ ఉంచి ఈ విశ్వామిత్ర మహర్షికి మీరైనా చెప్పండి గురువుగారు, నన్ను ఆపద నుండి కాపాడండి అని ప్రార్థిస్తున్నాడు దశరథ మహారాజు. ఎప్పుడైతే వశిష్ఠుల వారితో ఆ విధంగా చెబుతూ ఉంటే వశిష్ఠుల వారు దశరథ మహారాజును చూసి, దశరథ, ఏం మాట్లాడుతున్నావయ్యా,

దశరథుని మాటలు విని వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, దశరథ, మూడు లోకాలు ఏకమై వచ్చినా అవలీలగా జయించగలడు. అసలు రాముని గొప్పతనం, ఆయన శక్తి సామర్థ్యాలు నాకు, ఈ విశ్వామిత్రునకు, కొందరి మహర్షులకు మాత్రమే తెలుసు. ఏ విశ్వామిత్ర మహర్షి కప్పా విప్ప సర్వసమర్థుడు, మహాతపస్వి, సమర్థుడు కాదనుకుంటున్నావేమో. ఒక్క విషయం చెబుతాను విను దశరథ. ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతం వర, ఏష బుద్ధ్యాధికోలోకే తపసస్య పరాయణమన్నాడు. ఈ విశ్వామిత్ర మహర్షి రూపుదాల్చినటువంటి ధర్మం పరాక్రమవంతుడు, శ్రేష్ఠుడు, మిక్కిలి బుద్ధివంతుడు, తపస్సుకు నిలయమైనటువంటి వాడు, సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి అపరబ్రహ్మ. ఇతనితో వెళ్లిన రాముని మీద ఈగ కూడా వాలలేదు. ఈనాటి ప్రపంచంలో ఇంత అస్త్రవిద్య తెలిసినటువంటి వాడు ఇంకొకడు లేడు. పురాతన అస్త్రవిద్య తెలియటమే కాదు, నూతనమైన దివ్యాస్త్రాలు కూడా సృష్టించగలడు. స్వర్గలోకంలో ఉన్నటువంటి అగ్నిచక్రం అమృతబాండాన్ని రక్షించినట్లు రాముని రక్షించి నీకు తిరిగి అప్పగిస్తాడు. రాముడు సమస్త అస్త్రశస్త్ర విధుడై దుష్ట శిక్షణ చేసి తిరిగి వస్తాడు అన్నమాట ప్రకారం రాముణ్ణి ఈ మహర్షితో పంపు. అడగగానే పంపనందుకు రామునితో పాటు లక్ష్మణుని కూడా పంపించు అని గురువుగారు చెప్పేసరికి దశరథుడు అంగీకరించి అంతఃపురంలో నుండి రామలక్ష్మణులను పిలిపించారు. అక్కడకు వచ్చిన రామలక్ష్మణులు మహర్షులకు తండ్రి గారికి నమస్కరించారు. అంత దశరథ మహారాజు, కన్న తండ్రి రామచంద్ర, చిన్న తండ్రి లక్ష్మణ, మీరు ఈ విశ్వామిత్ర మహర్షితో వెళ్లి వారి యాగరక్షణ చేసి వారి పవిత్రమైనటువంటి ఆశీస్సులు అందుకుని రండి అని చెప్పి పంపించారు. విశ్వామిత్రుని వెంట దుష్ట శిక్షణ కోసం బయలుదేరారు రామలక్ష్మణులు. ఆ వెళుతున్నటువంటి విషయం ఎలా ఉన్నదయ్యా అంటే, ప్రజాపతి వెంట వెళుతున్నటువంటి అశ్విని కుమారులాగా, రుద్రుని వెంట వెళుతున్నటువంటి విశాఖ స్కందములుగా ఉన్నారు. ఆనాటి సహాయం సమయానికి 1.5 యోజనాల దూరం ప్రయాణించి సరియూ నది ఒడ్డుకు చేరారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, నాయన రామచంద్ర అని ఎంతో ప్రేమగా పిలిచి శుచిగా రమ్మని ఆజ్ఞాపించాడు. సరయీ నదిలో స్నానం చేసి శుచిగా వచ్చాడు. అప్పుడే శ్రీరామచంద్రునికి ఆకలి, దప్పిక, అలసట, జ్వరాది దోషాలేవి అంటకుండా బల, అతిబల అనేటువంటి రెండు విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. పితామహ సుతేహితే విద్యే తేజస్ సమన్వితే, ఈ రెండు విద్యలు బ్రహ్మదేవుని కుమారులు. అసలు ఈ రెండు విద్యలు చేసేటువంటి పనులు ఏమిటయ్యా అంటే, ఉత్సాహ బలమోర్బుద్ధి, పరశస్త్ర సహిష్ణుత, నభాదక్షుత్ పిపాసాభ్యం, భవ్యత్స బలామత. ఉత్సాహము బలము పెరుగుతాయి, శత్రువుల అస్త్రశస్త్రాలు బాధించవు, ఆకలి దప్పిక అలసట ఉండదు, అపాయములు అనారోగ్యములు కలగవు. ఈ బల అతిబల విద్యలు ప్రభావం అటువంటిది. ఆ రాత్రి విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ సరయూ నదీ తీరంలోనే శయనించారు. విశ్వామిత్రుల వారు నిద్రపోలేదు. తెల్లవార్లు శ్రీరామచంద్రుని దివ్యసుందర వదనార విందాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఇంతలో తెల్లవారుజామైంది. అప్పుడు విశ్వామిత్రుడు కౌసల్యమాతను తలుచుకున్నాడు. ప్రతిరోజు ప్రాతకాలంలో ఇటువంటి దివ్య దర్శనం పొందే కన్నతల్లి కౌసల్య ఎన్ని జన్మల తపస్సో రామచంద్రుని బిడ్డగా పొందిన మహాభాగ్యవంతురాలు కదా అనుకుంటూ ఈ విధంగా అంటున్నాడు మొట్టమొదటిసారిగా విశ్వామిత్రుల వారు.

సుతామిత్రులవారు రామలక్ష్మణులేసి ప్రాతకాల విధులు సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకుని ఆ విశ్వామిత్ర మహర్షి వెంట బయలుదేరి కామాశ్రం చేరుకున్నారు. అది వారి రెండో మజిలీ. అక్కడున్నటువంటి మహర్షులంతా రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి విశ్వామిత్రుల వారికి నమస్కరించి, రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి నమస్కరించి వారిని చూసి ఈ విధంగా గానం చేస్తున్నారు.

అంటూ అక్కడ ఉన్నటువంటి మహర్షులంతా ఒక్కసారి ఆ రామచంద్రమూర్తిలో స్వామివారిని దర్శించుకుని పరమానంద భరితులై పులకిస్తున్నారు. ఆ రోజు అక్కడే ఉండి ఆ మరుసటి రోజు తనతో పాటు బయలుదేరి విశ్వామిత్రుల వారి వెంట వెళుతున్నారు. భయంకరమైనటువంటి అరణ్య మార్గంలో వెడుతున్నారు. అరణ్యాన్ని అరికథా పితామహులు శ్రీ ఆదిపట్ల నారాయణ దాస్ గారు వర్ణించారు. ఇది ముక్తపదగ్రస్త శబ్దాలంకారంతో కూడినటువంటి రచన. ఏ విధంగా ఉన్నదయ్యా? ఏటి నెరయల సేనానుల సైనికులకు వలె తమ పిల్లలకు వేటమప్పుచు చిరలాటలాడు బెబ్బులలను బెబ్బులలంగని రాచప్రాపున విర్రవీగుచు పెద్దల నీరసించు నలుపుల కరణి మెట్టకోనలను గంతులిడుచు ఈసడించు కొండమేకలను కొండమేకలుండు గట్టులను కిక్కంజాలక వానిన్గని యూటలూరుచు అందరాని పొందున కాశించు క్షుద్రజారుని వలె నొరావలించుకుని చూచు నక్కలను నక్క నైజంబులను కొంగ జపంబులను సిరిగలవాని పంచలం బట్టి విరేలాడు యాచకుల వలె మర్రి యూడల నువ్వులాడు మర్కటంబులన్ మర్కట కిశోరి న్యాయంబుగా విలయాంధ్ర ప్రాపునంబడు వృద్ధ విటుల రీతి దీవులకడ నిలవంబడు మృగంబులన్ మృగంబు వల దిశములతో సంచరించు అడవి మనుషులను అడవి మనుషుల వలె నవ్వు దుమ్ముల గుండులన్ దుమ్ముల గుండుల ఎడలి దురదలువాయ వేడినీళ్ళంబు గంధకపు తావులన్ గంధకపు తావులను పుష్పించు కొమ్మావి కొమ్మలను సులభముగా చెరుకు గడల వలె విరిచి తిని ఎనుంగులను ఎనుంగుల కదపం చూసి గర్జించు సింగములను సింగములు నోర్జాప బల్ ముక్కు పొడకల వలె ముక్కున జొనపి కూరల చిక్కుబడి సలపు మాంసపు ముక్కలను ఊడబెరికి తిను లౌకలను లౌకలను పొంచిపట్టు పాములను పాములను ఖండించు ముంగుల ముంగుల నిగరదన్ను సాల్వంబుల సాల్వంబుల దబ్బున పట్టు కరిమూతి చిరిజాగిలంబుల కరిమూతి చిరిజాగిలముల నుచిగొల్పు వేటగాండ్రను వేటగాండ్ర చప్పనుంచు నింకించు ఎలుగుబంటులను ఎలుగుబంటుల తెగటార్చు మంటలను మంటలను బర్పు కార్చిచ్చులను కార్చిచ్చుల చల్ల అచ్చు కొండకాలవలను కొండకాలవల నీరసపడనీయక కారాకులు రాల్చు కదంబ వృక్షములు నిన్న ఘోరమైనటువంటి అరణ్యంలో విశ్వామిత్ర రామలక్ష్మణులు వెళుతున్నారు. ఆ అరణ్య మధ్యంలో రెండు పట్టణ ప్రాంతాలు పాడుబడి కనిపించాయి. రామచంద్రుడు ఆ ప్రాంతాలను చూసి గురువుగారు, ఈ రెండు ప్రాంతాలు నిర్జీవంగా ఉన్నాయేమిటి అని అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఈ రెండు ప్రాంతాలను మలదము కరూషము అంటారు. దేవేంద్రుడు ఉత్తరాసురుని చంపినందువల్ల ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. ఆ పాపం పోవటం కోసం దేవతలు మహర్షులు పుణ్య నదీజలాలు తెచ్చి స్నానం చేయించారు. అప్పుడు ఇంద్రులోని బ్రహ్మహత్యాపాతకం మలదము అంటే దోషము, కరూషము అంటే ఆకలి. ఈ రెండు తొలగి భూమి మీద పడ్డాయి. దోషం తొలిగిన ప్రాంతం మలదమని, ఆకలు తొలిగిన ప్రాంతము కరూషమని రెండు పట్టణాలయ్యాయి. ఇంద్రుడు వానలు కురిపించి ఆ ప్రాంతాలను సంపన్నంగా చేశాడు. ఇప్పుడు ఈ ప్రాంతాలు ఇలా పాడుబడి ఉన్న కారణం ఏమిటంటే, తాటక అనేటువంటి రాక్షసి ఈ ప్రాంతాలు నాశనమైపోవటానికి కారణమైంది. ఆ మాట విన్నటువంటి రామచంద్రుడు అన్నాడు, గురువుగారు, ఆ తాటక ఎవరు అన్నాడు. చెబుతాను విను రామా. సుకేతుడు అనేటువంటి యక్షుడు సంతానం కోరి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని తపస్సుకు మెచ్చి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆడబిడ్డను ప్రసాదించాడు. ఆమె పేరు తాటక. ఆమెను రాక్షస శ్రేష్ఠుడైనటువంటి సుందునికిచ్చి వివాహం చేశాడు. తాటక సుందుల కొడుకు మారీచుడు. సుందుడు మరణించడానికి అగస్త్యుల వారు కారణమని తాటక మారీచ సుభాగులతో అగస్త్య మహర్షి ఆశ్రమ ప్రాంతాన్ని పాడు చేస్తూ అగస్త్య మహర్షికి కోపం వచ్చి, మీరు యక్షులై ఉండి రాక్షసుల వల సంచరించారు గనక రాక్షసులగుదురుగాక అని శపించారు. ఆ తర్వాత వారు ప్రార్థించగా రాముని చేతిలో మరణించి శాప విమోచనం పొందుతారు అని అనుగ్రహించారు. అనంతరం తాటక ఈ మలద కరూష దేశాలు రెండు నాశనం చేసింది నాయన. అది ఇక్కడికి ఒక యోజనం దూరంలో ఉంటుంది. ఇది పాపాత్మురాలు, దానిని నువ్వు వధించాలి రామా. తాటక స్త్రీ అని సందేహించవలసిన పని లేదు. ఎందుకంటే నహితే స్త్రీవధ కృతే గృణాకార్య నరోత్తమ చతుర్వణ్య హితార్థాయ కర్తవ్యం రాజసూనన నృశంస మనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షితాసదా రాజ్యభార నియుక్తాన మేషధర్మ సనాతన. రామచంద్ర, ఈ తాటక స్త్రీ, దీనిని చంపవచ్చునా అని నువ్వు సందేహించవలసిన పని లేదు. సమస్త ప్రజల శ్రేయస్సు కోసం లోక కంటకి అయినటువంటి తాటకను వధించు. ఈ విషయంలో ధర్మాధర్మ చర్చ అవసరం లేదు. అనగానే
రామచంద్రుడు సాధువులను సర్వ ప్రజలను రక్షించడం కోసం ఆ దుర్మార్గురాలు తాటకును వధిస్తాను అని వింటినారి ఎక్కుపెట్టి ధనుష్టాంకం చేశాడు. ఆ నాదం అక్కడికి యోజన దూరంలో ఉన్నటువంటి తాటక చెవులో ప్రతిధ్వనించి అదిరిపడింది తాటక. అక్కడి నుండి గాలి వానలాగా వస్తున్నటువంటి నరవాసన పీలుస్తూ వస్తోంది. ఎలా ఉంది ఆ తాటకంటే, పదగట్టనమునకు

0: పాడుకొప్పున వెదురు డొంకలు చిక్కువడి నేలను చప్పుడును నల్ప కాళ్లకు దగులు వృక్షంబులయు గడ్డి కాడల వలె చాపగా కట్టువడగా అడుగడుగునకు మధ్య ఆ పాటి ఈ పాటి ఎదురు పుట్టలు నిముడుతుండా లోనికి బయటికి కూర్పు పులుగులలాగా ముక్తాభరణములెసగా అగ్నిగుండములట్లు రక్తాక్షులలరా వచ్చి తాటక పిడుగులు పడగా బల్కెని
1: అతి భయంకరంగా ధ్వనులు చేస్తూ వస్తుంది. ఎవరండి? రక్త సిక్తపటు కేటక ఆ తాటక వస్తూ ఆహా ఏమి నరవాసన అనుకుంటూ ఈ విధంగా వస్తుంది ఆ తాటక.

ఏమీ నరవాసన, ఎంత కమ్మగా వస్తోంది. ఈ నరులను వింత విందగా వండుకొని తినాలి, వీరి వెచ్చని రక్తంతో నా దాహం తీరిపోవాలి అని అనుకుంటూ పెను తుపానులాగా విరుచుకు పడుతూ వస్తున్నటువంటి తాటకును వధించమని విశ్వామిత్ర మహర్షి చెబుతుండగా, తాటక తన మాయా ప్రభావం చేత చీకట్లు కమ్మించి రాళ్ల వర్షంలాగా కురిపిస్తోంది. రామచంద్రుడు మాయాస్త్రంతో తాటక మాయను ఛేదించి తాటక రెండు చేతులు ఖండించి ఒక తీవ్రమైనటువంటి బాణంతో తాటక వక్షస్థలం బ్రద్దలు చేశాడు. భూమ్యాకాశాలు బ్రద్దలు అయ్యేటట్లు గర్జనలు చేస్తూ తాటక కింద పడి మరణించింది. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. తాటక నశించడంతో ఆ వింధ్యపర్వత ప్రాంతం నిష్కటంకమైపోయింది. ఆ సమయంలో దేవేంద్రుడు అక్కడికి వచ్చి విశ్వామిత్రునికి నమస్కరించి, స్వామి, మీ దగ్గర ఉన్న అన్ని విద్యలను ఈ రామచంద్రమూర్తికి ప్రసాదించమని చెప్పగా, పరమేశ్వరుడు ప్రసాదించినవి వృషాశ్విని పుత్రులైన ఆ దివ్యాస్త్రాలన్నీ ప్రయోగ ఉపసంహారాలతో రామచంద్రమూర్తికి ఉపదేశించాడు విశ్వామిత్రుల వారు. ఆ అస్త్రాలన్నీ అక్కడ ప్రత్యక్షమై, రామచంద్ర, మేము మీ సేవకులం, మీరు మమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి దుష్ట శిక్షణ చేసి మీకు సేవ చేస్తామన్నారు. విశ్వామిత్ర మహర్షి ఈ అస్త్రాలన్నీ ఇచ్చి తిన్నగా, తను యజ్ఞం చేస్తున్నటువంటి సిద్ధ ఆశ్రమానికి తిన్నగా రామలక్ష్మణ్ తీసుకుని వెళ్లాడు. ఆశ్రమం ఎలా ఉందయ్యా అంటే,

దున్నని భూమి అవటం చేత సహజమైనటువంటి మెత్తదనంతో నేల కమ్మని సువాసన నీలుతున్నది. చెట్లన్నీ పల పుష్పభరితములై ప్రకాశిస్తున్నాయి. సెలయేటి కాలువలు నాలుగు ప్రక్కలా ప్రవహిస్తున్నాయి. జంతువులన్నీ విరోధం లేక మెలుగుతున్నాయి. చిలుకలు వేదాలు వెల్లవేస్తున్నాయి. సుందర ప్రకృతి మధ్య అద్భుతంగా ఇంత అంతని వర్ణించలేనట్టుగా సిద్ధాశ్రమ వాతావరణం ఆశ్రమం చూపుతూ రాముడితో విశ్వామిత్రుడు, రామచంద్ర ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే అదే మన ఆశ్రమం, ఈ విధంగా అంటున్నాడు

రామచంద్ర, ఇదే సిద్ధ ఆశ్రమం. శ్రీ మహావిష్ణువు 100 యుగాలు తపస్సు చేసినట్టు చోటు ఇది. కశ్యప ప్రజాపతి పెద్ద భార్య అతిథి తపస్సు చేసి విష్ణువును తన కుమారునిగా పొందిన చోటు. ఇక్కడ నేను ఎప్పుడు యాగం చేసినా మారిక సుబాహులు వచ్చి నా యజ్ఞం పాడు చేస్తున్నారు. వాళ్లను శిక్షించి నువ్వు నా యజ్ఞం రక్షించాలి అని అన్న విశ్వామిత్రునకు రామచంద్రమూర్తి నమస్కరించి, గురువర్యా, మీ యజ్ఞరక్షణ బాధ్యత నాది, మీరు యజ్ఞదీక్ష స్వీకరించండి అన్నాడు. అనంతరం యజ్ఞదీక్షలో కూర్చున్నాడు విశ్వామిత్ర మహర్షి. అప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి మహర్షులు, రామచంద్ర, ఈ యజ్ఞం 6 రోజులు జరుగుతుంది, రాత్రి సమయంలో రాక్షసులు వస్తారు, ఈ యజ్ఞం కంటికి రెప్పలాగా మీరు కాపాడాలి అని చెప్పారు. ఆ విధంగానే రామలక్ష్మణులు యజ్ఞాన్ని రక్షిస్తున్నారు, యజ్ఞం విధి విహితంగా శాస్త్ర సమ్మతంగా నిర్వర్తిస్తున్నారు విశ్వామిత్ర మహర్షి. అది యజ్ఞం ప్రారంభమైనటువంటి 6వ రోజు రాత్రి సమయం. ఏం జరిగిందయ్యా అక్కడంటే, మగదీక్ష గావింప మరీచుడను రాక్షసుడు తాటకకు పుత్రుడు తనదు అమ్మను చంపిన ఎట్టి రామునిపై పగబట్టి రక్కసి బలగమును కూర్చుకుని వచ్చి యజ్ఞశాలను నిరోధింపగా రాముండు వాణి తోరణము చేసి రాకాసి మూకలం పోకార్చి మారీచను అంబుదినున్నట్లు

సుబాహును తిరిగి ఆజ్ఞేయశరమున జన్మమునార్చి దిన గడుపు సంతసిల్లి పలికే రాఘవ జనకుని పట్టణమ్మున విల్లొకటియున అది ఎక్కు పెట్టగా

సమయంలో మారీచ సుబాహులు రాక్షస సైన్యంతో అర్ధరాత్రి సమయంలో తమ మాయా ప్రభావంతో నల్లని మేఘాలు సృష్టించి వాటి వెనుక ఉండి సిద్ధాశ్రమంలోకి యాగశాలకు అన్ని ప్రక్కల నుండి ఆక్రమించారు. ఆ యజ్ఞగుండంలో రక్తధారలు కురిపించారు. ఆశ్రమ ప్రాంతం అంతా భీకర రాక్షస గర్జనలతో అల్లకలోలమైపోయింది. అంత రామచంద్రుడు మేఘాల చాటున ఉన్న మారీచ సుబాహులను చూశాడు. లక్ష్మణ చూడు, అదిగో రాక్షసులు అంటూ యుద్దం ప్రారంభించారు. సుబాహుని మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించేశాడు. అది వాడి వక్షస్థలము చేర్చి వధించింది. మారీచుని మీద వాయుశాస్త్రం ప్రయోగం చేశాడు. అది వాడిని 100 యోజనాల దూరం విసిరివేసింది. మిగిలిన రాక్షస మూక వాయువ్యాస్త్ర ప్రభావానికి చెల్లా చెదరైంది. ప్రాయచిత్త హోమాలతో యజ్ఞం జయప్రదంగా పూర్తయింది. విశ్వామిత్ర మహర్షి మౌనవ్రతం విడిచిపెట్టి, నాయన రామచంద్ర అని ఈ విధంగా అంటున్నాడు.

0: నాయనా రామచంద్ర, రాక్షసుల బారి నుండి రక్షించి నా యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేశావు. ఇంకా ఈ ప్రాంతం మహర్షి జన నిలయమై విలసిల్లుతుంది అని సంతోషంతో రామలక్ష్మణులు ఆశీర్వదించారు. గురువుగారి ఆశీర్వాదం తీసుకున్నారు రామలక్ష్మణులు. అక్కడ ఉన్నటువంటి వాళ్లంతా రామచంద్రమూర్తిని, విశ్వామిత్రుల వారిని, లక్ష్మణస్వామిని చూసి ఈ విధంగా గానం చేస్తున్నారు. రామచంద్ర రఘువీర అంటూ గానం చేస్తున్నారు. ఏ విధంగా?
1: రామ

అలా ఎప్పుడైతే ప్రార్థన చేశారో అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా యాగ సంరక్షణ చేసినటువంటి రామచంద్రమూర్తికి లక్ష్మణ స్వామికి ఈ విధంగా మంగళహారతులు ఇస్తున్నారు.

0: ఇంతవరకు మీరు తిరుపతి రేడియో సాయి బృందం అందించిన విశ్వామిత్ర యాగ సంరక్షణ హరికథా గానాన్ని విన్నారు. దీనిలో పాల్గొన్నవారు కథకులు శ్రీ ఎం రాముడు భాగవతార్ గారు, కీబోర్డ్పై శ్రీ విఎస్ భరద్వాజ్ గారు, మృదంగంపై శ్రీ పిఎన్వి మురళీకృష్ణ గారు, ఢోలక్పై శ్రీ సి ఫణిరంగసాయి. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను అభిప్రాయాలను listener@radiosai.org రాసి పంపవలసిందిగా కోరుతున్నాం. శ్రోతలందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు మరొకమారు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం.
1: ఇంతవరకు మీరు జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని మీరు విన్నారు.

0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లఘువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లఘువులు
0: లఘువులు
1: గురువులు
0: గురువులు లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. చిన్న పిల్లలవి లేత మనస్సులు. అటువంటి లేత వయస్సులోనే దైవభక్తి, దేశభక్తి వంటి గుణాలను వారిలో చిన్న చిన్న శ్లోకాల ద్వారా, గీతాల ద్వారా పొందుపరచాలి. ఈనాటి మన భాగంలో స్వామి భక్తురాలు అయిన శ్రీమతి అనురాధ గారిచే రూపొందించబడిన చిన్నారుల ప్రత్యేక కార్యక్రమంలో మొదటి భాగాన్ని మీరు వింటారు.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో శ్రీమతి అనురాధ గారిచే అందించబడిన ప్రత్యేక కార్యక్రమంలో మొదటి భాగాన్ని మీరు విన్నారు. వచ్చే వారం తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు భగవాన్ బాబావారి కళాశాలలోని ప్రశాంత నిలయం క్యాంపస్ లో జాయింట్ డైరెక్టర్ గా తమ సేవలను అందిస్తున్న ప్రొఫెసర్ గంగాధర్ శాస్త్రి గారు అందించిన ప్రసంగ మాలికలోని ఒక ఉపన్యాసాన్ని వింటారు.
1: భగవాన్ బాబావారి దివ్య చరణారవిందములు యందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ ఈ రోజుని ఒక ముఖ్యమైనటువంటి స్వామి యొక్క సందేశాన్ని మనం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను స్వామి ఒకనొక సందర్భంలో అమెరికా నుంచి పుట్టపర్తి తమ దర్శనానికి వచ్చినటువంటి ఒక భక్తునికి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వారు స్వామిని అనేకమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగటం, వాటన్నింటికీ స్వామి వారి ప్రశ్నలకు సమాధానాలుగా చెబుతూ మానవ జాతికి అంతకీ కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని అందించటం జరిగింది. ఆ వాటికి సంబంధించినటువంటి విషయాలని మనం ఈ రోజుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ కూడా చాలా ఎంతో అభివృద్ధి పొందటానికి ఉపకరిస్తాయి. అందుకని చెప్పి వారు స్వామిని అడిగినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు స్వామి చెప్పినటువంటి సమాధానాలు, మనకి ఏ రకంగా ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ప్రస్తుతించుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశ్యం అన్నమాట. స్వామిని చూస్తూ ఆ భక్తుడు స్వామితోటి మొట్టమొదటిగా ఏమన్నారంటే, స్వామి తమ అవతరణ మానవ చరిత్రనందే ఒక చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. ఈ ఘట్టం, ఈ అవతరణ మాకందరికీ కూడా ఏ రకమైనటువంటి సందేశాన్ని అందిస్తుంది అని ప్రశ్నించారు. అప్పుడు స్వామి వెంటనే అన్నారు, ఈ అవతరణ జరగటం ద్వారా లక్షలాది మంది స్వామిని చూడటానికి వస్తారు, కానీ దీనిలో ఒక విచిత్రం ఏమిటంటే బహు కొద్ది మంది మాత్రమే వారి యొక్క దృష్టిని నా మీద కేంద్రీకరించగలుగుతారు. వారు వారి యొక్క దృష్టిని స్వామిపై కేంద్రీకరించి స్వామిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని స్వామి అందించేటటువంటి సందేశాలన్నింటినీ కూడా వారి జీవితాలలో వాటన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకుని వచ్చినప్పుడు వారికి చాలా అద్భుతమైనటువంటి లాభం సంభవిస్తుంది. వారికి ఆనందాన్ని అందించటం కోసం ఈ అవతరణ కలిగింది, ఈ అవతరణ జరిగింది అని చెబుతూ ఇంకొక ముఖ్యమైన సందేశాన్ని అందించారు. అదేంటంటే, మానవ జాతి అంతా కూడా సాధారణంగా అసత్యంలోనూ భయంలోనూ కూరుకునిపోయి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా అసత్యంలో కూరుకుని ఉండటం అంటే ప్రపంచం చేత అట్రాక్ట్ అవటం అన్నమాట. ఈ ప్రపంచానికి అట్రాక్ట్ అయిపోయి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని అంతని చూస్తూ ఇదే సత్యమని భ్రమించేటటువంటి దృష్టిలోకి వెళ్లిపోతారు. రెండవది, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఏది చూసినప్పటికీ కూడా భయం, ఉన్నది పోతుందేమో, ఏమైపోతుందో, రేపు ఎలా ఉంటుందో ఉండటం, ఈ రెండు కూడా మానవ జాతికి ఉన్నటువంటి చాలా భయంకరమైనటువంటి దుర్లక్షణాలు. ఇవి రెండు కూడా వీటిల్లోంచి బయటకు రావటం అనేటటువంటి సత్యాన్ని తెలియజేయటం కోసం అవతరణ జరిగింది. అంచేత మానవ జాతి అంతా కూడా అసత్యంలోంచి బయటకు రావాలి, భయాన్ని విడిచిపెట్టాలి. ఈ రెండూ సంభవించటం అనేటటువంటి వాటిని మానవ జాతికి అందించటం కోసం అవతరణ అనే. అందుకే స్వామి 24 గంటలు ఏం చెప్తారంటే, భయాన్ని విడిచిపెట్టండి, సత్యాన్ని ప్రేమించండి, ఈ రెండింటిలోనూ ఉండండి, మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుందని చెప్తూ ఉంటాను అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు ఆయన. ఆయన వేసిన మరొక ప్రశ్న ఏమిటంటే, మనిషి మనస్సు తనను తానే తను సృష్టించుకున్నటువంటి విషాదంలోనే మునిగిపోయి ఉందన్నటువంటి సత్యాన్ని మనస్సు ఎందుకు అంగీకరించదు? అంటే ఏంటంటే, మనం ఊహించుకుంటూ ఉంటాం, ప్రపంచానంతని చూస్తూ ఉంటాం, ఇదే సత్యము అని అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి అది సత్యం కాదు. మనస్సు ఏం భ్రమిస్తోందంటే, ఇది నిజము అనేటటువంటి భ్రమలో ఉంటోంది. ఇదే నిజము, దీన్నే నమ్మాలి, దీనిలోనే జీవించాలి, దీన్నే అనుభవించాలి, ఇదే అలా ఆ దృష్టిలో ఉండటం అనేటటువంటిది అసత్యం. అసత్యం అని తెలిసినప్పటికీ కూడా మనస్సు దాన్ని ఎందుకు అంగీకరించటం లేదు, దానికి కారణం ఏమిటి స్వామి అని అడగడం జరిగింది. అప్పుడు స్వామి అన్నారు, మానవుని మనస్సు అసత్యంలో కూడుకొని పోవటానికి ఇంకా ఇంకా కొత్త కొత్త ఆలోచనల్లో మునిగిపోతూ ఇంకా కూరుకుపోవటానికి ఆ సత్యాన్ని అంగీకరించకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏవేవో ఊహాలోకాలను సృష్టించుకుంటూ ఉంటుంది. అసత్తులో ఎప్పుడు మునిగిపోయి ఉంటేనే దానికి ఆనందంగా ఉన్నట్టుగా భ్రమిస్తూ ఉంటుంది అది. అందుచేత ఏం చేయాలంటే, అసత్యం అంటే అసలు ఏమిటి? మనస్సు సృష్టిస్తున్నటువంటి ఒక చీకటి. మనస్సు సృష్టిస్తోంది దీనంతని కూడా నిజమనేటటువంటి దాన్ని. అంటే వీటన్నింటికి కూడా ఆ మనస్సు కారణం అన్నమాట. మనస్సు ఏం చేస్తోందంటే నిన్ను బంధిస్తోంది అన్నమాట. అందుచేత మనం ఏం చేయాలంటే, స్వామి చెప్పినట్టు స్వామి ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ అన్నారు, అమనస్కుడుగా ఉండటం ప్రధానము అన్నారు. అమనస్కుడుగా ఉండటమంటే మనస్సు మీద ఆధిక్యతని సంపాదించాలి అని. మనస్సు దాని ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తేస్తుంటే దాన్ని విడిచిపెట్టేయటం కాదు, దానికి కళ్ళెం వేసి గుర్రాన్ని ఏ రకంగా అయితే బంధించి మన అదుపులోకి తెచ్చుకుని మనం దాన్ని మన స్వాధీనంలో ఉంచుకుని ఉపయోగించుకుంటున్నామో అదేవిధంగా మనస్సును కూడా మన స్వాధీనంలోకి తెచ్చుకుని సక్రమమైనటువంటి మార్గంలో, రుజు మార్గంలో, సత్య మార్గంలో భగవంతుడి వైపుకి నడిపించేటటువంటి విధంగా దాన్ని ప్రయాణం చేయించాలి. అమనస్కుడవ్వాలి, మనస్సును జయించాలి, అప్పుడు ఇటువంటి సమస్య రాదు. అందుచేత ఏంటంటే అసత్యాన్ని మనస్సు సృష్టించుకోవటం, ఇదే నిజమనుకోవటం, వీటన్నింటి నుంచి కూడా మనం తప్పించుకోవాలి అని అంటే అమనస్కము అనేటటువంటి దాన్ని సంపాదించాలి అని వారికి సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన వెంటనే ఇది విని అన్నారు, అవును స్వామి, మనస్సు అనేక కోరికలతో మమ్మల్ని బాధిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఆ బాధ నుంచి విముక్తులు అవ్వటం ఎట్లాగా అన్నారు. మనస్సు అనేక రకాలుగా బాధిస్తోంది, 24 గంటలు ఎన్నో కోరికలు వస్తున్నాయి. ఒక కోరిక తీరుతుంటే మళ్లీ ఇంకో కొన్ని వందల కోరికలు పుడుతున్నాయి, అది తీరేసరికి మళ్లీ పుడుతున్నాయి. ఇలాగ మరి ఈ మనస్సు ఎప్పుడు కూడా బాధల వైపే నడిపిస్తోంది మమ్మల్ని. ఈ కోరికలు తీరనటువంటి బాధ ఎప్పుడు మమ్మల్ని ఇంత బాధిస్తోంది, కాబట్టి ఆ బాధ నుంచి ఉపశమనం పొందేటటువంటి మార్గం ఏమిటి స్వామి, తమరే తెలియచేయాలి అన్నారు. అంటే వెంటనే స్వామి అన్నారు, నువ్వు నీ కోరికలు అనేటటువంటివి నిన్ను బాధిస్తున్నాయి అంటున్నావు, నువ్వు దాని కోరిక అంటున్నావు. ఈ కోరిక మనస్సు ఏం చేస్తోందంటే కోరికలను సృష్టిస్తోంది, ఆ కోరికలు నిన్ను బాధిస్తున్నాయి అంటున్నావు. కానీ అది ఏమిటంటే, మనస్సు ప్రస్తుతానికి నిలకడగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మాత్రమే. అంటే ఏంటంటే మనస్సు ఏం చేస్తోందంటే ఒక కోరిక మీద లగ్నమై ఆ కోరికను సాధించటం కోసం దానిలోనే లీనమైపోయి ఉండి మనకి బాధను కలిగిస్తుంది. మనకి ఆ కోరిక తీరగానే మనస్సు మళ్లీ ఇంకొక దాని మీద ప్రవేశిస్తుంది, ప్రవేశించి మళ్లీ అక్కడి నుంచి బాధ కలిగించడానికి ప్రవేశిస్తుంది, ఇంకొక కోరిక మీద పెడుతుంది. అంటే సిచ్యువేషనల్ గా ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకొక సిచ్యువేషన్ లోకి మనని తీసుకెళ్తూ కోరికలు అనేటటువంటి వాటిని సృష్టిస్తూ ఆ కోరికల ద్వారా మనకి బాధను కలిగిస్తూనే ఉంటుందన్నమాట మనస్సు. ఇవన్నీ కూడా కోరికల యొక్క ఫలితంగా బాధలు మనకి సంభవిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలంటే, కోరికలు అనేటటువంటి వాటిని ఒక సముద్రం మీద అలలుగా కనుక మనం ఊహించగలిగితే, సముద్రము అనేటటువంటి దాన్ని మనస్సుగా ఊహించగలిగితే, కెరటం సముద్రంలో భాగమే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే అప్పుడు మనకి అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. ఈ అల అనేటటువంటిది సముద్రంలోనే ఉండాలి. సముద్రమే కనుక భగవంతుడైతే, అలా అనేటటువంటిది ఒక వ్యక్తి అయితే, లేకపోతే వాడి కోరిక అయితే, వాడు సముద్రంలో భాగమే. నువ్వు దైవత్వంలో భాగమే అనేటటువంటి అవగాహన ఎంత కాలమైతే నీకు కలగదో అంతకాలము కూడా నువ్వు బాధల్లోనే ఉంటావు. అందుచేత నువ్వు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటంటే, ప్రపంచమంతా కూడా దివ్యత్వంతో నిండిపోయి ఉంది, నువ్వు ఆ దివ్యత్వంలో ఒక చిన్న భాగానివి మాత్రమే, కానీ నువ్వు కూడా దివ్యత్వానివే. ఎప్పుడైతే నువ్వు దేవుడిలో భాగానివే అనేటటువంటి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకుంటావో అప్పుడు ఇక ఏ రకమైనటువంటి కోరిక కూడా నిన్ను బాధించదు. కోరికలన్నీ ఎంతవరకు బాధిస్తాయంటే నువ్వు దివ్యత్వానికి భిన్నమైన వాడివి, నువ్వు దూరంగా ఉన్నావు, దానికి నీకు సంబంధం లేదు అని అనుకున్నంతకాలం కూడా అది నిన్ను బాధిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దివ్యత్వాన్ని నేనే, నేను అది ఒకటే అని అనుకుని భావిస్తావో, ఈ పెద్ద ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడే, ఆ భగవంతుడి యొక్క రూపమే ఇది అని గ్రహిస్తావో, అప్పుడు ఈ బాధల నుంచి నీకు ఉపశమనం కలుగుతుంది. అందుచేత నువ్వు నీ ఆలోచన సరళిని పెంపొందించుకోవాలి, బాగా వ్యాపింపచేయాలి. సంకోచింపచేసినప్పుడు బాధలు కలుగుతాయి, బాగా వ్యాపింపచేసినప్పుడు బాధలు కలగవు. ఎందుచేతంటే నిన్ను నువ్వు ప్రపంచంతో ఐడెంటిఫై చేసుకుంటావు, నిన్ను నువ్వు భగవంతుడితో ఐడెంటిఫై చేసుకుంటావు, ఆలోచన విధానం బాగా పెద్దదిగా ఊహించబడుతుంది. అటువంటిప్పుడు బాధలు నిన్ను బాధించటానికి నిజమైనటువంటి కారణం ఉండదన్నమాట. అందుచేత అటువంటి ఆలోచన సరళిని నువ్వు పెంచుకుంటే నీకు నిజంగా దివ్యత్వం ఎప్పుడూ కూడా వెంట ఉండి కాపాడుతూ ఉంటుంది, నీకు ఏ బాధ ఉండదు అని చెప్పారు. అది విన్న తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు, చాలా ముఖ్యమైన ప్రశ్న. అంతా బాగానే ఉంది స్వామి, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ సమస్య ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని సాధనలు చేసినా ఈ మనస్సును అదుపులోకి తెచ్చుకోవటము, తృప్తిని సంపాదించుకోవటం చాలా కష్టంగా ఉంది. మీరు చెప్పటానికి బాగానే ఉంది, వినటానికి బాగానే ఉంది, కానీ ఇది అధీనంలోకి రావటం లేదు. దీన్ని నిజంగా సాధించాలంటే ఏం చెయ్యాలి? కోరికలను అదుపులోకి తెచ్చుకోవాలన్నా తృప్తిని సాధించాలి, ఉన్నదాంతో తృప్తి పొందుట, దానివల్ల బాధలు తగ్గుతాయి అని మీరు చెప్తున్నారు, కానీ అది ఎలా సాధ్యం అవుతుంది స్వామి అని అడిగారు. అప్పుడు స్వామి చాలా చక్కటి సమాధానం చెప్పారు. స్వామి ఏమన్నారంటే, సత్యమైన తృప్తిని పొందటం చాలా కష్టమే. నిజంగా తృప్తిని పొందాలి అంటే చాలా కష్టం. ఎందుచేతంటే సత్యమైనది ఏది, అసలు సత్యమైనది ఏదో తెలియకపోవటం చేతనే మనకి అన్ని కష్టాలు కలుగుతున్నాయి. అసలు సత్యము ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యమైనది ఏదో తెలిస్తే ఆ తర్వాత బాధ నుంచి ఉపశమనం ఎలా పొందాలో తెలుస్తుంది. అందుచేత మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏదైతే కాలానికి కారణానికి అతీతంగా ఉందో దాన్ని కాలంలోనూ కారణంలోనూ పొందటానికి తహతహలాడితే చాలా సమస్యలు వస్తాయి. అంటే ఏమిటంటే, భగవంతుడు కాలానికి కారణానికి కూడా అతీతుడు, చాలా అతీతంగా ఉంటారు. మనం ఏం చేస్తున్నామంటే కాలంతో కారణంతో భగవంతుని ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాలానికి అతీతమైనటువంటి వారిని కాలంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు, అది సాధ్యం అయ్యేది కాదు. అందుచేత సమస్య ఎక్కడొస్తోందంటే, మనం ఏది తెలుసుకోవాలో ఎలా తెలుసుకోవాలో తెలియకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అందుచేత అలా కాదు, మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు స్వామి కాలస్వరూపం అయితే కాలం ఏమిటో తెలుసుకుంటే స్వామి ఏమిటో తెలుస్తారు. మనకి కాలం ఏమిటో తెలియకుండా కాలాతీతమైనటువంటి స్వామిని కాలంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చేత మనకి దుఃఖం కలుగుతోందన్నమాట. మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఒకటి తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఎలా తెలుసుకోవాలి దాన్ని అనేటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి ముందు. అంతేకాని ఏదో ఒక మార్గంలో ప్రవేశించి ఎలాగోలాగా తెలుసుకుందాము అని అనుకుంటే టెంపరీ సొల్యూషన్స్ మాత్రమే దొరుకుతాయి, తప్పితే పెర్మనెంట్ సొల్యూషన్స్ దొరకవు. ఆ కాలంలో తత్కాలంగా అప్పటికప్పుడు మనకేదో కొంత శాంతి సౌఖ్యం లభిస్తుంది, కానీ పెర్మనెంట్ గా కనిపించదు. ఉదాహరణకి మనం ఎక్కడో కూర్చుని ఏ ఆధ్యాత్మిక ఉపన్యాసం ఏదో వింటాం మనం, ఆ విన్నంతసేపు మనకు చాలా శాంతిగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఏదో బాధ తెలియనటువంటిది మన ఆవరిస్తుంది. అది ఎందుచేతంటే టెంపరీగా మాత్రమే మనం మన మనస్సుని భగవంతుడి యందు లగ్నం చేయగలిగాం, తప్పితే పెర్మనెంట్ గా ఆ సత్యాన్ని తెలుసుకుని దాన్ని మన మనస్సులో నిలిపింపచేసుకుని దాని ద్వారా శాంతిని ఆనందాన్ని పొందటానికి ప్రయత్నం మనం చేయట్లేదు. మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ఒక సత్యాన్ని నమ్మితే ఇది సత్యం అని ఎల్లకాలాలకి నమ్మాలి. అది నిజం కూడా, కాలానికి కారణానికి అతీతంగా ఉండేటటువంటి భగవంతుణ్ణి కాలంతో కారణంతో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం మంచిది కాదు, అది మానవులు చేయటం చేతనే సమస్యలు వస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఏదో చదువుతాం, మనం చదువుకున్నటువంటి చదువు ద్వారా మనం సంపాదించుకున్నటువంటి విజ్ఞానం ద్వారా అనంతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు. ఈ చదువు సరిపోదు, ఈ చదువు కానీ ఈ విజ్ఞానం కానీ పొట్టకూటికై సంపాదించడానికి ఏర్పడినటువంటి విజ్ఞానం భగవంతుని తెలుసుకోవటానికి ఉపయోగపడదు. ఏదైతే ఇంద్రియాతీతమో దానిని ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటం సాధ్యం కాదు. అది ఇంద్రియాలకు అతీతం. అది మనం కూడా ఇంద్రియాలకు అతీతంగా వెళ్లిన రోజునే మాత్రమే అది మన అవగాహనలోకి వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఇంద్రియముల ద్వారా ఇంద్రియములకు అతీతమైన ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంచేత మనం అలా చేయటానికి వీలు లేదు. అందుచేత ఏం చేయాలంటే స్వామి చెప్పారు, నేను మార్గాన్వేషణకు అవసరమైనంత దూరంలో ఉన్నాను. నువ్వు మార్గాన్ని అన్వేషిస్తున్నావు, ఆ మార్గాన్ని అన్వేషించడానికి అవసరమైన దూరంలో నేనున్నాను, నీ పక్కనే ఉన్నాను, నీ కూడా ఉన్నాను. అక్కడ నువ్వు చూస్తున్నది ఏంటంటే ఒక ఇగ్నోరెన్స్ అనే ఒక తెర ఉంది. ఆ ఇగ్నోరెన్స్ అనే తెర తీసేస్తే అక్కడే ఉన్నాను నేను అన్నారు స్వామి. నీ మనస్సులోనే స్థిరంగా కూర్చుని ఉన్నాను నేను, కానీ నీకు నాకు మధ్యన అజ్ఞానము అనేది ఒక తెర ఉందన్నమాట. ఆ అజ్ఞానం అనే తెరం చేసేస్తే అక్కడే చూస్తావు నువ్వు అన్నారు. మనం చేస్తున్నది ఏంటంటే మన నాలెడ్జ్ని అప్లై చేయడానికి, మన తెలివితేటలను అప్లై చేసి, మనం ఏదో చదువుకున్నటువంటి చదువులను అప్లై చేసి, వీటన్నింటి ద్వారా భగవంతుడు ఏమిటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం. అది కాదు, అసలు మెథడాలజీ రాంగ్ అనమాట. మనం ఉపయోగిస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్సే తప్పు అనమాట. మనం చేయవలసినటువంటిది ఏది, ఏ మార్గం ద్వారా అన్వేషిస్తే భగవంతుడు తెలుస్తాడు అన్నటువంటి దాన్ని వదిలిపెట్టేసి మిగతా మార్గాలన్నింటిలోనూ ప్రవేశిస్తున్నాం. నిజమైనటువంటి మార్గం, రుజు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కనుక నువ్వు ప్రవేశిస్తే అక్కడే నువ్వు నన్ను చూస్తావు అని చెప్పి తెలియజేశారు ఆయనకి. ఇది విన్న తర్వాత ఆయన మరొక ప్రశ్న వేశారు. అదేంటంటే సాక్షాత్కరిస్తానని అంటున్నారు మీరు, తెర తీసేస్తే అక్కడికక్కడే సాక్షాత్కరిస్తానంటున్నారు. సాక్షాత్కారాన్ని పొందిన తరువాత ఇక చావు పుట్టుక అనేటటువంటి ఉండవా స్వామి అని అడిగారు ఆయన. భగవంతుడు సాక్షాత్కారం పొందితే లిబరేషన్ వచ్చేస్తుందా, లిబరేషన్ వచ్చేస్తే ఇంకా చావు పుట్టుక అనేటువంటిది ఉండదా స్వామి అని అడిగారు. అడిగితే వెంటనే స్వామి అన్నారు, చావు పుట్టుకలు అనేటటువంటివి ఒకదాన్ని వెన్నంటి మరొకటి ఉంటుంది ఎప్పటికీ కూడా. పుట్టుక చావును ఎప్పుడు కూడా అనుసరించాల్సిందే. చావు ఉంటే పుట్టుక కూడా ఉండి తీరుతుంది. శరీర జీవనం కాని మరణం కాని నాకు వదిలిపెట్టేశాయి. ఈ శరీరం జీవించటమా మరణించటమా అన్న దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. దాని గురించి దాన్ని నాకు వదిలిపెట్టేశాయి. అది నీకు సంబంధించిన విషయం కాదు. అసలు చావు పుట్టుకరణ నీకు సంబంధించిన విషయం కాదు. ఈ శరీరం యొక్క బాధ్యత మాత్రం నీదనుకుంటున్నావు. అది కూడా నీది కాదు. నిజం చెప్పాలంటే శరీరం అనేటువంటిది ఏమిటంటే భగవంతుణ్ణి చేరటానికి నేను ఏర్పాటు చేసినటువంటి ఒక నావ మాత్రమే అన్నారు స్వామి. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఈ బాడీ స్వామి ఎందుకు ఏర్పాటు చేశారంటే స్వామిని చేరటానికి ఉపకరణగా శరీరం ఉండాలి. ఈ శరీరము ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవటం సాధ్యమవుతుంది. అందుచేత ఈ శరీరాన్ని, దీనికి ఉన్నటువంటి సర్వశక్తులను భగవంతుణ్ణి తెలుసుకోవటంలో ప్రవేశపెట్టాలి. అంతేకాని శరీరం చచ్చిపోతుంది, జీవించి ఉంటుంది, ఇవన్నీ నీకు సంబంధించిన విషయాలు కాదు. అసలు ఇవి ఇవన్నీ వేరే ఎవరో ఉన్నారు, వారు చూసుకుంటారు వాటన్నింటి. నేను నువ్వు వాటి గురించి ఆలోచించుకో. నువ్వు చావు పుట్టుకల గురించి ఆలోచించిన బాధ్యత నీకు. చావు పుట్టుక తగినగా ఉండి తీరతాయి అవి. ఎక్కడైతే చావు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది, మళ్లీ పుట్టుకుంటుంది. పుట్టుక ఎక్కడైతే ఉందో చావు అక్కడ ఉంటుంది. అందుకే కదా జాతశ్యహి మరణం ధ్రువం అని చెప్పారు. జాతశ్యహి మరణం ధ్రువం అంటే ఏమి? పుట్టుట గిట్టుట కొరకే అని చెప్తారు, కానీ అట్లా కాదు. పుట్టుట గిట్టుట కొరకే అని కాదు, పుట్టారు అంటే చచ్చారు అన్నమాట. పుట్టుకలోనే చావు ఉంది. ఏదైతే పుడుతుందో అది నశించి తీరక తప్పదు. అది అది భగవంతుడి యొక్క నిర్ణయం. అది అంచేది పుట్టిన తరువాత చచ్చిపోతామా, చచ్చిపోయిన తర్వాత మళ్లీ పుట్టకుండా ఉంటామా, ఇవన్నీ నీకు సంబంధించిన విషయం. అనవసరమైనటువంటి విషయాలలో నీ మనస్సుని ప్రవేశపెట్టి ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా అనవసరంగా దుఃఖాన్ని కొనితెచ్చుకుని, బాధని కొనితెచ్చుకుని, వాటికి భయపడి ఆ భయంలో సత్యాన్వేషణ మార్గాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు. వీటి గురించి నువ్వు ఆలోచించగలరు స్వామి. చాలా చక్కగా ఏం చెప్పారంటే శరీరం అనేటువంటిది సంసారము అనేటువంటి ఒక మహాసముద్రాన్ని దాటడానికి నీకు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నావ. అది ఆ నావని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. చాలా జాగ్రత్తగా భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం అది. నువ్వు ఈ సంసారాన్ని జాగరూకతతో చాలా కేర్ఫుల్ గా చక్కగా దాటటానికి, భగవంతుణ్ణి చేరటానికి, నన్ను చేరటానికి, స్వామి చెప్పారు నన్ను చేరటానికి నేను ఏర్పాటు చేసినటువంటి ఉపకరణం ఇది. దీని ఒక ఇన్స్ట్రుమెంట్ నేను ఏర్పాటు చేశాను. ఒకసారి నీవే నేను అని తెలుసుకున్నావో ఉపకరణం యొక్క పని అయిపోయినట్టే ఇంక అక్కడతోటి. ఎప్పుడైతే నువ్వు స్వామి ఒకటే అని తెలుసుకుంటావో అప్పుడు ఈ శరీరం యొక్క అవసరం నీకు దాంతో తీరినట్లే. కానీ స్వామి ఇక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి వార్నింగ్ మనకి ఇవ్వడం జరిగింది. స్వామి మన వారన్ చేస్తారు. ఇక్కడ ఏమన్నారంటే అలా తెలిసిన తరువాత కూడా స్వామియే మనము, మనమే స్వామి, స్వామికి మనకి మధ్యన భేదం లేదు, ఇదంతా ఒకటే అని తెలిసిన తరువాత కూడా ఈ ఉపకరణాన్ని నేను నిర్ణయించినంతకాలము నీవు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. నేను నిర్ణయించినంతకాలం అంటే నువ్వు ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో అంతకాలము కూడా స్వామికి నీకు భేదం లేదని తెలిసినప్పటికీ కూడా నువ్వు ఆ ఉపకరణాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుచేతంటే అది స్వామి ఇచ్చారు, స్వామి ఇచ్చినటువంటి ఉపకరణం కాబట్టి ఈ దేహాన్ని నువ్వు చాలా భద్రంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని నువ్వు చావు పుట్టుకల గురించి ఆలోచించద్దు. ఈ ఉపకరణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. భగవంతుణ్ణి చేరటానికి స్వామి నాకు ఇచ్చినటువంటి ఉపకరణం ఇది, దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి అని దృష్టిని భగవంతుని మీద పెట్టుకుని చక్కగా శరీరాన్ని ఏ రకంగా కాపాడుకోవాలో ఆ రకంగా కాపాడుకుంటూ దృష్టిని భగవంతుని మీద పెట్టుకుని ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటడానికి దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి ఉపకరణంగా దీన్ని మనం అర్థం చేసుకుని పవిత్రంగా కాపాడుకోవాలి అని ఒక చక్కటి సందేశించారు. అంచేత మనందరం కూడా మన శరీరాలన్నింటినీ కూడా భగవంతుడి చేత ప్రసాదించబడినటువంటి ఉపకరణాలు ఇవి, చాలా పవిత్రమైనటువంటివి, చాలా ఆధ్యాత్మికంగా మంచి మార్గంలో ప్రవేశింపచేయటానికి మాత్రం మనం వీటిని ఉపయోగించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అని స్వామి చాలా చక్కటి సందేశాన్ని మనకు అందించారు. అంచేత మనం మన బాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే స్వామి రామాయణంలో దశరథుడి వారి గురించి చెప్తూ ఒకసారి అన్నారు, దశరథుడు అంటే శ్రీరాముని తండ్రి అని కాదన్నారు. ఆధ్యాత్మిక పారలెన్స్లో, ఆధ్యాత్మిక లాంగ్వేజ్లో దశరథుడు అంటే 10 లక్షణములు కలిగినటువంటి శరీరము దశరథుడు అని. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 10 ఇంద్రియములతో కూడినటువంటి ప్రతి శరీరము కూడా దశరథుడే. అంచేత ప్రతి శరీరం కూడా, అందరి శరీరం, అందరూ దశరథులే. 10 లక్షణాలు ఉన్నాయి. వీరందరూ, వీరు ఆత్మ ఉంది. ఆ రథం ఏం చేస్తోంది? ఆత్మ అనేటటువంటి దివ్యమైన చైతన్య స్వరూపంతో కూడిన భగవంతుని తీసుకెళ్తోంది ఎక్కడ కావాలంటే అక్కడికి శరీరం. ఈ రథం భగవంతుని మోసుకెళ్తోంది ఎక్కడికి వెళ్తే అక్కడికి. అందుచేత మనం ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళకూడదు. ఈ శరీరాన్ని పవిత్రమైన స్థానాల్లోకి తీసుకెళ్లాలి, శరీరాన్ని పవిత్రంగా ఉంచాలి. దీనిలో భగవంతుడు ఉన్నాడు, ఆయన మనం ఎప్పుడూ చూస్తూ ఉండాలి, వారితో మనం సంభాషిస్తూ ఉండాలి, అంతర్ముఖులమై ఉండాలి, లోపలికి చూడాలి. పశువు అంటే స్వామి ఉదాహరణకు చక్కగా చెప్పారు. ఏమన్నారు, పశ్యతి ఇతి పశువు అన్నారు. బయటికి చూసేది పశువు అన్నారు. ప్రపంచాన్ని చూస్తూ ప్రపంచంలో కొట్టుకుపోయేది పశువు, అదే పశువు. పశువులంటే వేరే గొడ్లని కాదు, అవన్నీ కాదు, ఆవులు గేదెలు కాదు. మనం కూడా బయటకు చూస్తే మనం పశువులమే. అది కాదు, మనం అంతర్ముఖులమై లోపల చూస్తే లోపల దేవుడు ఉన్నాడు, దశరథుడి శరీరం. ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని వీరికి ఆ రోజున ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అప్పుడు చక్కగా చెప్పి, నీకు తెలిసిన తరువాత కూడా, ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చిన తరువాత కూడా నేను ఎంతకాలం నిర్ణయించానో అంతకాలం నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటూ రావాల్సిందే అని చెప్పారు. అందుచేత మనం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది విన్న తరువాత ఆయన మరొక ప్రశ్న వేశారు. ఆయన అన్నారు, స్వామి, నీతి నియమావళి అనేటటువంటిది అని, మొరాలిటీ అనమాట. దీని ఇంగ్లీష్లో మొరాలిటీ అంటాం మనం, దాన్ని తెలుగులో మనం నీతి నియమావళి అంటాం. ఈ నీతి నియమావళి అనేటటువంటిది మనస్సును శుద్ధి చేస్తుంది అని తమరు తెలిపారు కదా, అది ఎట్లా స్వామి అన్నారు. నీతి నియమావళి మనస్సును శుద్ధి చేసుకోవటానికి ఏ రకంగా ఉపకరిస్తుంది స్వామి అని అడిగారు. వెంటనే స్వామి అన్నారు, అవును, నేను ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తూ ఉంటాను, నీకు తెలిసే ఉంటుంది. అదేంటంటే, మంచిగా ఉండు, మంచినే చూడు, మంచినే చెయ్యి. అంటే స్వామి ఇంగ్లీష్లో బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ అని చెప్తూ ఉంటాం నేను ఇప్పుడును. కానీ నీవు చేయగలిగిన మంచి ఈ శరీరం అనే ఉపకరణము యొక్క శక్తిపై ఆధారపడి, పరిస్థితులపై ఆధారపడి, పరిసరములపై ఆధారపడి ఉంటుందన్నారు. నువ్వు ఎంత మంచి చూడాలన్నా, ఎంత మంచి చేయాలన్నా, ఎంత మంచి మాట్లాడాలన్నా అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నీ శరీరానికి ఉన్నటువంటి సామర్థ్యత, శక్తి, నీ శరీరానికి కొంత శక్తి ఉంది. ఆ శక్తిని దాటి అది మంచి చేయాలనుకున్నా చేయలేదు, చూడాలనుకున్నా చూడలేదు, మాట్లాడాలనుకున్నా మాట్లాడలేదు. అంతేకాకుండా చుట్టూ ఉన్న పరిసరాలు కూడా, పరిసరాల యొక్క ప్రభావం కూడా శరీరం మీద ఉంటుంది. ఈ పరిసరాల యొక్క ప్రభావం చేత, నీ శరీరం యొక్క శక్తి చేత, పరిస్థితులు, ఏ ఏ పరిస్థితులలో నువ్వు నివసిస్తున్నావు అన్నటువంటి దాని మీద, ఈ మూడింటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పినంత మాత్రం చేత నువ్వు చేసేస్తావని కాదు, ఇది చేయటానికి ఈ పరిస్థితులన్నీ కూడా, పరిస్థితులన్నీ ఉండాలి, శరీరంలో శక్తి ఉండాలి, పరిసరాలు ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. నువ్వు ఏం చేయాలంటే నీవు చేయగలిగిన అత్యుత్తమమైన మంచి ఏంటంటే, అత్యుత్తమమైన మంచి ఏంటంటే అపరిమితము శాశ్వతము అయిన దానిపై మనస్సు లగ్నం ఉనర్చి ఉండుటయే. అంటే ఏమిటంటే అపరిమితమైనటువంటిది ఏది, లిమిట్లెస్, బౌండ్లెస్ గా ఉన్నటువంటిది ఏంటి, ఆ భగవత్ స్వరూపం అది, లిమిట్లెస్ గా ఉన్నటువంటిది. స్వామి అన్నారు, నువ్వు స్వామిని చూసి స్వామి ఇంతే అనుకుంటున్నావు, భగవాన్ బాబా, ఎదురుకుండా ఉన్న వ్యక్తి మాత్రమే బాబా అని అనుకున్నావు, ఈ శరీరం మాత్రమే బాబా అనుకుంటున్నావు, అది నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడదు. నేను నీకు ఇలా కనిపించవచ్చు కానీ నేను శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి శక్తిని, నన్ను నన్నుగా ఈ ఇంత మాత్రం గాని, ఈ శరీరం మాత్రగానే ఎంతకాలమైతే నువ్వు చూస్తావో అంతకాలము నీకు సత్యం అర్థం కాదు. అందుచేత ఎప్పుడైతే నువ్వు నన్ను నీ మనస్సు ద్వారా అపరిమితమైనటువంటిది, పరిమితులు లేనటువంటి స్వరూపం నాది, పెద్ద విశ్వమంతా కూడా ఆవరించినటువంటి స్వరూపం, మొత్తం విశ్వాన్నంతా నువ్వు మనసులో చూడాలి. స్వామిని చూడడం అంటే స్వామిని ఊరికి ఎదుర్కొంటే స్వామిని చూడడం కాదు, స్వామి మొత్తం విశ్వాన్నంతని ఆవరించినటువంటి శక్తి స్వామి కాబట్టి ఆ విశ్వస్వరూపంగా స్వామిని చూడగలగటం, అపరిమితమైనటువంటి రూపంగా స్వామిని చూడటం. రెండవది, స్వామి శాశ్వతమైనటువంటి శక్తి. నువ్వేం చూస్తావు, స్వామి వయస్సును చూస్తున్నావు, స్వామి శరీరాన్ని చూస్తున్నావు, లేకపోతే స్వామి ఇంతకాలం ఉంటారు ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెడతారు అని అనుకుంటున్నావు. స్వామి, నువ్వు స్వామి శరీరం అనేది లేదు, ఊరికే నీకు ఉపయోగపడటం కోసం ఒక శరీరాన్ని ధరించారే తప్పితే, ఆ శరీరం నీకు ఉపయోగపడటం కోసమే తప్పితే, ఎప్పుడూ ఉన్నారు, ఇంతకు ముందు ఉన్నారు, అన్ని యుగాలలోనూ ఉన్నారు, ఈ యుగంలో ఉన్నారు, ముందు యుగంలో ఉంటారు, అన్ని యుగాల్లోనూ కూడా ఉంటారు. అందుచేత నువ్వు నీ విజన్ని, నీ దృష్టిని చాలా పెద్ద విశాలమైనటువంటి దృష్టిగా మార్చుకోవాలి. ఆ విశాలమైనటువంటి దృష్టిలో అపరిమితమైనటువంటి లిమిట్లెస్ స్వరూపమైనటువంటి స్వామిని, శాశ్వతమైనటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకుని చూడాలి. అలా చూడటం చేత ఏమవుతుందంటే నీకు మోహక్షయం కలుగుతుంది, మోహం తప్పిపోతుంది వెంటనే. ఎప్పుడైతే మోహం నశించిందో చక్కటి జ్ఞానం కలుగుతుంది, అప్పుడు శాంతి ఏర్పడుతుంది. అందుచేత నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు లిమిట్లెస్నెస్ అండ్ పెర్మనెన్స్ రెండు క్వాలిటీస్ భగవంతుడివి. ఈ లిమిట్లెస్నెస్ అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటి భగవంతుడు, ఈ సర్వ జగత్తుని కూడా ఆవరించి ఉన్నటువంటి భగవంతుడు, మొత్తం సృష్టి విశ్వం అంతా. మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఎదురుకుండా చూసి ఇంతే ప్రపంచం అనుకుంటాం, మనది చాలా లిమిటెడ్ విజన్. అందుకే స్వామి అన్నారు, నీ శరీరం ఎటువంటిదంటే లిమిటెడ్ కంపెనీ లాంటిది అన్నారు. లిమిటెడ్ కంపెనీ అంటే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనకి అసలు ముందు మన లిమిట్స్ ఏమిటో తెలిస్తే భగవంతుడు తత్వం ఎలా ఉంటో తెలుస్తుంది. అంచేత మనం మన లిమిటేషన్స్ ని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి స్వామి ఇచ్చిన లిమిటేషన్స్ లో భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి మానవుడి యొక్క శక్తి పర్సనల్ గా శారీరకంగా ఉపయోగపెడితే సరిపోదు, అది చాలా లిమిటెడ్ శక్తి మాత్రమే అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఎంత బాగా ఇచ్చారంటే, నువ్వు దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి సూర్యుడికేసి రెండు కళ్ళు తెరిచి ఎంతోసేపు చూడలేవు, చూసావనుకో బ్లైండ్ అయిపోతావు అసలు, తర్వాత ఏం కనిపించదు చాలా. ఎందుచేతంటే నీ కంటికి అంత శక్తిని చూసేటటువంటి శక్తి లేదు. అలాగే బాగా ఎక్కువగా ఉన్నటువంటి ధ్వనులను, మన శరీర శక్తికి మించినటువంటి ధ్వనులను వినేటటువంటి శక్తి మన చెవులకు లేదు. అంత శక్తి, అంత సౌండ్ మనం విన్నామంటే ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయి. అంతేకాకుండా మనం గట్టిగా మాట్లాడితే మనకి కొంతసేపు పోయిన తర్వాత నోట్లోంచి మాట రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఏ పని చేద్దామనుకున్నప్పటికీ కూడా కొంతసేపు చేసిన తరువాత ఇక ముందుకు వెళ్లి పని చేయలేనటువంటి అలసట మనకి కలుగుతుంది. ఎందుచేతంటే ఈ శరీరానికి మనం ఫిజికల్ పవర్ని అప్లై చేసి శారీరకమైనటువంటి శక్తిని మాత్రం పెట్టుకుని మెజర్ చేసి చూస్తే శరీరం చాలా లిమిట్స్ పరిధులలోనే ఉంటుంది. అపరిమితమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి ఆత్మస్వరూపం లోపల ఏదైతే ఉందో దానికి ఉంది ఆ శక్తి. అది భగవంతుడితో ఒకటి, అది తెలుసుకోమంటున్నారు స్వామి. అందుకే స్వామి ఎప్పుడు ఏం చెప్తున్నారంటే, నీ ఆత్మస్వరూపం లోపల ఏదైతే ఉందో అది ఎంత శక్తివంతమైనదో తెలుసుకుని అంతర్ముఖుడివై నీకు భగవంతుడికి ఉన్నటువంటి సంధానాన్ని ఏ రకంగా కల్పింది ఏర్పాటు చేయాలో అది ఏర్పాటు చేయి. అప్పుడు నీకు మంచి విజన్ ఏర్పడి అసలు ఇంకక్కడి నుంచి నీకు మొత్తం ప్రపంచం అంతా దృష్టిలోకి వస్తుంది. నువ్వు ఎంత తక్కువ స్థాయిలో ఉంటావు, శరీరం పరిధులలో ఉంటావు అన్నటువంటిది అర్థమవుతుంది. ఆధ్యాత్మికత ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. భగవంతుడు ఎంత శక్తి స్వరూపుడో తెలుస్తుంది. భగవంతుడి యొక్క శాశ్వతత్వం తెలుస్తుంది. భగవంతుడి యొక్క శక్తి తెలుస్తుంది. అన్ని తెలుస్తాయి. అందుకని చెప్పి ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడు మోహక్షయం అవుతుంది. మోహక్షయం అయినప్పుడు నీకు మంచి జరుగుతుంది, నీ ద్వారా సంఘానికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఎందుచేతంటే నువ్వు అప్పుడు ఇంకా నీకోసం పనిచేయవు, నువ్వు ఇతరుల ఆనందం కోసమే పనిచేస్తావన్నమాట. అందుచేత ఈ రకమైనటువంటిది నీతి నియమావళి ద్వారా ఇది సాధ్యం అవుతుంది. నీతి నియమావళి నువ్వు ఎంతకాలమైతే ఫాలో అవుతావో అంతకాలము కూడా నీ మనస్సు ప్రక్షాళనం కావించబడుతూ ఉంటుంది. ఇట్ గెట్స్ క్లీన్స్డ్ అనమాట. దాని క్లీనింగ్ ప్రాసెస్ లో ఉంటుంది. ఎప్పుడు అది క్లీన్ అయిపోతూ దానికి బట్టి దుమ్ము ధూళి అంతా చెరిగిపోతూ ఉంటాయి. నువ్వు ఈ విశ్వాన్ని భగవంతుడి యొక్క స్వరూపంగా చూస్తావు, మానవాళికి ఉపయోగపడే విధంగా జీవించాలనుకుంటావు. అందుచేత నీతి నియమావళి అనేటటువంటిది ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గం. దాని యందు మనం ప్రవేశించాలి. అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి, సంఘం యొక్క అభివృద్ధికి కూడా అన్ని రకాలుగాను కూడా ఉపయోగపడుతుందని మనం గ్రహించాలన్నారు. అయితే వెంటనే మళ్లీ వారు ఇంకొక ప్రశ్న వేశారు స్వామిని. ఆయన అన్నారు, అయితే స్వామి అపరిమితం అంటున్నారు, లిమిట్లెస్ అంటున్నారు, శాశ్వతత్వం ఉందంటున్నారు, పెర్మనెన్స్ ఉందంటున్నారు, అటువంటి దాని మీద నిమగ్నమై ఉండటం నాకు దుర్లభంగా కనిపిస్తోంది, నేను దాని మీద మనస్సును కేంద్రీకరించలేకపోతున్నాను, దాని మీద మనస్సును కేంద్రీకరించే విధానం ఏమిటో చెప్పండి స్వామి అని అడిగాడు. మీరు పెర్మనెంట్ అని, మీరు శాశ్వతత్వం అని నాకెలా తెలుస్తుంది? నాకు తెలిసే మార్గం ఏమిటి? ఏ రకంగా నేను ఆ జ్ఞానాన్ని పొందగలను తెలియచేయండి అని అడిగారు. అప్పుడు వెంటనే స్వామి అన్నారు, అంటే నీ ఉద్దేశ్యంలో మనస్సు మైండ్ని అదుపులో ఉంచటం సాధ్యం కాదు అని అనుకుంటున్నావు అనమాట. అందుచేత నీకు తెలియదు అంటున్నావు. పెర్మనెన్స్, శాశ్వతత్వాన్ని తెలుసుకోవటం నాకు దుర్లభం ఎందుకు అవుతుందంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నా మనస్సును నేను స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాను, అందుచేత నాకు ఇది సాధ్యం కావట్లేదు అని చెబుతున్నావు అన్నమాట నువ్వు అని స్వామి అన్నారు. అందుచే నువ్వు పనిచేయన్నారు, నువ్వు మనస్సునే త్యజించన్నారు. నీ మనస్సే కదా ప్రాబ్లం. నీ మనస్సు మూలాన్నే నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. నీ మైండ్ ఈజ్ నాట్ అలవింగ్ యూ టు కాన్సన్ట్రేట్. యువర్ మైండ్ ఈజ్ నాట్ పెర్మిటింగ్ యూ టు అండర్స్టాండ్ లిమిట్లెస్నెస్ అండ్ పెర్మనెన్స్. ఈ వీటన్నింటినీ కూడా నీ మైండ్ ఏం చేస్తోందంటే నిన్ను అర్థం చేసుకొని ఇవ్వటలేదు, నిన్ను బయటికి లాగేస్తోంది, నిన్ను కాన్సన్ట్రేట్ చేయనివ్వటలేదు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. అంతే కదా నీ ప్రాబ్లము, అటు ఓ పని చేయి నువ్వు, అసలు మనస్సునే విడిచిపెట్టేసి అన్నారు. అని అన్నారు, నేను అస్తమాను ఏం చెప్తుంటానో తెలుసా, నేను అందరికీ డై మైండ్ అని చెబుతూ ఉంటాను. డైమండ్ అన్న, డైమండ్ కాదు, డై మైండ్, మనస్సు యొక్క నిర్యాణము. మనస్సు నిర్యాణం అంటే మైండ్ యొక్క డెత్ అనమాట. మైండ్ని విడిచిపెట్టి అసలు మైండ్ లెస్ లెస్ లో వెళ్ళిపోవడం అన్న, మైండ్ ఉండకూడదు ఇంకా. మైండ్ ఉండకుండా ఉండటం అనేటటువంటిది, అటువంటి జమ్ నేను మీకు ఇవ్వాలని అనుకుంటాను. డైమండ్ ఇస్తాను స్వామి, డైమండ్ ఇస్తాను మీకు అందరికీ అని చెబుతూ ఉంటాను. డైమండ్ అంటే డై మైండ్ ఇవ్వాలని నా కోరిక, డైమండ్ ఇవ్వాలని కాదు. మీరందరూ డైమండ్ కోరుకుంటారు, నేను డై మైండ్ కోరుకుంటాను అని చాలా చక్కగా స్వామి చెప్పారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఉద్దేశాన్ని, ఈ దీన్ని, ఈ విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకుని దాన్ని పట్టుకుని కనుక ఉంటే మీరు, నీకు తప్పనిసరిగా శాంతి లభిస్తుంది. ఆ మైండ్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశావో అప్పుడు కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్ను బాధిస్తున్నటువంటి మైండ్, అందుకే నువ్వు భయపడుతున్నావు. నువ్వేమనుకుంటున్నావంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేను, అందుచేత నేను లిమిట్లెస్నెస్ని, శాశ్వతత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను, మైండ్ని బంధించాలి, మనస్సుని జయించాలి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అందుచేత మీరందరూ కూడా మీ మైండ్ మీద మంచి కంట్రోల్ని ఏర్పాటు చేసుకోండి. మైండ్ను అదుపులో ఉంచుకున్నారంటే అన్ని రకాలైనటువంటివి కూడా సాధ్యమవుతాయి. మైండ్ను మనం అదుపులో చేసుకోకపోవడం మూలానే అన్ని రకాల కష్టాలకి కూడా మనం గురవుతున్నాము అని ఇంకొక సమాధానంగా మనకి సందేశాన్ని అందించారు స్వామి. ఇది విన్న తర్వాత ఆయన
2: ఇంటర్వ్యూ పొందుతున్నట్టు భాగ్యాన్ని పొందుతున్నటువంటి ఆ భక్తుడు స్వామిని ఇంకొక ప్రశ్న అడిగారు. వారు ఏమన్నారంటే, స్వామి నాకు సెయింట్స్ అంటే చాలా ఇష్టం స్వామి, సాధుజనులు అంటే చాలా ఇష్టం, వారందరిలోనూ కూడా చాలా ఆదర్శ లక్షణాలు చాలా ఉంటాయి స్వామి, చాలా మంచి మంచి లక్షణాలు ఉంటాయి, ఈ సాధువులందరినీ చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది అంచ, దీని గురించి మీ ఉద్దేశం ఏమిటి స్వామి అని అడిగాడు ఆయన. వెంటనే స్వామి అన్నారు, నీకు తెలియని విషయం ఒకటి ఉంది ఇందులోనూ, వాళ్ళందరూ కూడా చాలా మంది సెయింట్స్ లాగా సాధువుల్లాగా చాలా మంది కనిపిస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది, కానీ వాళ్లల్లో ఎంత గొప్ప సాధువులైనప్పటికీ కూడా కొంతమందిలో నేను చాలా గొప్ప సాధువుని అనే అహంకారం ఉంటుంది వాళ్ళలోను, ఆ అహంకారం ఉండడం చేత ఎంత గొప్ప సాధువు అయినప్పటికీ కూడా ఆ సాధు లక్షణాలు పోగొట్టుకున్నవాడు అవుతాడు, అందుకే నువ్వు ప్రతి సాధువుని చూసి వీడు చాలా గొప్ప సాధువు అని చెప్పి వారి దగ్గర నుంచి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం కాదు, వాళ్లల్లో ఎంతో మందికి అహంకారంతో నేను చాలా గొప్ప సాధువుని అని అహంకారం ఉండడం చేత వాళ్ళందరూ కూడా నా దగ్గర నుంచి కూడా చాలా దూరం అవుతున్నారు, వాళ్ళు ఒద్దికగా ఉండాలి ఎప్పుడు కూడా, హంబుల్గా ఉండాలి, హ్యూమిలిటీ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి లక్షణం, ప్రతి మనిషి కూడా హ్యూమిలిటీని సంపాదించుకోవాలి, హ్యూమిలిటీ సంపాదించుకున్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉంటారు వాళ్ళు అంచేత అందరూ కూడా సాధువులుగా ఉండటం కాదు, సాధువులుగా ఉంటూ హ్యూమిలిటీని సంపాదించాలి, అటువంటి లక్షణం ఉన్నప్పుడు మాత్రమే ఆ సాధుజనులకి అందరికీ కూడా చాలా గౌరవంగా ఉంటుంది అని తెలియజేశారు. ఇది విన్న తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు ఆయన, అదేంటంటే స్వామి ఏదేమైనా అయితే ఓ పని చేసి పెట్టండి దయచేసి, నాకెప్పుడు కూడా హ్యూమిలిటీ నాలో ఉండేలా చూడండి స్వామి, నన్ను మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం నేను తట్టుకోలేను, నాకు చాలా బాధ కలుగుతుంది అని చేత గబుక్కుని మళ్ళీ మీరు నిర్లక్ష్యం చేసి చూడకుండా నాతో మాట్లాడకపోతే, నాతో ఆ హ్యూమిలిటీ లేదు అని చెప్పి మీరు నా మీద ఏమైనా కోప్పడితే మాట్లాడకపోతే నేను చాలా బాధకు గురైపోతాను, ఈ బాధ లేకుండా కొంచెం తమరు మాత్రం ఆ హ్యూమిలిటీ ఎప్పుడు నాతో ఉండేలా చూడండి స్వామి అని ముందుగానే ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు స్వామికి. వెంటనే స్వామి అది విని అన్నారు, నీ బాధ కలగటానికి కారణం ఏమిటో తెలుసా అన్నారు. ఇది చాలా అద్భుతమైన సందేశం. ఈ ఇంటర్వ్యూ మొత్తంలో ఇక్కడ స్వామి చాలా ఒక వండర్ఫుల్ మెసేజ్ చెప్పారు. అదేంటంటే, నువ్వు బాధ కలుగుతోందంటున్నావు, తర్వాత ఒద్దిక కావాలంటున్నావు, హ్యూమిలిటీ కావాలంటున్నావు, నేను నిర్లక్ష్యం చేస్తే నీకు బాధ కలుగుతుందంటున్నావు, నీ బాధ కలగడానికి కారణం ఏమిటో తెలుసా నీకు అసలు అన్నారు. అదేమిటంటే, నీ యొక్క పరిమితమైనటువంటి దృష్టే నీ బాధకి కారణం అన్నారు. నీ యొక్క పరిమితమైన దృష్టి అంటే నేను ఈ లిమిటెడ్ ఫార్మ్ అని అనుకుంటున్నావు, అంటే నేను గబుక్కు నీతో మాట్లాడకపోతే నీకేదో బాధ కలిగిపోతుంది అనుకుంటున్నావు, శారీరకంగా నేను నీతో మాట్లాడినప్పుడు నీకు కనిపించినప్పుడు నిన్ను చూడకపోతే ఏదో నీకు బాధ కలుగుతున్నాడు, మరి నేను లేనటువంటి సందర్భాలలో నీకు కనిపించకుండా నేను నీతో ఉన్నప్పుడు, నీ వెనకాలే ఉండి నీ వెనకాలే నిన్ను కాపాడుతున్నప్పుడు 24 గంటలను నువ్వు ఎప్పుడూ నాతో ఉండవే, ఎన్నో చోట్ల తిరుగుతుంటే ఎక్కడెక్కడో ఉంటావు, అక్కడెక్కడ ఉన్నప్పుడు నేను నీతో లేననే అర్థం, అంటే నీ దృష్టిలో నేను ఎదురుకుండా ఉన్నప్పుడే నీతో ఉన్నట్టు, నేను నీ ఎదురుకుండా లేనప్పుడు నేను లేనట్టుగాను ఊహించుకుంటున్నావు అన్నమాట నువ్వు, అందుచేత నీకు బాధ కలుగుతుంది. ఇది చాలా తప్పు. ఇది నువ్వు ఎప్పుడైతే 24 గంటలు ఎప్పుడు నీతోటే ఉన్నాను అనేటటువంటి భావన నువ్వు పెంపొందించుకుంటావో అప్పుడు నీకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. నిజం చెప్పాలంటే బాధ అనేటటువంటిది అపార్థానికి మరొక రూపమని గ్రహించమన్నారు. బాధ అనేటటువంటిది అపార్థానికి మరొక రూపం. నీకు బాధ ఎందుకు కలుగుతుందంటే, ఒక విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకోవట్లేదు, నీకు ఇష్టం లేనటువంటిది ఏదో జరిగింది, దానివల్ల నీకు నష్టం జరిగింది, అందుకని నీకు బాధ కలిగిందని అనుకుంటున్నావు తప్పితే, ఏది జరిగినప్పటికీ కూడా నా మంచికే జరుగుతోంది అని నువ్వు గ్రహించలేకపోతున్నావు. భగవంతుడే సర్వం ఇస్తున్నాడు, భగవంతుడి బాధను కూడా భగవంతుడే ఇస్తున్నాడు, ఇది కూడా భగవంతుడి యొక్క ప్రసాదమే అనేటటువంటి దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నమాట. బాధ కూడా భగవంతుడే ఇస్తున్నాడు అన్నటువంటి విషయం నీకు గ్రాహ్యంలోకి వస్తే, నువ్వు ఈ విషయాన్ని నమ్మితే బాధ నిన్ను బాధించదు అసలు, నువ్వే నిజంగా బాధను బాధిస్తావేమో. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి వాడు ఎలా ఉంటాడంటే, బాధనే బాధించేటువంటి స్థితికి ఎదుగుతాడు, బాధలే వాడిని చూసి పారిపోతాయి. ఇప్పుడు స్వామి తనకుగా తాను ఎంతో మందికి వచ్చినటువంటి బాధలను తానే స్వీకరిస్తారు తన శరీరం మీదకి, కొద్ది కాలం అనుభవించి ఆ బాధను విడిచిపెట్టేస్తారు. బాధని తాను అనుభవిస్తున్నానంటే స్వామి అంటున్నారంటే, దివ్యత్వంతో కూడినటువంటి మనస్సు బాధను కూడా స్వీకరించేటటువంటి స్థితికి ఎదగాలి,
1: అప్పుడే నిజంగా మానవత్వానికి ధన్యత చేకూరుతుంది. అంటే బాధలను చూసి పారిపోవటం, మంచినే ఎప్పుడు సుఖాన్నే కోరటం, ఇది అసలు మంచి విషయమే కాదన్నారు స్వామి. ఎందుకు కాదని, మంచి చెడు రెండు కలిసే ఉంటాయి, సుఖదుఖాలు రెండు కలిసే ఉంటాయి. సుఖం వెనకాలే దుఃఖం ఉంటుంది, దుఃఖం వెనకాలే సుఖం ఉంటుంది. నాకు సుఖమే కావాలి, దుఃఖం వద్దు అని అన్నం అసలు అజ్ఞానం. అది సరైనటువంటి అవగాహనే కాదు. మానవ జీవితం అనేటటువంటిది మంచి చెడుల యొక్క, సుఖ దుఃఖముల యొక్క మంచి కాంబినేషన్. అది అంటే దాన్ని మనం కాంబినేషన్ గానే తీసుకోవాలి. బాధ వచ్చితే భయపడకూడదు. బాధ మన మంచికి ఉపయోగపడుతోంది అని అనుకోవాలి. ఇట్ మేక్స్ అ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఇన్ మైండ్. ప్రతి ప్రాబ్లం కూడా ఇట్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ అవర్ సక్సెస్ అనేటటువంటి విధంగా మనం దృష్టిని మరల్చుకోవాలి. తప్పితే బాధ వచ్చింది అని కృంగిపోతే జీవితంలో ముందుకే వెళ్లలేడు, జీవితాన్ని తనకు తాను పాడు చేసుకున్నవాడవుతాడు. ఆధ్యాత్మిక అభివృద్ధి అసలే సాధ్యం కాదు. ఆధ్యాత్మిక అభివృద్ధి సాధనలో ప్రథమ సోపానం, ప్రథమ మెట్టు ఏంటంటే బాధలకి అతీతంగా ఉండటం. అందుచేత బాధ అనేటటువంటిది అపార్థానికి మరొక రూపం అని గ్రహించు. నువ్వు తప్పు అర్థం చేసుకుంటున్నావు. బాధ బాధ కాదు అసలు. బాధ అనేటటువంటిది నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి భగవంతుడు కలిగించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అని గుర్తించు దీన్ని. నువ్వు ఎప్పుడైతే ఈ రకంగా గుర్తిస్తావో నీ జీవితం మారిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అంతా దివ్యత్వమే అది అని చెప్పారు. ఆ తర్వాత ఆఖరిని ఇంకొక ప్రశ్న వేశారు ఆయన. స్వామి, నేను ఏం చేస్తే బాధ నుంచి విముక్తుండవుతాను? ఏం చేస్తే బాధ నుంచి విముక్తుండవుతాను? అసలు బాధ నన్ను బాధించకుండా ఉంటుంది, ఏం చేయాలి, ఏ ప్రయత్నం చేయాలని అడిగారు. అప్పుడు స్వామి అన్నారు, బాధే కనుక ఒక తుఫాన్ అనుకో, ఒక సైక్లోన్ అనుకో, ఆ సైక్లోన్ కి ఒక వార్టెక్స్, సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఉన్నది, ఎక్కడో స్టార్ట్ అవుతుంది అది, దాని చుట్టూ సైక్లోన్ తిరుగుతూ ఉంటుంది. బాధే కనుక సైక్లోన్ అయితే, నిన్ను బాధిస్తుంటే, నువ్వు వెంటనే ఆ సెంట్రల్ పాయింట్, ఫోకల్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పట్టుకున్నావు అనుకో, చుట్టూ బాధ ఉంటుంది, తప్పితే ఆ సెంట్రల్ పాయింట్ లో అక్కడ బాధ ఉండదు. నువ్వు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకున్న రోజుని అక్కడ బ్రహ్మాండమైన నిశ్శబ్దం ఉంటుంది. అక్కడంతా నిశ్శబ్దమే ఆ ఫోకల్ పాయింట్ లో. చుట్టూ ఎంతో గందరగోళంగా ఉండొచ్చు, కానీ స్టార్ట్ అయినటువంటి పాయింట్ లో నిశ్శబ్దంగా ఉంటుంది, నిశ్చలత్వం ఉంటుంది. అక్కడ అద్భుతమైనటువంటి దివ్యత్వం ఉంటుంది. ఆ నిశ్చలత్వంలో, ఆ నిశ్శబ్దంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చాలా చక్కగా గ్రహించగలుగుతావు. అందుచేత ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు ఆ బాధకి అసలు కారణం ఏమిటి, ఆ కారణం ఎక్కడుందో కనుక్కుని ఆ కారణం యొక్క సెంటర్లోకి నువ్వు వెళ్ళిపోయి, ఓహో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందా అని అర్థం చేసుకుని దీన్ని అధిగమించడం ఎట్లాగాని ఆలోచించేవనుకో, వెంటనే అది నిన్ను బాధించదు. నువ్వు చుట్టూ ఎంతో బాధ పెట్టొస్తోంది అని చెప్పి పెరిఫెరీ మీద ఉండి, దాని బౌండరీలో ఉండి, దాని బాధకి గురైపోయి కృంగిపోతుంటే దాని వల్ల కలిగే ప్రయోజనం ఉండదు. ఇది ఎక్కడ మొదలయ్యింది అన్నటువంటిది, తుఫానుకి ఏ రకమైతే సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఉందో, ఎక్కడైతే నిశ్శబ్దం, నిశ్చలత్వం, దివ్యత్వం ఉందో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడికి చేరుకుంటే నీకు కూడా దివ్యత్వం లభిస్తుంది, చక్కటి శాంతి లభిస్తుంది, ఏ బాధ కూడా నిన్ను బాధించదు అని ఈ ఇంటర్వ్యూ ద్వారా వీరందరికీ కూడా సందేశాన్ని అందిస్తూ ఈ సందేశాన్ని మనకి కూడా అందించారు స్వామి. ఇది అందరి కోసం, ఆ ఇంటర్వ్యూ వచ్చినటువంటి భక్తులు ఒక్కరి కోసం కాదు. ఈ సందేహాలన్నీ వారికి ఉన్నాయి, మనకి ఉన్నాయి ఇవన్నీను. ఇవన్నీ మనం కూడా మనకి అప్లై చేసుకుని ఈ సందేశాలన్నింటినీ మన జీవితాల్లో మనం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆఖరిగా సెంటెన్స్ ఒకటి చెప్పారు స్వామి, చాలా ముఖ్యమైన సెంటెన్స్. అది ఏంటంటే, టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ మై ఎఫర్ట్ అన్నారు. అంటే ఏంటంటే, నిన్ను నీలో స్థిరంగా దృఢంగా నిలపటమే నా యొక్క ప్రయత్నము అన్నారు. నిన్ను నీలో నిలపడం అంటే ఏమిటి, నువ్వు యాక్చువల్లీ ఆత్మస్వరూపానివి. నువ్వు శరీరంగా నిన్ను ఐడెంటిఫై చేసుకున్నంత కాలం కూడా నిన్ను నీలో స్థిరంగా పెట్టుకోవడం చేత కాదు, సాధ్యం కాదు. అది నువ్వు ఆత్మవి అనేటటువంటి నమ్మకాన్ని స్థిరంగా దృఢంగా ఎప్పుడైతే నేను నీలో నిలబెడతానో అప్పుడు నిన్ను ఏ బాధ కూడా బాధించదు. నా ప్రయత్నం అంతా కూడా మిమ్మల్ని అందరినీ, టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ మై ఎఫర్ట్ అన్నారు స్వామి. నిన్ను నీలో స్థిరంగా దృఢంగా నిలపటమే నా యొక్క ప్రయత్నం ఆల్వేజ్ అన్నారు. అందుకని స్వామి మనకి ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందడానికి ఈ సందేశాన్ని అందించి మనని మనలో ఎస్టాబ్లిష్ చేసుకుని మనందరం ఆత్మస్వరూపులము అని తెలపటానికి మనందరం వారి యొక్క చేతులలో చక్కటి ఉపకరణాలం.
2: వారు నడిపిస్తున్నారు, చక్కగా నడవాలి, ఆనందంగా జీవితానంతని గడపాలి, గాని ఏ రకమైనటువంటి అపనమ్మకాలతోటి, భయంతోటి, అపార్థాలతోటి జీవితాన్ని పాడు చూసుకోకూడదు. ఈ జీవితం అనేది ఒక అద్భుతమైన వరము, భగవంతుడు ప్రసాదించారు, దీన్ని మళ్లీ భగవంతుడికి అప్పచెప్పాలి అనేటటువంటి సందేశాన్ని ఈ ఇంటర్వ్యూ వారికి ఇచ్చి మనందరినీ తరింపచేశారని మనం గ్రహించాలి. జై సాయిరాం.
0: ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org కి వ్రాయమని కోరుతున్నాము.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించటం ఆనవాయితీ, అందరికీ తెలిసినదే. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ప్రతి బుధవారం ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని మీకు అందిస్తున్నాం. ఈనాడు మీరు 2012 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 7వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.

0: మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ప్రతి సాయి భక్తుడు అలవర్చుకోవలసిన 5 Ds: డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్ గురించి విశాఖపట్నం నుండి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనడానికి వచ్చిన అర్పితా బృందం మనందరితో పంచుకున్నారు. వారందరిపై స్వామి అనుగ్రహ ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తున్నాము. దీని తరువాత కార్యక్రమాన్ని మా శ్రోతలందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆ కార్యక్రమమేమిటో మీకు తెలిపే ముందర ఒక స్వామి భజనను విందాం.
1: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల బాల బాల.

0: భగవంతుడు దివి నుండి భూమికి ప్రతినిత్యం ఈతంచడు. యుగ యుగాలుగా భక్తుల ప్రార్థనను మన్నించి వారి మీద దయతో కరుణతో ఆయన మానవ దేహం ధరిస్తాడు. అయితే భగవంతుడు మానవాకారంలో సంచరిస్తున్నప్పుడు వారిని గురించి వినడం ఒక వెత్తైతే వారిని దర్శించే భాగ్యం కలగడం అత్యద్భుతం. ఇక వారితో సంభాషణ జరిపే అవకాశం రావడం, ఆయనను స్పర్శించే సువర్ణావకాశం కలగడం జన్మ జన్మల పుణ్యఫలం. ఇప్పుడు మన స్టూడియోకి విచ్చేసిన వారు స్వామిని గురించి తెలుసుకోవడం, వారితో సంభాషించడం, వారి దివ్యానుగ్రహ ఆశీస్సులను పొందడమే కాక వారి దివ్యోపన్యాసాలను ఆంగ్లంలోకి అనువదించే అపూర్వ అవకాశాన్ని పొంది ఉన్నవారు. ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు స్వామితో సంభాషించడం మనం చూసినట్లయితే ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారా అన్నట్టు ఉంటుంది. స్వామి మొట్టమొదటగా వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులుగా నియమించడం, ఆ తరువాత శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు బృందావన్ క్యాంపస్లో ప్రిన్సిపల్ గా నియమించడం స్వామికి వారిపై ఉన్న విశ్వాసానికి ప్రేమకి నిదర్శనం. ఈరోజు వారు మన స్టూడియోలో ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి ప్రసంగించడానికి వచ్చారు. ఆ అంశం ప్రస్తుతం శ్రీ సత్యసాయి భక్తులుగా మన కర్తవ్యం ఏమిటి, వారు మనకి అందించనున్న ఆ అణిముత్యాలను విందాం తరిద్దాం. సాయిరాం అనిల్ కుమార్ గారు.
1: సాయిరామండి. ప్రప్రథమంగా రేడియో సాయి వారు జరుపుకుంటున్నటువంటి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 24 గంటలు తెలుగులో ఈ ప్రసారం లభించడం స్వామి యొక్క కటాక్షంగా నేను భావిస్తున్నాను. అంశము ప్రకారము కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అనగా, మహాసమాధి అనంతరము మనం గుర్తించవలసిన విషయాలు ఏమి అనేవి మీ ముందుంచుతాను. శ్రోతలలో అన్ని వర్గాల వారు ఉన్నారు, కార్యకర్తలున్నారు, భక్తులున్నారు, సాధకులున్నారు, జిజ్ఞాసువులున్నారు. కనుక ఎల్లరికీ వర్తింపజేసే విషయాలు మీ ముందు పొందుపరచడం జరుగుతుంది. మొట్టమొదటి ఏది అనగా, స్వామి యొక్క వాగ్దానాలు, సందేశాలు, హామీలు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాక ఇవి విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉన్నది. ఏమిటా వాగ్దానాలు, ఏమిటా సందేశాలు అంటే, స్వామి యొక్క నిత్యత్వాన్ని, దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని స్పష్టంగా తెలియజేసేటువంటిది స్వామివారి మాటలలో మనం అందించే ప్రయత్నం చేయాలి. కాలము చాలా స్వల్పం కనుక ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ఒక్కొక్క అంశం గురించి మీకు వివరిస్తాను. నిజానికి ప్రతి అంశం గురించి ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ అవసరం ఉన్నది, కానీ మీ ఆలోచనకు మాత్రమే ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. స్వామి మమ్మల్ని వదిలి దూరంగా వెళ్లిపోయారు అని అనుకుంటారు పాపం. ఇలాంటి వాళ్ళకి వారేం చెప్పారు, నేను ఊహాజనితమైంది గాని, ఆలోచనాపరమైనది గాని, నా మేధస్సుకు తోచింది గాని చెప్పే అలవాటు లేదు. వారి మాటలే చెప్తాను. ఏమన్నారో చూడండి, మీకు దూరంగా వెళ్లిపోతానని ఎవరు చెప్పారు? దూరంగా వెళ్లిపోయి నేనేం చెయ్యాలి? నేనేమన్నా యోగం చేయాలా, సాధన చేయాలా? వాళ్లు వీళ్లు చెప్పింది విని మీ తల పాడు చేసుకోకండి అన్నారు. ఇది స్వామివారి యొక్క సందేశం. మనం అందరికీ చెప్పాలి, మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లరు. పైగా మరికొందమంది అంటారు, అయ్యో స్వామి దూరం అయిపోయారు కదా, మాకేమన్నా అపాయం జరిగితే ఎట్లా? అంటే అపాయంలోనే కాదు స్వామి, మన సౌఖ్యాలను కూడా వారిని భావించాలి. సౌభాగ్యం కూడా వారి ప్రసాదమే. కానీ సామాన్య సంసారంలో అవటం చేత సంకటంలోనే వెంకటరమణ అనే ఆధ్యాత్మిక జీవనం మనకు అలవాటైంది. కనుక ఇవాళ నా కష్టంలో నన్ను రక్షించేది ఎవడు అనే ప్రశ్న వస్తుంది. దీనికి వారు చెప్పారు, నా భజన చేసుకుంటూ ఆనందంగా ఉండండి, నేనుండగా ఏ అపాయమూ మీకు సంభవించదు అన్నారు సాయినాథుడు. ఇవన్నీ వారి మాటలే. ఆ సంపుటాలు పేజీలతో సహా మీకు వివరించగలను. నేనుండగా మీకేం పర్వాలేదు, నామం చేయండి చాలు. పైగా అడుగుతారు, స్వామి మేమంతా గృహస్థులం, ఈ పిల్లలంతా పెద్దవాళ్లు కావాలి, మేమంతా స్థిరపడాలి జీవితంలో, మాకు ఆధ్యాత్మిక మార్గం ఎట్లా స్వామి అడుగుతారు. వారు చెప్తున్నారు, నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, నామస్మరణ ఒక్కటి చాలన్నారు స్వామి. ఈ రకంగా స్వామి వారిచ్చిన వాగ్దానాలు, వారి సందేశాలు, హామీలు ఆ నిత్యత్వాన్ని, దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని తెలియజేసేవి. ఎప్పటికప్పుడు మన జ్ఞాపకం పెట్టుకోవాలి. విషయం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది కనుక చెప్తున్నాను. ప్రశాంతి నిలయము నా దివ్య సన్నిధి స్వర్గధామము, ఇక్కడి నుంచే నేను కాపాడతానన్నారు స్వామి. మీరిక్కడికి వస్తే కన్నీటిని తుడిచి స్వస్థానానికి పంపిస్తానన్నారు భగవాన్. ఇక్కడ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను నేను, భక్తి విశ్వాసములు ప్రేమతో ఉంటే చాలు. ఈ పర్తిక్షేత్రంలో పాదాలు మోపినంతనే కష్టాలు తొలగి ఆనందం మీకు లభిస్తుంది అని స్వామి తెలియజేస్తున్నారు. నా హృదయం మీ గురించే ఉంటుంది, మీ హృదయంలోనే నేనున్నాను. ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మనం నెమరు వేసుకోవాలి. ఇక రెండవది, సాయి తత్వాన్ని, సాయి సందేశాన్ని యావత్ ప్రపంచానికి వర్తించే సందేశంగా మనం ప్రగాఢంగా నమ్మి, సమాచారాన్ని సేకరించి ఎంతో పాఠవంతో, ప్రజ్ఞతో, నైపుణ్యంతో 10 మందితో పంచుకునేటువంటి అవకాశాల కోసం ఎదురు చూడాలి. స్వామి యొక్క సందేశము కేవలము ఒక ప్రాంతమునకు కాని, ఒక కాలమునకు కాని పరిమితమైనటువంటిది కాదు. యావత్ ప్రపంచమునకు కూడా ఒక ప్రభంజనంలాగా, ఆధ్యాత్మిక ప్రభంజనంలాగా ప్రజల్ని ఆనందాబ్ధిలో ముంచివేసిన వారి యొక్క సందేశాన్ని ప్రపంచానికి అన్వయిస్తూ మనం సందేశం వినిపించాలి. అనగా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా వివిధ రంగాల గురించి స్వామి ఏం చెప్పారు? సాంఘికంగా ఐకమత్యాన్ని గురించి చెప్తారు. ఆర్థికంగా ఎంత అవసరమో అంతవరకే మీకు ఉండాలి అని చెప్తారు. రాజకీయంగా సిద్ధాంతాలు ముఖ్యమని చెప్తారు. ఆధ్యాత్మికంగా నీ గురించి తెలుసుకోవడమే ప్రధానము, నీ యొక్క ఆత్మతత్వం అనుభవించడమే ప్రధానము అని చెప్పి ఉన్నారు. కనుక యూనివర్సల్ మెసేజ్, ప్రపంచానికి సంబంధించినటువంటి సందేశాన్ని మనం లక్ష్యంలో ఉంచుకోవాలి. మూడవ అంశంగా అవతార లక్ష్యాలు, కార్యక్రమాలు వివరించడం మనకు కర్తవ్యంగా భావించాలి. వసుధైక కుటుంబకం, ప్రపంచమంతా ఒకటే. ఈనాటి సమకాలీన ప్రపంచంలో అన్ని దేశాల వారు, అన్ని భాషల వారు, వివిధ సంస్కృతుల వారు ఒకే చోట చేరి ఉన్నారంటే అది ప్రశాంతి నిలయం మాత్రమే. దాని కారకులు మహానుభావులు, అవతారమూర్తి అయిన భగవాన్ బాబావారు. ఈ వసుధైక కుటుంబం గురించి చెప్పాలి, సర్వమత సమైక్యత గురించి చెప్పాలి. ఆశ్చర్యమైన విషయము, అరబ్ దేశాలలో, ఒమాన్, మస్కట్ వంటి దేశాలలో ఈ వేద పఠనం చేస్తున్నారు అంటే, స్వామి భజనలు చేస్తున్నారు అంటే మనం ఊహించగలము సాయి యొక్క మహిమ. ఆధ్యాత్మికమనగా సేవా మార్గమేని చెప్పి అనేకమైన సేవా మార్గములు, అనేక సేవా కార్యక్రమాలు వారు చేపట్టి మనందరికీ కూడా ఒక చక్కని నిదర్శనంగా, ఒక చక్కని ఉపమానంగా, ఒక హీరో వర్షిప్ వారిపైన మనం కలిగి ఉండేలాగా స్వామి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నిటిని మించి వారి ప్రేమతత్వాన్ని పంచాలి. సాయి యొక్క ప్రేమను అనుభవించని వారు లేరు. కూలీనాలి చేసుకునే వారి నుండి కోటీశ్వరుడు వరకు, మూలగూతున ముసలమ్మ దగ్గర నుంచి ఉయ్యాలలో పవళించిన పసిపాప వరకు ఆ ప్రేమను అనుభవించిన వారే. ఇవి అవతార లక్ష్యాలు, కార్యక్రమాలు, ప్రేమతత్వము, సేవా మార్గము, వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నాలుగవ అంశముగా క్షేత్ర మహిమ చెప్పాలి. స్వామి వాళ్ళు శారీరకంగా అక్కడ లేరు కదా, భౌతికంగా మనం దూరమైనారు కదా, పర్తికి వెళ్లడం అవసరమా, స్వామి ఇక్కడ లేదా అని అడుగుతారు. వాళ్ళందరికీ మనం చెప్పాలి, వెంకటేశ్వర స్వామి అంతటా ఉన్నాడు, తిరుపతికి ఎందుకు వెళుతున్నావు? మరికొంతమంది అడుగుతారు, సమాధి చూచేదేమి, షిరిడిలో ఉన్నది సమాధే కదా, బుద్ధగయలో ఉన్నది సమాధే కదా, గురునానక్ది సమాధే కదా, అదే రీతిగా ముస్లిం సంప్రదాయం ఉన్నవని సమాధులే కదా, కాబా అనేది సమాధి కాదా? కనుక మహాసమాధి దర్శనము, క్షేత్ర మహిమ అందరికి కూడా మనం చాటి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక వర్తమానంలో మన దృక్పథము, మార్గము కూడా మలుచుకోవలసిన అవసరం ఉన్నది. చదువులలో, ఇంటి పెంపకంలో వర్తమాన సమాజంలో మార్పులు చేసుకున్నాం మనం. మేం పెరిగినట్టు మా పిల్లలు పెరగలేదు, వాళ్ళు పెరిగినట్టు మనవలు అసలు పెరగటం లేదు. కానీ తదనుగుణంగా సామాజిక వ్యవస్థను అనుసరించి మనం కూడా మార్చుకోవడం అవసరము. ఒక సంస్థగా మనుగడ ఉండాలి అంటే ఎలాగా? యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే అర్థమేమి అంటే, ముందుగా వాళ్లకు శిక్షణ ఇచ్చి ఆ తరువాత సుశిక్షితులైన వారికి బాధ్యతను అప్పగించవలసిన అవసరం ఉన్నది. ఈ యువతకు చెప్పవలసిన అంశములు ఏవి? చాలా విచారం వేస్తుంది నాకు, సత్యసాయి సాహిత్యాన్ని మనం సంపూర్ణంగా వినియోగించుకోవటం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎవరో చెప్తారంటారు. ఎవరో చెప్పేదేమిటి? బాబా గారి కంటే ఎవరు చెప్పగలరు? ఎంతో చెప్పి ఉన్నారు. టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేకమైన ఉన్నవి. ఆందోళన తొలగేది ఎట్లాగా, మానసిక ఒత్తిడి తొలగేది ఎట్లా, వీటి గురించి అనేకమైన శిక్షణలు అనేక సంస్థలు వారు నిర్వహిస్తున్నారు. దాని కొరకు హెచ్చు రుసుమును కూడా వసూలు చేస్తున్నారు. ఉచితంగా, సముచితంగా, అద్భుతంగా ఈ అంశాలపై తెలియజేసిన బాబావారు. ఆ సాహిత్యాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రచారం చేసి యువకులకు అందించవలసిన అవసరం ఉన్నది. మన సేవలు ఇంకా బహుముఖంగా పరివ్యాప్తం చేయాలి. సత్యసాయి సేవా సంస్థలు, సత్యసాయి భగవానుడు ఈనాడు జగత్ ప్రభువుగా ఉన్నాడు అంటే సేవా కార్యక్రమములే ప్రధానము. మనకు ఉపన్యాసముల కంటే, మన యొక్క గ్రంథముల కంటే సేవయే ప్రధానము. అదే స్వామి ఎప్పుడు చెప్పేటువంటి విషయము. వీటిని పరివ్యాప్తం చేయాలి. ఇక గ్రామీణ స్థాయిలో మహిళలను ఉత్సాహపరచాలి. గ్రామాలు పటిష్టంగా ఉన్నప్పుడు, గ్రామాలలో మహిళలు, గ్రామీణులు ఎప్పుడైతే ప్రభావితం అయ్యారో, వారి కదలదు, చెదరదు, బెదరదు, కదలక చెదరక బెదరక నిర్మల నిర్భీతితో నిలిచేటువంటి ఆ గ్రామీణ వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి. సత్యసాయి భక్తులు గ్రామాలలో విశేషంగా ఉన్నారు. ఆ మహిళలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించాలి, పురుషులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించాలి. ఊరేగింపులు జరపాలి, ఉత్సవాలు జరపాలి, నోములు జరపాలి, పూజలు పురస్కారాలు జరపాలి. ఇవన్నీ కూడా గ్రామీణులకు ఎంతో ఆసక్తిజనకంగా ఉంటుంది. ఆ రీతిగా మనం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉన్నది. శిక్షణ చాలా ప్రధానము. రాబోయే తరానికి మనం ఇప్పుడే నాయకత్వాన్ని సిద్ధం చేయాలి. సత్యసాయి భగవాన్ గురించి ప్రసంగించేటప్పుడు ఏ రీతిగా ప్రసంగించాలి, ఎవరి గురించి ప్రసంగించాలి, నీకున్నటువంటి ఆహ్వానితులు ఎవరు, నీకున్న శ్రోతలు ఎవరు, అక్కడున్న వాతావరణం ఏమి అని గుర్తించాలి. అనేకమైనటువంటి వారితో మనం సంభాషించడం జరుగుతుంది, అనేక వేదికలపై ఉపన్యసించడం జరుగుతుంది. భక్తులకు ఒక రీతిగా తెలియచేయాలి, అదే కొత్త వారికి మరొక రీతిగా తెలియచేయాలి, నాస్తికులకు మరొక రీతిగా చేయాలి, కళాశాల విద్యార్థులకు మరొక రీతిగా చెప్పాలి, భజన మండలి వేరే రీతిగా ఉండాలి. అనగా స్వవిషయం తగ్గించాలి. నాకిది జరిగింది, నాకిది జరిగిందంటే ఇవాళ పిల్లవాడు నాకేం జరిగింది అని అడుగుతాడు. నీకెంతన్నా జరగచ్చు, నాకేం జరిగింది అడుగుతారు. కనుక మన యొక్క ప్రసంగాలలో స్వవిషయం తగ్గించడం మంచిది. ఒకవేళ లీలలు చెప్పినా, అనుభవాలు చెప్పినా దాని వెనకున్న సందేశాన్ని చెప్పాలి. స్వామి నాకు ఈ అనుభవాన్ని ప్రసాదించారు, దానివల్ల ఈ రీతిగా నేను పరిణామం చెందాను, నా జీవన శైలి మారిపోయింది, ఈ స్వామి యొక్క అనుభూతి వల్ల నా యొక్క గమ్యం మారిపోయింది, పూర్వం ఇలా ఉండేవాడిని ఇలా ఉంటున్నాను అని చెప్పాలే. కాని కేవలం మహిమలు ప్రదర్శనలు కావు, అవి నిదర్శనలు అని భగవాన్ చెప్పి ఉన్నాడు. తరువాత మన సంస్థలలో నాయకత్వ విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉన్నది. ఈ నాయకత్వము, ఇవి పదవులు కావు, ఇవి కేవలము సేవలలో ముందుండి అందించవలసినది. మనలో ఎలాంటి పోటీలు ఉండకూడదు, ఎలాంటి సంఘర్షణ ఉండకూడదు. కేవలం భక్తి ప్రాధాన్యంగా, ప్రజ్ఞ ప్రాధాన్యతగా మన యొక్క నాయకులు ఉండవాలనే కాని పలుకుబడి కాదు. స్వామి యొక్క సంస్థలలో, ఇది ఆధ్యాత్మిక సంస్థ, మనకుండవలసిన నాయకులు స్వామి పాదాలు పట్టుకోవలసిన వాళ్ళు కావాలి, కాని ఇతరులను ఆశ్రయించేవాడు కాదు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు నెల్లూరు వాస్తవ్యులు, మహాపండితులు. ఆయన స్వామి రమ్మన్నప్పుడు రోజు కంటే ఒకరోజు ఆలస్యంగా వెళ్ళటం జరిగింది. ఆ గుమ్మం దగ్గరే చూస్తూ స్వామి అన్నారు, పిచ్చే శాస్త్రి బ్రహ్మానందంగా ఉన్నావా అని. ఎందువల్ల ఆ ముందు రోజు బ్రహ్మానందరెడ్డి సభలో పాల్గొన్నారు ఆయన. బ్రహ్మానందరెడ్డి ఆ యొక్క సన్మాన సభలో పాల్గొనడం వల్ల ఇక్కడికి రావడం ఒకరోజు ఆలస్యమైంది. అందువల్లే స్వామి బ్రహ్మానందంగా ఉన్నావా అన్నారు. అంటూ మరగమాట అన్నారు స్వామి, చూడు శాస్త్రి, రాష్ట్రపతి వాహనాన్ని నడిపేవాడు టాక్సీ డ్రైవర్గా ఉండకూడదయ్యా అన్నారు. అందువల్ల ఏ నోటితో అయితే భగవాను సేవిస్తున్నామో, ఏ పాదాలైతే పట్టుకున్నామో, మనం ఎక్కడ కూడా అథమ స్థాయికి దిగకూడదు. మానవుల్ని పట్టుకుని ఆశ్రయించాడ్రా అని మన గురించి చెప్పుకున్నట్లయితే అది అపచారంగా భావించండి. కనుక నాయకత్వ లక్షణాలు వేరు, ఆధ్యాత్మిక సంస్థ యొక్క నాయకత్వము వేరు, ఇది రాజకీయము సాంఘికము కాదు అనే విషయాన్ని గుర్తించాలి. ధనానికి పెద్దపీట వేయటం కాదు, ఒక రకమైన వర్గమును కాని ఒక గ్రూపు రాజకీయములు కాని ఇవి పూర్తిగా దైవద్రోహము అని తమకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నా మాటలు కావు, స్వామి యొక్క ప్రసంగాలలో, స్వామి అనేక సమావేశాలలో ప్రశ్న సమాధాన రూపంలో ఒక చక్కని పుస్తకం ప్రచురింపబడింది. అందులోని విషయాలే తమకు తెలియజేస్తున్నాను. మన కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు మరొక విషయాన్ని గమనించాలి. మనం ఒక అంతర్జాతీయ సంస్థకు చెందిన వాళ్ళం, ఏదో మన ఊరు మన పేట మన బజారు కాదు, ఒక అంతర్జాతీయ సంస్థ, ఒక సర్వమత సమతమైనటువంటి ధార్మిక విధానానికి మనం కట్టుబడి ఉన్నాం. కనుక మనం అలాంటి వాళ్ళం అని భావించాలే తప్ప ఏదో మా ఊళ్ళో చేతన ఇంత చేసుకుంటున్నానని కాదు. నువ్వు ఊరు వాడికి కావు, వసుధైక కుటుంబం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అవతారమూర్తి స్థాపించినటువంటిది. మరొక విషయం కూడా హెచ్చరిస్తున్నాను, మన యొక్క సంస్థల యొక్క కార్యక్రమాలలో అధ్యక్ష స్థానమును కాని, బహుమతి ప్రదానములు కాని, శంకుస్థాపనలు కాని బయట నుండి పెద్దవాళ్ళని పిలిపించడం చాలా అవసరము. ఎందువల్ల మన సంస్థలో నాయకులం కాదు మనం, సేవ. ఒక చిన్న ఉదాహరణ, బాబా గారే కొన్ని వందల కోట్లతో నిర్మాణమైనటువంటి అనంతపురం వాటర్ ప్రాజెక్ట్ ని ప్రైమ్ మినిస్టర్ తో ప్రారంభింపజేశారే కాని తాను ప్రారంభించలేదు. అలాగే కాలేజీలో లైబ్రరీ బిల్డింగ్ ని పంత్ చేత ప్రారంభించారే కాని తాను కాదు. అందువల్ల సమాజంలో పెద్దల్ని పిలిపించి మన సంస్థల యొక్క కార్యక్రమాలకు అధ్యక్ష స్థానంగా వారిని ఆహ్వానించినప్పుడు సాటి సమాజానికి కూడా మన కార్యక్రమం గురించి వివరించినట్లుంటుంది. అంతేకాని మన సంస్థల్లోనే మనకి మనమే ఉండటం వల్ల సమాజానికి దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అని హెచ్చరిస్తూ ఉన్నాను. అన్నిటిని మించి స్వామి చెప్తారు, ఎటువంటి మాటలు అంటారో చూడండి, వయస్సు తగ్గట్టుగా మనం చెప్పడం ప్రారంభించాలి. ఒకవేళ పెద్దలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాం, ఆ పెద్దలను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు బాల వికాస్ కథలు కాదు అక్కడ చెప్పాల్సింది. స్వామి భాగవత వాహినిలో చెప్తారు, ఆ విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నప్పుడు త్రాష్ట్రులైన వాళ్ళందరూ కూడా కొద్ది విషయమైన అవగాహన అవుతుంది. ఒకటే ఎట్లా గొప్పగా అన్నారు, మీరు ఇంకా ఇట్లా ఉంటే ఎలా, మీ కర్తవ్యాలు ముగిసేది ఎప్పుడు? చాలా మంది అంటారు, మా మనవరాలు పెళ్ళయ్యాక నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని. ఆమె పెళ్ళయ్యేది ఎప్పుడు, నువ్వు వచ్చేది ఎప్పుడు? అలా కాదు, ఎప్పుడయ్యా మీ పనులు అయ్యేది? ఇప్పటి నుంచి, స్టార్టర్లీ, ఇప్పటి నుంచే ప్రారంభించవలసింది. మీరు దారిలో మీరు వెళ్లేది ఎప్పుడు? మీకు ఈ సంసారం పైన విసుగు పుట్టటం లేదా? నా మాట వింటలేదు మీరు అన్నాడు స్వామి. ఇది పెద్దలకు తెలియచేయాలి మనం. ఇది విషయాలు బాల వికాస్ వారికి కాదు, కనుక ఏ స్థాయి వాళ్ళకి చెప్తున్నాం, ఎవరిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాం, సందర్భం ఏంటి చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద విద్యార్థులకి ప్రసంగిస్తున్నాం, వాళ్ళంతా మొదటిసారి స్వామి దగ్గరికి వస్తున్నారు. అక్కడ వాళ్ళకి 9 పాయింట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రవర్తనా నియమావళి చెప్తే హాల్లో ఆ దీపాలు ఆర్పే వాళ్ళ తప్ప ఎవరు ఉండరు. అక్కడ చెప్పవలసింది యువకులను ఉద్దేశించి స్వామి అని చెప్పారు. యువతను ఏ రీతిగా ప్రభావితం చేశారు, జాతీయత దృక్పథాన్ని ఏ రీతిగా తెలియజేశారు, సేవా మార్గాన్ని ఏ రీతిగా ఉపదేశించారు, ఎంత అద్భుతమైనటువంటి యువకులను స్వామి తీర్చిదిద్దారు అన్న విషయాన్ని చెప్పాలే గాని అక్కడ ప్రవర్తన నియమావళి అది మన సరి అయిన ప్రవర్తన కాదు. అందువల్ల కొత్త వారికి ఎలా చెప్పాలి, పాత వారికి ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. పైగా బాబా వారు అంటున్నటువంటి మాట, అయ్యో నాకెలాగా, నా జీవితం ఎలాగా, ఎలా గడుస్తుంది అని అనుకుంటారేమోనయ్యా, వినండి. రైల్లో కూర్చున్న ప్రయాణికుడు తన పెట్టెను నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకురా? అయ్యో రైలు మోయలేదండి, బరువు అవుతుంది, అందువల్ల నా సామాన్ నెత్తిని పెట్టుకున్నానని. అది పిచ్చివాడు చేసే పని. ఇంతమంది సామాన్లు మోసే రైలు నీ మూట మొయ్యలేదు. అదే రీతిగా స్వామి అంటున్నారు, నువ్వు కష్టాలు పడుతున్నావు అంటే నీకు నాపై నమ్మకం లేదు, నీ కష్టాలు తీరుస్తాను అన్న నమ్మకం లేదు, నీ భారములు నాపై మోపుడు అన్నాను, దానిపై నీకు విశ్వాసం లేదు, అందువల్లే నువ్వు ఈ రకంగా ఉంటున్నావు అని స్వామి చెప్తున్నారు. పైగా బాబా వారు అంటున్నారు, మనం చేయవలసింది ఒకటే ఒకటి. ఏది? చాలా మంచి అనుకున్నట్టుగా కాకుండా భిన్నంగా స్వామి చెప్తున్నారు. స్వామి, నేను నీవాడినయ్యా, నేను నీవాడిని, మేము నీవారము అన్న భావం పెంచుకోవాలే తప్ప, స్వామి నావాడు, ఇటే వస్తారు, నన్నే చూశారు, నాకోసమే వచ్చారు, నువ్వే రావణాసురుడిగా నీకోసమే రావటానికి. రావణాసురుడి కోసం వచ్చింది రామావతారం, కానీ నా కోసం వచ్చాడే నువ్వు రావణ బ్రహ్మవు అనమాట. అలా కాదు, నేను నీవాడు, నేను నావాడు కాదు, మేము నీవారము. ఎందువల్ల? స్వామి అన్నారు, మనకి మనముగా స్వామి సన్నిధికి రావటం కాదు, మిమ్మల్ని నేను ఎంచుకున్నాను అన్నాడు స్వామి. సెలక్షన్ కాని, ఇది ఎలక్షన్ కాదు, నామినేషన్ కాదు. స్వామి, ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాను. ఎలాగా స్వామి? నువ్వు దేవుడుగా ఉన్నావు కదా, నాకు ఇలా ఉండవచ్చునా, ఇన్ని ఇబ్బందులు కలగవచ్చునా, ఏమిటి సంసారంలో తాపత్రయాలు అని అనుకుంటావేమో. దాన్ని స్వామి చెప్తున్నారు, నా భక్తులయ్యుండి కూడా మీ కాస్త కష్టాలు వస్తున్నాయంటే, కొంత శిక్ష పడుతున్నారు అంటే, శిక్ష కాదు అది రక్ష, శిక్ష కాదు అది శిక్షణ అన్నాడు స్వామి. అంటూ ఒక చిన్న ఉదాహరణ చెప్పారు, మీ అబ్బాయి పరీక్షలో తప్పితే వాడిని బాగా దండిస్తాం, బాగా కోపడతాం. అదే పక్కింటి వాళ్ళ అబ్బాయి తప్పితే, తప్పులేదు నాయన, పేస ఇచ్చేసేది ఉంది గనక, ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాం, వాడు పోయినా పర్వాలేదు, శంకరమాన్యాలు పట్టినా తప్పులేదు, మా వాడు మాత్రం బాగా రావాలి, పొరపాటు అయింది గనక కొడతాం వాడిని. అలాగే అన్నారు స్వామి, నా బిడ్డలు గనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక, మిమ్మల్ని సంస్కరించే నిమిత్తమై ఇలాంటి అనేకమైన ఒడిదుడుకులు, ఆందోళనలు, సాధక బాధకాలు, నిందలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. ఓసారి అన్నారు స్వామి, ఎన్ని పుస్తకాలు చదవమంటారు, ఎన్ని పుస్తకాలు చదివితే భక్తి పెరుగుతుంది? ఎంత పొరపాటు చూడండి, మస్తకంలో లేని పుస్తకంలో ఏముందిరా అన్నాడు ఆయన. మస్తకంలో లేని పుస్తకంలో ఎక్కడి నుంచి వస్తుంది? పైగా ఇంకో మాట అన్నారు, ఇంత తెలుసుకున్నావు, ఈ తెలుసుకుంది అనుభవిస్తే చాలు, ఈ తెలుసుకున్నది ఆచరిస్తే చాలు, ఈ తెలుసుకున్నది మననం చేస్తే చాలు, ఇంకా నువ్వేమీ చెయ్యక్కర్లేదు అంటూ స్వామి ఓ మాట అన్నారు. మనం ఆశ్రమాల్లో ఉన్నప్పటికీ, మనం ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నప్పటికీ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం అధికంగా ఉంది. దీని గురించి స్వామి చెప్తున్నారు, నా కొరకు రక్త సంబంధీకులను వదిలేసి వచ్చావు, కానీ రొట్టె ముక్కల కోసం, బొగ్గు ముక్కల కోసం పోటాడుకోవడం ఎంత హీనమో ఆలోచించండి. నిజంగా నీవు పోటాడాలంటే నాతో పోటాడు స్వామి, నాకెందుకు నన్ను అనుగ్రహించవు? భగవాన్, నీ కటాక్షం నాపైన ఎందుకు పట్టలేదు? నువ్వు మా కోసం అవతరించావు కనుక జగడం చేయదలుచుకుంటే నాతో పెట్టుకోండి అన్నాడు ఆయన. అందువల్ల మనం మనలో మనం ఎలాంటి జగడాలు లేకుండా ఉండవలను అన్నదాన్ని ఎంతో మధురంగా ఈనాటి సమాజానికి అర్థమయ్యేటట్టుగా భగవాన్ తెలియజేయడం జరిగింది. చాలామంది స్వామికి ఏమి ఇవ్వాలి, స్వామికి ఏమి ఇవ్వాలి అనుకుంటారు. ఆయన మాట చెప్పారు, నాకేమిటయ్యా నువ్వు ఇచ్చేది, నీకన్నీ నేనే ఇస్తున్నా, నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి? పైగా అంతేకాదు, నీవంతా దర్శనానికి పోతున్నావు అన్ని దేవాలయాలకి, ఆ క్యూలో నిలబడటం, ఆ ప్యూలంతా మన బయటికి నెట్టడం, పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చోవడం, ఇది మన అనుభవం. కానీ స్వామి దగ్గర అలా కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు. స్వామి, మీకు ఎలా సేవ చేయాలంటే, మీరు నా చేయక్కర్లేదు, మీకే నేను సేవ చేస్తున్నానయ్యా, నేనే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాను, మీరు నాకు చేసేదేమిటి అని కూడా స్వామి అంటూ ఉన్నారు. అందువల్ల అయితే ఏం చేయాలంటావు స్వామి? భగవంతుడికి పూజ అర్పించేటప్పుడు పుష్పాలతో స్వామిని అర్చిస్తాం. ఈ పుష్పాలతో అర్చించేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పువ్వులన్నీ శుభ్రంగా కడిగి వాటిల్లో పురుగులేమి లేకుండా చూసి అలాంటి శుభ్రంగా ఉండేటువంటి సౌరభాన్ని వెదజల్లేటువంటి ఆ పుష్పాలను, పరిమళమైన పుష్పాలను స్వామికి సమర్పిస్తాం. అదే రీతిగా ఈ పురుగులు వంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి లేనటువంటి హృదయ పుష్పాన్ని సమర్పించండి. అంతేగాని ఈ పురుగులు ఇవన్నీ పెట్టుకుని నాకెందుకయా, ముందు క్లీన్ చేసుకోమంటున్నాడు స్వామి. అందువల్ల పైగా ఓ ఎవరో అన్నారు, స్వామి తపస్సు చేయడం ఎట్లా, ధ్యానం చేయడం ఎట్లా, దానికి ఎంత బాగా చెప్పారు చూడండి. నువ్వు నా కోసం కాసేపు కూర్చోలేవు దర్శనం కోసం, నా కొరకు కాస్త సేవ చేయలేవు, ఇక నువ్వు తపస్సు ఏం చేస్తావురా అన్నాడు. స్వామి దర్శనమైందండి, ఇంకెప్పుడండి, ఇంకెప్పుడండి, సాయంత్రానికి వెళ్ళిపోవాలి, దర్శనాలు అయిపోవాలి, స్పీచ్లు అయిపోవాలి, ఇంటర్వ్యూలు అయిపోవాలి, బహుకరణలు అయిపోవాలి, సాయంత్రం రైలు ఎక్కేయాలి. ఈ బ్యాచా, నా కోసం వేచి ఉండలేనటువంటి వాడివి, నువ్వు తపస్సు ఏం చేస్తావురా అని స్వామి అంటూ వచ్చారు. అందువల్ల నీకు భయం అక్కర్లేదు, దేనికోసం భయపడాలి స్వామి, భగవంతుని కోసం కూడా భయపడక్కర్లేదు, నీ తృప్తి కోసం, నీ ఆనందం కోసం భజన చేయండి, మీకు ఎలాంటి భయం కూడా మీకుండదు అని స్వామి చెప్తూ వచ్చారు. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే స్వామి చెప్తున్నారు, భగవన్ నామంతో ఒక రాయి విసిరేశావంటే అది మాణిక్యం అయిపోవాలి. మనం మాణిక్యాన్ని విసిరితే అది రాయి అయిపోతుంది. మన నామం అలా ఉంది, స్వామి యొక్క ఆదర్శం ఆ స్థాయిలో ఉన్నది. పైగా స్వామి చెప్తూ వచ్చారు, ఎక్కడ స్వామి ఒక పాఠశాలని ప్రారంభించారు. పాఠశాలని ప్రారంభిస్తే ఆ పాఠశాల చూడడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అన్ని కలకండ తినుబండారాలు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అక్కడ ఉన్నటువంటి యజమాన్యానికి పంచారు. స్వామి అక్కడే ఉన్నారు. తను వీళ్ళు వచ్చి స్వామి వాళ్ళకి పంచాం వాళ్ళకి పంచాం అన్నారు. అప్పుడు స్వామి అంటున్నారు, ఏమిట్రా సంచి అని అడిగారు. స్వామి స్వీట్స్ ఎవరికి, వీళ్ళకి పంచడానికి. అప్పుడు చెప్తున్నారు స్వామి, ఈ పాఠశాల పెట్టింది నేనురా, దీన్ని నడిపించేది నేను, వీళ్ళందరికీ వేతనం ఇచ్చేది నేను, వాళ్ళకి స్వీట్లు ఏమిటిరా, ఇది ఏమిటి సంగతి అన్నారు. అంటే జీవితంలో వారిచ్చారు, వీరిచ్చారు, వీరు అవకాశం ఇచ్చారు, వీరు నాకు ఈ పదవి ఇచ్చారు, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు, చెయ్యి, వీళ్ళ ఇచ్చేది మనకి ఉన్నవి పీక్కొని ఉంటే చాలు, ఇవ్వాల్సిన వాడు దేవుడు, వాడి దగ్గర నుంచి వచ్చింది శాశ్వతంగా నిలుస్తుంది. భగవంతుడు గురించి, భగవంతుడి నుండి పొందినది మన కీర్తి, ఇతరు నుండి పొందినది అప్రతిష్ట అవమానం. ఒక సందర్భంలో ఎప్పుడో చెప్పాను, స్వామి నన్ను ఏదో ప్రెసిడెంట్ గా చేస్తున్నట్టు నాకు కాగితం వచ్చింది స్వామి అని. ఎవడు రా కాగితం పంపేది, నేను నిన్ను చేశాను, వాడెవడు అన్నాడు ఆయన. అంటే స్వామి సర్వము నీవే అందిస్తున్నావు అని భావమే తప్ప, వారిచ్చారు వీరిచ్చారు కాళ్ళవేళ పట్టం సాయి భక్తుల యొక్క లక్షణం కాదు అని మీకు తెలియజేస్తున్నాను. ఒకడు వచ్చాడు, స్వామి నాకు ఏజీ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది, ఆడిట్ జనరల్ ఆఫీసులో. ఆయన ఏమన్నారు తెలుసా, నేనే ఇచ్చానురా, కానీ ఆ జీతం సాలదు, ఇంకా పై ఉద్యోగం ఇప్పిస్తానులే అన్నాడు. అంటే ఇప్పుడు అవకాశాలు ప్రసాదించడమే కాకుండా భవిష్యత్తులో మన అవసరాలు కూడా గుర్తించి బహుమానాలు అందించేటువంటి బంగారు బాబా గుర్తించని జీవితము, ఆ నామం పలుకని యొక్క ఆ నాలుక వృధా అని తమకు తెలియజేస్తున్నాను. అందుకే ఎప్పుడు అంటారు, చెవిన పడినవి ఉన్నవే పండగ, స్వామి యొక్క సూక్తులు చెవిన పడితే పండగ, పడకపోతే దండగ, దండగ కానీ మన జీవితం అంతా పండగ. లైఫ్ ఈజ్ ఎ ఫెస్టివల్, లైఫ్ ఈజ్ ఎ సెలిబ్రేషన్ విత్ భగవాన్. స్వామితో జీవితమే ఒక దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి పండుగ గుర్తించాలి. బాబాగారే గనుక మన జీవితాలలో ప్రవేశించకుండా ఉంటే మన గతి ఏమయ్యేదో ఆలోచించండి, మన బిడ్డలు ఏమయ్యారో ఆలోచించండి. ఈనాడు ప్రపంచంలో పిల్లలంతా ప్రపంచ పరివ్యాప్తం అయి ఉన్నారు. పూర్వంలాగా అమ్మాయి ఇక్కడ, అబ్బాయి పక్క ఊరు అలా పోయింది, ఒకడు ఆస్ట్రేలియాలో, ఒకడు అమెరికాలో, ఒకడు ఆఫ్రికాలో ఉంటారు. వీళ్ళంతా మన ఇళ్లలో భక్తుల ఇళ్లలో పెరగబట్టి, బాల వికాస్ నుంచి స్వామి గురించి తెలుసుకోబట్టి యావత్ ప్రపంచం కూడా సాయి తత్వము, సాయి సందేశము, సాయి నామము వాళ్ళందరినీ కాపాడుతోంది అని మీకు తెలియజేస్తున్నాను. విదేశాల్లో ఉన్న వాళ్ళంతా ఇలా జరిగింది, ఇంత కష్టమైంది, బాబా నన్ను రక్షించాడు, ఇలా ఉంది, ఎలా అవుతుందా అనుకున్నాను, స్వామి నన్ను రక్షించాడు. కనుక స్వామి బంగారు బాబా మన జీవితాల్లో దొరికాడు అంటే ఇంతకన్నా మహాదృష్టం లేదు, దాన్ని వదులుకోకూడదు. చిక్కిన సాయిని వక్కలేయక చక్క చేసుకోనండి అన్నారు. వక్కలేయక మాట రాయలసీమ మాట. ఏదో వక్క లేకుండా వక్కలేమో అనుకున్నాను నేను. స్వామి చెప్పారు ఏమి అట్ల కాదు, వక్క లేకుండా డ్రాప్ అని చెప్పారు. వక్కలేయక అనగా జార విడుచుకోవడం. చిక్కిన సాయిని వక్కలేయక జార విడుచుకొనక చక్క చేసుకునండి. పోయిన చిక్కదు పర్తీసుని పాద సేవయండి అన్నారు. కనుక నేనేదో చేస్తున్నాను, నేను చేయకపోతే నా తాత చేస్తాడు ఇంతకంటే గొప్పగా. ఈ అవకాశం పోయినటువంటి దౌర్భాగ్యం నీకు పట్టింది. అవకాశాలు పోకూడదు, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. అందువల్ల స్వామి నువ్వు ఈ అవకాశం ఇచ్చావు, దీన్ని నిజంగా దీని సద్వినియోగం నేను చేసుకుందాం అనుకుంటున్నాను అనేటువంటి భావనలో మనలో ఎప్పుడు కూడా ఉండాలి. పైగా స్వామి అంటారు, ఆయన దర్శనం అయ్యాక వెళ్ళిపోతుంటారు జనం. అప్పుడు అంటున్నారు, సాకమ్మ అని ఒక మహాభక్తురాలు ఉండేది, ఆమెతో స్వామి అన్నారు, సాకమ్మ నా కోసం నువ్వన్నా ఉండద్దు, అందరూ వెళ్ళిపోతున్నారు నువ్వన్నా ఉండు. స్వామి నాకు చాలా పనులు ఉన్నాయి. అదేమిటి, ఇక్కడ అంటే పనికి మాని వాళ్ళు పనులేని వాళ్ళు ఉంటున్నారు అనుకుంటున్నావా, వీళ్ళకి చాలా పనులున్నాయి, నన్ను మించిన పనే ఉంది అన్నారు స్వామి. అంటున్నారు, ఏముంది మీ మాటలు ఏమన్నా బాగున్నాయా, మీ పిచ్చిగోల షడ్డులోనే వింటూనే ఉన్నాక తెగిన వేలుకు కూడా సున్నం పెట్టరు, మీ చాగని నాకు తెలీదా, ఇవే స్వామి మాటలు, నా సొంతం ఏదీ లేదు. అందువల్ల మన స్వామి చెప్పిన రీతిగా వారు మనకు బోధించిన ఆదర్శాన్ని నిలబెట్టుకునేలాగా జీవించడం వర్తించడం చాలా అవసరం. ఈనాడు ప్రప్రథంగా మనం చేయవలసినది అంటే సత్యసాయి సాహిత్యాన్ని, సత్యసాయి జీవితాన్ని సమాజానికి ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఆలోచించాలి. అదొక శాస్త్రీయమైన విధానం. అనేకమైన ధార్మిక సంస్థలు చూచి ఉన్నాను, ఒక సుశిక్షణ ఉంటుంది, ఏ అంశములపైన దానిపైన పరిశోధన ఉంటుంది. ఈ పరిశోధన వ్యాసంగం చేత విశేషమైన అనుభవమును పొంది ఇలాంటి సుశిక్షితులైన దీక్షాదక్షులైనటువంటి కార్యకర్తలు సమాజంలో ప్రవేశిస్తే సత్యసాయి ప్రభంజనము, సత్యసాయి ఆధ్యాత్మిక సంస్థ కొన్ని వందల సంవత్సరములు తారాస్థాయిలో ఉంటుంది. ఇందులో ఎక్కడా సంశయించిన పని లేదు. ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్, మానవాభివృద్ధ శిక్షణ ప్రప్రథమంగా ప్రారంభించిన వారు భగవాన్ బాబా. కానీ వారు అనుకున్నంత స్థాయిలో మనం చేయటం లేదు. ఇతర సంస్థల గురించి నేను ప్రస్తావించకూడదు, కానీ నాకు తెలిసిన ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇంకా బాగా చేస్తున్నారు మనకంటే. దాన్ని స్థాపించింది బాబా గారు. అంతేనా, మరొకటి కూడా గమనించండి, స్వామి ప్రారంభించింది ఈ జ్యోతి ధ్యానం ఏనాడో చెప్పారు 1950లో. మనకి ధ్యానం పోయింది, పరధ్యానంలో పడ్డాం. ఇలాంటి వారికి ఈ జ్యోతి ధ్యానం అనేటువంటి ఒకే ఒక ఐడియా తీసుకుని ఒక మహాద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థ ఈనాడు నడుస్తోంది ప్రపంచంలో. సత్యసాయి ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, సత్యసాయి ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్, ఎప్పుడు ముందున్నటువంటి స్వామి. ఆ ముందు అందించే మార్గదర్శక సూత్రాలను మనం గమనించి మనం కూడా ముందుండవలనే తప్ప ఇది ఎవరో ఇతరులు ఏదో మనకంటే ముందుగా సాధించారు అంటాం అలాంటిది ఎలాంటంటే ఇంజిన్ ముందెళ్ళిపోయింది, కంపార్ట్మెంట్లు వెనకాల పడిపోయాయి. బాబా ఇస్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రంట్. ఫిజిక్స్ స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటే ఆయన క్వాంటమ్ మెకానిక్స్ మాట్లాడతారు, ఎంబీఏ వాళ్ళతో మాట్లాడుతుంటే రీ ఇంజనీరింగ్ మాట్లాడతాడు. మరి మనం ఎక్కడున్నాం, చాలా స్లోగా ఉన్నాం. సమకాలీనమైన ఆధ్యాత్మిక సంస్థల కంటే మన ముందుండాలి, అందరూ మనని చూడాలి. స్వామి యొక్క ఆదర్శమే అనేక ప్రభుత్వాలకు కారణమైంది. ఇటీవల నేను వెళ్లాను కొలంబియాకి, ఆ కొలంబియాలో గవర్నర్ గారు పిలిచాడు మాట్లాడదామని. మనకి మనంగా వెళితే తహసీల్దార్ కూడా మన మొహం చూడడు, బాబా గారి పేరుతో వెళితే గవర్నర్లు మన కోసం ఎదురు చూస్తారు. మనకి మనంగా వెళితే ఏ స్థాయో చీపురు పళ్ళ ఖరీదు కూడా చెయ్యము అన్న సంగతి నాకు బాగా తెలుసు. గుండె స్పందన ఎన్నిసార్లు అంతకంటే ఎక్కువగా నాదే ఉంది అనుకుంటాను నేను. ఆ గవర్నర్ గారు పిలిచి కొలంబియాలో ఆయన అన్నాడు, ప్రపంచాన్ని రక్షించాలంటే సత్యసాయిబాబా గారు మాత్రమే అన్నాడు. ఏమండి, నేను నా భార్య రాదలుచుకున్నాం పుట్టపర్తిలో, బహుశా స్పోర్ట్స్ మీట్కి జనవరిలో వస్తాం అన్నాడు. అంటూ ఇక్కడ స్వామి గురించి చెప్పేద్దాం అనుకున్నాను, వెంటనే చేతికి ఉంగరం చూపించి ఇది బాబా గారు ఇచ్చారండి అన్నాడు. తన టేబుల్ దగ్గర తీసుకెళ్లి స్వామి ఫోటో పెట్టుకున్నాడు. త్వరలో 15,000 మంది కళాశాల అధ్యాపకులకు మానవాభివృద్ధి శిక్షణ పైన ఒక చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నామండి, దాని మీ సహకారం కావాలండి అడిగారు. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచం అంతా వారి కార్యక్రమాల కొరకు ఎదురు చూస్తున్నది. వీటిని నడిపించవలసిన బాధ్యత మనకున్నది. మనంతా సమైక్యంగా నడవాలి. మనలో ఎక్కడ హెచ్చు తగ్గులు ఉండకూడదు. అంతా ఒకటే సుమ. సత్య సాయి స్టాండ్స్ ఫర్ యూనిటీ, దట్ యూనిటీ ఈజ్ ది డివినిటీ అనే భావం ఉండాలి. ఇటు ఏకత్వమే అదే దివ్యత్వము తప్ప తారతమ్యములు కాదు. కానీ సత్యసాయి విషయంలో రెండున్నాయి, సాయి మిషన్, సాయి మెసేజ్. కార్యక్రమాలు చేస్తున్నావు కార్యక్రమాల కోసం కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ ఆసుపత్రి కడుతున్నప్పుడు సూపర్ స్పెషాలిటీ మా కళాశాల పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ చేత సేవా కార్యక్రమం చేయిస్తున్నాను. నేను కూడా అక్కడే ఉన్నాను. స్వామి కారు ఆపి అన్నారు, ఏం జరుగుతోంది అక్కడ? స్వామి సిమెంట్ బస్తాలు మోస్తున్నారు, ఇసుక మోస్తున్నారు, సేవ చేస్తున్నారు. అలాగా కూలీలు బట్టి నేను చేయించుకోలేనా? కూలీలు ఇంకా బాగా చేస్తారు, ఇంకా త్వరగా చేస్తారు. మీ చేత ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? సేవా తత్వం మీకు తెలియాలి, నామంతో మీరు సేవ చేయాలి, అంతేగాని కూలీలా కాదయ్యా అన్నారు. అందువల్ల సేవా కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు, దానికి సంబంధించిన తత్వం మనకు తెలిసిందా? దానికి కావలసిన సందేశం మనకు అందిందా? దానికి లక్ష్యాలు మనం గుర్తించామా అనే విషయం గుర్తించినప్పుడు ఈ సేవా కార్యక్రమములకు అర్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. లేకపోయినట్లయితే వాటికి ఆటంకం కలిగే ప్రమాదం కూడా ఉన్నది. ప్రచారము మేము ఇచ్చేస్తున్నాము అని మనం చెప్పడం కాదు, బయట వారు చెప్పాలి, బయట సంస్థల వారు చెప్పాలి, సమాజంలో పెద్దలు చెప్పాలి అనే విషయాన్ని గుర్తించాలి. స్వామి ఎప్పుడు కూడా నేను ఇచ్చేశానని చెప్పలేదు. అందరూ వచ్చి స్వామి ఇచ్చేశారు అంటారు. ఓహో అట్లనా అని అంటారే తప్ప నేను ఇచ్చేశాను నీకు తెలియదా అన్నారు. ఆయన భగవంతుడు. అదే రీతిగా మనం కూడా స్వామి యొక్క బాటలో ప్రయాణిస్తూ మన ప్రచారం మానుకొని సమాజంలో పెద్దల ద్వారా చెప్పించి పెద్దలు గుర్తించేలాగా చేసి ఈ సేవా తత్వాన్ని అనుభవించి సాయి ఉద్యమంలో నడుం కట్టవలసిన అవసరం ఉన్నది. కనుక మరొక్కమారు హృత్పూర్వకంగా ఈ రేడియో సాయి వారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ భగవాన్ బాబా వారికి ఆశీస్సులు పుంఖానుపుంఖములుగా కుంభవృష్టి కృపావృష్టి మీ పైన ఉండవలనని స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరాం. మీ అనిల్ కుమార్.
2: అపాయంలోనే కాదు స్వామి మన సౌఖ్యంలో కూడా ఉంటారు. వారి నామం చేస్తే చాలు, ప్రశాంతి నిలయం నా దివ్య సన్నిధి, అది స్వర్గధామము, ఇక్కడి నుండే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని స్వామి చెప్పారు. సాయి ప్రేమతత్వాన్ని యావత్ ప్రపంచానికి మనం పంచాలి. భావి భారత పౌరులైన యువత స్వామి సాహిత్యాన్ని చదవాలి, అందులోని సారాన్ని గుర్తించి తదనుగుణంగా నడుచుకోవాలి. మనందరం సమైక్యంగా నడవాలి. ఇవి ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు ఇప్పుడు తమ ప్రసంగం ద్వారా అందించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. సర్, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలో అందించిన సందేశం చాలా విలువైనది. మా శ్రోతలందరూ కూడా మీరు చెప్పిన అంశాలను శ్రద్ధతో విని వాటిని ఆచరణలో పెడతారని ఆశిస్తున్నాము. మీరు రేడియో సాయి తెలుగు ప్రసారాల ఆవిర్భావం జరిగినప్పటి నుండి 70కి పై చిలుకగా ఆధ్యాత్మిక ప్రసంగాలను అందించి తెలుగు ప్రసారాలకి ఒక దిశానిర్దేశం గావించారు. మీరు మరెన్నో ప్రసంగాలను రేడియో సాయిలో మున్ముందు అందిస్తారని కూడా ఆశిస్తున్నాం సార్. మరొక్కసారి ధన్యవాదాలు. సాయిరాం.
1: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి అవతారవాణి ఆధ్యాత్మిక ప్రసంగం విన్నారు. ధన్యవాదాలు సాయి కృష్ణ. ఓం శ్రీ సాయిరాం. సర్వేశ్వరుడు, సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్మని దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలులు. రేడియో సాయి శ్రోతలందరికీ మనఃపూర్వక సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయం నుండి సమర్పిస్తున్న ప్రత్యేక తెలుగు ప్రసారంలో భాగంగా ఇప్పుడు సంగీత శిరోమణి శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారి కర్ణాటక సంగీత సభ వింటారు. ఈ సభను మీకు అందిస్తున్న రేడియో సాయి బృందం సభ్యుడు ఎంఎస్ ప్రకాష్ రావు. శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారు తిరుపతి తిరుమల దేవస్థానం వారి వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో గాత్ర సంగీత విభాగంలో అధ్యాపకులుగా ఉన్నారు. తమ తండ్రిగారి వద్ద, తల్లిగారి వద్ద సంగీత శిక్షణను ప్రారంభించి తదనంతరం ప్రఖ్యాత విద్వాంసులు ఆకెళ్ల ప్రభాకరమూర్తి, శ్రీ డి పశుపతి, శ్రీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి జయ గారి వద్ద మెరుగులు దిద్దుకున్నారు. ఆకాశవాణిలో బి హై గ్రేడ్ కళాకారిణిగా ఈనాడు కడప ఆకాశవాణి కేంద్రం నుంచి తమ గానాన్ని వినిపిస్తున్నారు. సంగీత శిరోమణి, సంగీత విద్వాన్ మణి బిరుదులతో వారు సత్కరింపబడ్డారు. వీరి సరసన వైలిన్ సహకారం అందిస్తున్నవారు శ్రీమతి వేదవడి గణేష్, మృదంగ సహకారం అందిస్తున్నటువంటి కళాకారులు శ్రీ ధన్వాడ అనంత్, ఆకాశవాణిలో ఏ గ్రేడ్ కళాకారులు సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలలో మృదంగంలో లెక్చరర్గా ఉన్నారు. ఘటం సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు శ్రీ సచిన్, సత్యసాయి మీర్పురి సంగీత కళాశాల విద్యార్థి. ఈనాటి కర్ణాటక సంగీత సభ సిద్ధి వినాయకం అన్న ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనతో ప్రారంభమవుతుంది. రాగం షణ్ముఖ ప్రియ, రూపకతాళం.

0: ఇంతవరకు మీరు శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారి కర్ణాటక గాత్ర సంగీత సభను విన్నారు. తరువాత కార్యక్రమం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ఆధ్యాత్మిక ప్రసంగం. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంతో పాటు 23 దేశాలలో నూనె పరిశ్రమల ప్రణాళికలు రూపొందించి నిర్మించారు. ఆధ్యాత్మిక అంశాల మీద వేలాది ప్రసంగాలతో జనవాహినిలో ఆధ్యాత్మిక బీజాలు నాటారు. భక్తిభావాలను చిగురింపజేశారు. సాధనకు మార్గనిర్దేశం చేశారు. సత్యనిష్ట, సాయి రమణీయం, మౌనోపదేశం, దర్శన పౌర్ణిమ, ప్రస్థానం, అంతర్ముఖం, భజగోవిందం, శంకరభారతి మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. వారి వాక్ ప్రవాహం కమనీయంగానూ రమణీయంగానూ ఉంటుంది. ప్రశాంతిరళయం ప్రాశస్త్యం, మహాసమాధి వైశిష్టత గురించి ఇప్పుడు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిచ్చే ప్రసంగాన్ని వినండి. సాయిరాం విఎస్ఆర్ మూర్తి గారు.
1: సాయిరాం. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మి. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు సత్యసాయి భగవానుని అధ్యాత్మ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి రోజు. ఏ సత్యసాయి భగవానుడి దివ్య సంకల్పం చేత రేడియో సాయి స్వామి యొక్క అవతార వాణి 188 దేశాలలో వినపడాలని కలిగిందో, ఆ ప్రణాళికలో ఒక భాగంగా 10 సంవత్సరాలు గడిచి నిజానికి 11వ సంవత్సరంలో ఈ రోజున ప్రశాంతి నిలయంలో కూర్చొని స్వామిని గురించిన, ప్రశాంతి నిలయాన్ని గురించిన, దివ్య సన్నిధిని గురించినటువంటి కొన్ని విశేషాలు మనం చెప్పుకోవాలి. అందులో భాగంగా ఈరోజు ప్రశాంతి నిలయమంతా ఒక పండుగ వాతావరణాన్ని పొంది ఉన్నది. బయటంతా ఒక ప్రశాంత మాధురి నిశ్శబ్దం అలవుకున్నటువంటి వేళ. సర్వేశ్వరుడైనటువంటి స్వామి, సర్వాంతర్యామి అయినటువంటి స్వామి సర్వహృదయాలలో తన కరుణని ఒక అనాహతనాదంగా వినిపిస్తున్నటువంటి దివ్య మధురమైనటువంటి క్షణంలో స్వామిని గురించిన తలపు ఒక పులకరింత, స్వామిని గురించినటువంటి ఒక ఆలోచన, ఒక మధుర భావనకి, అధ్యాత్మ సాధనకి అది బీజప్రాయమై భూజప్రాయమై అంటే విత్తనంగా మొలకెత్తింది, వృక్షంగా మారక తప్పని స్థితి. ఆ స్థితిలో ఒక అద్భుత సన్నివేశం ఈ క్షణాన్ని గుర్తొస్తున్నది. వేదవ్యాసుల వారు వింధ్యపర్వతాలు దాటి పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురై దక్షిణాపథంలో ఉన్నటువంటి ద్రాక్షారామానికి వచ్చినప్పుడు అగస్త్యుల వారు వారికి స్వాగతం పలికారు. అగస్త్యుల వారు స్వాగతం పలుకుతున్నటువంటి వేళ కుశల ప్రశ్నలలో వేదవ్యాసుల వారిని అడిగారు, కాశీ ఎట్లా ఉన్నది అని. కాశీలో గంగ ప్రవహిస్తున్నది, ఆకాశంలో నక్షత్రాలు మొలకెత్తుతూనే ఉన్నాయి, నిర్భరమైనటువంటి బహుసుందరమైనటువంటి విభూతి పరిమళంతో కూడినటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి, కాశీనగరం శివాత్మకంగా ఉన్నది అన్నారు వేదవ్యాసుల వారు. మరి మీరు కూడా లోపాముద్రతో సహా, మీ సతీమణి అయినటువంటి లోపాముద్రతో కలిసి కాశీక్షేత్రంలో ఉన్నారు కదా, అప్పుడు కాశీలో మీరేం చేసేవారు అన్నప్పుడు, ఈవేళ ప్రశాంతి నిలయంలో మనం ఏం చేస్తున్నామో, అగస్త్యుల వారు కాశీలో ఏం చేశారో ఆ రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటే ఆయన వర్ణన చేశారు. కాశీపుర వర్ణన. ఆనందంబున అర్ధరాత్రముల

శేఖరు శంభున్ శ్రీకంఠున్ పాడెదన్ మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నీటిలో. ఇవాళ స్వామిని గురించి మాట్లాడాలి అని అనిపించినప్పుడు, అనుకోవలసి వచ్చినప్పుడు, ఆ సన్నివేశం ఏర్పడినప్పుడు శరీరమంతా రోమాంచితం అవుతున్నది, మనస్సంతా ప్రశాంతి నిలయమైపోతున్నది. ఇక ప్రశాంతి నిలయాన్ని గురించి ఏం చెప్పాలి అన్నప్పుడు, ప్రశాంతి నిలయము స్వామి భిన్నం కావు, రెండూ ఒక్కటే. స్వామే ప్రశాంతి నిలయం, స్వామి ఉన్న ప్రదేశం ప్రశాంతి నిలయం. ఇక్కడ అధ్యాత్మపరంగా రెండు విషయాలు ముచ్చటించుకోవాలి. 1950వ సంవత్సరం భారతీయ అధ్యాత్మ చరిత్రలో ఒక మహోత్కృష్టమైనటువంటి సంవత్సరం అది, కాలం పుణ్యకాలం. కారణం ఏంటంటే, ఏప్రిల్ 14 1950 రాత్రి 8:47 భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క మహాపరినిర్వాణం జరిగింది. తదనంతర కాలంలో డిసెంబర్ 5వ తారీఖున అదే సంవత్సరంలో అరవిందయోగి యొక్క మహాపరినిర్వాణము జరిగింది. ఈ రెండింటి మధ్య సత్యసాయి భగవానుడి జన్మదినమైనటువంటి 23/11/1950 ప్రశాంతి నిలయం సర్వ ప్రపంచానికి సానందపూర్వకంగా ప్రేమపూర్వకంగా సర్వ మతాలకు ఆహ్వానం పలుకుతూ ద్వారం తెరిచినటువంటి వేళ అది. ఇది పరమోత్కృష్టమైనది. స్వామి సంకల్పాలు ఎంత దివ్యంగా ఉంటాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. గురు పరంపరానుగతమైనటువంటి అధ్యాత్మ చరిత్రలో అవతారమూర్తుల యొక్క పరంపర కూడా కాలప్రవాహంతో సమాంతరంగా సాగినటువంటి వేళ స్వామి ఈ కొత్త ద్వారాన్ని, కొత్త అవకాశాన్ని, ఒక వినూత్నమైనటువంటి మానవతా పరిమళంతో కూడిన అధ్యాత్మ భావనని ఈ ప్రపంచానికి అందించటానికి శ్రీకారం చుట్టినటువంటి సన్నివేశం ఇది. అప్పుడే స్వామి ఒక మాట అన్నారు, ఇక్కడే ఉండి ఈ ప్రశాంతి నిలయం నుంచే సర్వ సృష్టిని నేను నడిపిస్తాను, సర్వ మానవులలో ఉన్నటువంటి మానవతా స్ఫూర్తిని నెమ్మదిగా ప్రకాశమానం చేసి భారతీయ అధ్యాత్మను, భారతీయ సంస్కృతిని పరిమళభరితంగా సర్వ మానవులకి అందే దిశగా జాతి, మత, కుల, వర్గ, వర్ణములకు అతీతంగా సనాతనమైనటువంటి ఆర్షధర్మాన్ని మనమందరం కూడా అధ్యాత్మ భావనగా జీవితాన్ని సాగిద్దామని స్వామి ప్రకటించినటువంటి సన్నివేశం ఆ 23/11/1950. సత్యసాయి భగవానుడి అవనీ సంచారం నిజానికి 86 సంవత్సరాలు. తొలి 14 ఏళ్లు పక్కన పెట్టినట్లయితే 72 సంవత్సరాలంతా అది ప్రబోధమయం. అందులో మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రశాంతి నిలయానికి ఈ 2012 నాటికి 62 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి వేళ. ఈ 62 సంవత్సరాలు స్వామి యొక్క 86 సంవత్సరాల అధ్యాత్మ సంచారంలో ప్రబోధాత్మకమైనటువంటి భావనలో పెనవేసుకుపోయి ఉన్నది గనక ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్షేత్రం. కారణం, రామకృష్ణాది అవతారాలు, అంతెందుకు స్వామి కంటే ముందు వచ్చిన అన్ని అవతారాలు కూడా ఒకచోట పుట్టినై, మరొక చోట ప్రవహించినై, ఇంకెక్కడో అవతారాలు పూర్తి చేసుకున్నాయి. కాని పుట్టపర్తిలో మాత్రం జరిగింది ప్రత్యేకం, అది విశిష్టం, అది వరిష్టం. స్వామి అవతారాన్ని తాల్చింది ఇక్కడ, అవతారాన్ని నడిపించింది ఇక్కడ, అవతారాన్ని పూర్ణం చేసింది కూడా ఇక్కడే గనక ఇది మహామహిమాన్వితమైనటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రభూమిక. ఈ భూమికలో పరమేశ్వరుడు జనార్దనుడైనటువంటి వేళ. జనంతో, జగత్తుతో సంచారం చేసినటువంటి ఇంత మహత్పూర్ణమైనటువంటి అవతారం మరొకటి చరిత్రలో మనకు కానరాదు. ఎందుకంటే అనేక సంవత్సరాలు మనందరి అనుభవమే, స్వామి స్వయంగా మహాలావణ్య రేఖావిలాసంగా మన దగ్గరకు నడిచి వచ్చి మన ఇక్కట్లని, మన ఇబ్బందులని, మన ఆనందాలని, మన సుఖాలని, మన జీవన విధానాన్ని పంచుకున్నటువంటి పరమాత్మ సాయి. అది నెమ్మది నెమ్మదిగా అధ్యాత్మలో 2011వ సంవత్సరం వచ్చేప్పటికీ ఈ సర్వ ప్రపంచానికి సత్యధర్మ శాంతి ప్రేమలు, దానితో పాటు అహింస కూడా బోధించి ఈ మానవాళికి ఆధునికమైనటువంటి, అధునాతనమైన, సమకాలీనమైనటువంటి మానవాళికి ఒక ఉద్బోధ చేశారు. కరంజియా అడిగాడు సత్యసాయి భగవానుణ్ణి,
బాబా మీ అవతార ఉద్దేశ్యం ఏమిటి అని. ఏం లేదు, మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మానవుడికి పరిచయం చేసి తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆ మానవుడు ఎరిగేలాగా చేసి ఎరిగిన మానవత్వంతో మాధవత్వాన్ని తాను తన లోపలే ఆంతరంగికంగా అనుభవించే దిశగా ఈ సర్వసృష్టిని నడిపించటమే నా అవతార ప్రధానమైనటువంటి ఉద్దేశం. కార్యకలాపాలకు వచ్చినట్లయితే వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ అనబడేటువంటి ఈ మూడు ప్రధానమైనటువంటి కలాపం. అవతార ఉద్దేశం అదైతే కలాపం మాత్రం ఈ మూడు. ఈ కలాపాలు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతారంలో ప్రధానమైనటువంటి భూమికిని వహించి యావత్ ప్రపంచాన్ని కూడా అధ్యాత్మమయం చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి అనుభవాలు చరిత్ర మనందరికీ అవగతమే. ఇక మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అనుభవించే దిశగా స్వామి సులువైనటువంటి సాధన చతుష్టయాన్ని చెప్పారు. మానవుడిలో ప్రధానంగా ఉన్నటువంటి దానవత్వ, దీనత్వ, మానవత్వ, దివ్యత్వ అనబడేటువంటి నాలుగింటిని కూడా ఇటు వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అనేకమైనటువంటి వాటిని, అంతేకాక భారత భాగవత రామాయణాలు, భగవద్గీత, వీటన్నింటి మీద సత్యసాయి భగవానుడు స్వయంగా వాహిని స్వరూపంగా తనను తానే ఆవిష్కరించుకున్నటువంటి పరమోత్కృష్ట సన్నివేశాన్ని మనం చూశాం, అనుభవించాం, దాంట్లో మనందరం ఉన్నాం. భగవంతుణ్ణి ఎరగాలి అంటే నీవు ఏ మార్గం ఎంచుకున్నావన్నది ప్రధానం కాదు, ఎంచుకున్న మార్గంలో మాత్రం నువ్వు నిష్టగా ఉండు. ఏ నిష్టతో, ఏ నైర్మల్య సిద్ధితో నీవు గనక నీ అధ్యాత్మని కొనసాగిస్తావో, కొనసాగించగలిగినట్లయితే నీలో ఉన్న దివ్యుడు నీకు అక్కడికొస్తాడు, అనుభవంలోకొస్తాడు, అనుభూతి చెందిస్తాడు, విభూతిని చెందిస్తాడు. దీనిని మించినటువంటి దివ్యమైనటువంటి ఒక అధ్యాత్మ భావన ఇంత సులభంగా, ఇంత సరళంగా, ఇంత సూటిగా, గంభీరంగా ప్రవచించిన, బోధించిన, ప్రబోధించిన, ప్రసారించినటువంటి అవతారం మరొక్కటి మనకు కానరాదు. అట్లాగే ప్రశాంతి నిలయంలో ఒక వేదఘోష, ఉపనిషద్ భాష, అనేకమైనటువంటి ప్రజ్ఞామూర్తులందరినీ, అనేకానేకమైనటువంటి మతాల వారందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటిదే సత్యసాయి భగవానుడి యొక్క ఘన గరిమ. గరిమ అనిమాది సిద్ధులలో ఒకటి, ఒక సిద్ధి. ఈ సిద్ధత్వం శుద్ధుడైన వాడికే వస్తుంది. అసలు శుద్ధ చైతన్యమే సత్యసాయి భగవానుడిగా వచ్చినప్పుడు ఆ గరిమ ఘనగరిమ కాక ఏమవుతుంది? ఘనగరిమ ఏది అంటే సనాతనమైనటువంటి భారతీయమైనటువంటి ఒక సంస్కృతి వైభవాన్ని అనేక దేశాలలో సుప్రతిష్టం చేసి ద్వీపాలలో, దేశాలలో ఎల్లలు చెరిపి సర్వ మానవాళిని కూడా ఒక వసుధైక కుటుంబకం అనేటువంటి ఒక వేద ప్రామాణికమైనటువంటి ఒక సమసమాజమైనటువంటి స్థితిని ఈ ప్రపంచానికి అందించినటువంటి వారు సత్యసాయి భగవానుడు. కనుక ప్రశాంతి నిలయంలో ఏమున్నది అంటే ఈ ప్రపంచానికి ఏం కావాలో అదంతా ఇక్కడ ఉన్నది. ప్రశాంతి నిలయంలో ఏమీ లేదు అంటే ప్రపంచానికి ఏది దుఃఖం కలిగిస్తున్నదో అది మాత్రం ఇక్కడ లేదు. గనక ఇక్కడి ఉన్నదంతా కూడా ఆనందము, స్వానందము, స్వాదువైన భావన, ఒక పూర్ణమైన స్థితి, ఒక నిబ్బరము, ఒక నిశ్చలత, ఒక నిరంజనము, ఒక నికేతనమైనటువంటి ఒక సంతుష్టమైన అధ్యాత్మ సంస్థిత భావన గనక ఆ భావన లహరులలో అధ్యాత్మని సత్యసాయి భగవానుడు ఒక నావ మీద కూర్చోపెట్టి ఆ నావను నడిపించినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ భావనగా మనందరికీ కూడా ఒక అనుభవాన్ని కలిగించారు. కనుక మానవత్వము, మాధవత్వము ఒక నాణానికి రెండు బొమ్మా బొరుసుల వలె ఉన్నవే తప్ప మానవత్వాన్ని మించి మాధవత్వం లేదని, మానవత్వం పరిమళిస్తే దాని పేరు మాధవత్వమని నిర్ద్వంద్వంగా ప్రకటించి సప్రేమకంగా, సాదరంగా, పరిపూర్ణమైనటువంటి ఒక కరుణా ప్రవాహంగా పరమేశ్వరుడైనటువంటి స్వామి ప్రశాంతి నిలయాన్ని సర్వ ప్రపంచానికి కూడా ఒక పీస్ సెంటర్గా మార్చారు. కేవలము తన దివ్య జీవన విధానం ద్వారా బోధించటం వేరు, ప్రబోధించటం వేరు, అనుష్ఠానం చేయటం వేరు, ఆచరించటం వేరు, ప్రసారం చేయటం వేరు. ప్రసారం చేసినటువంటి వాడే ఉత్తమోత్తమైనటువంటి గురువు గనక, గురు ఈజ్ అ ట్రాన్స్మిటర్ అంటాం. దేనిని ప్రసారం చేశారు అంటే దివ్యమైనటువంటి, అనంతమైనటువంటి కాంతులని, శక్తులని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రేణువుకి కూడా అందించి సత్యసాయి భగవానుడు పరదైవతమై
సర్వ ప్రపంచం చేత జేజేలు అందుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి మానవతామూర్తి సత్యసాయి భగవానుడు. ఇక అతిమానుషమైనటువంటి అనేకానేకమైన మహిమలు అనుగ్రహాలు నిదర్శన పూర్వకంగా ప్రదర్శించి ఈయన కేవలము మానవుడు మాత్రమే కాదు, ఈయన పరదైవమే అనేటువంటి ఒక దివ్య భావనని మనందరి యందు నిలబెట్టి కేవలము ప్రబోధమైనటువంటి విధానం మాత్రమే కాక సమాజపరమైనటువంటి అనేకానేకమైన కల్మషాల అన్నింటినీ కూడా తొలగించే దిశగా సత్యసాయి భగవానుడు నిజానికి ముక్తి కంటే పరిణామం ప్రధానం, ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండవలసిందే. ఇది పరిణామసహమైనటువంటి ఒక జాతి జీవితంలో ముక్తి అంటే అక్కడికి కథ అయిపోయినట్లు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే నెమ్మది నెమ్మదిగా కథ సాగి సాగి ఎప్పుడో ఒకరోజు ఆగవలసి ఉన్నది గనక ఎక్కడికక్కడ జీవుడు తనను తాను బేరీజు వేసుకుంటూ తన లోపల ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి దౌర్బల్యాలని అధిగమిస్తూ దోషాలను పరిహరించుకుంటూ సమున్నతమైనటువంటి స్థాయికి ఒక నది ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రవహించి తన దారంతా శుభ్రపరుస్తూ తాను శుభ్రపడుతూ ఎట్లాగైతే నిస్తంద్రమంద్రంగా సాగర సంగమం సునాయాసంగా చేస్తున్నదో జీవుడు కూడా ఈ అనంత కాల ప్రవాహంలో తాను ఎదుర్కొంటున్నటువంటి కష్టనిష్ఠూరాలు జయాపజయాలు జనన మరణాలు అన్నింటినీ కూడా దాటి ఏకోన్ముఖమైన పరమేశ్వర తత్వంలోకి ప్రవేశించాలని బోధించినటువంటి స్వామి మహా ఉపనిషన్మూర్తి. అందుకనే సత్యసాయి భగవాను మనం వేదమాతగా చెప్తాం. సామగానమంటే పాట అని, ఋగ్వేదమంటే మాట అని, యజుర్వేదమంటే ఆట అని, మాట పాట ఆటలుగా ఈ సాయి త్రయి వేదత్రయిని, త్రయి విద్య అంటేనే వేద విద్య, అటువంటి విద్యని సామాన్య మానవుడికి కూడా సరళంగా సుబోధకంగా అందించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆచార్య సత్తములు జగద్గురువైనటువంటి సత్యసాయి భగవానుడు. అయితే ప్రశాంతి నిలయంలో ఈ గురుస్వరూపంగా భగవంతుడు ఉండటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. రామకృష్ణాది అవతారాలకు గురువులున్నారు, సత్యసాయి భగవానుడికి గురువు లేడు. ఎందుకంటే పరమాత్మే గురుస్థానంలో కూర్చొని ఈ జగత్తుని పరమాద్భుతంగా నడిపించిన సన్నివేశంలో మనం కూడా సమకాలీనులు, మనం కూడా భాగస్వామ్యులం. మనం కేవలం భక్తులుగానే కాక ఒక అధ్యాత్మ యాత్రలో మనల్ని మనం పునర్నిర్మాణం చేసుకునేటువంటి దిశగా వడివడిగా అడుగులు వేసినటువంటి ఒక అదృష్టాన్ని పొందిన వారంగా ప్రశాంతి నిలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఒక్కటే, శాంతిర్నితాంతమహిత పరమాశ్య శక్తి వైరాగ్యమద్భుతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్నకుహనం మధురించ వృత్తం. శాంతము కరుణ వైరాగ్యము విభూతి ఆనందము మధురవర్తన నిర్మలమైనటువంటి ఒక తృప్తి అన్నీ ఒక్కచోట కలబోసుకుని ఉన్నట్లయితే అది 30 ముక్కోటి దేవతల నిక్కమైనటువంటి ఒక్క సాకార స్వరూపమే భగవాన్ సత్యసాయి. స్వామిని చూడగానే పరమ ప్రశాంతి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, వైభోగం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అన్నింటినీ మించి తృప్తి కలుగుతుంది. కర్మభక్తి జ్ఞాన యోగాలు యోగీశ్వర కృష్ణుడు ఎట్లా ప్రతిపాదించాడో ఆ మూడింటినీ సమన్వయం చేసి త్రిపుటి చేసి ఒక్కటిగా చేసి సేవాయోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటిది సత్యసాయి భగవానుడే. సేవని మించినటువంటి నిర్మాణం లేదని అంటే మోక్షం లేదని, మోక్షము అంటే మోహక్షయమేనని, మోహక్షయము అంటే అహంకార మమకారాలు వదిలిపెట్టడమేనని అధ్యాత్మ యొక్క శిఖర స్థాయిని ఈ ప్రపంచానికి అందించినటువంటి మహామహిమాన్విత స్వరూపులు భగవాన్ సత్యసాయి. అలాగే ఎక్కడ అవతారం తాల్చి, ఎక్కడ అవనీ సంచారం చేసి, ఎక్కడ మహాపరినిర్వాణ స్ఫూర్తిని ఈ జగత్తు కంజించారో అది పుణ్యక్షేత్రము దివ్యక్షేత్రము కాక మరొకటి అవుతుందా? అలాగే చీమలు బారులు కట్టినట్టుగా సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అనేకానేక అనుభూతులు అనుభవాలు పొందిన వారంతా తరతరాలుగా స్వామొక్క మాటన్నారు, ఎవరి ఇంట నా చిత్రపటముండునో, ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరుగునో, ఎవరు సేవాయోగంలో తమ జీవితాన్ని గడుపుతారో, ఎవరు భగవంతుని యందు అచంచల విశ్వాసంతో ఉంటారో వారి ఒక్క తరాన్ని మాత్రమే కాక రాబోయే వారి 21 తరాలను నేను కాచుకుంటాను చూసుకుంటాను అన్నదే సత్యసాయి భగవానుడి యొక్క అభయం ఈ ప్రపంచానికి. అది ప్రశాంతి నిలయం నుంచి మాత్రమే సాధ్యమని మన అనుభవాలు మనకున్నాయి, వాటిని మనం చెప్పుకోవాలి. ఇక మూడవ పార్శ్వమైనటువంటి
సమాధి అనబడేటువంటి మాటకి అర్థం మేసనరీ వర్క్ కాదు. అది చలువరాయితో కట్టామా, బంగారంతో నిర్మాణం చేశామా కాదు. సమాధి అంటే సమధి, అంటే మన లోపల ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మనోబుద్ధి చిత్తి అహంకారాలు, ఈ ఏడు కూడా సర్వ ఇంద్రియాలు, అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, దానికి అధిష్టానమైనటువంటి మనస్సు ఏకాదశ రుద్రంగా మనలో ఉన్నప్పుడు వీటన్నింటినీ కూడా పరిమిత దేహంలో ఉన్నటువంటి పరమాత్మ సాయి అనంత అపరిమిత విశ్వవ్యాప్తమైనటువంటి ఒక చైతన్య స్ఫూర్తిగా సర్వ ప్రపంచానికి సమధి. దానినే ఈక్వానిమిటీ, ఈక్విపాయిస్, ఈక్విలిబ్రియం అనబడేటువంటి మూడు మాటలతో గనక తరచి చూచుకున్నట్లయితే ఈవేళ సత్యసాయి భగవానుడి యొక్క ప్రశాంతి నిలయంలో నుంచి మనం పొందవలసినది ఏమిటి అని ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, మనస్సు స్థిమితంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఏది రాని ఏది పోని మనం ఆత్మలలో ఇక్కడ సంచారం చేయాలి. ప్రపంచంలో అనేక కార్యకలాపాలలో మన మనస్సు నిమగ్నమై ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి కర్మ ఫలాన్ని అపేక్షించకుండా, కావాలని కోరుకోకుండా పద్మపత్రమివాంభస తామరాకు మీద నీటిబొట్టువలే సంచారం చేయగలిగినటువంటి ఒక సాధక జీవులుగా, కర్మిష్ఠులుగా మనం గనక ఉండగలిగినట్లయితే పరమాత్మని ఎక్కడ దర్శనం చేయాలి? సత్యసాయి భగవాను అడిగారు, స్వామి మీరు ఎక్కడుంటారు అని అడిగితే, ఎచ్చటనున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పత్రిని లేను పర్తిని లేను, సర్వ హృదయంబుల నిండి ఉంటెనను సత్యము తెల్పగా వచ్చెను సాయి అయి సత్యసాయి అయి. నాటి సాయి అంటే శిరిడీ సాయి, ఇప్పుడొచ్చిన ఈ సత్యసాయి అభిన్నమైనటువంటి అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞమైనటువంటి భూమికలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమతాల సారము అయినటువంటి ఆ దివ్య ప్రేమని ఒక్కొక్కరు గనక అందుకుంటూ వెళ్లగలిగినట్లయితే ఈ సర్వ ప్రపంచము ప్రశాంతి నిలయంగా రూపుదిద్దుకుంటుంది అన్నదే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య బోధ. అలాగే ఏ అవతారమూర్తి ప్రారంభించినట్లుగా, స్థాపించినట్లుగా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి సంస్థని ప్రారంభించి మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని బయటకు తెచ్చేటువంటి అన్ని మార్గాలని, కానీ సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక దివ్య భావనకు లోబడి మాత్రమే స్వామి ప్రపంచానికి దిశానిర్దేశం చేశారు. కనుక ఈవేళ ప్రశాంతి నిలయంలో సమాధి దర్శనానికి వెళుతున్నామనే మాట స్వామి పరంగా వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది దివ్య సన్నిధి. స్వామి రూపంగా ఉన్నా అరూపంగా ఉన్నా, సగుణంగా ఉన్నా నిర్గుణంగా ఉన్నా, ఒక తలపుగా, ఒక భావనగా, ఒక దివ్య స్మృతిగా మన అందరి యందు కూడా ఒక అంతర్జ్యోతి వలె ఉన్నారు. కనుక స్వామి దర్శనము అది అరూపమా స్వరూపమా ప్రధానం కాదు. అక్కడికి రావాలి, అక్కడ కూర్చోవాలి, సమధి అయినటువంటి స్థాయిలో సర్వేశ్వరుడైనటువంటి స్వామి అక్కడే అధిష్టాన పరదైవతమై ఈ సర్వశక్తిని నడిపించినట్లుగానే ఇకపై రాబోయేటువంటి కాలాలలో కూడా అలాగే నడిపిస్తారు. స్వామి వేసినటువంటి ఆ దివ్యమైనటువంటి మార్గంలో ఆ సమాధి అనబడేటువంటి ఆ పదాన్ని మనం మన మనస్సు నుంచి వైదొలగించి సమధిస్థితిలోకి మనం గనక వెళ్లగలిగినట్లయితే ఆ కూర్చున్న కాసేపు, ఆ ఉన్న కాసేపు, ఆ ఊహించిన కాసేపు ఏమున్నదయ్యా? సర్వాత్మకుడైన సర్వేశ్వరుడైన జగద్రక్షకుడైన జగన్నాయకుడైన జగత్ కళ్యాణకారకమైనటువంటి ఒక శోభని వరదానం చేసినటువంటి పరమాత్మ ఇక్కడ కదా మనకు దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇన్నేళ్లిచ్చారు, ఇన్నాళ్లు అనుభవించాము, ఇకపై మనం ఏం చెయ్యాలి అన్నప్పుడు ఆ ప్రాంగణంలో నుంచి స్వామి ఒకసారి అన్నారు, మానవ శరీరంలో నుంచి జడాత్మకమైనటువంటి వస్తువు నుంచి మానవుడు నిర్మించిన యంత్రం నుంచి వచ్చేవన్నీ వైబ్రేషన్స్, పరమాత్మ నుంచి వచ్చేవన్నీ ఎమనేషన్స్ అన్నారు. జీవుడి నుంచి వచ్చేవి వైబ్రేషన్స్, పరమాత్మ నుంచి వచ్చేవి ఎమనేషన్స్. మనం స్వామి వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి అనకూడదు. పరమాత్మ యొక్క ఎమనేషన్ ని నిత్యజ్ఞానమగ్నమైనటువంటి ఒక స్థితిలో, నిర్మలమైనటువంటి ఒక భావనలో, పరస్పరము యూనిటీ ప్యూరిటీ డివినిటీగా వేటినైతే ఒక మంత్రంగా స్వామి మనందరికీ కూడా అందించారో వాటిని పదే పదే తలచుకుంటూ అనుకుంటూ ఆచరిస్తూ అనుభవిస్తూ మన నిత్య జీవితాన్ని ఆధ్యాత్మిక వైభవమైనటువంటి విలసితమైనటువంటి స్థాయిలో దానిని మనం సంచారం చేసుకోవాలి. లీలాశుకుడు
శ్రీకృష్ణ కరుణామృతంలో శ్రీకృష్ణుడి గురించి ఒక మాట అంటాడు, జిహానం జిహానం సుజానేన మౌఢ్యం, దుహానం దుహానం సుధాం వేణునాదై, లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహానంద సర్వస్వమే తన్నమస్తాత్. ఆ నందుడు అనబడేటువంటి వాడికి మహానందాన్ని ఇచ్చే ఓ శ్రీకృష్ణ పరమాత్మ, జిహానం జిహానం సుజానేన మౌఢ్యం, నీలో ఆ లావణ్యము మార్ధవము లాలిత్యము నెమ్మదితనము ప్రశాంతత ప్రసన్నత శుభగశయ్య మరద, అంటే నీవు నిశ్చలుడవా, నీవు పరమాత్మవా, అట్లాగే నీ వేణుగానాన్ని యమునాతటి విహారానికి వెళ్లినప్పుడల్లా కమాల వృక్ష ఛాయలలో కూర్చొని ఎన్నిసార్లు రసపానం చేశాను, వేణుగానం అనేటువంటి అమృతాన్ని ఎన్ని బిందువులు నేను తీసుకున్నాను, మళ్లీ మళ్లీ తాగాలని అనిపించేట్లుగా ఉంటుందేమయ్యా, మార్పేం లేదే. అలాగే అవని ఆకాశము కలిసినటువంటి నీ పూర్ణమైనటువంటి విరాణ్మూర్తి యొక్క స్వరూపాన్ని చూసినప్పుడల్లా పులకలు కలుగుతున్నదే, తలచుకున్నప్పుడల్లా ఆనందం కలుగుతున్నదే, అనుభవంలోకి వచ్చినప్పుడల్లా మనసు తడి అవుతున్నదే. ఈ దివ్యమైనటువంటి అనుభూతిని అన్ని వేళలా ఇచ్చే ఓ పరమాత్మ, ఒక్క నందుడికే కాదయ్యా సర్వ జగత్తుకి నీవు జగదానందకారకుడివి అన్న భావనతో మనం సత్యసాయి భగవాను తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా సర్వంగా అన్నీగా అంతాగా అనుభవించవలసినటువంటి ఒకనొక స్థాయిలో మన అధ్యాత్మ కార్యక్రమాన్ని మన సాధనని మన శోధనని ఆంతరంగికమైనటువంటి ఒక పరిశుద్ధత్వాన్ని సిద్ధత్వాన్ని శుద్ధత్వాన్ని అన్నింటినీ కూడా ఏకకాలంలో అనుభవించవలసినటువంటి ఒక మధురమైనటువంటి సన్నివేశంలో ఈ రోజున రేడియో సాయి ఏదైతే నిర్ణయించిందో అనాహతంగా, మామూలు ఇది కేవలము సత్యసాయి భగవానుడి యొక్క దివ్యానుగ్రహమే, సుప్రభాతాంచిత నవ ప్రభాత వేళ ప్రారంభమై చంద్రుడొచ్చి చుక్కలు మొలిచినటువంటి వేళ ప్రశాంతి నిలయమంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమైనటువంటి అమృత వృష్టి బయట కురుస్తూ ఉంటే ఎందరెందరో మహాత్ములంతా ఇక్కడికొచ్చి మనందరినీ ఒక చోట కలిపి దివ్యమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహ తరంగాలలో ఓలలాడించిన ఈ మధుర సన్నివేశంలో మనం కలవటమే స్వామి యొక్క దివ్యానుగ్రహం. దివ్యానుగ్రహానికి మించి మరొకటి లేదు గనక కావలసినది ఒక్కటే దృఢతరమైనటువంటి విశ్వాసం. మనం స్వామి మన నుంచి ఏమి ఆశించారు, ఏం చేస్తే ఈ మానవుడు ఆనంద స్వరూపుడు అవుతాడని మనకు బోధ చేశారో, ఏ రకంగా మనం ఇన్నాళ్లు కూడా జీవితాన్ని గడుపుతూ వచ్చామో, మనం మాత్రమే కాక మన సహోదరులకి మాత్రమే కాక మన రాబోయే తరాలకు కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య స్ఫూర్తిని అందించే దిశగా మన మనస్సు మన తనువు మన ధనము మన సాధన మన ప్రజ్ఞ మన ఉపజ్ఞ మన ప్రతిభ అన్నీ కూడా ఏకమై సత్యసాయి భగవానుడి దివ్యవాణి సర్వ ప్రపంచానికి అనుభవపూర్వకంగా అందించేటువంటి దిశగా మనం అడుగులు వేయాలి. ఆ వేయటానికి స్వామి యొక్క అనుగ్రహమే ఆధారం తప్ప మరొకటి కాదు. భగవంతుడి యొక్క భావన నుంచి దూరమైన జీవుడికి పరిణామము లేదు, ముక్తి లేదు, ఆనందము లేదు. మరి ఏం చేయాలి? భగవంతుణ్ణి గురించి, సత్యసాయి భగవాను గురించి ఎప్పుడూ అనుకుంటూ ఉండటం, ఏం చెప్పారో నెమరు వేసుకోవటం, ఏం చేస్తే ఆనందం కలుగుతుందో ఆ పనులు చేయటం, ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్లీ మనం చక్కగా పునః ఆలోచించుకుని సమీక్షించుకుని స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహ విశేషంతో సమచిత్తంతో సమాధి స్థితిలో మనం కూడా ఉండి ఆపరేట్ కావాలి. సమాధి అంటే నిశ్చల ఛాయాచిత్రం కాదది, ఒక మహా చైతన్య విలసితమైనటువంటి ఘనీభవించినటువంటి గరిమ. ఆ ఘనీభవించినటువంటి గరిమే సత్యసాయి భగవానుడి యొక్క గరిమగా నేను భావన చేస్తూ ఇవాళ మళ్లీ మరొక్కసారి ప్రజ్ఞ ఉన్నవారు, పరమాత్మ గురించి నాలుగు మాటలు చెప్పగలిగిన వారు, పరమాత్మను గురించి సంకీర్తనం చేయగలిగిన వారు, భారతీయ తత్వశాస్త్రాన్ని సత్యసాయి భగవానుడి పరంగా అన్వయించి అనుభవించి అనుభూతి చెందినటువంటి వారందరూ రేడియో సాయికి వచ్చి తమ తమ అనుభవాలని తమ ప్రజ్ఞని సత్యసాయి భగవానుడి యొక్క సేవలో వినియోగించి పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఈ జన్మని చరితార్థము కృతార్థము
పూర్ణము, మళ్లీ పునరావృత్తి రహితమైనటువంటి ఒక దివ్య స్థితిలోకి నడిపించుకునేట్లుగా ఒక నిర్ణయం తీసుకోవలసిందిగా సప్రేమకమైనటువంటి సాదరపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ సకల కళాప్రియుడైనటువంటి సామగానలోలుడైనటువంటి వేద స్వరూపమైనటువంటి నిఖిల దేవతల నిక్కమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క ఆవరణలో వారి ప్రబోధాత్మకమైనటువంటి భావన ఆచరణ దిశగా మన జీవితాలు చల్లగా సాగుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, ఏ స్వామి చల్లని చిరునవ్వు తల్లి దీవెనయ్యే తనరారునో, ఏ స్వామి మెల్లని గమనమ్మున ఆగామి సంచితములు నెమ్మనగునో, ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణములు ప్రస్థానత్రయ స్వస్థానయాన వ్యాజమగునో, ఏ స్వామి తీయని పిలుపుతో అంగాంగము పులకాంకుర ప్రకరమవునో, అట్టి నా స్వామి తలపు శివానందలహరి, అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి, అట్టి నా స్వామి పిలుపు అమదానందలహరి, అట్టి నా స్వామితో చెలిమి జన్మ జన్మాల కలిమి. సాయిరాం.

0: సాక్షాత్తు దివ్యావతార మూర్తి, జగద్గురువు అయిన భగవాన్ బాబావారు నడయాడిన పరమ పావన ప్రశాంత ప్రదేశం, ప్రశాంతినిలయ ప్రాశస్త్యం గురించి గంగాఝరి ప్రవాహంలా మనందరికీ తన ప్రసంగం ద్వారా అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారికి మా హృదయపూర్వక అభినందనలు, మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు. ధన్యవాదాలు సార్. ప్రియమైన శ్రోతలారా, ఈనాటి ఆనందకరమైన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ దినాన మీకు ఉదయం 6 గంటల నుండి ప్రసారం చేసిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు ఇంతటితో ముగిస్తూ, ఇటువంటివి మరెన్నో కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా స్వామిని ఆనందపరిచే విధంగా శ్రోతలందరికీ అందించే శక్తిని, యుక్తిని ప్రసారించమని మన బంగారు స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాము.
1: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల సందర్భంగా విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి రేడియో సాయి బృందాలు రూపొందించి ప్రసారం చేసిన ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలందరినీ అలరించాయని మేము ఆశిస్తున్నాము.
0: ప్రేమ నిస్వార్థ భావాలతో సేవ, సత్యసాయి సేవా సంస్థల కార్యనిర్వహణ అంశాలపై భగవాన్ బాబావారి దివ్యోపన్యాసాలు, విశిష్ట ప్రసంగాలలో అవతారవాణి ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు, ప్రశాంతినిలయ ప్రాశస్త్యం ప్రాముఖ్యత గురించి శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు, శ్రీ సత్యసాయి కవితామృతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన భక్తి గీతాలపై విశ్లేషణ శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు, యువతకు స్వామి అందించిన ప్రేరణ శ్రీ పూర్ణచంద్రారావు, నవవిధ భక్తి మార్గాలు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్, సేవా కుసుమాలు హైదరాబాద్ మహిళా యువత చేపట్టిన సేవా కార్యక్రమాలు శ్రీమతి అనామిక, సాయి ఘన గరిమ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్సి చలన్ గారితో ముఖాముఖి, అపూర్వ అనుభవాలతో అమరిన సుస్వర భక్తి గీతమాలిక సాయి సంకీర్తనారవళి, చర్చా కార్యక్రమాలలో సాయి సేవలో సమయపాలన శ్రీమతి శేషవల్లి గారు, శ్రీమతి గౌరీ గారి కృతజ్ఞతాంజలి, శ్రీమతి పద్మశ్రీ శ్రీమతి వసుధ గారులతో గృహలక్ష్మి శ్రీమతి కల్పన గారు, సాయి పథంలో స్త్రీ 5 డీస్ కుమారి అర్పిత బృందం, అనుభవాల సుమమాలిక శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు శ్రీ మాధవ్ గారి అనుభవాలు, శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారి అంతరంగం, శ్రీమతి రుక్మిణి అమ్మగారి సౌందర్యలహరి వివరణ, సంగీత కార్యక్రమాలలో మధుర భావ భక్తిరాగ సమాహారం శివం భజన బృందం, సాయి మధుర వాహిని బృందం వారి గీతాంజలి, కుమారి శివాని వీణావాద్యం స్వరార్చన, శ్రీమతి వైవి పద్మావతి గారి భక్తిగానామృతం, ప్రేమ ప్రభంజనం పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాల వికాస్ చిన్నారులు శ్రీ నాటకం, ఇంకా సాయి గాయత్రి పారాయణం వాద్య సంగీత కార్యక్రమాలు.
1: పేరు పేరున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతగానో తోడ్పడి తమ సహాయ సహకారములను అందించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం గారికి, రాష్ట్ర రేడియో సాయి కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామిగారికి, హైదరాబాద్ నుండి ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసిన శ్రీ వేణుగోపాల్ గారికి మా కృతజ్ఞతలు. వారి సహాయ సహకారాలు ఈ కార్యక్రమాల నిర్వహణలో ఎంతగానో తోడ్పడ్డాయి. విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు జీమెయిల్ అంటే మన ఇమెయిల్లో కొంత ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అందులో విశాఖపట్నం నుండి ఎంతో మంది భక్తులు తమ భావాలని, తమ అనుభవాలని రేడియో సాయి విన్న తర్వాత వారికి వారు అనుభవించిన ఆనందాన్ని పంచుకున్నారు. అవన్నీ ఇప్పుడు మేము మీకు అందించలేకపోతున్నాము, కానీ ఈ గురువారం ప్రత్యక్ష ప్రసారాల్లో వాటిలో ఆ అనుభవాలను కొన్నింటిని తప్పకుండా మీ ముందుంచుతాము. జరుగుతున్నది తెలుగు ప్రత్యక్ష ప్రసారాలైనా ఈ కార్యక్రమంలో తాను పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో శ్రీ సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాలలో హిందుస్థానీ వోకల్ను నేర్పిస్తున్న శ్రీ కౌస్తుబ్ పారే గారు ఒక చక్కటి హిందీ పాటను రూపొందించారు. వారికి మా కృతజ్ఞతలు. పాట హిందీలో ఉన్నా విశాఖపట్నం నుండి ఎంతో మంది భక్తులు తమ భావాలని తమ అనుభవాలని రేడియో సాయి విన్న తర్వాత వారికి వారు అనుభవించిన ఆనందాన్ని

పాటను రూపొందించారు, వారికి మా కృతజ్ఞతలు. పాట హిందీలో ఉన్నా అందులో ఉన్న భావం మనందరినీ తప్పక ఆకట్టుకుంటుంది. ఈ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను హిందీ పాటతో ముగిస్తున్నాము. ఇది కూడా స్వామి అనుజ్ఞగా, స్వామి మనకు అందించిన కానుకగా తీసుకుంటూ ఇంతటితో ఈనాటి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలని ముగిస్తున్నాము.

ఇంతవరకు మీరు 2012 సంవత్సరం రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 7వ భాగం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.